శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజమాసం 19వ రోజు అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం అక్టోబర్ నెల 11వ తేదీ ఆదివారం ఎఫ్ఎం 103.2 మెగాహెట్స్పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. ఇప్పుడు సమయం 5:55 దాటి 57 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఇంతవరకు మీరు క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 6:40. సూక్తి సుధ ఈనాటి కార్యక్రమంలో జి డేనియల్ గారు అందించే హితోక్తులు వింటారు.
1: మానవునిలో ఉండవలసిన జీవిత లక్షణములు: ఒకటి, స్వార్థరహితమైన జీవితము, జాలి కరుణ కలిగిన జీవితము, పాపరహితమైన జీవితము. స్వార్థరహితమైన జీవితము: మానవుడు సంఘజీవి, సమాజంలో జీవించు ప్రతి వ్యక్తిలోనూ స్వార్థం ఉన్నది. తద్వారా మానవుని జీవిత స్థితిగతులలో అనేక మార్పులు సంభవించుచున్నవి. స్వార్థము వలన మోసము, ఈర్ష్య, పగ, కక్షలు, హత్యలు, కుట్రలకు దారితీస్తున్నది. వీటన్నిటిని మానవుడు ఎదుర్కొంటూ సమాజంలో జీవించుతున్నాడు. అయితే మానవుడు సరి అయిన జీవితము, శాంతి, సమాధానము, నెమ్మదిగా జీవించాలంటే ప్రతి వ్యక్తిలోనూ స్వార్థరహితమైన జీవితం కలిగి ఉండాలి. స్వార్థరహితంలో ప్రేమ, ఓర్పు, సహనము అనే ఈ మూడు కలిగి ఉన్నాయి. ప్రేమ సమస్త పాపములను కప్పివేస్తుంది, ఓర్పు శ్రమలను భరించుతున్నది, సహనము కోపమునకు చోటివ్వక మర్యాదను కాపాడుచున్నది. ప్రతి మనుష్యుడు స్వార్థరహితమైన జీవితమును జీవించాలని అనేక మందికి బోధించుదురు కానీ ఆచరణలో పెట్టలేకపోతున్నారు. ప్రపంచ శాంతికి పోరాడదామంటారు కానీ కుటుంబ సమస్యలతో కొట్టుకు చస్తుంటుంటారు ఈనాటి జనులు. అయితే నేటి సమాజంలోని అనేక మంది ఈ యొక్క స్వార్థరహితమైన జీవితమును జీవించలేకపోవడానికి వారి యొక్క పరిసరాల ప్రభావము మరి దోహదం చేస్తుంది. రెండవదిగా, జాలి కరుణ కలిగిన జీవితము. ఈ రోజుల్లో మానవుల్లో ఏ కోసమున జాలి కరుణ కనబడట్లేదు. ఇతరుల పట్ల ప్రేమను కలిగి జీవించటం అనేక మందికి సాధ్యపడటలేదు. సాటి మానవుని పట్ల ప్రేమ లేని వాడు దేశమును ప్రేమిస్తున్నాడని ఎట్లు చెప్పగలము? దేశమంటే మట్టి కాదై, దేశమంటే మనుషులై అనే ఈ సూక్తి మనకు బాగా తెలుసు. దేశములో సామాన్యులు, సామంతులు, ధనికులు, దరిద్రులు, పండితులు, పామరులు ఉన్నారు. సామంతులు సామాన్యుని పట్ల జాలి కరుణ కలిగి జీవించాలి. ధనికులు దరిద్రులను చూసి అసహించుకోకుండా దరిద్రులను చేరదీసి తగిన రీతిలో సహాయం చేయుట, పండితులు తమకున్న పాండిత్యము చూసి పామరుని చిన్నచూపు చూడకుండా వారిని చైతన్యవంతులను చేయడం. మానవుల్లోని మూడు లక్షణములు దాగి ఉన్నవి: మానవత్వము, దైవత్వము, రాక్షసత్వము. మానవుడు రాక్షసత్వము విడిచి మానవత్వంతో, దైవత్వంతో జీవించినడల ఇతరుల పట్ల జాలి కరుణ కలిగి జీవించగలం. తద్వారా సమాజము బాగుపడుతుంది. అలాగనే ఇరుగు పొరుగు వారి యొక్క అభివృద్ధిని కూడా మనం కనులారా చూస్తాము. ఇతరులను ప్రేమించే రీతిలోని మనము జాలి కరుణ కలిగిన జీవితాన్ని చూసినప్పుడు అనేక మార్లు ఇతరులను, అంటే ఒక సూక్తి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనేటువంటి ఈ భావన మన జీవితంలో చూస్తాం. పాపరహితమైన జీవితము: మానవుడు జన్మపాపి, కర్మపాపి అని సర్వమతములు ఘోషించున్నవి. ఎంత నిష్ఠాగరిష్ఠులైన మనుషుల్లో పాపము చేయుచున్నారు. ఒకటి, కంటి చూపులు.
0: ఇంతవరకు మీరు జి డేనియల్ గారు అందించిన కొన్ని హితోక్తులు విన్నారు. ఇంతటితో ఈనాటి సూక్తి శుద్ధ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎల్నినో నేపథ్యంలో ముందస్తు చర్యలకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాజధాని అమరావతి నుంచి గుంటూరుకు నేరుగా వెళ్లేలా రహదారుల రూపకల్పన జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్టంలో ప్రకృతి సేద్యం పెంపు పీఎండీఎస్పై ముఖ్యమంత్రి నిన్న టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 40,000 మంది రైతులతో ప్రారంభమై నేడు 17,73,000 మందికి చేరువైందని పేర్కొన్నారు. రాష్టంలో 25,00,000 మంది ప్రకృతి సేద్యం చేసేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. రసాయన ఎరువులతో భూసారం క్షీణిస్తుందని, సాగు ఖర్చులు పెరుగుతాయని ఆయన చెప్పారు. రసాయన ఎరువులతో పోలిస్తే ప్రకృతి సాగుతో 47% ఆదాయం పెరిగిందని, కరువు పరిస్థితులు కూడా తట్టుకుని ఎక్కువ దిగుబడి సాధిస్తున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాష్టంలో ముందస్తు చర్యలకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్నినో వర్షాభావ పరిస్థితులపై హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ముఖ్యంగా తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ రంగాల్లో తలెత్తే సమస్యలను ఎదుర్కొనేందుకు పక్కా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని స్పష్టం చేశారు. ఎల్నినో ప్రభావంతో ఏర్పడే పరిస్థితులను

0: ముందుగానే గుర్తించి అప్రమత్తం కాకపోతే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అడవితల్లి బాట రెండవ విడత ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా రాకోట గ్రామంలో గిరిజనులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. కాకవాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా వెదురు హస్తకళ ఉత్పత్తులు చిత్ర ప్రదర్శనను తిలకిస్తారని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ వెల్లడించారు. రాజధాని అమరావతి నుంచి గుంటూరుకు నేరుగా వెళ్లేలా రహదారుల రూపకల్పన జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. రాజధాని అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఐకానిక్ టవర్ల పనులను మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వర్షాల కారణంగా గత నెలలో అమరావతి నిర్మాణ పనులకు అంతరాయం కలిగిందని తెలిపారు. ప్రస్తుతం అమరావతి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని అన్నారు. ఐకానిక్ టవర్ల నిర్మాణంలో మొదటి డయాగ్రిడ్ పూర్తయిందని, టంకు రోడ్లు 350 కిలోమీటర్ల పనులు వేగవంతం చేసినట్లు మంత్రి పేర్కొంటూ,
1: గ్రూప్ డి టైప్ 1 టైప్ 2 టవర్స్ ట్రంక్ రోడ్స్ 350 కిలోమీటర్లు ఎంత వేగవంతంగా వర్క్ జరుగుతున్నాయి. అయితే వీటికి సంబంధించిన ఏదైతే సివరేజ్ కావచ్చు, స్టామ్ వాటర్, డ్రింకింగ్ వాటర్, ఈ లైన్స్ కూడా ఆల్మోస్ట్ పూర్తి చేశారు. రోడ్డు నెట్వర్క్ కూడా ఇబ్బంది లేకుండా మెయిన్ ట్రంక్ రోడ్ నుంచి సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి వీటన్నిటికీ నెట్వర్క్ పూర్తి చేస్తున్నారు. అధికార భవనాలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల టవర్స్ కావచ్చు, బంగళాలు కావచ్చు, జడ్జిస్ బంగళాలు కావచ్చు డిసెంబర్ పూర్తి అవుతున్నాయి. 2028 అక్టోబర్ పూర్తి కావాలని, అమరావతి రాజధాని ఎంత వేగవంతంగా జరుగుతుంది.
0: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. తొలి రోజు తెల్లవారుజామున అమ్మవారికి ఆలయ పండితులు స్నపనాభిషేకం, అలంకార పూజలు నిర్వహిస్తారు. భక్తులను ఉదయం 8 గంటల నుంచి దర్శనాలకు అనుమతిస్తారు. రేపటి నుంచి ఉదయం 4 గంటల నుంచే దుర్గమ్మ దర్శన భాగ్యం కల్పిస్తారు. ఈ రోజు రాత్రి 11 గంటల వరకు దర్శనాలు కొనసాగుతాయి. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి ఈ 10 రోజులు దసరా వేడుకలకు భక్తులు భారీగా తరలిరానున్నారు. ఇక మరోవైపు తెలంగాణలో బతుకమ్మ పండుగ 2వ రోజైన ఈరోజు గౌరీదేవిని అటుకుల బతుకమ్మ రూపంలో ఆరాధిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: గడిచిన వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను తెలియజేసే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వార్తావాహిని ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక ఉపాధి 25 నుంచి సెప్టెంబర్ 24వ తేదీ వరకు ఈ టెట్ కోసం దరఖాస్తులను పాఠశాల విద్యాశాఖ స్వీకరించగా 68,420 మంది ఉపాధ్యాయులు 83,105 దరఖాస్తులు సమర్పించారని టెట్ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. 5 రోజుల పాటు 10 సెషన్లలో 32 పేపర్లకు కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 73 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, రాష్ట్రంలో 64, పొరుగు రాష్ట్రాల్లో 9 కేంద్రాలు ఉన్నాయని వివరించారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తొలి సెషన్, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 2వ సెషన్ జరుగుతుందని తెలిపారు. సుమారు 50 లక్షల రూపాయల ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ యోజన నిధులతో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని మంచినీటి చెరువును కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, గ్రామాలను పట్టణాలకు ఏమాత్రం తీసిపోకుండా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ది చేయాలన్నదే తమ లక్ష్యమని, వాటర్ షెడ్ అనే కేంద్ర పథకం ద్వారా గ్రామాల్లోని చెరువులను అభివృద్ది చేసే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. దేశంలో తొలి పైలట్ ప్రాజెక్టుగా గ్రామాల్లో సాయంత్రం వాకింగ్ చేయడానికి వీలుగా వెంగళాయపాలెంలోని చెరువుని అభివృద్ది చేశామని మంత్రి తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్టు ఆలోచన ఆ ప్రాంత రైతుల కష్టాలను తీర్చడమే కాకుండా సంపద సృష్టించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి సచివాలయానికి వచ్చిన రైతులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రిని నిన్న కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గోదావరి వరద నీటిని కృష్ణా డెల్టాకు తీసుకురావడం ద్వారా సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు శ్రీశైలం జలాశయంలో పొదుపు చేసిన

0: కృష్ణా నీటిని రాయలసీమకు మళ్లించగలిగామని వివరించారు. ఒక ప్రాంతానికి నీరు అందిస్తూనే మరో ప్రాంతానికి నీటి భద్రత కల్పించడం పట్టిసీమతో సాధ్యమైందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా అందిన నీటితో కృష్ణా డెల్టాలో రైతులు సమృద్దిగా పంటలు పండించి రాష్ట సంపదకు తోడ్పడ్డారని కొనియాడారు. విజయవాడలో ఈ నెల 13 నుంచి ప్రారంభం కానున్న జాతీయ సరస్ ఆజీవికా మేళా విజయవంతానికి పక్కా ప్రణాళికతో కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ఈ మేళా ఏర్పాట్లపై విజయవాడలోని సెర్ప్ కార్యాలయంలో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తొలిసారిగా విజయవాడలో ఈ జాతీయ మేళా జరగడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. మేళా విజయవంతం అయ్యేందుకు ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దేశవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో మొత్తం 576 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 1500 మంది స్వయం సహాయక మహిళా సంఘాల మహిళా ప్రతినిధులు పాల్గొంటారని మంత్రి తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానంలపై దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా కోస్తాంధ్ర యానంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొంటూ,
1: ఈ రోజు కోస్తాంధ్రప్రదేశ్ యానం రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎల్నినో నేపథ్యంలో ముందస్తు చర్యలకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాజధాని అమరావతి నుంచి గుంటూరుకు నేరుగా వెళ్లేలా రహదారుల రూపకల్పన జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఈరోజు బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రిచ ఝా. अथ वार्ताः. प्रधानमंत्री नरेन्द्र मोदी अद्य तमिलनाडु राज्यस्य चेन्नई नगरे 13,000 कोटि रूप्यकाणां परियोजनानां उद्घाटनं करिष्यति. प्रधानमंत्री चेन्नई मेट्रो रेल परियोजनायाः तस्य खण्डस्य मेट्रो रेल सेवायाः शुभारम्भं करिष्यति, यस्य निर्माणं प्रायः 49,00,000,000,000 कोटि रूप्यकाणां व्ययेन कृतमस्ति. श्रीमोदी पोरूर बायपास स्थानकात् पूनमल्ली बायपास स्थानक पर्यन्तं पुनश्च तत्रतः चेन्नई मेट्रो रेल यानेन यात्रामपि करिष्यति. पूनमल्ली पोरूर मार्गे उन्नत संकेत प्रणाली युक्ता 3.7 किलोमीटर मिता दीर्घा द्विस्तरीय संरचना अस्ति, या चालक विहीन संचालनाय निर्मिता अस्ति. प्रधानमंत्री 50,00,000,000,000 कोटि रूप्यकेभ्यः अधिक मूल्यानां रेल मार्गाधारभूत संरचना परियोजना राष्ट्राय समर्पयिष्यति तथा तासां उद्घाटनमपि करिष्यति. एतासु अमृत भारत स्थानक योजनायाः अन्तर्गतं पुनर्विकसितानि पलनी, वेल्लोर केन्टोन्मेंट, अम्बा समुद्रम, परमकुडी, नमक्कल चेत्येतेषु स्थानेषु स्थितानि 5 अमृत स्थानकानि सम्मिलितानि सन्ति. श्रीमोदी पोरूर सरोवरस्य समीपे स्थिते जलाकंडेश्वर मंदिरे दर्शनं पूजनं च करिष्यति. प्रधानमंत्री धनधान्य कृषि योजनायाः अद्य एकं वर्षं सम्पूर्णम्. इयं योजना विगतवर्षे अस्मिन्नेव दिने देशस्य शत आकांक्षी कृषि जनपदेषु कृषेः सुदृढीकरणाय प्रारब्धा आसीत्. अस्माकं वार्ताहरानुसारम् अस्याः योजनायाः अन्तर्गतं 11 मन्त्रालयानां विभागानाञ्च 36 केन्द्रीययोजनाः राज्यप्रशासनानां योजनाभिः निजक्षेत्रस्य सहभागितया च समन्विताः सन्ति. अस्याः योजनायाः उद्देश्यं प्रत्येकस्य जनपदस्य विशिष्टानां कृषिसम्बद्धानां आवश्यकतानां पूर्तिः अस्ति। संस्कृतवार्तायाः संस्करणमिदम् आकाशवाणीतः प्रसार्यते।
3: आकाशवाणी वार्ताभिः संयुज्यन्ताम् एक्सपटले @AIR न्यूज अलर्ट्स इत्यनुसरन्तु। अथ सद्यो वृत्तान्ताय च newsonair.gov.in इति जालपुटम् अवलोकन्ताम्।
2: रक्षामन्त्री राजनाथसिंहः युवकेभ्यः नीतिनिर्माणसमये तेषाम् आकांक्षाः आवश्यकताः तथा परिवर्तनशीलाः परिस्थितयः विचारणीया इति आवश्यकतायां बलं दत्तवान्। नवदिल्ल्याम् आयोजितं नरेन्द्रमोहनव्याख्यानं सम्बोधयन् श्रीसिंहः उक्तवान् यत् समयस्य परिवर्तनशीलानाम् आवश्यकतानाम् अनुरूपं प्रशासनम् अधुना युवकेभ्यः नीतिः इति अवधारणायाः परं गत्वा युवजनैः निर्मिता नीतिः तथा युवजनैः सह निर्मिता नीतिः इत्येतयोः दिशयोः अग्रे सरति। उत्तर रेल मार्गेण घोषितं यत् अद्य सर्वाणि रेलयानानि स्वसामान्य समय सारण्य अनुसारं प्रचलिष्यन्ति। रेल विभागेन ह्यः प्रातः चतुर्वादनात् अपराह्णे द्विवादन पर्यन्तं नई दिल्ली हजरत निजामुद्दीन रेलस्थानकयोः आगन्तव्यानि मेल एक्सप्रेस रेलयानानि निरस्तानि कर्तुं निर्णयः गृहीतः आसीत्। विश्वस्य दीर्घतमेषु नृत्योत्सवेषु अन्यतमः नवरात्र महोत्सवः अद्य गुजरात राज्ये महता उत्साहेन भक्तिभावेन च प्रारभते। नवदिनात्मकः अयं महोत्सवः दुर्गादेव्याः नवानां स्वरूपाणाम् आराधनायै समर्पितः अस्ति। शारदीय नवरात्रस्य प्रथमदिने अनेके श्रद्धालवः गुजरातस्य प्रसिद्धेषु देवी मन्दिरेषु दर्शनार्थं गच्छन्ति। महोत्सवकाले सुरक्षां सुनिश्चेतुं गुजरात आरक्षिदलेन राज्यस्य 22,000+ गरबास्थलेषु व्यापकाः सुरक्षाव्यवस्थाः कृताः सन्ति। भवद्भ्यः सर्वेभ्यः नवरात्र महोत्सवस्य हार्दिक्यः शुभकामनाः इति वार्ताः।
4: आकाशवाणी निजामाबाद केंद्रम इप्पुडु समयं 7 గంటలు। ప్రసార వివరాలు నూట 3.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో మీరు ఈరోజు వినబోయే కార్యక్రమాల వివరాలు ఈ ప్రసారంలో 7:15 ప్రభాతలహరి కార్యక్రమంలో ముందుగా దేవీ నవరాత్రి వైభవం సందర్భంగా మొదటి రోజు ప్రాశస్త్యం గురించి జే చంద్రశేఖర శర్మ గారి ప్రసంగం వింటారు 7:30 వైష్ణవి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు కొన్ని సలహాలు సూచనలు అందిస్తారు 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఆప్థాల్మాలజిస్ట్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు 8:15 ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ఆంగ్లంలో వార్తలు రిలే 8:30 బాలభారతి కార్యక్రమంలో రవి హైస్కూల్ సుభాష్ నగర్ నిజామాబాద్ విద్యార్థుల కదంబ కార్యక్రమం వింటారు 9:05 పూలసింగిడి బతుకమ్మ సందడి రచన వ్యాఖ్యానం శ్రీమతి ఎస్ మాధురి గారు పర్యవేక్షణ శ్రీమతి టి శాంతిశ్రీ గారు 9:15 హృదయ రాగాలు శ్రోతలు వాట్సప్ సందేశం ద్వారా కోరే సినీ గీతాలు వింటారు 10:00 ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ పథకం గురించి నిజామాబాద్ జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీమతి సంగీత గారు అందించే కొన్ని వివరాలు వింటారు నిర్వహణ శ్రీమతి టి శాంతిశ్రీ గారు సహకారం శ్రీ మానేటి భూమేశ్వర్ గారు అనంతరం వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రారంభమవుతాయి 12:00 హిందీలో 12:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 12:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు. 3:00 సమన్వయ నాటకం. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 4:00 నుండి 5:00 వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. సాయంత్రం 5:00 అభిరుచి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినీ గీతాలు వినవచ్చు. 5:30 జానపద గేయాలు వింటారు జానపద సంగీతం కార్యక్రమంలో. 5:40 సినీ గీతాలు వినవచ్చు సినీ రంజని కార్యక్రమంలో. 6:00 హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 6:20 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:30 ప్రబోధ గీతం. సినీ రంజని. 6:50 వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:00 ప్రసార వివరాలు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు. 7:15 ఇల్లు వాకిలి. 7:45 సినీ గీతాలు. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:00 అభిరుచి. 8:30 లలిత సంగీతం. 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కార్యక్రమాలు. 10:00 అఖిల భారత రవివాసరియ సంగీత సభ కార్యక్రమం. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 11:10 ఈనాటి ప్రసారం ముగుస్తుంది. ఇవి ఈరోజు మీరు వినబోయే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. రష్యాతో వివాదాన్ని ముగించడానికి సామర్థ్యం ఉన్న ఒక కొత్త అధ్యక్షుడిని యుక్రెయిన్ ఎన్నుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ T20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. సుమారు 4,900 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్టు రైలు సేవలను ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. అనంతరం పోరూర్ బైపాస్ స్టేషన్ నుండి పూనాపల్లి బైపాస్ స్టేషన్ వరకు చెన్నై మెట్రోలో మోదీ ప్రయాణిస్తారు. కాగా పూనామల్లి పోరూర్ కారిడార్లో డ్రైవర్ లేని కార్యకలాపాల దిశగా అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థలతో కూడిన ప్రత్యేకమైన 3.7 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ను కూడా రూపొందించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరాభివృద్ది చేసిన పళని, వెల్లూర్, కంటోన్మెంట్, అంబాసముద్రం, పరమకుడి, నమక్కల్లోని 5 అమృత్ స్టేషన్లతో సహా 750 కోట్ల రూపాయలకు పైగా విలువైన రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. అనంతరం మోదీ పోరూర్ సరస్సు సమీపంలోని జలకండేశ్వర ఆలయంలో దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. ప్రపంచ నిర్ణయాధికారంలో భారత్ ఆఫ్రికాలకు తగిన ప్రాతినిధ్యం లభించకపోవడం సరికాదని పేర్కొన్నారు. ఆడిస్ అంబాబాలో ఆద్వా విక్టరీ మెమోరియల్ మ్యూజియంలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ భద్రతా మండలిలోని శాశ్వత తాత్కాలిక సభ్యత్వాల్లో ఆఫ్రికాకు న్యాయమైన ప్రాతినిధ్యం దక్కాలని ఆకాంక్షించారు. 2023లో భారత్ అధ్యక్షత వహించిన G20 సదస్సులో ఆఫ్రికన్ యూనియన్కు శాశ్వత సభ్యత్వం కల్పించడంలో భారత్ చేసిన కృషిని ఈ సందర్భంగా జయశంకర్ గుర్తు చేసుకున్నారు.
1: India and Africa cannot remain unrepresented in global decision making, and that is why India worked resolutely during its G20 presidency in 2023 to secure a permanent membership for the African Union. This decade has seen the UN slide steadily into irrelevance, helpless in the face of major challenges. Our objective is not merely to add more seats around an old table, it is to make global governance more democratic, more responsive and more representative.
0: ఆఫ్రికా ఖండానికి భారత్ 4వ అతిపెద్ద భాగస్వామ్య దేశంగా నిలిచిందని, ఇరుపక్షల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు 100 బిలియన్ డాలర్లకు చేరుకుందని జయశంకర్ వెల్లడించారు. ఆఫ్రికన్ దేశాల్లో పెట్టుబడులు పెట్టాలని భారతీయ వ్యాపార వర్గాలను కోరిన మంత్రి ఆహార భద్రత, వ్యవసాయం, సుస్థిరాభివృద్ది రంగాల్లో బలమైన సహకారాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఫిట్నెస్, యువత సాధికారత, మాదక ద్రవ్యరహిత భారతదేశం అనే సందేశాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ 94వ ఎడిషన్ ఈ ఉదయం వారణాసిలో ప్రారంభమైంది. నమో ఘాట్ నుండి సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం దీక్షా మండపం వరకు ఈ ఫిట్నెస్ ర్యాలీని నిర్వహిస్తున్నారు. వికసిత్ భారత్ కోసం మత్తురహిత యువత అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం చురుకైన జీవన శైలిని ప్రోత్సహిస్తూ యువతను మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి దూరంగా ఉండటానికి యువత, ఫిట్నెస్ ఔత్సాహికులు, ప్రజలు, క్రీడా ప్రముఖులను ఒకచోట చేర్చుతుంది. చురుకైన జీవనశైలిని అలవర్చుకోవడానికి సైక్లింగ్ను ఒక సరళమైన, అందుబాటులో ఉన్న మార్గంగా ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, రాహగిరి ఫౌండేషన్, మైభారత్ల సహకారంతో నిర్వహిస్తోంది. ఈ సైక్లింగ్ డ్రైవ్ను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అలాగే జాతీయ ప్రాంతీయ కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో రేపు ప్రారంభం కానున్న బ్రిక్స్ సంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలను నిర్వహిస్తోంది. తమ సంప్రదాయ దేశీయ క్రీడల పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య వారసత్వ సంరక్షణ, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వైడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన పూల పండుగ బతుకమ్మ సంబరాలు నిన్న ఎంగిలి పూల బతుకమ్మతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు 9 రోజుల పాటు కొనసాగుతాయి. తంగిడు, గునుగు, బంతి, చామంతి వంటి రంగురంగుల పూలను మహిళలు అందంగా గుమ్మట ఆకారంలో అమరుస్తారు. బతుకమ్మ పైన పసుపుతో చేసిన గౌరవ ప్రతిమను ప్రతిష్ఠిస్తారు. సాయంత్రం వేళ మహిళలంతా బతుకమ్మ చుట్టూ చేరి చప్పట్లతో భక్తి శ్రద్ధలతో బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా నృత్యం చేస్తారు. వేడుక ముగింపులో బతుకమ్మను సమీపంలోని చెరువులో లేదా కుంటలో నిమజ్జనం చేస్తారు. 9 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ప్రతిరోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై అటుకుల, ముద్దపప్పు, నానబియ్యం, అట్ల, అలిగిన, వేపకాయల, వెన్నెముదుల బతుకమ్మలు అనంతరం చివరి రోజు సద్దుల బతుకమ్మతో ఈ వేడుకలు ముగుస్తాయి. ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక నైవేద్యం సమర్పిస్తారు. ప్రకృతిని ఆరాధించే ఈ పండుగ మహిళల ఐక్యతకు, తెలంగాణ గొప్ప సంస్కృతికి అద్దం పడుతుంది. రష్యాతో వివాదాన్ని ముగించడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోగల సామర్థ్యం ఉన్న కొత్త అధ్యక్షుడిని యుక్రెయిన్ ఎన్నుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. రష్యా చమురు శుద్ధి కర్మాగారాలను, ముఖ్యంగా డిజిటల్ డీజిల్ ఇంధన వనరుల లక్ష్యంగా దాడులు జరపవద్దని ట్రంప్ యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీని హెచ్చరించారు. వైట్హౌస్లో ట్రంప్ మాట్లాడుతూ అటువంటి దాడులు ప్రపంచ మార్కెట్లో ఇంధన సరఫరాకు అంతరం కలిగించవచ్చని, అమెరికన్ రైతులు, పశుపోషకులపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని ట్రంప్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన నేటితో 1 సంవత్సరం పూర్తి చేసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 100 ఆకాంక్షాత్మక వ్యవసాయ జిల్లాల్లో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో గత ఏడాది ఇదే రోజున ఈ పథకాన్ని ప్రారంభించారు. జిల్లాల వారీగా ఉండే వ్యవసాయ అవసరాలను తీర్చడానికి 11 మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన 36 కేంద్ర పథకాలను, అలాగే రాష్ట్ర పథకాలను ప్రైవేటు రంగ భాగస్వామి అనుసంధానంతో ఈ పథకం రూపొందించారు. భారతదేశ వ్యవసాయ రంగం వివిధ రంగాల్లో గణనీయమైన సామర్థ్యం కలిగి ఉంది. గత ఏడాది జూలైలో కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన

0: ఈ ఆరేళ్ల కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. వ్యవసాయ ఉత్పాదకత, నీటిపారుదల సౌకర్యాలు, రుణ లభ్యత, పంట కోత అనంతర మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ఈ పథకం లక్ష్యం. రక్షణ, ఏరోస్పేస్, ఇంధనం వంటి వ్యూహాత్మక రంగాలకు కీలక ఖనిజాల సరఫరా నిరంతరం అందేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం నెల రోజుల్లోగా నిల్వల విధానాన్ని ప్రకటించే అవకాశం ఉందని గనుల శాఖ కార్యదర్శి కేశవ్ చంద్ర తెలియజేశారు. బ్యాటరీల తయారీకి అవసరమైన ముడి పదార్థాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో 4 ప్రత్యేక కీలక ఖనిజాల ప్రాసెసింగ్ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ఆయన వెల్లడించారు. ఢిల్లీలో నిన్న జరిగిన సంఘటనలపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం OHCHR వ్యక్తం చేసిన ఆందోళనలు సహేతుకం కాదని, దేశ అంతర్గత వ్యవహారాల్లో విషయం అనవసరమైన జోక్యమని భారత్ పేర్కొంది. నిష్పక్షపాతంగా, పక్షపాతం లేకుండా వ్యవహరించాలనే తన విధికి అనుగుణంగా OHCHR ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న నిరసనలపై కూడా దృష్టి సారించాలని జెనీవాలోనే భారత శాశ్వత మిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. క్రికెట్. పురుషుల క్రికెట్లో భాగంగా ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో వెస్టిండీస్తో జరిగే 3 T20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత్ తలపడనుంది. కాగా రాంచీలో నిన్న జరిగిన 2 T20 అంతర్జాతీయ మ్యాచ్లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించడంతో 5 మ్యాచ్ల ఈ సిరీస్ ప్రస్తుతం ఇరు జట్లు 1-1 సమంగా ఉన్నాయి. భారత్ నిర్దేశించిన 250 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ జట్టు ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. ఈరోజు అన్ని రైలు సర్వీసులు యథావిధిగా నడుస్తాయని ఉత్తర రైల్వే ప్రకటించింది. నిన్న ఉదయం 4 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల మధ్య న్యూఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కు చేరుకోవాల్సిన మొయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేయాలని రైల్వే నిర్ణయించిన నేపథ్యంలో ఈరోజు అన్ని రైలు సేవలు యథావిధిగా కొనసాగుతాయని రైల్వే శాఖ ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. రష్యాతో వివాదాన్ని ముగించడానికి సామర్థ్యం ఉన్న కొత్త అధ్యక్షుడిని యుక్రెయిన్ ఎన్నుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3 T20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:15.

0: ఈనాటి కార్యక్రమంలో ముందుగా దేవీ నవరాత్రి వైభవం సందర్భంగా మొదటి రోజు ప్రాశస్త్యం గురించి జే చంద్రశేఖర శర్మ గారి ప్రసంగం విందాం.
1: శ్రీ గురుభ్యో నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్య త్ర్యంబకి గౌరీ నారాయణ నమోస్తుతే. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో శక్తి ఆరాధనకు విశిష్టమైన స్థానం ఉంది. ఆ శక్తి ఆరాధన కోసం జరిపే అతిపెద్ద ఉత్సవమే విజయదశమి. దీనికి మరో పేరు దసరా పర్వదినం. నమ్మికొలిచే వారికి కొంగు బంగారమై విరాజులుతున్న దుర్గాదేవిని 9 రూపాల్లో అర్చించి ఆ జగన్మాత కృపాకటాక్షను పొందటానికి దసరా సందర్ని ముంగిల్లోకి తీసుకురావటానికి ఊరువాడ ముస్తాబైంది సిద్ధమైంది. ఆశ్వయుజ మాసంలో వచ్చే ఋతువు శరత్ ఋతువు. సంక్రాంతి తర్వాత వచ్చే ఋతువు వసంతకాలం. ఈ రెండు ఋతువులను మృత్యుఘోర అని అంటారు. అంటే శరత్ ఋతువు 2 నెలలు, వసంత ఋతువు 2 నెలలు అనేక వ్యాధులకు కారణాలై జీవులకు మృత్యువును కలిగిస్తాయి అని పెద్ద సూచన. ఈ 4 మాసాల బాధల నుండి గట్టెక్కి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలంటే వసంతకాలంలో శ్రీమన్నారాయణ స్వరూపంలో ఉన్నటువంటి రామచంద్రస్వామిని, శరత్కాలంలో దేవి రూపంలో ఉన్నటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయిన

0: అవరాత్రులు అన్నారు. రాత్రి అంటే సంస్కృత భాషలో దుఃఖాన్ని తొలగించేది అని అర్థం. 9 రాత్రులు జరిగే పూజను నవరాత్రి పూజ అంటారు. నవరాత్రులు చేయలేని వారు 3 రాత్రులు లేదా 5 రాత్రులు లేదా 7 రాత్రులు చివరకు 1 రాత్రి కూడా ఆచరించవచ్చు. 3 రాత్రులైతే ఆశ్వీజ శుద్ధ సప్తమి నుండి, అదే 5 రాత్రులైతే ఆశ్వీజ శుద్ధ పంచమి నుండి, 7 రాత్రులైతే ఆశ్వీజ శుద్ధ తదే నుండి, 1 రాత్రి అయితే దుర్గాష్టమి గాని మహానవమి నాడు ఈ యొక్క పూజను ఆచరించవచ్చును. పరాశక్తి యొక్క ఈ నవరాత్రుల్లో జగన్మాతను పరాశక్తి యొక్క 9 అవతారాలకు సంబంధించినవి అన్ని ఒకే కాలంలో జరగలేదు. ఆయా తిథులలో జరిగిన వీటన్నిటినీ మన ఋషులు శరన్నవరాత్రులకు అన్వయించారు. దేవీ శరన్నవరాత్రుల్లో మొదటి రోజు ఆదివారము ఆశ్వీజ పాడ్యమి నాడు విజయవాడ కనకదుర్గ ఆలయంలో శ్రీ స్వర్ణ కవచము అలంకరించ శ్రీ దుర్గాదేవిగా అలంకరించడం విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. దసరా మహోత్సవాల్లో తొలి రోజున శ్రీ కనకదుర్గాదేవిని స్వర్ణ కవచముతో అలంకరిస్తారు. అష్టభుజాలతో నక్షత్రాల కంటే అధికమైన కాంతి కలిగిన ముక్కు పొడగ ధరించి పసిడి ఛాయ కలిగిన మోముతో అమ్మ దుర్గమ్మ దర్శనమిస్తోంది. సింహవాహనాన్ని అధిష్ఠించి శంఖం, చక్రం, గద, శూలం, పాశం, మహాఖడ్గం తదితర ఆయుధాలు ధరించి ఉంటుంది అమ్మవారు. శ్రీ స్వర్ణ కవచాలంకృత శ్రీ దుర్గాదేవి దర్శనం వల్ల సకల శత్రు బాధలు తొలగుతాయి. శ్రీ దుర్గమ్మ ఆరాధిస్తే సకల విజయాలు లభిస్తాయి. లోక శుభంకరి జగన్మాతను శ్రీశైల దేవస్థానంలో శైలపుత్రిగా అలంకరించి పూజించడం ఆలయం సాంప్రదాయం. అందుకోసం చెప్పి అమ్మవారిని శైలపుత్రిగా అలంకరిస్తారు. పర్వతరాజు హిమవంతుడి కుమార్తె అయిన శైలపుత్రి వాహనం వృషభం. త్రిశూలము, ఎడమ చేతిలో కమలం ధరించిన శైలపుత్రి నవరాత్రుల్లో తొలి అవతారము. విజయవాడ శ్రీ స్వర్ణ కవచాలంకృత శ్రీ దుర్గాదేవిని శ్రీశైల శైలపుత్రిగా అమ్మవారిని పసుపు పూలతో పూజించాలని దేవి నవరాత్రుల పురాణం చెబుతోంది. అందుకే నవరాత్రుల కాలంలో అమ్మవారికి సమర్పించుకునే వంటకాల ప్రాచీనతని విశేషమైనవిగా చెప్పుకుంటారు. పవిత్రత, ప్రాచీనత, నాణ్యత కలిగిన ఈ యొక్క నైవేద్యాలు అమ్మవార్లకు ఎంతో ప్రీతికరమైనటువంటిది. ఈ నైవేద్యాలను మనం నివేదించిన తర్వాత ప్రసాదం స్వీకరించడం ఆనవాయితీ. అయితే మొదటి రోజు జగన్మాత అలంకరణ విశేష పూజల అనంతరము ధూప దీపాలు సమర్పించి పులిహోరను నివేదించాలని పురాణాలు పేర్కొంటున్నాయి. పులిహోర తయారు చేసే విధానము. అన్నంతో చేసే వంటకాలలో పులిహోర రారాజు. నేటి ఆధునిక యుగంలో పులిహోర అంటే చింతపండు రసంతో చేసే వంటకంగా భావిస్తున్నారు. కానీ దేవీ నవరాత్రుల్లో మొదటి రోజు నివేదన పులిహోరలో 6 రుచులు సమపాలలు ఉండాలని పాకశాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. అనగా తీపి కోసం బెల్లము, పులుపు కోసం చింతపండు రసం, ఉప్పు కారం కోసం మిరియాల పొడి, వగరు చేదు కోసం మెంతి పొడి సమపాలల్లో కలిపి పులిహోరను తయారు చేయాలని సూచిస్తున్నారు పాకశాస్త్ర నిపుణులు. ఇలా 6 రుచులు పులిహోరను అమ్మవారికి నివేదించి ప్రసాద రూపంలో భక్తులు స్వీకరించడం వల్ల జీర్ణ సంబంధిత దోషాలు తొలగి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని పండితులు చెబుతారు. ఈ యొక్క దేవీ పూజను భక్తి శ్రద్ధలతో చదవలసిన మంత్రం ఓం నమో కనకదుర్గా దేవి అయి నమః అనే ఈ మంత్రాన్ని ఉదయం 20 సార్లు, మధ్యాహ్నం 20 సార్లు, సాయంత్రం 20 సార్లు జపం చేసినట్లయితే అమ్మ అనుగ్రహంతో మనకంతా కూడా మంచి జరుగుతుంది. జగన్మాత యొక్క అనుగ్రహాన్ని పొందాలని మనం కోరుకుందాం. శ్రీ మాత్రే నమః.
1: ఇంతవరకు మీరు దేవీ నవరాత్రి వైభవం సందర్భంగా మొదటి రోజు ప్రాశస్త్యం గురించి జే చంద్రశేఖర శర్మ గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఓ సినీ భక్తి గీతం.

0: సినీ భక్తి గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ముఖాన్ మొటిమల
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
3: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
0: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
0: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
3: 9848118027.
0: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
4: మాతృత్వం ఒక మధురమైన వరం.
5: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
4: సంప్రదించండి
5: డాక్టర్ బండారి సుజాత,
4: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులు,
5: ఖలీల్వాడి, నిజామాబాద్.
6: ఫోన్ 08462253344.
7: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి
0: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
7: సెల్ 9440004837.
8: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
0: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
8: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
0: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
8: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
0: ద్వారకా నగర్, నిజామాబాద్.
8: సెల్ 9032323258.
0: ద రేమౌంట్ షాప్,
8: దసరా, దీపావళి, క్రిస్మస్ పండుగలకు
0: రెడీమేడ్ షూటింగ్స్, షర్టింగ్స్, ఫ్యాబ్రిక్స్ మరియు కస్టమ్ టైలరింగ్ సర్వీసెస్,
8: ఏకైక కంపెనీ షోరూమ్
0: ద రేమౌంట్ షాప్,
8: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.
9: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
8: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆప్తాల్ టాపికల్ ఫాకో సర్జన్,
9: తేజ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్.
8: సెల్ 8639345694.
9: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
8: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, ఈహెచ్ఎస్, క్యాష్ లెస్ సౌకర్యం కలదు. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
0: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
8: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
0: 24 గంటలు అత్యవసర సేవలు.
8: ఎన్ఏబిహెచ్ గుర్తింపు,
0: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
10: అబ్బా పంటి.

0: నొప్పి.
1: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
0: తెలంగాణ డెంటల్ హాస్పిటల్
1: కలిలవాడి నిజామాబాద్.
0: సెల్ 9912317190. ప్రకటనలు విన్నారు శ్రోతలు. 103.2 మెగాహెడ్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో మీరు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు గమనికలు. ఈ నెల 12వ తేదీ సోమవారం అంటే రేపు ఉదయం 7:30 అనిల్ స్టేపటిస్ కే సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. అలాగే ఈ నెల 12వ తేదీ సోమవారం అంటే రేపు ఉదయం 8 బృందావన్ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషానవీన్ గారు తెలియజేస్తారు. గమనికలు విన్నారు.

0: శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 12వ తేదీ సోమవారం ఉదయం, అంటే రేపు ఉదయం 8:15 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ల మార్పిడి గురించి ప్రముఖ ఆర్థోపెడిక్ ట్రామా కేర్ సర్జన్ డాక్టర్ రాఘవేంద్ర చిద్రావార్ గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:30. ఇప్పుడు వైష్ణవి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు కొన్ని సలహాలు సూచనలు అందిస్తారు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ కె సవితారాణి, ప్రసూతి వైద్య నిపుణురాలు, వైష్ణవి హాస్పిటల్, సరస్వతి నగర్, నిజామాబాద్. వైష్ణవి హాస్పిటల్ ప్రస్తుతం ప్రసూతి సేవలే కాకుండా హై రిస్క్ ప్రెగ్నెన్సీ, అంటే గర్భిణీగా ఉన్నప్పుడు ఉండే బీపీ, షుగర్, థైరాయిడ్, గుండె వ్యాధులకు వైద్య సేవలు అందిస్తోంది. అంతేకాదు వయాబిలిటీ స్కానింగ్, ఎన్టీ స్కానింగ్, టిఫా స్కానింగ్, గ్రోత్ స్కానింగ్, డాప్లర్ స్కానింగ్, ఇంకా పొలిక్యులర్ స్టడీ స్కానింగ్, ఐవీఎఫ్ గర్భాలకు యాంటీనిటల్ కేర్, డెలివరీలు కూడా చేయబడును. సంతానం లేదనే చింత లేకుండా సంతానం కొరకు దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా సురక్షితమైన వైద్యాన్ని అందిస్తోంది వైష్ణవి హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ కె సవితారాణి, ప్రసూతి వైద్య నిపుణురాలు, వైష్ణవి హాస్పిటల్, సరస్వతి నగర్, నిజామాబాద్.
2: డాక్టర్ గారు నమస్కారం అండి.
3: నమస్తే అండి.
2: డాక్టర్ గారు, ఒక స్త్రీ తన జీవితానికి పరిపూర్ణతను సంతానం ద్వారా పొందుతుంది, ఇది సహజమైన ప్రక్రియ. సో ఒక 12 బిడ్డకు జన్మనివ్వాలంటే సృష్టి లోపల ఒక స్త్రీకి బ్రతుక్రమం అన్నది ఒక సహజమైన ప్రక్రియ ప్రతి స్త్రీకి. ఈ ప్రక్రియలో రకరకాల కోణాలు మనం చూస్తుంటాం. కొంతమందికి ఋతుక్రమం సక్రమంగా జరగటం, కొంతమందికి జరగకపోవటం, జరిగిన కొద్దిమంది దాని మూలంగా ఇబ్బందులు ఎదుర్కోవటం, అంటే నొప్పి రావటం, నొప్పి రాకుండా ఉండటం, లేదా ఆలస్యంగా రావటం, కొద్దిమందికి రాదు. ఆ సమయం లోపల కొద్దిమందికి అధికంగా బ్లీడింగ్ కావటం, కొద్దిమందికి కాకపోవటం, ఈ వైవిధ్యం, ఈ వ్యత్యాసం ఎందువల్ల మనం చూడగలుగుతున్నాము మహిళల లోపల? దీనికి కారణాలు ఏమున్నాయి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏముంటాయి? పాటించవలసిన ఆహార నియమాలు ఏముంటాయి? అలాగే ఈ సమస్య సంతాన ఉత్పత్తికి ఏమైనా ప్రతిబంధకంగా మారే అవకాశం ఏమైనా ఉందా? ఈ విషయాలు తెలియజేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము.
3: ఓకే అండి, మీరు అడిగిన ప్రశ్నకి ఒక 2 నిమిషాల్లో ఆన్సర్ చెప్పడం కుదరదు. అంటే మీరు టోటల్ మెన్స్ట్రుయేషన్ గురించి అడిగారు. సో మనం దాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించుకుని మాట్లాడుకున్నట్టయితే వినే వాళ్ళకి కొంచెము అంటే
2: ఎక్కువ
3: సమాచారం అందే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఈ ఋతుక్రమము ఎప్పుడైతే మొదలవుతుందో ఆ స్త్రీ యొక్క శరీరము గర్భం దాల్చడానికి రెడీగా ఉన్నట్టు దాని అర్థం. సో ఎప్పుడైతే ఈ ఋతుక్రమం స్టార్ట్ అవుతుందో ఆ అమ్మాయి గర్భిణి అయ్యే అవకాశం జరుగుతుంది. ఈ ఋతుక్రమం ఎప్పుడు జరుగుతుంది, అంటే ఏ టైంలో స్టార్ట్ అవుతుంది అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది. అంటే 10 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల మధ్యలో, అంటే కౌమార దశలో ఉన్న అమ్మాయి పుష్పవతి అయ్యే అవకాశం ఉంటుంది. అంటే 10 నుంచి 16 సంవత్సరాలు. సాధారణంగా మనకి 12-13 సంవత్సరాల మధ్యలో ఎక్కువ మంది పిల్లలు పుష్పవతి అవుతూ ఉంటారు. సో పీరియడ్ రావడము అనేది మనకు ఒక ఎండ్ ప్రోడక్ట్. సో ఈ ఎండ్ ప్రోడక్ట్ ఏంటి అంటే ఎప్పుడైతే ఆ అమ్మాయి శరీరంలో ఈ హార్మోన్స్

0: సమతుల్యం ఉంటుంది. అంటే మనకి హైపోథాలమస్ నుంచి పిట్యూటరీ నుంచి ఓవరీ నుంచి ఈ గర్భాశయానికి హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి. అంటే హార్మోనల్ యాక్సెస్ అనేది పరిపక్వత చెందాలి. గర్భాశయం అనేది నార్మల్ గా ఉండాలి. గర్భాశయంలోని పొర కూడా నార్మల్ గా ఉండాలి. గర్భాశయం నుంచి బ్లీడింగ్ బయటకు రావడానికి ఏదైతే యోని మార్గం ఉంటుందో అది ఓపెన్ ఉండాలి. ఆ అమ్మాయి యొక్క క్రోమోజోమ్స్ నార్మల్ గా ఉండాలి. అంటే ఒక స్త్రీకి ఉండే క్రోమోజోమ్స్ ఉండాలి. ఇవన్నీ సక్రమంగా ఉంటేనే మనకు వచ్చేది నార్మల్ పీరియడ్. అంటే నార్మల్ పీరియడ్ అనేది ఒక రిజల్ట్. అంటే హైపోథాలమో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సెస్ బాగా నార్మల్ గా పనిచేస్తుంది, గర్భాశయం నార్మల్ గా ఉంది, గర్భాశయం పొర నార్మల్ గా ఉంది, ఈ జెనిటల్ ట్రాక్ట్ ఏదైతే ఉందో అంటే ఈ
1: సంతానోత్పత్తికి సంబంధించిన
0: మార్గం అనేది ఓపెన్ గా ఉంది అని చెప్పడమే నార్మల్ మెన్స్ట్రుయేషన్. సో ప్రతి దాంట్లో మనకి రేంజ్ ఉంటుంది. అంటే ఇది 30 డేస్కి వస్తే నార్మల్, 3 డేస్ అవుతే నార్మల్, 5 డేస్ అయితే నార్మల్ అని కాకుండా మనకు ఒక రేంజ్ ఉంటుంది. ఆ రేంజ్ ఏంటి అంటే ఇప్పుడు ఒక స్త్రీ కనుక 21 రోజుల నుంచి 35 రోజుల మధ్యలో, అంటే దాన్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటే నెల ప్లస్ ఆర్ మైనస్ 1 వీక్, అంటే ఒక వారం ముందు కావచ్చు, వారం వెనక కావచ్చు నెలకి. అంటే 21 రోజు నుంచి 35 రోజు మధ్యలో తనకి ఋతుక్రమం వచ్చినట్టయితే అది నార్మల్ గా మనం పరిగణించాల్సి ఉంటుంది. తర్వాత బ్లీడింగ్ కూడా మనకి 2 రోజుల నుంచి 7 రోజుల మధ్యలో బ్లీడింగ్ అయినట్టయితే అది నార్మల్. అంటే కొంతమంది ఏంటంటే మేడం అమ్మాయికి మా ఫ్రెండ్ కి 28 డేస్ కంటే ఎవ్రీ మంత్ కరెక్ట్ గా అవుతుంది, నాకు అట్లా అవ్వదు, ఎవ్రీ మంత్ 5 డేస్ ముందు అవుతుంది, ఎవ్రీ మంత్ 6 డేస్ ముందు అవుతుంది, లేదు ఎవ్రీ మంత్ నాకు 5 డేస్ లేట్ అవుతుంది. సో దానికి మనం చింతించాల్సిన అవసరం లేదు. అంటే ప్రతి నెల తనకి 21 డేస్కే అవుతుంది, తన శరీరానికి అది నార్మల్. సో దాని గురించి తను భయపడాల్సిన అవసరం కానీ ఆందోళనపడాల్సిన అవసరం కానీ డాక్టర్ గారిని సంప్రదించాల్సిన అవసరం లేదు. ఒక అమ్మాయికి ఎవ్రీ 34 డేస్కి అవుతుంది, ఎవ్రీ 35 డేస్కి అవుతుంది, అది తన శరీర తత్వానికి నార్మల్. సో దాని గురించి మనం ట్రీట్మెంట్కి వెళ్లాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. కొంతమందికి ఏంటంటే మేడం బ్లీడింగ్ చాలా తక్కువ అవుతుంది, ఫ్రీగా అయితే మనం బరువు తక్కువగా ఉంటాము, ఫ్రీగా ఉంటుంది, సో 5 డేస్ బ్లీడింగ్ అయ్యేలాగా మెడిసిన్స్ ఇవ్వండి, నాకు ఎవ్రీ మంత్ 2 డేసే అవుతుంది, కొంచెమే అవుతుంది అంటారు. తన శరీర తత్వానికి ఆ 2 డేస్ అనేది నార్మల్. సో తను 5 డేస్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కొంతమందికి 7 డేస్ అవుతుంది, మేడం ఎవ్రీ మంత్ 7 డేస్ అవుతుంది, నాకు తక్కువ అవ్వడానికి ఏమైనా మెడిసిన్స్ ఇస్తారా? తనకి ఎవ్రీ మంత్ 7 డేస్ అవుతుంది అంటే తన శరీర తత్వానికి అది నార్మల్. అంటే మన శరీర తత్వం ఎలా ఉందో అది మనం ఫస్ట్ గ్రహించాలి. అంటే ప్రతి ఒక్కరికి సేమ్, అంటే ఇన్ని డేస్కి బ్లీడింగ్ అవుతుంది, ఇంతే బ్లీడింగ్ అవుతుంది అనేది లేదు. ఇప్పుడు మనం ఒకళ్ళని పోలినట్టు ఒకరు ఉండం, అలాగే శరీర తత్వంలో కూడా చేంజెస్ ఉన్నట్టు, ఋతుక్రమంలో కూడా డేస్ లో కానీ అమౌంట్ లో కానీ బ్లీడింగ్ నెంబర్ ఆఫ్ బ్లీడింగ్ డేస్ లో కానీ తేడా ఉంటుంది. సో ఎవ్రీ మంత్ ఒకేలాగా ఉందంటే దాని కోసం మనం చింతించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సపోజ్ కొంతమంది నా దగ్గరకు వస్తూ ఉంటారు, మేడం నాకు నెలసరి కరెక్ట్ అవ్వట్లేదు, అంటే వాళ్ళకి 35 డేస్ తర్వాత అవుతుంది, అంటే ఎవ్రీ 3 మంత్స్కి అవ్వడము, 2.5 మంత్స్కి అవ్వడము, సో అది నార్మల్ కాదు. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా 21 రోజు నుంచి 35 రోజుల మధ్యలో అది నార్మల్. అలా కాకుండా కొంతమందికి ప్రతి 40 రోజులకి 45 రోజులకి, అంటే 3 మంత్స్కి ఒకసారి, 2 మంత్స్కి ఒకసారి, లేకపోతే 4 మంత్స్కి ఒకసారి, 5 మంత్స్కి ఒకసారి వస్తుంటుంది. అదేంటంటే వాళ్ళకి నెలసరి చాలా తక్కువ సార్లు వస్తుంది సంవత్సరంలో. సో దాన్ని ఆలిగోమెనోరియా అంటారు, అంటే తక్కువ సార్లు వాళ్ళకి నెల ఋతుక్రమం వస్తుంది. సో దానికి మన అంటే డెఫినెట్ గా ట్రీట్మెంట్ తీసుకోవాలా, లేకపోతే దానికి ఏదైనా కారణాలు ఉన్నాయా, అంటే సహజంగా కూడా అలా వచ్చే అవకాశం ఉందా అని మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఇందట మాట్లాడుకున్నట్టుగా మెచ్యూర్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ హార్మోనల్ యాక్సెస్ అనేది పనిచేయడం స్టార్ట్ అవుతుంది. అది పనిచేసి సెట్ అవ్వడానికి 6 మంత్స్ నుంచి 1 ఇయర్ పట్టచ్చు. అంటే మెచ్యూర్ అయిన 1-2 ఇయర్స్ లో నెలసరి కరెక్ట్ కాకపోవచ్చు, 2 మంత్స్కి 3 మంత్స్కి అట్లా కావచ్చు. కొంతమందికి ఏంటంటే పాలు ఇచ్చేటప్పుడు, అంటే డెలివరీ అయిన తర్వాత పాలు ఇచ్చేటప్పుడు ఈ హార్మోనల్ యాక్సెస్ అనేది సరిగ్గా పనిచేయకపోవచ్చు, అంటే పాలు ఇచ్చే హార్మోన్స్ తో అది సప్రెస్ అవ్వచ్చు. సో దాంట్లో కూడా ఏంటంటే వాళ్ళకి 2 మంత్స్కి 3 మంత్స్కి, ఒక్కొక్కసారి సంవత్సరం వరకు పాలు ఇచ్చేటప్పుడు సంవత్సరం వరకు కూడా పీరియడ్ కాకపోవచ్చు, 6 మంత్స్ వరకు కూడా పీరియడ్ కాకపోవచ్చు. కొంతమందికి ఏంటంటే ఋతుక్రమం ఆగిపోయే వయసులో, అంటే ముట్లు ఆగిపోయే వయసులో కూడా వాళ్ళకి 2 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి అట్లా వచ్చి ఆగిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ ప్లస్ పాలిచ్చే సమయంలో కొంతమంది గర్భ నియంత్రణ ఇంజెక్షన్స్ తీసుకుంటారు, అలాంటి సమయంలో కూడా ఋతుక్రమం లేట్ రావచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో దానికి ఏం ట్రీట్మెంట్ అవసరం లేదు. అంటే అమ్మాయి మెచ్యూర్ అయింది లోపల అంతా అది సెట్ అవ్వడానికి టైం పడుతుంది, అలాంటి టైంలో తనకి నెలసరి లేట్ వచ్చినా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ముట్లు ఆగిపోయే ముందు లేట్ వచ్చింది అప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. పాలిచ్చే టైంలో నెలసరి కరెక్ట్ రావట్లేదు, 3 మంత్స్కి 4 మంత్స్కి వస్తుంది.

పడాల్సిన అవసరం. ఇవి కాకుండా మనకు కొన్ని సమస్యలు ఉంటాయి, అంటే కొంతమంది బాగా లావుగా ఉండడము, పిసిఓడి ప్రాబ్లం ఉండడము, లేకపోతే ఈ పై పెదవుల పైన వెంట్రుకలు ఉండడము, హిర్సుటిజం అంటారు, అంటే అవాంఛిత రోమాలు. కొంతమంది స్త్రీ శరీర ఆకృతి లేకుండా సన్నగా, అంటే బ్రెస్ట్ డెవలప్మెంట్ తక్కువ ఉండడము, సన్నగా ఉండడము, జననాంగాలు సరిగ్గా డెవలప్ అవ్వకపోవడము, తర్వాత ఈ గర్భాశయం చిన్నగా ఉండడము, అలాంటి వాళ్ళలో కూడా ఋతుక్రమము లేట్ రావచ్చు. ఎవరైతే ఈ అండకోశాలు సరిగ్గా పనిచేయవో వాళ్ళల్లో కూడా ఋతుక్రమం 2 మంత్స్కి 3 మంత్స్కి 4 మంత్స్కి రావచ్చు. ఇలాంటి వాళ్ళల్లో ట్రీట్మెంట్, సో మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి తనకి, అంటే మనము ఈ ప్రాబ్లమ్ని తనకు సహజంగా శరీరంలో వచ్చే మార్పులతో వస్తుందా, ఇంకేదైనా ప్రాబ్లం ఉందా. ఎప్పుడైతే మనకి ప్రాబ్లం కనిపిస్తుందో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవడము, ట్రీట్మెంట్ ఇవ్వడము, దానికి సంబంధించిన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, మెడిసిన్స్ ఇవ్వడం. సో ఇది ఒక రకమైన ప్రాబ్లం. ఇంకొక రకమైన ప్రాబ్లం ఏం కనిపిస్తుంది అంటే వాళ్ళకి బ్లీడింగ్ తక్కువ అవ్వడం. కొంతమంది మేడం ఫ్రీగా అవ్వట్లేదు మేడం, ఒకటే రోజు అవుతుంది, 2 రోజులు అవుతుంది, కొద్దిగా అవుతుంది అని అంటూ ఉంటారు. సో ఒకవేళ వాళ్ళకి ఎవ్రీ మంత్ కరెక్ట్ గా వస్తుంది పీరియడ్, అంటే ఎవ్రీ మంత్ కరెక్ట్ గా, అంటే 25 డేస్కి వస్తుంది, లేదా ఎవ్రీ మంత్ 30 డేస్కి వస్తుంది, కరెక్ట్ గా వస్తుంది, బట్ బ్లీడింగ్ తక్కువ అవుతుంది. అలాంటి వాళ్ళలో ఒకవేళ వాళ్ళకి ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, వేరే సమస్య ఏం లేదు అంటే మనం దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే తనకు రెగ్యులర్ గా వస్తుంది అంటే దాని అర్థం ఏంటి అంటే ఈ హార్మోన్స్ తన కరెక్ట్ గా పనిచేస్తున్నాయి కాబట్టి ఎవ్రీ మంత్ కరెక్ట్ టైంకి వస్తుంది, బట్ బ్లీడింగ్ తక్కువ అవుతుంది. అంటే బ్లీడింగ్ తక్కువ అవడం అంటే ఏంటంటే, బ్లీడింగ్ అనేది ఏంటంటే గర్భాశయంలోని పొర ఏదైతే ఉంటుందో అది విడిపోయి రావడమే పీరియడ్. గర్భాశయం లోపల మనకి ఎండోమెట్రియం అనే ఒక లేయర్ ఉంటుంది, అది విడిపోయి బయటికి రావడమే మనం పీరియడ్ లాగా తీసుకుంటాం. ఆ పొర పలచగా ఉన్న టైంలో బ్లీడింగ్ తక్కువ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ అమ్మాయికి ప్రాబ్లం ఎక్కడ, హార్మోన్స్ ప్రాబ్లం లేదు, ఎందుకంటే తనకి నెలసరి కరెక్ట్ గా వస్తుంది, ఎవ్రీ మంత్ కరెక్ట్ గా వస్తుంది, కానీ బ్లీడింగ్ తక్కువ అవుతుంది. బ్లీడింగ్ తక్కువ అవుతుంది అంటే కారణం ఏంటంటే ఎండ్ ఆర్గన్, అంటే గర్భాశయంలోనే తేడా ఉంది అమ్మాయికి, హార్మోన్స్ లో ప్రాబ్లం లేదు. సో అలాంటి వాళ్ళకి హార్మోనల్ ట్రీట్మెంట్ అవసరం లేదు, ఎందుకంటే హార్మోన్స్ కరెక్ట్ గా ఉన్నాయి కాబట్టి తనకి నెలసరి కరెక్ట్ గా వస్తుంది. గర్భాశయంలోని పొర విడిపోయి బయటకు రావడం మెనస్ట్రుయేషన్ కాబట్టి ఆ పొర పలచగుంది. పొర ఎందుకు పలచగుంది తనకి, మేబీ తనకి గర్భాశయంలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చి ఆ పొర డ్యామేజ్ అయిపోయి ఉండొచ్చు. యూజువల్గా మనకి ట్యూబర్క్లోసిస్ వస్తుంది గర్భాశయం లోపల, టీబీ వస్తుంది, దాంతో గర్భాశయం లోపల ఉండే పొర పలచగైపోవడము. కొంతమందికి అబోర్షన్స్ అయిన తర్వాత గర్భాశయం కడిగించుకుంటారు, అంటే డిఎన్సి అంటారు, అప్పుడు కూడా ఎండోమెట్రియం డ్యామేజ్ అయిపోయి అది ఫైబ్రోసిస్ అయిపోయి యాషర్మ్యాన్ సిండ్రోమ్ లాగా అవుతుంది. అంటే గర్భాశయంలోని పొర డ్యామేజ్ అయిపోయింది, ఇన్ఫెక్షన్తో కావచ్చు, అంటే అబోర్షన్ చేయించుకున్నందు కావచ్చు, లేదు గర్భాశయం చిన్నగా ఉండి కూడా వాళ్ళకి పొర పలచగా ఉండడం మూలంగా బ్లీడింగ్ తక్కువ ఉంటుంది. సో దానికి స్పెసిఫిక్ గా, అంటే వాళ్ళకి సంతానోత్పత్తి అయిపోయింది, వేరే ప్రాబ్లం లేకుంటే దానికి ట్రీట్మెంట్ అవసరం లేదు. ఒకవేళ అమ్మాయికి గర్భిణీ కాలేదు అన్నప్పుడు దానికి ఇన్వెస్టిగేషన్స్, ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. సో ఇది మనకు బ్లీడింగ్ తక్కువైనప్పుడు. కొంతమందికి ఏంటంటే బ్లీడింగ్ ఎక్కువ అవుతా ఉంటుంది, హెవీగా అవుతా ఉంటుంది. హెవీగా అయినప్పుడు మళ్ళీ ఎందుకు హెవీగా అవుతుంది, సో దాంట్లో కూడా మళ్ళీ మనకి న్యాచురల్ గా హెవీ అయ్యే టైం ఉంటుంది, అబ్నార్మల్ గా హెవీ అయ్యే టైం. న్యాచురల్ గా హెవీ అయ్యే టైం ఏంటంటే ఇందట మాట్లాడుకున్నట్టుగా ఎప్పుడైతే మెనార్కీ వస్తుందో, అంటే పుష్పవతి అవుతుందో, ఆ హార్మోనల్ యాక్సెస్ మెచ్యూరిటీ రాదు. అదేంటంటే అతిగా పనిచేయడము, అతిగా పనిచేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఎక్కువ సార్లు పీరియడ్స్ వస్తూ ఉంటాయి, హెవీగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ముట్లు ఆగిపోయే ముందు కూడా కొంతమందికి ఏంటంటే ముట్లు అనేటివి స్మూత్గా ఆగిపోతాయి, కొంతమందికి ఎక్కువ బ్లీడింగ్ అవడము, హెవీగా అవడము. సో ఆ విధంగా వాళ్ళకి అంటే ఆ డిస్టర్బెన్సెస్, అంటే ఆగిపోయే ముందు స్టార్ట్ అయ్యే ముందు ఈ డిస్టర్బెన్సెస్ లో కూడా వాళ్ళకి పీరియడ్ ఎక్కువ అంటే తొందర అవడము, ఎక్కువ అవడము అండ్ ముట్లు ఆగిపోయేటప్పుడు. తర్వాత డెలివరీ అయిన తర్వాత ఎప్పుడైతే పీరియడ్ స్టార్ట్ అవుతాయో అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా మనకి బ్లీడింగ్ హెవీగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనము ఆ అమ్మాయికి ఏ టైంలో బ్లీడింగ్ హెవీగా అవుతుంది అనేది మనం గమనించాల్సి ఉంటుంది, గమనించేసి స్కానింగ్ ఒకటి చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కాకుండా కొంతమందికి ఏంటంటే ఇప్పుడు బ్లీడింగ్ హెవీగా అవడానికి మనకి కారణాలు ఏంటంటే ఇప్పుడు అండకోశాల నుంచి వచ్చే హార్మోన్స్ ఏదో అతిగా పనిచేయడం, అంటే కొంతమందికి ఈ అండకోశాలకి బ్లడ్ సప్లై ఎక్కువ అవ్వడము, అండకోశాలలో హిమోరేజిక్ సిస్ట్లు ఉండడము, అవి ఎక్కువగా రక్త సరఫరా ఉండడము, కొంతమందికి గర్భాశయం ఉబ్బినట్టుగా ఉండడము, గర్భాశయంలో ఇన్ఫెక్షన్ రావడము. దాంతో ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎక్కడైనా సరే మనకు దెబ్బ తాకింది, ఇన్ఫెక్షన్ ఉంది, చేతికి వాపు ఉంటుంది. అలాగే గర్భాశయం కూడా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు గర్భాశయం ఉబ్బిపోతుంది. సో దాంతో ఏమవుతుందంటే వాళ్ళకి బ్లీడింగ్ ఎక్కువ అవడము, కొంతమందికి గర్భాశయంలో ఎండోమెట్రియం

0: ఎండోమెట్రియోసిస్ ఉంటుంది. గర్భాశయం చుట్టుపక్కల ఎండోమెట్రియోసిస్ ఉంటుంది. కొంతమంది గర్భాశయంలో ఎండోమెట్రియోసిస్ ని మనం అడినోమయోసిస్ అంటాం, అది ఉంటుంది. కొంతమందికి ఏంటంటే గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ ఉంటాయి, కంతులు ఉంటాయి. కొంతమంది గర్భాశయం లోపల పాలిప్స్ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా వాళ్ళకి అంటే గర్భాశయం పెద్దగా ఉన్నప్పుడు గర్భాశయంలో ఉండే లైనింగ్ కూడా పెద్దగా, సో హెవీగా బ్లీడింగ్ అవుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళకి బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. సో బ్లీడింగ్ ఎక్కువైనప్పుడు మనం చూసుకోవాలి అంటే కారణం ఏంటి, ఏమైనా వేరే ప్రాబ్లమ్స్ తోనే అమ్మాయికి బ్లీడింగ్ ఎక్కువ అవుతుందా, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ సమస్య కాకుండా కొంతమంది వేరే సమస్యతో వస్తుంటారు. నెలసరి కరెక్ట్ గానే ఉంటుంది, బ్లీడింగ్ కూడా నార్మల్ గానే ఉంటుంది, బట్ నెలసరి ఋతుక్రమం మధ్యలో బ్లీడింగ్ కనిపిస్తుంది. అంటే ఎవ్రీ 28 డేస్కి వస్తూ ఉంటుంది, లేదా ఎవ్రీ 30 డేస్కి వస్తూ ఉంటుంది, నార్మల్గానే ఉంటుంది, బట్ ఋతుక్రమం మధ్యలో కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఋతుక్రమం స్టార్ట్ అయ్యే ముందు, ఋతుక్రమం మధ్యలో బ్లీడింగ్ కనిపిస్తూ ఉంటుంది. సో దీనికి కూడా మనకి ఏంటి కారణం, న్యాచురల్ కారణాలు ఉన్నాయా లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉందా చూసుకోవాల్సింది. ఇప్పుడు న్యాచురల్గా ఉండే కారణం ఏంటంటే ఎవ్రీ మంత్ నెలసరి మధ్యలో అండం అనేది విడుదలవుతుంది. ఆ అండం విడుదల టైంలో హార్మోన్స్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. సో ఇవి మనకు
1: వైష్ణవి హాస్పిటల్ 2.5 దశాబ్దాల అనుభవం, అర్హత, నిపుణత కలిగిన ఇద్దరు గైనకాలజీ వైద్యులు 24/7 అందుబాటులో ఉంటుంది. 2 పెద్ద ఆపరేషన్ థియేటర్లు, లాప్రోస్కోపీ, ఐసీయు సౌకర్యాలు కల్పిస్తూ హై రిస్క్ మరియు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలకు తరచుగా జరిగే గర్భస్రావాలకు, సంతానలేమికి నాణ్యమైన నమ్మకమైన చికిత్సలను అందిస్తోంది వైష్ణవి హాస్పిటల్. వైష్ణవి హాస్పిటల్ తల్లికి బిడ్డకి పూర్తి సంరక్షణ ఒకే చోట. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ కె సవితారాణి ప్రసూతి వైద్య నిపుణురాలు, వైష్ణవి హాస్పిటల్, సరస్వతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ కె సవితారాణి, ప్రసూతి వైద్య నిపుణురాలు, వైష్ణవి హాస్పిటల్, సరస్వతి నగర్, నిజామాబాద్.
2: ఇంతవరకు మీరు వైష్ణవి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు అందించిన కొన్ని సలహాలు, సూచనలు విన్నారు. శ్రోతలు 103.2 మెగాహెడ్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో మీరు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమం. ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
3: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినం తో.
4: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
5: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

ప్రకటనలు విన్నారు శ్రోతలు. 103.2 మెగాహెడ్స్ ట్యూన్ చేసుకుని ప్రభాతలహరి కార్యక్రమం వింటున్నారు. ఆడపిల్ల అంటే ఆకాశంలో మెరిసే నక్షత్రం, కుటుంబానికి ఆనందం, సమాజానికి ఆశాకిరణం. ఆమె అడుగులు అభివృద్ధి వైపు పడితే దేశం ప్రగతి పథంలో పయనిస్తుంది. అవును, ప్రతి సంవత్సరం 11 అక్టోబర్ అంటే ఈ రోజున అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటాం. బాలికల హక్కులు, వారి విద్య, ఆరోగ్యం, భద్రత, సమాన అవకాశాల గురించి ప్రపంచానికి తెలియజేయడమే ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం. ఆడపిల్ల పుట్టిందని ఆనందించాలి, ఆమె ఎదుగుదలకు అండగా నిలవాలి, ఆమె కలలకు రెక్కలు తొడగాలి. ఎందుకంటే ఈరోజు పాఠశాలకు వెళ్తున్న బాలికే రేపటి శాస్త్రవేత్త కావచ్చు, దేశాన్ని నడిపించే నాయకురాలు కావచ్చు.

బాలికకు కావలసింది జాలి కాదు అవకాశం, ఆమెకు కావలసింది ఆంక్షలు కాదు ప్రోత్సాహం, వివక్ష కాదు సమానత్వం. బాల్య వివాహాలను అరికడదాం, బాలికల విద్యను ప్రోత్సహిద్దాం, వారి హక్కులను గౌరవిద్దాం. ప్రతి బాలిక భయం లేకుండా ఆత్మవిశ్వాసంతో తన లక్ష్యాన్ని చేరుకునే సమాజాన్ని నిర్మిద్దాం. ఏమంటారు?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: బాలభారతి బాలబాలికల కదంబ కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం 8:30 మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 MHz పై తప్పక ట్యూన్ చేసుకోండి. శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 MHz వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమం. ఈరోజు నుండి అమ్మవారి శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. అమ్మవారికి 9 రోజులు 9 అవతారాలతో నిష్ఠగా పూజలు చేస్తారు. 9 రోజులు దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు. తొలి 3 రోజులు పార్వతీగా, తర్వాతి 3 రోజులు లక్ష్మీగా, చివరి 3 రోజులు సరస్వతిగా ఆరాధిస్తారు. ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుంది. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఇంట ఆనందాన్ని నింపాలి, ప్రతి మనసులో ధైర్యాన్ని నింపాలి, ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ శ్రోతలందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు.

0: పాట విన్నారు శ్రోతలు. ప్రభాతలహరి కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఆప్థాల్మాలజిస్ట్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు.
1: రాజకులు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా ఖలిల్వాడి నిజామాబాద్. ఫోన్ 08462220066. నిజామాబాద్ మరియు సరిహద్దు జిల్లా ప్రజలకు శుభవార్త. మొట్టమొదటి 24/7 సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఇప్పుడు మన నిజామాబాద్ లో పనిచేస్తోంది. క్యాటరాక్ట్ ప్యాక్ ఆపరేషన్ అయినా, లాసిక్ సర్జరీ అయినా, రెటీనా ఆపరేషన్ అయినా, గ్లకోమా ఆపరేషన్ అయినా, ఎటువంటి కంటి ఆపరేషన్ కైనా ఇక హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు. నాణ్యమైన కంటి వైద్య సేవలు అందిస్తోంది డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ టి శ్రీనివాస్ క్యాటరాక్ట్ ప్యాక్ రెటీనా లాసిక్ ఆర్ఓపీ మరియు యూవియా స్పెషలిస్ట్ డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా ఖలిల్వాడి నిజామాబాద్.
2: డాక్టర్ శ్రీనివాస్ గారు నమస్కారం అండి.
3: నమస్తే అండి.
2: కంటికొచ్చే వ్యాధుల్లో సాధారణంగా మనం ఎప్పుడు వింటుంటాం రెటీనా వ్యాధి అని.
3: అవును.
2: ఈ రెటీనా వ్యాధి రావడానికి ప్రధానమైన కారణాలు ఏముంటాయి?
3: ఇప్పుడు రెటీనాకు సంబంధించిన జబ్బులు మరియు దానికి రిస్క్ ఫ్యాక్టర్స్ నేను చెప్తాను. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు కదండి, నయనంలో ప్రధానమైంది రెటీనా.
2: ఓ,
3: సో రెటీనా అనేది మన ఇమేజ్ ని బ్రెయిన్ తీసుకెళ్లే ఒక ఇంపార్టెంట్ పార్ట్ కంట్లో. సో ఏదైనా ఇమేజ్ చూసినప్పుడు సిగ్నల్స్ ని బ్రెయిన్ పంపించేదే రెటీనా.
2: రెటీనా,
3: సో రెటీనా అనేది ఒక వైర్ లాంటిది బల్బుకి. ఒక బల్బు ని వైర్
2: అయితే
3: వెలిగిస్తుందో, సో వైర్ లేని బల్బు వెలగదు. సో కన్ను అనేది ఒక బల్బు, సో వైర్ అనేది రెటీనా లాంటిది. సో వైర్లు బాగుండాలి. రెటీనా ఈ మధ్య కాలంలో మనకి ప్రధానంగా రెటీనాకి జబ్బులు రావడానికి డయాబెటీస్, షుగర్ వ్యాధి చాలా ప్రధాన కారణం రెటీనా దెబ్బతినడానికి. దాంతోపాటు బీపీ అంటే హైపర్ టెన్షన్ అండ్ ఏజ్ వల్ల వచ్చే కొన్ని జబ్బులు ఉంటాయి. ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డిజెనరేషన్స్ అంటారు. సో ఇవి ప్రధానమైన ఈ మూడు కారణాలు.
2: అంటే బీపీ షుగర్ ఉన్న ప్రతి వ్యక్తికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది?
3: కంపల్సరీగా చాలా రిస్క్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువ ఉంటుందండి. షుగర్ వల్ల చాలా చాలా ఎక్కువ ప్రధానమైన కారణం షుగర్ అండి. దాని తర్వాత బీపీ, దాని తర్వాత ఏజ్ వల్ల వచ్చే ఏజ్ వల్ల వస్తాయి. సో కంపల్సరీ వచ్చే ఛాన్స్ ఉంది షుగర్ వల్ల ఉంది. సో WHO ప్రకారం ప్రోటోకాల్ ఏంటంటే షుగర్ లో కూడా టైప్ 1 డయాబెటీస్ ఉంటుంది, టైప్ 2 డయాబెటీస్ ఉంటుంది. టైప్ 1 అంటే చిన్నపిల్లలు
2: వచ్చే
3: వాళ్ళలో షుగర్ వచ్చిందని తెలిసిన తర్వాత 5 సంవత్సరాలకి రెటీనా కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. అది ప్రోటోకాల్, అది కంపల్సరీగా. టైప్ 2లో అంటే పెద్దవాళ్ళు వచ్చే డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి డయాగ్నోసిస్ అయిన రోజే రెటీనా చెకప్ చేసుకోవాలి, అది ప్రోటోకాల్. టైప్ 2 డయాబెటీస్ లో అంత ఎర్లీగా
2: వచ్చే అవకాశం
3: చాలా ఉంది. సో వాళ్ళు వస్తే నేను రెటీనా చెకప్ చేసిన తర్వాత ఒకవేళ వ్యాధి ఏమి లేకపోతే మళ్ళీ ఫాలోఅప్ కి పిలుస్తాం. అది ఫైనల్ కాదు. అంటే మీకు ఫస్ట్ టైం చూసినప్పుడు రెటీనా జబ్బు లేదు అంటే అది ఫైనల్ కాదు. సో మళ్ళీ మీరు మేము ఫాలోఅప్ కి 1 ఇయర్ పిలుస్తామా, 6 మంత్స్ కి రమ్మంటాం అనేది అప్పుడు కంపల్సరిగా మీరు రావాలి. సో షుగర్ వల్ల
2: వచ్చే అవకాశం ఎక్కువగా
3: కంపల్సరీ అండి. నా దగ్గరికి పేషెంట్స్ ఎలా వస్తున్నారంటే బ్లైండ్ అయిన తర్వాత వస్తున్నారు,
2: చూపు
3: కోల్పోయిన తర్వాత వస్తున్నారు. సో ఆ స్టేజ్ కంటే ముందు షుగర్ లో మైల్డ్, మోడరేట్, సివియర్, నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అనే స్టేజెస్ ఉంటాయి రెటినాలో. ఆ స్టేజ్ లో వస్తే నేను పేషెంట్స్ కి చెప్తాను, ఇట్లా మీకు డయాబెటిక్ రెటినోపతి స్టేజ్ మొదలైందండి, మీరు షుగర్ కంట్రోల్ పెట్టుకోవాలని చెప్తాను. సో నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటీస్ దాటిన తర్వాత ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అని జబ్బు, అది నెక్స్ట్ స్టేజెస్ లో వస్తుంది. అది వచ్చిన తర్వాత కంట్లో బ్లీడింగ్ అవుతుంది, బ్లీడింగ్ అయ్యి సడన్ గా చూపు అవుతుంది. రెటీనా వల్ల వచ్చే ప్రధానమైన జబ్బులు ప్రాబ్లం ఏంటంటే ఏది సింప్టమ్స్ ఉండవండి,
2: లక్షణాలు ఏమి
3: కనిపించవు. బ్లైండ్ అయిన తర్వాత పేషెంట్ వస్తారు,
2: చూపు తగ్గిన తర్వాత
3: వస్తారు. అప్పటి వరకు చాలా డామేజ్ అయి ఉంటుంది. అంతకు ముందే మాకు వాళ్ళు షుగర్ ఉన్న పేషెంట్స్ అందరు ఎవ్రీ ఇయర్ 6 మంత్స్ కో చెకప్ చేయించుకుంటే మేము వాళ్ళకి వార్నింగ్ ఇస్తాం, అంటే మీ స్టేజ్ ఇలా ఉందండి, మీరు ఈ జాగ్రత్తలు తీసుకోవాలని మేము వాళ్ళకి చెప్తామండి.
2: ఇప్పుడు బీపీ షుగర్ కాకుండా ఒక

0: వయసును బట్టి వచ్చే అవకాశం ఎంత వరకు ఉంది? ఏ వయసులో ఇది మొదలు కావచ్చు?
1: వయసును బట్టి రెటినా జబ్బులు అంటే చిన్న పిల్లల్లో కూడా అండి, పుట్టిన పిల్లల్లో కూడా రెటినా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది కూడా దానికి కొన్ని ఇండికేషన్స్ ఉన్నాయి. ఎవరికి వస్తాయి రెటినా జబ్బులు అంటే, తక్కువ నెలల్లో పుట్టిన వాళ్ళు, తక్కువ వెయిట్ తో పుట్టిన వాళ్ళు, తక్కువ బరువుతో
0: పుట్టిన పిల్లలు.
1: ఎవరైతే పేషెంట్స్ ని అద్దాలలో అంటే ఆక్సిజన్ సపోర్ట్ కోసం పెడతారో వీళ్ళలో ఆర్ఓపి, రెటినోపతి ఆఫ్ ప్రిమేచ్యూరిటీ అనే జబ్బులు వస్తాయి.
0: అది వయసు మొదలు కావచ్చు పిల్లల్లో
1: అంటే పుట్టిన వెంటనే. అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అందరికీ కాదు, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే. హెల్దీగా బాబు కరెక్ట్ నెల నుండి పుట్టాడు, వెయిట్ కరెక్ట్ గా ఉంది అంటే వాళ్ళకి జబ్బులు రావు. సో ఈ చిన్న పిల్లల్లో వచ్చే జబ్బులు రెటినోపతి ఆఫ్ ప్రిమేచ్యూరిటీ అంటారు. దానికి కూడా లేజర్స్ ఇంజెక్షన్స్ ఉంటాయి, అది చిన్న పిల్లల్లో వచ్చేవి.
0: ఇది కాకుండా పెద్దవాళ్ళలో ఎంత వరకు అవకాశం ఉంది? ఏ వయసులో ప్రధానంగా
1: పెద్దవాళ్ళలో అంటే మనకి స్కూల్ పిల్లల్లో స్పెక్టికల్స్ పెట్టుకుంటారు, మయోపియా పేషెంట్స్ అంటాం, మైనస్ నంబర్ ఉన్న వాళ్ళని, వాళ్ళలో కూడా రెటినా డిటాచ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రతి అద్దాలున్న పిల్లలందరూ రెటినా చెకప్ చేయించుకోవాలి. రెటినాలో చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. కంపేర్ టు అదర్ పిల్లల్లో అడల్ట్ ఐ మీన్ 18 ఇయర్స్ వాళ్ళకి అద్దాలు అప్పుడు వాళ్ళు పెట్టుకుంటుంటారు కదా, సో వాళ్ళ హోల్స్ ఉంటాయి, వాళ్ళ థిక్నెస్ తక్కువ ఉంటుంది రెటినాది. ఎవరైతే కంటద్దాలు మయోపియా పవర్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళ థిక్నెస్ తక్కువ ఉంటే చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. సో అది హోల్స్ ని మనం బరాజ్ లేజర్ చేస్తే ఆ హోల్స్ కి ప్రాబ్లం అవ్వకుండా ఫ్యూచర్ లో రెటినా డిటాచ్ అవ్వకుండా ఉంటుంది. సో అది మధ్య వయసులో వచ్చే ప్రాబ్లమ్స్. సో ఓల్డ్ ఏజ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏజ్ రిలేటెడ్ మాక్యులర్ డిజనరేషన్స్ అంటారు. ఏజ్ వల్ల రెటినా ప్రాబ్లమ్స్ వస్తాయి. చూపు తగ్గినప్పుడు దానికి ఇంజెక్షన్స్, లేజర్స్ అవి
0: చత్వరం అని అనటం మనం వింటుంటాం. 40 ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి వ్యక్తిలో కొంత చూపు మందగిస్తుంది అనేది మనం వింటుంటాం. ఈ లక్షణం ఈ రెటినాకి ఏమన్నా సంబంధాన్ని కలిగి ఉంటుందా?
1: ఉంటుందండి. యాక్చువల్ గా చత్వరం అనేది నాచురాలిటీ, అది నాచురల్ గా వచ్చే ప్రాబ్లం, అది దాన్ని జబ్బు అనకూడదు, అది నాచురల్ ఫినామినా. అంతకంటే ముందు అంటే దగ్గర చూపులో కూడా నీకు ఫ్రీక్వెంట్ చేంజెస్ ఆఫ్ గ్లాసెస్, అంటే నీకు ఒకసారి గ్లాసెస్ ఇచ్చినప్పుడు ఇంకో 1 ఇయర్ వరకు పెద్ద చేంజెస్ జరగవు. జరుగుతున్నాయంటే దానికి గ్లకోమా కారణం ఉండొచ్చు. ఫ్రీక్వెంట్ చేంజ్ ఆఫ్ గ్లాసెస్, నీకు ఇచ్చిన దాన్ని నువ్వు సాటిస్ఫై అవ్వట్లేదు, చేంజెస్ ఫ్రీక్వెంట్ గా అవుతుంది, నీకు ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు గ్లకోమా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అది చత్వరానికి అది రిలేషన్ ఉంటుంది.
0: ఇందాక చెబుతూ ఈ రెటినాలో కొన్ని దశలు అన్నారు.
1: అవునండి, అవును.
0: ఆ దశలు ఏమిటి, ఏ దశలో ఎలాంటి మార్పు జరుగుతుంది?
1: సో స్పెషల్ గా మనకి కళ్ళ ప్రాబ్లం ఎక్కువ షుగర్ వ్యాధి వల్ల కళ్ళు పోతున్నాయి కాబట్టి షుగర్ లో నేను చెప్పాను. సో ఫస్ట్ ఎర్లీ స్టేజ్ మైల్డ్ డయాబెటిక్ రెటినోపతి, మైల్డ్ అని ఉంటుంది. సో ఆ స్టేజ్ లో నేను చెకప్ చేసి వాళ్ళకి చెప్తాను ఇట్లా ప్రాబ్లం ఉందని. తర్వాత మోడరేట్ ఉంటుంది, తర్వాత సివియర్, తర్వాత వెరీ సివియర్, తర్వాత ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి, తర్వాత రెటినా డిటాచ్మెంట్స్ అట్లా ఉంటాయి. ఇవి స్టేజెస్.
0: ఏ దశలో పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం పూర్తిగా దాన్ని సహజ స్థితికి తీసుకొచ్చే అవకాశం?
1: ఒక్కసారి ప్రాబ్లం స్టార్ట్ అయింది అంటే సహజ స్థితికి తేలేమండి. మనము ఏం మన చేతిలో ఏముంటుందంటే, మీరు సిస్టమిక్ డిసీజెస్, మీకు బీపీ షుగర్ ఉన్నప్పుడు వాటిని కంట్రోల్ పెట్టుకుంటే మనము ఆ స్టేజ్ అక్కడే ఆగిపోతుంది.
0: పెరగకుండా
1: ప్రోగ్రెస్ ద డిసీజ్ ని మనం కంట్రోల్ చేయాలి,
0: కంట్రోల్ చేయాలి అంతే. అంతే తప్ప పూర్తిగా నయం
1: చేయలేము.
0: ఈ వ్యాధిని నివారించడానికి వైద్య విధానాలు ఏ విధంగా ఉంటున్నాయి?
1: నివారించడం అనేది సరైన మెడిసిన్స్ వాడి మీ సిస్టమిక్ డయాబెటిక్ కంట్రోల్ పెట్టుకోవడము మరియు హైపర్ టెన్షన్ కంట్రోల్ పెట్టుకోవడమే సరి అయిన నివారణ అండి. అది మూల కారణం. సో అవి కంట్రోల్ పెట్టుకుంటేనే మీరు చాలా రోజులు డిసీజ్ రాకుండా, రెటినోపతి రాకుండా అడ్డుకోవచ్చు.
0: దీనికి సర్జరీ లాంటిది ఏమైనా చేసి ఎక్కువ కాలం కంటి యొక్క చూపును మనం కొనసాగించే అవకాశం ఏమైనా ఉందా?
1: సర్జరీస్ కంటే ముందు మెడికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. అన్ని కేసెస్ కి సర్జరీస్ అవసరం రాదు. అడ్వాన్స్ స్టేజెస్ కి వెళ్ళినప్పుడు సర్జరీస్ అవసరం వస్తాయి. ఎర్లీ స్టేజెస్ లో మనకి లేజర్స్ ఉన్నాయి, స్క్రీన్ లేజర్స్, రెటినాకి లేజర్ చేయవచ్చు. ఎక్కడెక్కడైతే బ్లడ్ లీక్ అవుతుందో, సో రెటినాకి ఎక్కడెక్కడ డ్యామేజెస్ ఉన్నాయో అది పాన్ రెటినల్ ఫోటో కోఆగ్యులేషన్ అంటారు. రెటినాని లేజర్స్ చేస్తే ఫర్దర్ గా రెటినా డ్యామేజ్ అవ్వకుండా, చూపు పోకుండా మనం కాపాడవచ్చు. కొందరికి వాప్ వస్తుంది రెటినాలో, మ్యాక్యులర్ ఎడిమా అంటారు దాన్ని. డయాబెటీస్ వల్ల మ్యాక్యులర్ ఎడిమా వస్తుంది. హైపర్ టెన్షన్ వల్ల కూడా కొన్ని కారణాలు ఉండి దాన్ని బీఆర్వీఓ, బ్రాంచ్ రెటినల్ వీన్ ఆక్లూజన్ అంటారు. సో వీటి వల్ల మ్యాక్యులర్ ఎడిమా వచ్చినప్పుడు మనం వాటికి ఇంజెక్షన్స్ ఉంటాయి, కన్నుకు ఇంజెక్షన్ ఇస్తాం. సో ఇంట్రావిట్రల్ ఇంజెక్షన్స్ అంటారు.

0: గుడ్డులోకే ఇంజక్షన్స్ ఇస్తాం. సో వాటి వల్ల నివారించవచ్చు. ఇవి చేసినప్పుడు పేషెంట్ సిస్టమిక్ కంట్రోల్ పెట్టుకుని ఉంటే ఆ డిసీజ్ అక్కడే ఆపొచ్చు. కొందరు నెగ్లెక్ట్ చేస్తారు, ట్రీట్మెంట్ అయింది కదండి మళ్ళీ ఏమైతుంది అనుకోండి, బట్ అది వదలదు. అది లేజర్ చేసినా ఇంజక్షన్ చేసినా గానీ మీరు సరైన పద్ధతులు పాటించకపోతే మళ్ళీ బ్లీడింగ్ అయ్యి చూపు సడన్ గా పడిపోయి రెటినా డిటాచ్మెంట్ అయితే అప్పుడు రెటినా సర్జరీస్ ఉంటాయి. రెటినా సర్జరీస్ చేసి రెటినా లోపల గ్యాస్ గాని ఆయిల్ గాని పెట్టాల్సి వస్తుంది. అది రెటినా సర్జరీస్.
1: ఈ వ్యాధి రెండు కళ్ళకు వచ్చే అవకాశం ఉంటుందా? ఒక వ్యక్తిలో ఒక కంటికి వస్తే రెండో కంటి ఖచ్చితంగా వస్తుందా? ఒక కంటితోనే ఆగిపోయే అవకాశం ఏమైనా ఉంటుందా?
0: ఇది మన జబ్బు అనేది సిస్టమిక్ అంటే బాడీ లోపల ఉంటుంది కాబట్టి రెండు కళ్ళకి వస్తుంది కంపల్సరీగా. ఒక 5% తేడా ఉంటుంది అంతే. ఆ కన్నుకు ఈ కన్నుకు ప్రాబ్లమ్
1: కొంచెం
0: తేడా ఉంటుంది, కానీ రెండు కళ్ళకి కంపల్సరీ వస్తుంది.
1: రెటినా సమస్య
0: కంపల్సరీ వస్తుంది, కంపల్సరీ వస్తుంది.
1: ఇప్పుడు ఒత్తిడి ఈ వ్యాధిని మనం ప్రభావితం చేసే అవకాశం ఏమైనా?
0: అవునండి, ఒత్తిడి అనగానే మళ్ళీ మనకి బీపీ షుగర్లు రావడమే. వాటి వల్ల బీపీ షుగర్ వల్ల పెరగడం వల్ల మళ్ళీ కంటి జబ్బులు. సో మళ్ళీ ఇది సైకిల్, ఒత్తిడి వల్ల కూడా మళ్ళీ జబ్బులు ఎక్కువయ్యే
1: అవకాశం. సో ఈ వ్యాధి రాకుండా ముందస్తు జాగ్రత్తలు ఏమైనా అందుబాటులో ఉంటాయా? ఒక వ్యక్తి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చిన్నతనం నుంచి ఈ రెటినా సమస్య ఏ వయసులో కూడా సోకకుండా ఉండేందుకు అవకాశం ఏమైనా ఉందా?
0: ముందు జాగ్రత్తలు అంటే ఫిట్నెస్ మెయింటైన్ చేయడం అండి. సరైన ఆహార నియమాలు గాని మీ బాడీ ఎలా పద్ధతిగా కాపాడుకోవడమే దానికి రూట్ కాజ్ ని ప్రివెంట్ చేయొచ్చండి. సో ఒత్తిడి లేకుండా మీరు ఆహార పదార్థాలు గాని అవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే ఈ డిసీజ్ రాకపోతే రెటినా ప్రాబ్లం.
1: సమయం కానీ ఆలోచన విధానం కానీ ఆహార నియమాలు కానీ ఇవన్నీ ప్రభావితం చేస్తాయి. అంటే ముందస్తు మన జాగ్రత్తలు పాటిస్తే ఈ వ్యాధి రాకుండా మనం కొంత జాగ్రత్త పడే అవకాశం ఉంది.
0: అవునండి.
1: డాక్టర్ శ్రీనివాస్ గారు, మరి ఈ రెటినా వ్యాధి వచ్చిన తర్వాత కూడా దాన్ని నిర్లక్ష్యం చేస్తే, పట్టించుకోకపోతే, ఇలాంటి వైద్యం చేయించుకోకపోతే ఎలాంటి దుష్పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది?
0: ఇది మంచి ప్రశ్న అండి. నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ అందరూ అవగాహన లేక, అది రెటినా జబ్బు అని వాళ్ళకి అవగాహన లేక, వాళ్ళు క్యాటరాక్ట్ అంటే మూతబిందో పొరలు అనుకుని చాలా నెగ్లెక్ట్ చేసిన తర్వాత చాలా ఎండ్ స్టేజ్ లో వస్తున్నారు. ఆ స్టేజ్ లో క్యాటరాక్ట్ అయితే ప్రాబ్లం ఉండదండి. క్యాటరాక్ట్ అనేది చిన్న సర్జరీతో అయిపోతుంది. రెటినా జబ్బులు నెగ్లెక్ట్ చేస్తే రెటినా సర్జరీ తర్వాత, ఇది క్యాన్సర్ జబ్బు లాంటిది రెటినా జబ్బులు అనేది. సో క్యాన్సర్ లో ప్రోగ్నోస్ ఎలా ఉంటుందో రెటినా జబ్బులు కూడా అడ్వాన్స్ స్టేజ్ లో వస్తే మనం సేవ్ చేయడం చాలా కష్టమైతుంది. సో ముందుగా అంటే ముందే వచ్చేస్తే, జస్ట్ బ్లీడింగ్ అయినప్పుడు వస్తే మేము ఆ బ్లీడింగ్ ని విట్రెక్టమీ సర్జరీ చేసి ఆ బ్లీడింగ్ తీసేసి చూపు ఇస్తామండి. సో లేట్ గా వస్తే కొన్నిసార్లు మనం చూపును కాపాడే అవకాశం చాలా తగ్గిపోతుంది. సో రెటినా అనేది మనము ఒక మొక్క లాంటిది, సరైన టైంలో వాటర్ వేయాలి, లేదంటే అది ఎండిపోయిన తర్వాత వేస్తే ప్రయోజనం ఉండదు. సేమ్ రెటినా కూడా అలాగే అండి. సో కరెక్ట్ టైంలో రావాలి. అందుకే నేను చెప్పేది, మీరు షుగర్ ఉన్నా, డయాబెటీ, హైపర్ టెన్షన్ ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా గానీ మీరు ముందు చెకప్ చేసుకుంటే మేము దాన్ని ముందే చెప్తాము. ఒకవేళ బ్లీడింగ్ అయినా మేము అర్లీ స్టేజ్ లోనే సర్జరీ చేసి తీస్తాం. ఎండ్ స్టేజ్ లో నియోవాస్కులర్ గ్లకోమా అని అంటే ఎండ్ స్టేజ్ లో అలాంటి జబ్బులు వచ్చిన తర్వాత మనం కన్నును కాపాడే పరిస్థితి ఉండదండి. స్పెషల్ గా రెటినా జబ్బులు అండి. వేరే ఏ జబ్బునైనా మనం కన్నును సర్జరీ చేసి కాపాడొచ్చు. ఒక రెటినా అడ్వాన్స్ స్టేజ్ కి
1: చేరుకుందంటే
0: సర్జరీ చేసినా చాలా ప్రయోజనాలు చాలా తక్కువ ఉండవు. నాకు మెయిన్ కారణము ఈ చూపు కాపాడడం. ఎర్లీ స్టేజ్ లో నేను ఇక్కడ స్పెషాలిటీ ఓపెన్ చేసింది, స్పెషల్ గా అదే రీజన్.
1: స్థానికంగా మన నిజామాబాద్ లో ఇప్పుడు రెటినాకి అవకాశం ఉంది.
0: అవునండి, నేను వచ్చిన తర్వాత ఒక 4 చేశాను, మంచి రిజల్ట్స్ వచ్చాయి. బట్ వాళ్ళు తొందరగా ప్రజెంట్ అయ్యారు, అది చాలా ఇంపార్టెంట్. రెటినా సర్జరీస్ కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయి, బట్ ఎర్లీగా రావాలి.
1: దశ దాటిపోయిన తర్వాత వస్తే మనం కూడా
0: రిజల్ట్ చాలా తక్కువ ఉంటుంది. పేషెంట్స్ కూడా రెటినా సర్జరీ అయిందా, పొర సర్జరీ అయిందా అని తెలియదు వాళ్ళకి. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉంటాయి. అది మనము అది వివరంగా చెప్పాలి వాళ్ళకి. సో మీకున్నది చాలా పెద్ద ప్రాబ్లము అని వివరంగా చెప్పాలి వాళ్ళకి. నా ఎయిమ్ ఏంటంటే ఇక్కడ రావడానికి ఎర్లీ స్టేజ్ లోని పేషెంట్స్ ని గుర్తుపట్టి వాళ్ళకి ఎర్లీ ట్రీట్మెంట్ ఇచ్చేస్తే బ్లైండ్ అవ్వకుండా కాపాడాలి రెటినా జబ్బుల నుంచి అని నా ప్రధాన కారణం నిజామాబాద్ లో రెటినా స్పెషాలిటీ ఓపెన్ చేయడానికి.
1: బాగుంది డాక్టర్ శ్రీనివాస్ గారు. మరి ఇప్పుడు మా స్టూడియోకి వచ్చి రెటినా అనే వ్యాధి కంటికి ఎందువల్ల వస్తుంది, వస్తే ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయి, రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనే వివరాలు మా శ్రోతలకు చక్కగా తెలియజేసినందుకు మీకు మా ఆకాశవాణి కేంద్రం తరఫున, శ్రోతల తరఫున ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ అండి.

0: డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్. కళ్ళు మనకు ప్రపంచాన్ని పరిచయం చేసే అతి విలువైన ఇంద్రియాలు. ఇంతటి ప్రశస్తమైన కళ్ళకొచ్చే ఎలాంటి వ్యాధికైనా ఇప్పుడు మన నిజామాబాద్ లోనే అత్యంత అధునాతన వైద్య పరికరాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక మరియు మొట్టమొదటి హాస్పిటల్ ఇది. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ టి శ్రీనివాస్ కేటరాక్ట్ ప్యాకో రెటీనా లాసిక్ ఆర్ఓపి మరియు యువియా స్పెషలిస్ట్ డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్ సెల్ 9256 9256 67. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్. ఫోన్ 08462220066.
1: ఇంతవరకు మీరు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఆప్థాల్మాలజిస్ట్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు అందించిన కొన్ని సలహాలు సూచనలు విన్నారు.

இந்த தோ இநாட்டி பிரபாத லஹரி கார்யக்ரமம் சமாப்தம். ஆகாஷவாணி நிஜாமாபாத் கேந்திரம். సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: chasement reports. UP Chief Minister Yogi Adityanath accepts Akhilesh's challenge to contest from Ayodhya, asks him to follow suit. The Sunday Express writes, rupee near 97 versus dollar, RBI unveils measures to curb speculation. And finally, Lakme Fashion Week, returning to Delhi this week, will see designers experimenting with their signature regional craftsmanship. The Economic Times writes, Indian fashion set to put best looking foot forward. And with that, it's back to you, Saira.
1: Thanks, Nina. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Modi to launch development projects worth over 13,000 crore rupees in Chennai, Tamil Nadu this afternoon. Pradhan Mantri Dhan Dhani Krishi Yojana completes 1 year today. Northern Railway says all train services to operate as per the normal schedule today. Navratri, 9-day long festival to worship goddess Durga begins with religious fervour and gaiety. Saudi authorities say attack on Riyadh airport killed 12 people and wounded over 300. And in men's cricket, India to take on West Indies in third T20 International in Indore this evening. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a great day.
2: Akashavani Nizamabad Kendram. Ippudu samayam 8 gantala 30 nimshalu. Bala Bharati ee naati karyakramamlo రవి హైస్కూల్ సుభాష్ నగర్ నిజామాబాద్ విద్యార్థుల కదంబ కార్యక్రమం వింటారు.
3: హాయ్ ఫ్రెండ్స్, ఈనాటి బాలభారతి బాలల కదంబ కార్యక్రమంలో ముందుగా పాటని వినిపిస్తారు.
4: ఏ ఆగాగు,
3: ఏమైంది ఇప్పుడు? నేను ఎక్కడికి వెళ్తున్నా అని ఆగాలి?
4: ఏ నన్ను చెప్పనివ్వు. ఈరోజు రేడియో వింటున్న వాళ్ళకి మనం ఏ స్కూల్లో ఏంటి తెలియాలి కదా, అది చెప్పకుండానే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నావా?
3: ఓ అదా, ఓకే ఓకే. హాయ్ ఫ్రెండ్స్, మేమంతా రవి హై స్కూల్ సుభాష్ నగర్ నిజామాబాద్ స్కూల్ నుండి ఈనాటి బాలభారతి బాలల కదంబ కార్యక్రమానికి వచ్చాం. మీరందరూ బాగున్నారు కదా, బాగా చదువుకుంటున్నారు కదా?
4: అబ్బా, ఇప్పుడు కూడా చదువు గురించేనా? వేరే టాపిక్ చెప్పమ్మా.
3: అయ్యో, ఎందుకలా అంటావు కృతిక? చదువుకుంటేనే అన్నీ తెలుస్తాయి.
4: అది తెలుసు నాకు.
3: అయితే చెప్పు చదువు గురించి.
4: అది కూడా నువ్వే చెప్పు అక్షరా.
3: అయితే విను ఫ్రెండ్స్, మీరు కూడా వినండి. చదువుకుంటేనే మైండ్ డెవలప్ అవుతుంది, ఆలోచన శక్తి పెరుగుతుంది. చదువే మన లైఫ్ చేంజర్, చదువే మన జీవితాన్ని మార్చే శక్తివంతమైన సాధనం, చదువే మన థర్డ్ ఐ, మన మూడో కన్ను లాంటిది, సరైన మార్గాన్ని చూపిస్తుంది. ఎడ్యుకేషన్ ఇస్ విజ్డమ్. ఎడ్యుకేషన్తో మనకు మంచి కెరియర్ ఆపర్చునిటీస్ వస్తాయి. చదువు వల్ల ప్రపంచం గురించి, మన చుట్టూ ఉన్న విషయాలపై అవేర్నెస్ వస్తుంది. సోషల్ డెవలప్మెంట్ ఉండాలంటే ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. చదువు వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎలాంటి సమస్యలకైనా భయపడకుండా నిలబడతాం. చదువు ఉంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ నేచర్ పెరుగుతుంది. నాలెడ్జ్ మనకు చదువుతోనే వస్తుంది. అందుకే అంటారు, మన జీవితానికి కావలసిన అసలైన పునాది చదువే అని. చదువుకోకపోతే కదా అంటారు, విద్య లేనివాడు వింత పశువు అని. విన్నావా? ఇది నాకు తెలిసిన చదువు గురించి.
4: అక్షరా, చాలా బాగా చెప్పావు. నువ్వు ఇంతలా ఎడ్యుకేషన్ గురించి చెప్పాక చదువుకోకుండా ఉంటానా? రేడియో వింటున్న ఫ్రెండ్స్ అందరూ బాగానే చదువుకుంటారు. బాలభారతి ప్రోగ్రామ్ లో ఫస్ట్ ఎవరు, ఏంటి అది చెప్పు.
3: ఓకే ఓకే. ముందుగా మన రవి హై స్కూల్ బాలల కదంబ కార్యక్రమంలో ఆరుష్ చెప్పే వినాయక స్తోత్రం వింటారు.
5: ఏ

ఐగిరి నందిని నందితమేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివరవి.

0: ఘోషణతే.
1: అరుష్తో పాటు సంకీర్తన సమన్విత చెప్పిన స్తోత్రాలు విన్నారు కదా.
2: అక్షర, ఇప్పుడు ఎవరు ఏం చెప్తారో చెప్పు.
1: సరే కృతిక, ఇప్పుడు మన రవి హై స్కూల్ గురించి వేదశ్రీ సహస్ర చెప్పేది విందాం.
3: నేను రవి హై స్కూల్ సుభాష్ నగర్ నిజామాబాద్ లో చదువుతున్నాను. మా పాఠశాల అంటే మాకు ఇష్టం. మా పాఠశాల ఆవరణంలో రకరకాల మొక్కలు చెట్లు ఉన్నాయి. చెట్ల వలన మాకు స్వచ్ఛమైన చల్లని గాలి వస్తుంది. మా పాఠశాలలో విశాలమైన ఆట స్థలంలో మా వ్యాయామ ఉపాధ్యాయులు మాకు ఆటలు కూడా నేర్పిస్తారు. నిష్ణాతులైన ఉపాధ్యాయుల బోధనలో మేము విద్యను అభ్యాసిస్తున్నాము. మా పాఠశాల నుండి విద్యార్థులను విజ్ఞాన మరియు వినోద యాత్రలకు కూడా తీసుకువెళ్తారు. అందుకే మా పాఠశాల అంటే మాకు ఎంతో ఇష్టం.
4: బడి అంటే భవిష్యత్తుకు బాట, బడి అంటే బ్రతుకు బాటలో ఎలా ముందుకు వెళ్లాలో నేర్పించే పూల బాట. బడి అంటే అక్షరాలు నేర్పే బడి అంటారు. కానీ నా దృష్టిలో అక్షరాలతో పాటు సంస్కారం విలువలు నేర్పేది నా బడి. ఉదయిస్తున్న రవిలా నిరంతరం మా విద్యార్థులు రవిలా ప్రకాశిస్తారు. బడి అంటే ఫీజుల గోలే కాదు, ఫ్రీగా చదివిస్తాను అనే మహోన్నత వ్యక్తి దగ్గర విద్యను అభ్యసించడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
2: చాలా బాగా చెప్పారు కదా అక్షర.
1: అవును కృతిక, ఇప్పుడు మన భారతదేశం గురించి హిందీలో చెప్పడానికి వచ్చాడు విక్రమ్.
5: హమారా దేశ్ భారత్ విభిన్న సంస్కృతియోం కా దేశ్ హై, జిస్మే పశు పక్షి ఫూల్ ఫల్ గీత్ గాన్ వ విభిన్న జీహాన్ ఏవం భాషాయే హై. హమారా రాష్ట్రీయ జెండా తిరంగా హై, ఇస్మే తీన్ రంగ్ హై, సబ్సే ఊపర్ కేసరీ, బీచ్ మే సఫేద్ థాతా, నీచే హరా రంగ్ హై. రవీంద్రనాథ్ ఠాగూర్ ద్వారా రచిత జన్గణ మన్ రాష్ట్రీయ గాన్ హే. 26 జనవరి 1950 కో భారత్ కా సంవిధాన్ లాగూ హువా.
2: భారతదేశం గురించి విక్రమ్ చెప్పింది విన్నాం కదా అక్షర. మరి ఇప్పుడెవరు?
1: మణిశ్రీ సహస్ర తెలంగాణ గేయం పాడతారు, విందామా?

0: కమ్మని గొంతులతో పాడారు కదా అక్షర.
1: ఇప్పుడు ఐమాన్ ఫైజాన్ చెప్పే కబీర్ కే దోహే వినండి.
2: దుఃఖ్ మే సుమీరన్ సబ్ కరే, సుఖ్ మే కరే నా కోయే, జో సుఖ్ మే సుమీరన్ కరే దుఃఖ్ काय को होए.
3: दुख में हर इंसान ईश्वर को याद करता है, लेकिन सुख में ईश्वर को कोई भी याद नहीं करता. लेकिन अगर हम सुख में भी ईश्वर को याद करेंगे तो दुख कभी नहीं आएगा.
2: धीरे धीरे रे मना, धीरे सब कुछ होए, माली सिंचे सब गड़ा उतु आए फल होए.
3: कबीर दास जी अपने मन को समझते हुए कहते हैं कि हे मन, दुनिया का हर काम धीरे धीरे होता है, इसलिए सब्र करो. जैसे माली चाहे कि जितने भी पानी से बगीचे को सींच ले, लेकिन ऋतु आने पर ही फूल खिलते हैं.
0: कबीर के दोहे विन्नाम कदा अक्षरा. मरि इप्पुडु
1: इप्पुडु కృతిక ప్రకృతిలో భాగమైన వాగు గురించి చెప్తుంది, విందాం.
4: నేను ఈ రోజు మీకు మా వాగు గురించి, దాని యొక్క అందాల గురించి చెప్పాలనుకుంటున్నాను. మా ఊరు వాగు. ఓ నా ప్రియమైన వాగు, నీవు ప్రవహిస్తున్నట్టే ఈ చిన్న ఊరు నేలంతా పులకరిస్తుంది. నీ అలల సవ్వడి మా ఊరి గుండె చప్పుడిలా వినిపిస్తుంది.

0: ఉదయాన్నే సూర్యుడు నీ నుదుటన కుంకుమ దిద్దుతాడు, రాత్రి చందమామ నీ ఒడిలో సేదదీరుతాడు. నువ్వు ఈ ప్రకృతికి ఎంత ప్రియమైన దానివో, నీ గట్టను ఉన్న చెట్లు ఏదో రహస్యం చెబుతున్నట్లు నీ వైపే వాలి ఉన్నాయి. వాటి గలగల నీ అలల సవ్వడితో కలిసి మధురమైన సంగీతాన్ని వినిపిస్తాయి. నువ్వు కేవలం నీటి ప్రవాహనం కాదు, మా సంతోషాలను బాధలను కలలను నీలో కలుపుకొని మాతో పాటే జీవిస్తున్న ఆత్మీయ నేస్తానివి. మా ఊరి కథలో నువ్వే ముఖ్యమైన అధ్యాయం, మా జీవితం అనే పాటకు నువ్వే పల్లవి.
1: నిజమే కదా, అందుకే అంటారు నీరే ముఖ్యమైన జీవనాధారం అని.
0: అవును నిజమే, ఇప్పుడు నీతి శతకాలు ఆలపిస్తారు. డి విక్రమ్, ఎస్ అర్పిత, అభిజిత్.
2: ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే కాని తెలుపు కాదు, కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా పలుకున విశ్వదాభిరామ వినురవేమ, అలుపుడెప్పుడు బలుకు నాడంబరుముగాను సజ్జనుడు పలుకు చల్లగాను, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ.
3: ఇనుము విరిగినేమి ఇరుమారు మొమ్మారు కాల్చి అతకవచ్చు నేర్చు కమ్మరీడు, మనసు విరిగినేమి మర్యక రాధయ విశ్వదాభిరామ వినురవేమ. భావం, ఇనుము విరిగితే మనము దాన్ని కాల్చి అతక పెట్టవచ్చు, కానీ మనసు విరిగితే మనము దాన్ని మరలా అతికించలేము.
4: ఉప్పులేని కూర ఒప్పది రుచులకు, ఒప్పులేని తిండి ఫలము లేదు, అప్పులేని వాడే అధిక సంపన్నుడు విశ్వదాభిరామ వినురవేమ. భావము, ఉప్పులేని కూర రుచిగా ఉండదు, మంచి తిండి లేక ఫలము లేదు, అప్పులేని వాడే అధిక సంపన్నుడు.
5: ఆహా, శతక కవులే స్వయంగా వచ్చి బోధిస్తున్నట్లు చాలా బాగా చెప్పారు, ఇవి మనం నేర్చుకుందామా?
1: ఆగాగు, అక్షిత అక్షయ కూడా శతకాలు చెప్పడానికి వచ్చారు, విందాం.

0: ఈ మాట
1: భావం ధనబలంతో రాక్షసులుగా మారి పేదవారు కష్టాలు పడుతున్న వాటిని లెక్క చేయక వారిని కష్టాల పాలు చేసే మానవులు కలకాలం నిలువరు కదా, ఇది నిజం అని కవి భావన.
0: బాగా చెప్పారు కదా, మరి ఇప్పుడెవరు?
2: ఇప్పుడు సుద్దాల హనుమంతు రచించిన పల్లెటూరి పిల్లగాడ గేయాన్ని ఆలపిస్తారు ఎస్ అంకిత, జి హర్షిక, ఏ శ్రీజ.
0: పల్లెటూరు

0: ఎంత బాగా పాడారో. ఈ గేయం వింటే బాల కార్మికుల జీవితాలు కళ్ళకు కట్టినట్లు అనిపించింది.
1: మేరీమా అనే చిన్ని కవిత వినిపించడానికి వచ్చింది హర్పిత.
2: మాతుమ్ కితని అచ్చి హో మేరా సబ్ కుచ్ కర్తీ హో భూఖ్ ముజే జబ్ లగ్తీ హే ఖానా ముజే ఖిలాతీ హో జబ్ మే గందీ హోతీ హూ రోజ్ ముజే నహలాతీ హో జబ్ మే రోనే లగ్తీ హూ ముజ్కో తుమ్ హసాతీ హో మా మేరే మిత్రో మే తుమ్ హీ సబ్సే పెహలే ఆతీ హో.
0: బాగుంది కదా శ్రీజ, అమ్మ గురించి, నిస్వార్థమైన అమ్మ ప్రేమ గురించి విన్నాం కదా, మరి ఇప్పుడెవరు ఏం చెప్తారు శ్రీజ?
1: అమ్మ గురించి మరో కవిత చెప్తానంటూ వచ్చింది వేదశ్రీ.
3: అమ్మ నన్ను ఎప్పుడూ వెంటాడే నా నీడ, అమ్మ అనే పిలుపు కష్టాల్లో ధైర్యాన్నిస్తుంది, భయంలో గెలుపునిస్తుంది, చీకటి ప్రపంచాన్ని రంగుల రాట్నం చేస్తుంది, ఒంటరితనంలో నేనున్నా అని చెయ్యి నందిస్తుంది. కనిపించని ఆకాశంలో ఎంతమంది దేవతలు ఉన్నా కాని కంటికి కనిపించే దేవత అమ్మ.
0: నిజమే కదా, అమ్మ కనిపించే దేవతే కదా.
1: ఇప్పుడు నాన్న గురించి చెప్తానంటూ వచ్చింది కీర్తన.
4: నాన్న నా వెనుక నీడల నాకు కష్టం దరి చేరని తోడులా నాన్న, నానంటే నీ స్వర్ధం, నానంటే నీ విజయానికి సంకేతం. నాన్న అపజయాలు తాను భరించి నాకు విజయాలు దరి చేర్చేవాడు నాన్న. నా ముందు కటువుగా ఉన్నా వెనుకాల నేను ఎలా ఎదగాల అనే ఆలోచన నాన్న. నా కుటుంబాను నాన్న ఒక మాటల్లో చెప్పాలంటే అక్కకు ఆదరణతో, అమ్మకు ధైర్యంతో, చెల్లికి చేయుతగా నాకు ఆదర్శంగా నిలిచే నాన్న మీరంటే మాకు చాలా ఇష్టం. నీ సంతోషం మాకు ఆనందం.
1: నాకు కూడా నాన్న అంటే చాలా ఇష్టం.
0: ఇప్పుడు శౌర్య, హర్షిత్ వీళ్ళేం చెప్పడానికి వచ్చారు శ్రీజ?
1: వీళ్ళు పొడుపు కథలు చెప్తారు, విందాం.
5: శౌర్య నేను కొన్ని పొడుపు కథలు అడుగుతాను, విప్పుతావా? ఓ సరే. ఊరంతా ఒకే పందిరి, ఏమిటది?
6: మబ్బు.
5: రెండు ఇళ్ళులకు ఒకే దూలం, ఏమిటది?
6: ముక్కు.
5: మనిషి చేసిన కాయ మహారుచిగల కాయ, ఏమిటది?
6: కజ్జికాయ. కరెక్టేనా?
5: అంగుళం గదిలో 60 మంది నివాసం, ఏమిటది?
6: అగ్గిపెట్టే. కరెక్టేనా?
5: కరెక్టే. బంగారు గదిలో తెల్లని ముత్యం, ఏమిటది?
6: వడ్లగింజ. కరెక్టేనా?
5: ఎర్రవాడు వస్తే నల్లవాడు పారిపోతాడు, ఏమిటది?
6: సూర్యుడు, చంద్రుడు. కరెక్టేనా?
5: చిన్న పాపకు చాలా చీరడు, ఏమిటది?
6: ఉల్లిపాయ. కరెక్టేనా?
5: దిబ్బదిబ్బలాడేవి రెండు, దిబ్బెక్కి చూసేవి రెండు, అలకించేవి రెండు, ఏమిటవి?
6: కాళ్ళు, కళ్ళు, చెవులు. కరెక్టేనా?
0: రహస్యాల గుట్టును విప్పినట్లుగా ఎంత బాగా పొడుపు కథలను చెప్పారు. ఇప్పుడు ఆయషా సఫా హోంగే కామ్యాబ్ గీత్ వినిపిస్తారు.

0: ఇంతవరకు హిందీలో గీత్ విన్నాం కదా, ఇప్పుడు ఎవరు అక్షర?
1: ఇప్పుడు తెలుగు భాష గొప్పతనం గురించి చెప్పబోతుంది ఎం అన్విత.
2: తెలుగు భాష గొప్పతనం, అమ్మ ప్రేమల స్వచ్ఛమైనది తెలుగు భాష, చిన్నారుల నవ్వుల అచ్చమైనది.

0: ఇది తెలుగు భాష. అమృతం కంటే తీయనైనది తెలుగు భాష. అందమైన మన తెలుగు భాష. అమ్మ చేతిలో గోరు ముద్ద తెలుగు భాష. రుచి రాగాల పాల ముద్ద తెలుగు భాష. అమ్మ రూపమే భాష. అమృత జలపాతం నా తెలుగు భాష.
1: భాషలందు తెలుగు లెస్స అన్నారు కదా, తెలుగు భాష గొప్పదనం విన్నాం కదా.
2: మరి ఇప్పుడు వచ్చారు డి విక్రమ్, బి లిఖితాదిత్య చిలిపి ప్రశ్నలతో.
3: లిఖితాదిత్య, నేను కొన్ని చిలిపి ప్రశ్నలు వేస్తాను, నువ్వు దానికి సమాధానం ఇస్తావా?
4: ఓ సరే, ఇస్తాను.
3: పశువులు గడ్డెందుకు మేస్తాయి?
4: నోరుంది కాబట్టి.
3: చేతికి దొరకదు, ముక్కుకు దొరుకుతుంది, ఏంటది?
4: వాసన.
3: డబ్బులు ఉండని బ్యాంక్ ఏది?
4: బ్లడ్ బ్యాంక్.
3: తాగని రసం ఏది?
4: పాదరసం.
3: బస్సులో ఎంత మంది కూర్చోవచ్చు?
4: పట్టినంత మంది.
3: తాజ్మహల్ ఎక్కడ ఉంది?
4: అది కట్టిన చోటే.
3: స్కూల్ కి రాని సార్?
4: డైనోసార్.
3: కావు కావు అనని కాకి?
4: ఏ కాకి.
3: కాయ కాని కాయ?
4: నీ తలకాయ.
3: ఆఫ్రికా దేశంలో అరటి పండును ఎలా తింటారు?
4: ఒలుచుకొని తింటారు.
3: కారు కాని కారు?
4: సర్కారు.
3: గొడుగు కాని గొడుగు?
4: పుట్ట గొడుగు.
3: అందరు గుడికెందుకు వెళ్తారు?
4: గుడి మన దగ్గరకు రాదు కాబట్టి.
2: చిలిపి ప్రశ్నలు చాలా బాగున్నాయి కదా, ఇప్పుడు ఎవరంటే?
1: వర్షిక చెప్పేది విందాం.
5: నీమ్ ఏక్ పేడ్ హే, నీమ్ కో నీమ్ భీ కహతే హే. నీమ్ కా అర్థ హోతా హే రోగోం కో దూర్ భగానే వాలా. నీమ్ కే ఫల్ నింబోలీ కహతే హే. నీమ్ వాయు కో శుద్ధ బనాతా హే. నీమ్ కే ఛాయా మే బైట్ కర్ పశు పక్షి తథా ఔర్ మనుష్య ఆరామ్ కర్తే హే. నింబోలీ కే గుట్లియోన్ సే తేల్ భీ నికలా జాతా హే. నీమ్ కే పత్తా సే సాబున్ భీ బనాతే హే. నీమ్ కా హర్ బాగ్ బహుత్ కామ్ ఆతా హే.
1: నిజమే కదా వర్షిక చెప్పింది.
2: అవును శ్రీజ, అందుకే చెట్లు మనకు చాలా ఉపయోగపడతాయి. చెట్లు ఉండడం వల్లే మనం బ్రతుకుతున్నాం.
1: అందుకే నేను నా పుట్టినరోజున ఒక మొక్క నాటి దానికి రోజు నీళ్లు పోస్తాను, తెలుసా?
2: అవునా, చాలా మంచి పని చేశావు శ్రీజ. నేను కూడా ఈ ఇయర్ నా బర్త్డేకి ఓ మొక్క నాటుతా.
1: సరే సరే, ఇప్పుడెవరు?
2: చెట్లు ఉంటేనే కదా పక్షులు వచ్చేది. ఆ పక్షి గురించే చెప్పడానికి వచ్చింది మెహర్.
6: కిడియారాని కిడియారాని హమే స్నావ్ ఏ కహాని క్యా తుమ్ దిన్ భర్ కర్తీ హో కహా కహా తుమ్ ఉడ్తీ హో. జబ్ తుమ్ జాతి దూర్ ఆకాశ్ క్యా జాతి చందా కే పాస్ సాగర్తా. జబ్ తుమ్ జాతి హో కిస్సే మిల్ కర్ తుమ్ ఆతీ హో. దూర్ దేశ్ భీ క్యా తుమ్ జాతి లండన్ ప్యారిస్ ఘూమ్ ఆతీ. కాశ్ హోతే మేరే పంక్ మే భీ ఉడ్తీ చిడియా కే సంగ్.
2: బాగుంది కదా పక్షి గురించి చెప్పింది. అచ్చుల రామాయణం చెప్పడానికి వస్తున్నారు ఎన్ వరుష్క, జి అశ్విత, ఆర్ అనన్య, ఏ పుష్ప, సిహెచ్ వినూత్న, ఏ మనిశ్రీ.
5: అచ్చులమాల రామాయణం. ఆ అయోధ్యకు రాజు దశరథ మహారాజు. ఆ ఆయనకు ముగ్గురు భార్యలు. ఈ ఇలలో వెలిసిన శ్రీరామచంద్రుడు.
7: ఈ ఈయనకు ముగ్గురు తమ్ముళ్ళు. ఉత్తమ ఇల్లాలు సీతాదేవి. ఊర్మిళ లక్ష్మణుని భార్య మరియు సీతకు చెల్లెలు.
5: రు ఋషులు వశిష్ఠుడు విశ్వామిత్రులు. రు ఋగ్వేదాలను అభ్యసించిన శ్రీరామచంద్రుడు. ఏ ఎన్నడు రాముడు తండ్రి మాట జవదాటలేదు.
7: ఏ ఏడేడు పద్నాలుగేళ్ళు వనవాసం చేశాడు. వనవాసంలో సీతను రావణుడు అపహరించాడు. ఐకమత్యంతో వానర మైత్రి చేశాడు. ఓ ఒక్క బాణంతో వాలిని చంపాడు.
8: ఓ ఓపికతో శబరి ఎంగిలి పండ్లు తిన్నాడు. ఔదార్యంతో అహల్యకు శాప విమోచనం చేశాడు. అందరితో కలిసి వారిది నిర్మించాడు.
9: అహ అంటూ రావణుణ్ణి సంహరించాడు. అందరూ కలిసి అయోధ్యకు వెళ్లి శ్రీరామ పట్టాభిషేకం వీక్షించారు.
2: ఆహా, మా రవి పాఠశాల విద్యార్థులు 16 అక్షరాలలో రామాయణాన్ని ఎంత బాగా ఇమడ్చగలిగారో. స్త్రీలు పొంగిన జీవగడ్డై అనే కేఎం ఆలపించడానికి వస్తున్నారు జి సంయోగిత, ఎం కృతిక, ఆయేషా ఫిర్దోస్, ఏ మమత.
10: స్త్రీలు పొంగిన జీవగడ్డాయి, పాలు పారిన భాగ్య సీమాయ్, వరలినది ఈ భరత ఖండము భక్తి పాడరా తమ్ముడా.
11: వేద శాఖలు వెలిసెనిచ్చట, ఆది కావ్యం బలరెనిచ్చట, బాధరాయన పరమరుషులకు పాదు సుమ్మిది చెల్లెలా.
12: విపిన బంధురా వృక్ష వాటిక ఉపనిషన్మధు.

0: నిచ్చట విపుల తత్వము విస్తరించిన విమలతల మీదే తమ్ముడా.
1: శూత్రయుగముల శుద్ధ వాసన క్షాత్రయుగముల శౌర్య చండిమ చిత్ర ధ్యాసము చేచ.

0: రసములు నాట్యమాడగా చివరి పలుకులు చెవుల విందుగా కవితలల్లి నా క్రాంత హృదయాలు గారవింపవే చెల్లెలా.
1: దేశ గర్వము దీప్తి చెందగా దేశ చరితము తేజరిల్లగా దేశమరిసిన ధీర పురుషులు తెలిసి పాడరా తమ్ముడా.
0: పాండవేయుల పదును కత్తులు మండి మెరిసిన మైతరణ కథ కండగల చిక్కిన తెలుగు నాతల కలిసి పాడవే చెల్లెలా.
2: లోకమంతకు కాక పెట్టిన కాకతీయుల కథన పాండితి చిక్కిపోవని చేవ పదముల చేర్చి పాడరా తమ్ముడా.
0: తుంగభద్ర భంగములతో పొంగి నింగిని పొడిచిత్రుల్లి భంగపడని తెలుంగనాదుల పాట పాడవే చెల్లెలా.
3: రాయప్రోలు సుబ్బారావు మన భారత ఖండం గురించి చక్కగా వర్ణించారు. దాన్ని మా ఫ్రెండ్స్ చక్కగా ఆలపించారు కదా.
4: ఇప్పుడెవరాక్షర
3: ఐకమత్యమే మహాబలం అనే కథ చెప్పడానికి వస్తుంది ఎం తేజస్విని.
4: ఆకాశంలో ఎగిరి ఒక పావురాల గుంపు నేలపై ఉన్న నూకలు చూసి ఆశపడి వచ్చి బోయగాడు వేసిన వలలు చిక్కుకున్నాయి. అప్పుడు పావురాలు భయపడలేవు. ముసలి పావురం నుండి పిల్ల పావురం వలకు కలిసి ఒకేసారి వల నుండి బయటపడాలని ఒక చిన్న ఆలోచన చేశాయి. దాని ప్రకారం పావురాలన్నీ కలిసి ఒకేసారి వలతో సహా ఎగిరిపోవాలని ఆలోచన చేశాయి. అలాగే తమ ప్రాణాలను కాపాడుకున్నాయి. ఐకమత్యంగా ఉంటే ఎంతటి ఆపద నుండైనా బయటపడవచ్చు. ఐకమత్యమే మహాబలం.
3: ఫ్రెండ్స్ ఐకమత్యం అనే కథ ద్వారా మనమంతా ఎలా కలిసి ఉండాలో నేర్చుకున్నారు కదా. ఫ్రెండ్స్ మీరు ఇంతవరకు రవి హై స్కూల్ సుభాష్ నగర్ నిజామాబాద్ విద్యార్థులందరిచే బాలభారతి బాలల కదంబ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చిన ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రానికి ధన్యవాదములు.
5: ఇంతవరకు మీరు రవి హై స్కూల్ సుభాష్ నగర్ నిజామాబాద్ విద్యార్థుల కదంబ కార్యక్రమం విన్నారు.

0: ఇంతటితో ఈనాటి బాలభారతి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 9 గంటలు. ఇప్పుడు విందాం.
1: ఏందక్కో మొబైల్లో గంటగనం వెతుకుతున్నావు?
2: గదే తమ్ముడు, దసరా దీపావళి షాపింగ్ కి మంచి ఆఫర్లు యాడ దొరుకుతాయని వెతుకుతున్నా.
1: గట్లనా? ఆకాశవాణి నిజామాబాద్ లో ఒక యాడ్ బుక్ చేసుకుంటే 2 యాడ్లు ఫ్రీగా ఇస్తారంట.
2: గట్లనా?
1: అవుమల్లా, యాడ్ బుక్ చేసుకోవడానికి 9490407880 నెంబర్ కి ఇప్పుడే వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి.
2: విన్నారు కదా, ఇదే పండుగ చేసుకోండి.
3: నంబర్ మళ్ళోసారి 9490407880. సమజ్ అయింది కదా?
0: రోజుల బతుకమ్మ సంబరాల సందర్భంగా ప్రతిరోజు ఉదయం 9:05 పూలసింగిడి బతుకమ్మ సందడి శ్రోతల అభిప్రాయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. వినండి మీ ఆకాశవాణి 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో పూలసింగిడి బతుకమ్మ సందడి ప్రత్యేక కార్యక్రమం. హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9:00 నుండి 10:00 వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-4506. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 MHz, ఆకాశవాణి నిజామాబాద్.
4: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490407880. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.

శ్రోతలు 103.2 మెగాహెడ్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో మీరు వింటున్నారు నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు. శ్రోతలకు గుర్తు చేస్తున్నాను, మరి కొద్దిసేపట్లో అంటే 9:05 పూలసింగిడి బతుకమ్మ సందడి, దీని గురించి వింటారు. రచన వ్యాఖ్యానం శ్రీమతి ఎస్ మాధురి గారు, పర్యవేక్షణ శ్రీమతి టి శాంతిశ్రీ గారు. శ్రోతలకు గమనికలు. ఈ నెల 13వ తేదీ మంగళవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మోతిబిందు, క్యాట్రాక్ట్, రెటీనా సమస్యలకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలిస్తారు. అలాగే ఈ నెల 13వ తేదీ మంగళవారం ఉదయం 8:00 డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఎత్తు వంకరపల్లు, క్లిప్ ట్రీట్మెంట్ గురించి దంత వైద్య నిపుణులు డాక్టర్ సీను నాయక్ గారు తగిన సలహాలిస్తారు. గమనికలు విన్నారు. శ్రోతలకు మరో 2 గమనికలు. ఈ నెల 14వ తేదీ బుధవారం ఉదయం 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతీ నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రమాదేవి గారు తెలియజేస్తారు. అలాగే ఈ నెల 14వ తేదీ బుధవారం ఉదయం 8:00 ప్రొడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో రకరకాల క్యాన్సర్ వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు తెలియజేస్తారు. గమనికలు విన్నారు.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 9:05. ఇప్పుడు పూలసింగిడి బతుకమ్మ సందడి రచన వ్యాఖ్యానం శ్రీమతి ఎస్ మాధురి గారు, పర్యవేక్షణ శ్రీమతి టి శాంతిశ్రీ గారు. ఇప్పుడు విందాం.
1: నమస్కారం శ్రోతలారా, తెలంగాణ ప్రాణప్రదమైన పూల పండుగ బతుకమ్మ సంబరాల్లో ఈరోజు 2వ ఘట్టంలోకి అడుగు పెడుతున్నాం. పూలమ్మ నవ్వింది, నేలమ్మ మురిసింది, ఏడాదంతా ఎదురుచూసిన పండుగ వేళ రాణి వచ్చింది. తెలంగాణ మట్టి పరిమళం, ఆడపడుచుల ఆత్మీయ అనురాగం, సకల చరాచర ప్రకృతే ఒక రంగుల కలగా మారే వేడుక మన బతుకమ్మ పండగ. కలపని పువ్వు లేదు, వికసించని మనసు లేదు. గుమ్మడి, తంగేడు, గునుగు, పట్టుకుచ్చులు, కట్లపూలు, ఏ పూలను చూసినా, ఏ తొడుగును చూసినా ఒక దివ్యమైన చైతన్యం. ఏ ఆడంబరాలు లేకుండా కేవలం అమ్మ ప్రకృతి ఒడిలో పూసిన కానుకలతో పూలనే దేవతగా మలిచి ఆరాధించే ఏకైక ఏకశిలా సంస్కృతి మన తెలంగాణది. 9 రోజుల ముచ్చట ఇది. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మ వరకు ఈ భావతరంగం కేవలం పండుగ మాత్రమే కాదు, అది ఆడపడుచుల సుఖదుఃఖాల వేదిక. ఈరోజు కూడా మహిళలు అందంగా అలంకరించుకొని పూలతో బతుకమ్మను పేర్చి బతుకమ్మ చుట్టూ చేరి ఆడుతూ పాడుతూ ఆనందిస్తారు. ఒక్కేసి పువ్వేసి చందమామ అంటూ ఒకరు పాడగా, వెయ్యేసి పువ్వులై చందమామ అంటూ చేతులు కలిపి చప్పట్లు చరుస్తూ అడుగులో అడుగు వేస్తూ పాడుతుంటే ఊరంతా ఒక్కటిగా మారుతుంది. పుట్టింటి మమకారం, మెట్టింటి జ్ఞాపకాలు, తోబుట్టూల ప్రేమలు అన్నీ ఆ పూల తామరలో పాటై ప్రవహిస్తాయి. ఒకరి ప్రసాదాన్ని మరొకరు పంచుకోవడం, కలిసి తినడం, కలిసి పాడటం, ఇవన్నీ మనమంతా ఒక్కటే అనే భావాన్ని పెంచుతాయి. శ్రోతలారా, బతుకమ్మ అంటే కేవలం పూల పేరు కాదు. అమ్మా, మాకు మంచి బ్రతుకునివ్వు, మా అందర్నీ చల్లగా చూడు, ఈ నేలను పచ్చగా ఉంచు అని మాతృమూర్తిని వేడుకునే జీవన ప్రార్థన అది. సాయంత్రం వేళ చెరువుగట్టున బతుకమ్మలను నీటిలో సాగనంపే ఘట్టం, ఆహా, ఎంత భావోద్వేగమైందో కదా. నేలను అలంకరించిన పూలు మళ్లీ నీటి ఒడికే చేరుతుంటే మళ్లీ ఏనాటికి రావమ్మా బతుకమ్మ అని సాగనంపే ఆడపడుచుల కళ్ళలోని మెరుపులు ఈ నేల తల్లి బంధానికి పట్టిన అద్దం. రండి, ఈ పూల పండుగలో మనమూ భాగమవుదాం. మన సంస్కృతిని, మన మూలాలను గుండెల్లో పదిలపరుచుకుందాం. ఈరోజు మన ఆడపడుచులు ఎంతో భక్తి శ్రద్ధలతో, తన్మయత్వంతో కొలిచే అటుకుల బతుకమ్మ. ఆశ్వయుజ పాడ్యమి రోజున సుహాసనలు వెదజల్లే పూలతో పొరలు పొరలుగా పేరుస్తూ విశ్వశక్తి ప్రతీకగా పసుపు గౌరమ్మను శిఖరాన కొలువుదీరుస్తారు. ఈ శుభదినాన అమ్మవారికి చప్పిడి అటుకులు, బెల్లం, నానపెట్టిన పప్పును కమ్మని నైవేద్యంగా సమర్పిస్తాం. మన అటుకుల నైవేద్యం కేవలం ఒక ప్రసాదం మాత్రమే కాదు, దాని వెనుక ఒక అద్భుతమైన జీవిత సత్యం, ధార్మిక తాత్వికత దాగి ఉన్నాయి. వడ్లను దంచి అటుకులుగా మార్చినట్లే జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాల ఘర్షణలో రూపుదిద్దుకున్న నమ్రతకు, అహంకారం లేని భక్తికి ఈ అటుకులు సంకేతం. సరళమైన శ్రమజీవనానికి, ఆత్మీయమైన పల్లె మనస్తత్వానికి ఇది ప్రతీక. ప్రకృతి ప్రసాదించిన ధాన్యాన్ని తోటివారితో పంచుకొని తినే మన తెలంగాణ హృదయ వైశాల్యానికి, త్యాగనిరతికి, అందరితో కలిసి జీవించే విశ్వ మానవ సౌభ్రాతృత్వానికి ఈ నైవేద్యం ఒక శ్రేష్టమైన నిదర్శనం. ఈ 2వ రోజు అటుకుల బతుకమ్మ శోభను, ఆచారాల వెనుక ఉన్న తత్వాన్ని గుర్తు చేసుకుంటూ మన శ్రోతలు పంపిన అభిప్రాయాన్ని ఇప్పుడు విందాం.
2: నా పేరు ఎస్ శశిరేఖ. ఈ రోజున పిల్లలు, మహిళలు ఉదయాన్నే లేచి పూలను సేకరించి బతుకమ్మను తయారు చేసే ప్రయత్నంలో ఉంటారు. తంగేడు పూలు, గునుగు, బంతి, చామంతి, ఇలా వాళ్లకు ఎన్ని రకాల పూలు దొరుకుతాయో అన్ని రకాల పూలతోని బతుకమ్మను ఎంతో అందంగా తయారు చేస్తారు. సాయంత్రం అవ్వగానే అందరూ తమ తమ బతుకమ్మలను ఒకే చోటికి చేరుస్తారు. రంగురంగుల బతుకమ్మలు కనువిందుగా అనిపిస్తాయి. మహిళలు, పిల్లలు, అక్కడున్న వారందరూ కూడా బతుకమ్మల చుట్టూ ఒక వలయంగా నిలబడి చేతులు చేతులు కలుపుతూ చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ ఎంతో ఆనందంగా గడుపుతారు. బతుకమ్మ పాటలు మన పల్లె జీవితం, ప్రకృతి అందాలు, కుటుంబ బంధాలు, స్త్రీల భావాలు మరియు మన తెలంగాణ సంస్కృతి కనిపిస్తాయి. పెద్దవాళ్ల నుండి చిన్నవాళ్ల వరకు అందరూ కలిసి పాటలు పాడడం వల్ల తరతరాలుగా వస్తున్న మన సాంప్రదాయాలు పిల్లలకు పరిచయమవుతాయి. అలాగే పిల్లలు కూడా ఆ పాటలు నేర్చుకుని ఆ ఆటలు ఆడుతూ ఎంతో సంతోషంగా గడుపుతారు. ఈ సాంప్రదాయం ఎన్నో తరాల నుండి మనకొస్తుంది, మన ముందు తరానికి అందజేస్తున్నాము. అటుకుల బతుకమ్మ మనకు పంచుకోవడం యొక్క గొప్పతనాన్ని కూడా తెలియజేస్తుంది. బతుకమ్మ పండుగలో మరో ముఖ్యమైన అంశం కూడా ఉందండి, అదే ప్రకృతి పరిరక్షణ. బతుకమ్మను తయారు చేయడానికి మన చుట్టూ సహజంగా లభించే పూలను ఉపయోగిస్తాం. దీనివల్ల మనకు ప్రకృతితో ఉన్న అనుబంధం తెలుస్తుంది. పూలను ప్రేమించడం, మొక్కలను సంరక్షించడం మరియు ప్రకృతిని గౌరవించడం మన బాధ్యత అని బతుకమ్మ మనకు గుర్తు చేస్తుంది. అటుకుల బతుకమ్మ సందర్భంగా మనం ఒక విషయం గుర్తించుకోవాలి, మన సంస్కృతి మన గుర్తింపు. ఆధునిక కాలంలో ఎన్నో మార్పులు వచ్చినప్పటికీ మన సాంప్రదాయాలు, పండుగలు మరియు మన పెద్దలు మనకు అందించిన విలువల్ని కాపాడుకోవాలి. అలాగే ఈ విలువల్ని మన ముందు తరాలకు కూడా మనం అందింపజేయాలి. చివరగా చెప్పేది ఏంటంటే, బతుకమ్మ పండుగ మహిళలకు ఒక ప్రత్యేకమైన పండుగ. అదే సమయంలో ఇది కుటుంబాలను, బంధువులను, స్నేహితులను మరియు సమాజాన్ని ఒకే చోట చేర్చే పండుగ. అందరూ కలిసి ఆనందంగా గడపడం వల్ల మనలో ఐక్యత భావం పెరుగుతుంది. చివరగా అటుకుల బతుకమ్మ మనకు భక్తి, ప్రకృతి ప్రేమ, పంచుకోవడం, ఐక్యత మరియు మన సంస్కృతిపై గౌరవాన్ని నేర్పుతుంది. మన తెలంగాణ సంస్కృతి గొప్పతనాన్ని భవిష్యత్తు తరాలకు అందింపజేయడమే మన బాధ్యత. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. అలికిన్న పూసిన్న

ఎంతటి సొగసైన పాట, ఎంతటి ఆప్యాయత, ఆర్ద్రత నిండిన గొంతు. మన శ్రోత పాడిన ఈ పాట వింటుంటే పల్లె వీధుల్లో బతుకమ్మ చుట్టూ కోలాటమాడుతున్నంత కోలాహల వాతావరణం, ఆత్మీయతతో కూడిన పవిత్రత మన కళ్ళ ముందు కదులుతుంది. ఈ పాటలోని ఒక్కో చరణాన్ని మనం గమనిస్తే అందులో సకల చరాచర సృష్టికి మూలకర్త అయినటువంటి ఆ భగవంతుణ్ణి మనము తట్టిలేపుతూ మనలోని కోరికలను ఆయనతో విన్నవించుకుంటున్నట్టుగా ప్రకృతిని పరమాత్మగా భావించే ఉన్నతమైన తత్వశాస్త్రం ఎంతో భావయుక్తంగా దాగి ఉందో అర్థమవుతుంది. బతుకమ్మ పాటలో చివరిగా ఉయ్యాలో చందమామ అంటూ సాగే ఈ జానపద సాహిత్యంలో లౌకికమైన

0: కష్టసుఖాలను మర్చిపోయి జగజ్జనని అయిన గౌరమ్మ చుట్టూ ఆత్మలన్నీ ఏకమై ఆడే నాట్య విశేషం కనిపిస్తుంది. తమ ఇళ్లలోని అటుకలను బెల్లాన్ని గౌరమ్మకు నివేదించి వేడుక ముగిశాక సదరు నైవేద్యాన్ని పంచుకోవడం వెనుక దానగుణం, పరహితం అనే ఆధ్యాత్మిక మూలాలున్నాయి. పూల రూపంలో ఉన్న ప్రకృతిని, శ్రమ ఫలితమైన ధాన్యాన్ని శ్రీలక్ష్మీ స్వరూపంగా భావించి పూజించడం జీవకోటి పట్ల మనం చూపే కృతజ్ఞతాభావానికి, నేలమ్మ పట్ల ఉండే గౌరవానికి మకుటమిదే. విన్నారుగా శ్రోతలారా, ఇది మన రెండవ రోజు అటుకుల బతుకమ్మ కబుర్ల ముచ్చట ఆచార తాత్వికత. మళ్ళీ రేపటి ప్రసారంలో మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మతో మళ్ళీ కలుద్దాం.
1: ఇంతవరకు మీరు పూలసింగిడి బతుకమ్మ సందడి దీని గురించి విన్నారు. రచన వ్యాఖ్యానం శ్రీమతి ఎస్ మాధురి గారు, పర్యవేక్షణ శ్రీమతి టి శాంతిశ్రీ గారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.

0: ఇప్పుడు సమయం 9:15. హృదయ రాగాలు శ్రోతలందరికీ స్వాగతం. మరి మీకు నచ్చిన పాట కోసం వాట్సాప్ రిక్వెస్ట్ పంపించవలసిన మా వాట్సాప్ నంబర్ 8462245066. మరి ఈ నంబర్కి మీకు నచ్చిన పాట వివరాలు, మీ పేరు, ఊరు పేరు టైప్ చేసి పంపించండి. నేను వినిపించేస్తాను. మరి శుభోదయం అంటూ రిక్వెస్ట్ పంపించారు. శుభోదయం అండి. వీరు యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి రేవన్పల్లి నుంచి పద్మశాలి బాలయ్య బాబు. మరి వీరు అడుగుతున్నారు, మా కోసం కిల్లర్ సినిమా నుంచి పాటను వినిపించండి అంటూ. మరి వీరందరి కోసం విందాం ఈ పాట.
1: మిస్సుకు నచ్చిన కిసుల గిచ్చుడు లవ్వర్.

0: శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెడ్స్పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో మీకు నచ్చిన పాటలు హృదయ రాగాలు కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఓ చిన్న విరామం.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ ఎడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
2: సోదర సోదరి మల్లారా, నూటిలో ఒక్క మాట వినండహో, కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
3: ఆర్బీఐ అంటోంది క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
4: పిత్తాశయంలో రాళ్ళు, అపెండిక్స్ ఫైల్స్, ఫిస్టులా, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి.
5: డాక్టర్ రమేష్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బైన్సా, సెల్ 7036706785.
6: మాతృత్వం ఒక మధురమైన వరం.
7: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
6: సంప్రదించండి
7: డాక్టర్ బండారి సుజాత,
6: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
7: ఖలీల్ వాడి, నిజామాబాద్.
6: ఫోన్ 0846225334.
8: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
7: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
8: సెల్ 9440004837.
9: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
10: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా, కంటి సమస్యలు,
9: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
10: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
9: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
10: ద్వారకా నగర్, నిజామాబాద్.
9: సెల్ 9032323258.
11: ద రేమౌంట్ షాప్,
9: దసరా, దీపావళి, క్రిస్మస్ పండుగలకు
11: రెడీమేడ్ షూటింగ్స్, షర్టింగ్స్, ఫ్యాబ్రిక్స్ మరియు కస్టమ్ టైలరింగ్ సర్వీసెస్,
9: ఏకైక కంపెనీ షోరూమ్
11: ద రేమౌంట్ షాప్,
9: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.
12: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
9: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, ఎంబీబీఎస్, ఎంఎస్, ఆప్తాల్, టాపికల్, ఫాకల్ సర్జన్,
12: తేజ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్.
9: సెల్ 8639345694.
12: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
9: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, ఈహెచ్ఎస్, క్యాష్ లెస్ సౌకర్యం కలదు. సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
10: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
9: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
10: 24 గంటలు అత్యవసర సేవలు.
9: ఎన్ఏబిహెచ్ గుర్తింపు,
10: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
13: అబ్బా, పంటి నొప్పి.
9: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
10: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
9: ఖలీల్వాడి, నిజామాబాద్.
10: సెల్ 9912317190.
14: ఏందక్కో మొబైల్లో గంతగనం వెతుకుతున్నావు?
12: గదే తమ్ముడు, దసరా దీపావళి షాపింగ్ కి మంచి ఆఫర్లు యాడ దొరుకుతాయని ఎతుకుతున్నా.
14: గట్లనా, ఆకాశవాణి నిజామాబాద్ లో ఒక యాడ్ బుక్ చేసుకుంటే 2 యాడ్లు ఫ్రీగిస్తారంట.
12: గట్లనా?
14: అవుమల్లా, యాడ్ బుక్ చేసుకోవడానికి 9490407880 నెంబర్ కి ఇప్పుడే వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి.
12: ఇన్నారు కదా, ఇదో పండగ చేసుకోండి.
9: నంబర్ మళ్ళోసారి 9490407880.

0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462450666. ట్యూన్ చేయండి FM 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: విరామం అనంతరం హృదయ రాగాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి నెక్స్ట్ వాట్సాప్ రిక్వెస్ట్ పంపించిన వారు గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ అండి. వీరు మహారాష్ట్ర కుందల్వాడి నాందేడ్ నుంచి సావన్కర్ గంగాధర్. మరి వీరు అడుగుతున్నారు మా కోసం దేవుళ్ళు సినిమా నుంచి పాటను వినిపించండి అంటూ. మరి ఇదే పాట కోసం రిక్వెస్ట్ పంపించారు హైదరాబాద్ వనస్థలిపురం నుంచి దొర్నాల రేణుక, బాలరాజు, బద్రి, హరిణి, లోకేష్, సాయికృప. మరి వీరందరి కోసం విందాం దేవుళ్ళు సినిమా నుంచి ఈ పాట.

0: శ్రోతలు 103.2 మెగాహెడ్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో మీరు వింటున్నారు మీకు నచ్చిన పాటలు హృదయ రాగాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
1: ముఖాన్
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
3: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్
0: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్.
3: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
0: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
3: 9848118027.
4: మాతృత్వం ఒక మధురమైన వరం.
0: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
4: సంప్రదించండి
0: డాక్టర్ బండారి సుజాత
4: విజయలక్ష్మి హాస్పిటల్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో
0: ఖలీల్వాడి నిజామాబాద్.
3: ఫోన్ 08462253344.

ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490407880. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.

శ్రోతలు 103.2 MHz పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో మీరు వింటున్నారు మీ మనసుకు నచ్చిన పాటలు హృదయ రాగాలు కార్యక్రమంలో. మరి మీకు నచ్చిన పాట కోసం మీరు వాట్సాప్ చేయవలసిన మా వాట్సాప్ నంబర్ 8462245066. మరి నెక్స్ట్ రిక్వెస్ట్ పంపించారు చౌటుప్పల్ నుంచి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, ఇంకా వారి మిత్రబృందం. వీరు మా కోసం శివరామరాజు సినిమా నుంచి పాటను వినిపించండి అని అడిగారు. అలాగే ఇదే పాట కోసం నిజామాబాద్ ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్, ఇంకా వారి కుటుంబ సభ్యులు, మరి వీరందరూ అడిగారు ఇదే పాట. ఇంకా వీరు ఏమంటున్నారంటే శరన్నవరాత్రి ప్రారంభ శుభాకాంక్షలు అని అంటున్నారు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా శుభాకాంక్షలు. వీరు

0: అంటున్నారు శాంతిశ్రీ మేడం. పర్యవేక్షణలో పూలసింగిడి బతుకమ్మ సందడిలో 9 రోజుల బతుకమ్మ పండుగ గురించి మాధురి మేడం గారు చక్కగా వివరించారు. చక్కటి కార్యక్రమాలు వింటున్నాం. నిజామాబాద్ ఎఫ్ఎం కేంద్రానికి శాంతిశ్రీ మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు అని మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ అండి. మా కార్యక్రమాలు ఇలాగే వింటూ ఉండండి, మీ అభిప్రాయాలను తెలుపుతూ ఉండండి. మరి ఆల్రెడీ నేను ప్రభాతలహరి కార్యక్రమంలో శివరామరాజు సినిమా నుంచి పాటను వినిపించానండి. మరి దానికి బదులుగా మనం విందాం నర్తనశాల సినిమా నుంచి పాట. మరి ఈ పాట వినే ముందు కొన్ని ప్రకటనలు. అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
1: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
0: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
0: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
1: 9848118027.
0: ద రేమౌంట్ షాప్,
1: దసరా, దీపావళి, క్రిస్మస్ పండుగలకు
0: రెడీమేడ్ షూటింగ్స్, షర్టింగ్స్, ఫ్యాబ్రిక్స్ మరియు కస్టమ్ టైలరింగ్ సర్వీసెస్,
1: ఏకైక కంపెనీ షోరూమ్
0: ద రేమౌంట్ షాప్,
1: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.
0: మరి ఇప్పుడు విందాం నర్తనశాల సినిమా నుంచి పాట.

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: ఏందక్కో మొబైల్లో గంటగనం వెతుకుతున్నావు?
2: గదే తమ్ముడు, దసరా దీపావళి షాపింగ్ కి మంచి ఆఫర్లు యాడ దొరుకుతాయని ఎతుకుతున్నా.
1: గట్లనా? ఆకాశవాణి నిజామాబాద్ లో ఒక యాడ్ బుక్ చేసుకుంటే 2 యాడ్లు ఫ్రీగా ఇస్తారంట.
2: గట్లనా?
1: అవుమల్లా, యాడ్ బుక్ చేసుకోవడానికి 9490407880 నెంబర్ కి ఇప్పుడే వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి.
2: విన్నారు కదా, ఇది పండుగ చేసుకోండి.
3: నంబర్ మళ్ళోసారి 9490407880. సమజ్ అయింది కదా?

శ్రోతలు చూసారు 103.2 మెగా హెడ్స్ వింటున్నారు. మీ మనసుకు నచ్చిన పాటలు హృదయ రాగాలు కార్యక్రమంలో. మరి మీకు నచ్చిన పాట కోసం ఏం చేయాలో తెలుసు కదా. మా వాట్సాప్ నంబర్ 8462245066 ఈ నంబర్కి మీకు నచ్చిన పాట వివరాలు, మీ పేరు ఊరు పేరు టైప్ చేసి మాకు పంపించండి. నేను వినిపించేస్తాను మీకు నచ్చిన పాట. మరి నెక్స్ట్ వాట్సాప్ సందేశం పంపించారు నిజామాబాద్ నందిపేట్ వన్నెల్కే గ్రామం నుంచి నందిని, నరేష్, స్నేహిత, స్నేహాన్ష్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరూ అడుగుతున్నారు మా కోసం కుర్రాడు సినిమా నుంచి పాటను వినిపించండి అంటూ. మరి వీరి కోసం విందామా ఈ పాట.

0: ప్రతి బ్యాంకుకి వేర్వేరు కేవైసీ పేపర్లు, అన్నిటికీ ఒకే తాళం ఉంటే బాగున్ను.
1: ఉందిగా నాన్న.
0: సీకేవైసీ అంటే?
1: బ్యాంకు మీ కేవైసీ రికార్డ్ వివరాలను సీకేవైసీ రిజిస్ట్రీలో అప్లోడ్ చేస్తుంది. దాంతో మీకు దొరుకుతుంది ఒక ప్రత్యేకమైన 14 అంకెల సీకేవైసీ ఐడి. ఇది అన్ని ఆర్థిక లావాదేవీల్లో చెల్లుతుంది. ఇది ఒక చోట కేవైసీ అప్డేట్ తో మిగతా బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో కూడా అప్డేట్ అయిపోతుంది.
0: ఆర్బీఐ అంటుంది,
1: కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు.
2: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
3: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
2: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
2: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
3: 9848118027.

శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ ట్యూన్ చేసుకుని హృదయ రాగాలు కార్యక్రమంలో మీ మనసు మెచ్చిన పాటలు వింటున్నారు. మరి తర్వాతి మెసేజ్ పంపించారు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల. మరి వీరు అడుగుతున్నారు మా కోసం పవిత్ర బంధం సినిమా నుంచి పాట వినిపించండి అని. మరి వీరి కోసం విందామా ఈ పాట?

శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో మీరు వింటున్నారు మీ మనసుకు నచ్చిన పాటలు హృదయ రాగాలు కార్యక్రమంలో. మరి శుభోదయం అంటూ మెసేజ్ చేశారు. శుభోదయం అండి. వీరు నిజామాబాద్ జక్రాన్పల్లి మండలం నుంచి అరుణ రాజేందర్. వీరేమంటున్నారంటే, నిజామాబాద్ ఎఫ్ఎం రేడియో వింటున్న శ్రోతలందరికీ ఈరోజు మా ఇంటి ఆడపడుచులు, అక్కయ్యలు, చెల్లెమ్మలకు, స్నేహితురాళ్లకు ఆటపాటలతో, తీరొక్క పూలతో కోలాహలంగా సాగే రెండవ రోజు అటుకుల బతుకమ్మ శుభాకాంక్షలు. మరియు దేవీ నవరాత్రులు మొదటి రోజు, ఆ దేవి అనుగ్రహం, కరుణా కటాక్షం మన నిజామాబాద్ రేడియోలో పనిచేస్తున్న సిబ్బందిపై మరియు రేడియో వింటున్న శ్రోతలందరిపై ఉండాలని మేము కోరుకుంటున్నామని మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా శుభాకాంక్షలు. మరి వీరందరూ అడుగుతున్నారు డాన్ సినిమా నుంచి పాటను వినిపించమని. మరి వీరందరి కోసం ఈ పాట

మరి చాలామంది మెసేజెస్ పంపిస్తున్నారు, కానీ మనకు ఉన్న సమయంలో ఎన్ని పాటలు వీలైతే అన్ని వినిపించడానికి ట్రై చేశాను. మరి మన సమయం కొంచెం తక్కువయ్యింది, అందుకు వీలైనన్ని పాటలైతే వినిపించాను. మీ అభిమానానికి పేరు పేరున ధన్యవాదాలు. ఇలాగే వింటూ ఉండండి 103.2 మెగాహెడ్స్. మరి చివరిగా మనం విందాం చల్ మోహనరంగ సినిమా నుంచి పాట. మరి ఈ పాట కోసం రిక్వెస్ట్ పంపించారు వర్ణి మండలం కోటయ్య క్యాంప్ నుంచి శ్యామ్, పంతం, శ్రీలక్ష్మి

0: ఇంతటితో ఈనాటి హృదయ రాగాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 10 గంటలు. ఇప్పుడు ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ పథకం గురించి నిజామాబాద్ జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీమతి సంగీత గారు అందించే కొన్ని వివరాలు వింటారు. నిర్వహణ శ్రీమతి టి శాంతిశ్రీ గారు, సహకారం శ్రీ మానేటి భూమేశ్వర్ గారు.
1: పిఎంఎఫ్ఎంఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసిన స్కీమ్, ఇది ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ అని అంటారు దీన్ని. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ సౌజన్యంతో ఇద్దరి షేర్తో రన్ అవుతున్న స్కీమ్. 2020-21 ఇయర్ నుంచి 2024-25 సెప్టెంబర్ ఎండింగ్ వరకు కూడా ఈ స్కీమ్ రన్నింగ్ లో ఉంది. రీసెంట్ గా 30th September 2026 మొన్న మనకి మళ్ళీ ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చారు స్కీమ్ కి. అప్ టు 31st March 2027 దాకా కూడా మనకి ఈ స్కీమ్ ని ఎక్స్టెన్షన్ ఇచ్చారు. కాకపోతే చాలా మందికి స్కీమ్ ఉన్నట్టుగా తెలియదు, వాళ్ళ కోసమే మనం ఈ రోజు వివరంగా క్లుప్తంగా చెప్పాలని నేను స్టూడియో దాకా రావడం జరిగింది. పిలిచినందుకు చాలా ధన్యవాదాలు. నా పేరు సంగీత, నేను జనరల్ మేనేజర్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ నిజామాబాద్. నేను నిర్మల్ కూడా ఇన్ఛార్జ్ గా ఉన్నాను. ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, అంటే మన ఆహార సంబంధిత పరిశ్రమలు, ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఆల్రెడీ పెట్టుకుని ఉన్నారో లేకపోతే ఇంకా ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అది ఎలా అప్లై చేయాలి, దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎంతవరకు సబ్సిడీ పొందొచ్చు అనేది నేను మీకు వివరంగా తెలియజేస్తాను. మనకి ప్రతి జిల్లా గాని రాష్ట్రం గాని ఎక్కడ కూడా మనకి ఏంటంటే విలేజ్ లెవెల్లోనే ఫుడ్ ప్రాసెసింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. లైక్ మనం చిన్న హోటల్స్ చూస్తాము, కర్రీ సెంటర్స్ చూస్తాము, లేకపోతే అక్కడ పండే పంటలను బట్టి, అక్కడ బేస్ ఏదైతే ఉందో రా మెటీరియల్ బట్టి అక్కడ ఇండస్ట్రీస్ అనేవి పెడతారు. మన జిల్లాకు సంబంధించినంత వరకు వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్, అంటే ఒక జిల్లా ఒక ప్రొడక్ట్ అనేది ఎప్పటి నుంచో మనకి నేషనల్ వైడ్ గా వింటున్నాము. మన జిల్లా నిజామాబాద్ కు సంబంధించి ODOP వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ లో పసుపు అనేది మనం చూస్ చేసాం. ఎందుకంటే ఇక్కడ పండే పసుపు అనేది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశ వ్యాప్తంగానే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా మంచి గిరాకీ ఉంది. వాటికి సంబంధించిన పరిశ్రమలు ఏమైనా ఉంటే మనం ఫస్ట్ ప్రిఫరెన్స్, అంటే మొట్టమొదటి ప్రాధాన్యత వాటికి ఇస్తాం. అది కాకుండా ఇంకేదైనా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, లైక్ మీరు ఆహార సంబంధ పరిశ్రమ అంటే చిన్న హోటల్ పెట్టుకున్నా అది కూడా ఆహార సంబంధ సేవ పరిశ్రమ అంటాం దాన్ని మనం. సేవ అనేది ఏంటంటే ప్రొడక్షన్ అనేది ఉండదు, విల్ ప్రిపేర్, అంటే మనం తయారు చేయడానికి వాడే సామాగ్రి ఏదైతే ఉందో అది మనము ఈ లోన్ ద్వారా, ఈ స్కీమ్ ద్వారా మనం పొందుతాం. అందుకని మనం సేవ అంటాం. ఉత్పత్తి సంబంధించిన పరిశ్రమ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. ఇప్పుడు పసుపు ఉందనుకోండి, మనం పసుపు కొంటాం, దాన్ని మనం పాలిష్ చేసి గ్రైండింగ్ చేసి దాన్ని ప్యాకేజ్ చేసి దానికి ఒక ప్రొడక్ట్ కి ఒక బ్రాండింగ్ ఇచ్చి మనము మార్కెట్ లోకి తీసుకొస్తాం. దాన్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఉత్పత్తి సంబంధించిన పరిశ్రమ అంటాం. ఇవి రెండు వేరు వేరు రకాల పరిశ్రమలు. అయితే దీంట్లో ఏంటంటే ఈ లక్ష్యాల్లో ఉండాలని ఏం లేదు. అంటే పరిశ్రమ అనగానే చాలా మందికి ఏం గుర్తొస్తుందంటే మనం చిన్నప్పటి నుంచి ఏదో ఫోటోలు మనం చూస్తూ ఉంటాం కదా, ఇండస్ట్రీ పువ్వులు వెదజల్లడము, లేకపోతే ఏదో మసిబారిన ఇట్లాంటి మన, అంటే చిన్నప్పటి నుంచి మనం చూసే ఇమేజెస్ అవే గుర్తొస్తాయి. పరిశ్రమ అంటే ఏం లేదు, శ్రమించి చేసే కూడా పరిశ్రమ కిందే వస్తుంది. దాంట్లో మెయిన్ రూరల్ ఏరియాస్ లో ఏంటంటే మనకు వాళ్ళకి చిన్న చిన్నగా చేసుకుంటూ ఉంటారు. 1 లక్ష రూపాయలు స్టార్ట్ చేసి దాంట్లో ఇప్పుడు బాయిలరే ఉందనుకోండి, దానికి 10 లక్షల వరకు మీకు స్కీమ్ లో అప్లై చేసుకోవచ్చు. బాయిలర్స్ ఉంటాయి, పాలిషర్స్ ఉంటాయి, మొత్తంగా కలిపి మీకు 10 లక్షల లో మీకు ఆ రెండు కూడా ఈ పసుపు రైతులకు చాలా పనికొచ్చే యంత్రాలు అన్నమాట. ఇవి యంత్రాలు అనొచ్చు, ఒక ఎక్విప్మెంట్ అనొచ్చు. వీటిని ఏంటంటే మీరు డైరెక్ట్ గా కొంటే మీకు ఎక్కువ కాస్ట్ పడుతుంది, రైతులంతా భరించలేరు కాబట్టి. ఇవి కూడా ఫుడ్ ప్రాసెసింగ్ లో భాగంగా మేము పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ లోనే మీరు అప్లై చేసి 35% వరకు సబ్సిడీ, మాక్సిమం 35 అండి, యూనిట్ కాస్ట్ అంటూ ఇంత లేదు, మాక్సిమం 35% వరకు మీరు సబ్సిడీ గ్రాంట్ కింద మీరు పొందొచ్చు. అది కూడా 3 ఇయర్స్ వరకు కూడా మీరు అది గ్రాంట్ డైరెక్ట్ గా మీకు అకౌంట్ లో డిపాజిట్ చేయడం జరగదు. 3 ఇయర్స్ వరకు మీరు దాన్ని పరిశ్రమని నీట్ గా ఈఎంఐస్ కడుతూ, మళ్ళీ మనకు సంబంధించిన మెషినరీ అంతా కూడా బాగా మెయింటైన్ చేస్తూ,

ప్రొడక్షన్ అంతా కూడా మార్కెట్ లో బాగా అమ్ముకోవడం గానీ బ్రాండింగ్ చేయడం గానీ అట్లాంటివన్నీ కూడా మీకు తెలియచేయాలనే ఉద్దేశంతో పెట్టిందనమాట. అయితే ఈ స్కీమ్ వల్ల ఉపయోగం ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కు ఉందన్నా గానీ దానికి ఎవరు అర్హులు అనేది మనకి చాలా మందికి తెలియదు. ఈ విషయంలో ఏంటంటే లోకల్ ఎవరైనా ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో అప్లై చేసుకోవాలనుకుంటే నిజామాబాద్ జిల్లా వాస్తవ్యలే ఉండాలి. 18 ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళు అప్ టు ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మినిమం ధ్రువపత్రాలు ఏంటంటే క్యాస్ట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్. ఎందుకంటే మనము అక్కడ బ్యాంక్ పంపిణీకి అసలు వీళ్ళకి అకౌంట్ ఉందా లేదా చూస్తామన్నమాట. మీరు ప్రాజెక్ట్ రిపోర్టు అంటే ప్రాజెక్ట్ రిపోర్టులో ఏముంటుందనేది కూడా చాలా మందికి ఐడియా ఉండదు. దాంట్లో మనకు సంబంధించినంత వరకు రా మెటీరియల్ ముడి సరుకులు ఎక్కడ దొరుకుతాయి, అది ఎంతవరకు మేము తీసుకోగలుగుతాము, దానికి సంబంధించిన మెషినరీ ఏంటి, ప్రొడక్షన్ ఎంత వస్తుంది, టర్న్ ఓవర్ ఎంత అవుతుంది, అది ఎన్ని సంవత్సరాల్లో ఈఎంఐస్ నేను పే చేసుకోగలుగుతాను, ఫ్యూచర్ రాబోయే కాలంలో ఆ పరిశ్రమ ఎంతవరకు నడవగలుగుతుంది, ఎలా పనిచేస్తుంది, దానివల్ల లాభాలేంటి, అన్ని కూడా మొత్తం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో మనం పొందుపరుస్తాం. పల్లెటూరులో ఉండే చాలా మంది రైతులకు గానీ లేకపోతే అదర్ చదువుకున్న వాళ్ళకైనా కూడా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడం అనేది వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే అది మనం చార్టెడ్ అకౌంటెంట్స్ గానీ లేకపోతే కొంచెం అకౌంటెంట్స్ తెలిసిన వాళ్ళు మాత్రమే తయారు చేయగలుగుతారు. ఇలాంటి వాళ్ళ కోసము ప్రభుత్వం ఏంటంటే డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ వాళ్ళని అపాయింట్ చేసింది. వాళ్ళు కూడా మా ఆఫీస్ లో భాగంగానే వాళ్ళు పనిచేస్తారు. ఎవరికైనా అవసరం ఉంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తారు, వాళ్ళకి ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలో గైడెన్స్ చేస్తారు. ఒకవేళ ఆ పరిశ్రమ కొంచెం పెద్ద ఎత్తున వాళ్ళకి ఏదైనా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన లైసెన్స్ FSSAI అంటాము, ఆ లైసెన్స్ లు గానీ ఉద్యమాధార్ అంటే పరిశ్రమ ఎక్కడ ఉంది, ఎంత టర్న్ ఓవర్, ఎంత కెపాసిటీ, ఎంతమంది పనిచేస్తున్నారని సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది ఉద్యమ రిజిస్ట్రేషన్ అని, అది ఎలా అప్లై చేయాలి, అవన్నీ కూడా మీకు DRPs డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ గైడ్ చేస్తారు. ఇదంతా తెలియాలంటే ఖచ్చితంగా మీరు DRDAని గానీ DRDA డిపార్ట్మెంట్ లో ఏంటంటే SSGs సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి, దాంట్లో ఇండివిజువల్ కూడా అప్లై చేసుకోవచ్చు, గ్రూప్స్ గా కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే రెండు విధాలుగా ఉంటుంది అనమాట స్కీమ్. PMFM అనేది ఇండివిజువల్ గా చేసుకోవచ్చు, గ్రూప్ లో చేసుకోవచ్చు, DRDA నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు, అక్కడ కూడా రిసోర్స్ పర్సన్స్ ఉంటారు. మా దగ్గర అదర్ దాన్ సపోర్ట్ జెంట్స్ ఉన్నారు, వాళ్ళు హెల్ప్ గ్రూప్ లో కూడా ఉండరు. వాళ్ళు ఒక పరిశ్రమ పెట్టాలంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, DRDA వెళ్లకుండా డైరెక్ట్ గా మా దగ్గరకు వచ్చినా కూడా మా దగ్గర డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ ఉంటారు, ఎలా అప్లై చేయాలి, ఏంటి, ఎలా DPRs డీటెయిల్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలనే విషయం కూడా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఇది ఒక విధానం. దీన్ని బట్టి ఒకవేళ వాళ్ళు మీకు అన్ని తెలుసున్నారు, కొంతమంది గ్రూప్ ఉంది, మాకు DRPs అవసరం లేదు, మేమే చేసుకుంటామన్నా కూడా గ్రూప్స్ వాళ్ళకి వాళ్ళుగా కూడా అదర్ అప్లికేషన్స్ కూడా వాళ్ళు చేసుకోవచ్చు. అయితే గ్రూప్ సంబంధించిన అప్లికేషన్ వచ్చేసి స్టేట్ లెవెల్ నోడల్ ఏజెన్సీకి వెళ్తుంది. ఫస్ట్ వాళ్ళు FME పోర్టల్లో అప్లై చేసుకున్న తర్వాత ఎలాంగ్ విత్ ఆల్ డాక్యుమెంట్స్ అంటే అక్కడ సంబంధించిన ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది కూడా పోర్టల్లో మీకు అప్లికేషన్ తో సహా మీకు కనిపిస్తుంది. అన్ని సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు అటాచ్ చేస్తూ పోతూ ఉంటే ఆ సబ్మిషన్ అనేది అయిన తర్వాత అది గ్రూప్ అయి ఉంటే స్టేట్ లెవెల్ కి ఫార్వర్డ్, స్టేట్ లెవెల్ ఏజెన్సీకి DRPలు ఫార్వర్డ్ చేస్తారు. లేదు అది ఇండివిజువల్ అప్లికేషన్ డిస్టిక్ లెవెల్లోనే GMDAs అంటే జనరల్ మేనేజర్ డిస్టిక్ ఇండస్ట్రీ సెంటర్ వాళ్ళు నోడల్ ఏజెన్సీగా పనిచేస్తారు. GMDAs ఈజ్ ద నోడల్ ఆఫీసర్, వాళ్ళ లాగిన్ లోకి అప్లికేషన్ కనిపిస్తుంది. అప్పుడు అప్లికేషన్ సంబంధించిన స్టేటస్ అంటే పెట్టుకున్న ప్రదేశం ఏంటి, అక్కడ సంబంధించిన నడుస్తుందా లేదా ఇండస్ట్రీ, దానికి సంబంధించి జెన్యున్ గా ఉందా లేదా, DPR కరెక్ట్ గా ఉందా లేదా, పర్సన్ జిల్లా వాస్తవుడా కాదా, ఇవన్నీ చూసి కరెక్ట్ గా ఉంది అనుకుని అంటే వీళ్ళు ప్రాపర్ గానే అప్లై చేశారని స్క్రూటినీ చేసిన తర్వాత మేము దాన్ని బ్యాంక్ కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అయితే కొన్నిసార్లు ఏం చేస్తారంటే వీళ్ళు ఆల్రెడీ ఉండి కూడా లేదని ఫెమిలీలో అప్లై చేయడము, దానివల్ల రద్దు పొందాలని కొంతమంది ఫేక్ సంబంధించినవి కొటేషన్స్ పెడతా ఉంటారు, GST లేనివి, లేకపోతే మెషినరీ సప్లయర్స్ ఏదో ఫేక్ గా పెట్టడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా మేము స్క్రూటినీల వల్ల వాటిని డిలీట్ చేస్తాము. అయితే DRPకి మీరు ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలి. కొటేషన్స్ అని కూడా మీరే సబ్మిట్ చేస్తారు కాబట్టి మెషినరీ సప్లైస్ దగ్గర మీరు GST ఉన్న కొటేషన్స్ తీసుకోవాలి. అండ్ మెషినరీ వాల్యూస్ కూడా సపోజ్ ఇప్పుడు 8 లక్షల వాల్యూ ఉన్న దాన్ని మీరు 12-13 చూపించారనుకోండి, మాకేమనిపిస్తుందంటే ఇది కొంచెం వైయబుల్ అవ్వదేమో, వీళ్ళు ఇంటెన్షనల్లీ సబ్సిడీ కోసం అప్లై చేశారేమో అనే దగ్గర స్క్రూటినీ దగ్గర మీకు రిజెక్షన్ అయ్యే ప్రమాదం ఉంది, అంటే మేము దరఖాస్తు తిరస్కరిస్తాం. ఇలాంటి జరగకుండా ఉండాలంటే ముందుగానే మీరు ఒక 10 లక్షలతో అయ్యేదాన్ని 50-100 లక్షలు అటు ఇటుగా ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకోండి. ఎందుకంటే ప్రీ ఎక్స్పెన్సెస్ లైక్ ఇప్పుడు మడుగులకి మనం ముందే అడ్వాన్స్ ఇవ్వడం కానీ ఎంతో కొంత ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇవన్నీ అవుతూ ఉంటాయి, అది పర్వాలేదు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే చాలా ఎక్కువగా చూపించేస్తారు DPRలో. అలాంటి ఏమన్నా ఉంటే ముందే మీరు జాగ్రత్త పడాలి. ఎందుకంటే అప్లై చేసుకున్న తర్వాత డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్కి వచ్చిన తర్వాత అప్పుడు తిరస్కరణకు గురైతే మీరు బాధపడతారు, రీజన్స్ మీకు ఐడియా ఉండదు.

అదే మీరు అప్లికేషన్ చేసుకోవాలి. ఇదంతా అవాయిడ్ చేయాలంటే మీరు కరెక్ట్గా డీటెయిల్స్ ఇవ్వండి డిఆర్పికి, డిఆర్పి కూడా వాళ్ళు కరెక్ట్గా చూసి అన్ని చేసుకుని మా దగ్గర పంపిస్తారు, మేము బ్యాంక్ వెళ్తుంది అప్లికేషన్. వేరేజ్ బ్యాంకర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఎట్లాగూ అకౌంట్ వాళ్ళ బ్యాంక్లో ఉంటుంది కాబట్టి, మీరు ఆల్రెడీ కాంటాక్ట్ పర్సనే కాబట్టి మీకు ఎక్కువగా రిజెక్షన్ అనేది అక్కడ ఏం జరగదు. కాకపోతే మీరు డాక్యుమెంటేషన్ విధానంలో ఈ రేపు మెషినరీ అనేది మీరు కొటేషన్ సబ్మిట్ చేసిన తర్వాత బ్యాంకర్స్ వాళ్ళు దానికి చెక్ గానీ ఆర్టీజీఎస్ ద్వారా గానీ డబ్బులు ఇస్తారు, మెషినరీ వస్తుంది. కొంతమంది ఏం చేస్తారో డబ్బులు వెళ్తాయి గానీ మెషినరీ తీసుకోరు, ఆల్రెడీ ఉన్న దాంతోనే నడిపిస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏమవుద్దంటే డిఆర్పిస్ ఫ్యూచర్ లో ఇన్స్పెక్షన్కి వెళ్తారు, బ్యాంకర్ కూడా ఇన్స్పెక్షన్కి రావచ్చు, మెషినరీ ఉందా లేదా అనేది కూడా చూస్తారు. మెషినరీ కనుక కొత్తదై ఉండి బాగా పనిచేస్తుందంటే వెళ్ళని కూడా మీరు మీకు 35% అనేది సబ్సిడీ హ్యాపీగా జమ అవుతుంది. కాకపోతే 90% కరెక్ట్ గానే ఉంటాయి, ఏ 10% కొంత తెలిసి మిస్యూజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారని నా ఉద్దేశం. అందరూ అలా ఉండరు. కాకపోతే ఇవన్నీ డాక్యుమెంటేషన్ లెవెల్లో మీరు డిఆర్పికి ఎగ్జాక్ట్ డాక్యుమెంటేషన్స్ ఇవ్వండి, డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ లెవెల్లో మేము మీకు హెల్ప్ చేస్తాం. ఈ 3 ఇయర్స్ అనేది స్టాగ్నేషన్ పీరియడ్ అనేది అంటాం, ఎందుకంటే 3 ఇయర్స్ సబ్సిడీ 35% రాగానే మీ ఖాతాలో జమ చేయడం జరగదు. దీనికి ఎప్పుడు ఇస్తారంటే మీ ఇండస్ట్రీ పెట్టిన పర్పస్ ఏంటి, మీరు ఉపాధి పొందాలి, ఒక 4 ఉపాధి దొరుకుతుంది మీ వల్ల. అది ఎప్పుడు జరుగుతుంది, మీ పరిశ్రమ అనేది కంటిన్యూస్ గా మినిమం 3 ఇయర్స్ నడిచిన తర్వాత ఈ పరిశ్రమకి సంబంధించినంత వరకు మీరు అప్లై చేసింది మేము డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ గా మేము బ్యాంక్ కి పంపించిన తర్వాత మీకు 35% సబ్సిడీ క్లెయిమ్ అనేది బ్యాంకర్స్ పొందుపరుస్తారు. కాకపోతే అది ఎప్పుడు వస్తుంది అంటే ఆ క్లెయిమ్ అయిన తర్వాత ట్రాన్సిట్ అకౌంట్ లోకి వచ్చి మీకు జమ అవుతుంది, అంటే బ్యాంక్ సంబంధించిన మిర్రర్ అకౌంట్ అంటాము, దాంట్లో జమ చేస్తారు. ఆ డబ్బులు పరిశ్రమకి ఎప్పుడు ఇవ్వడం జరుగుతుంది అంటే మీరు కరెక్ట్ గా 3 సంవత్సరాలు రీపేమెంట్ ఈఎంఐ చక్కగా కట్టుకుని ఆ రీపేమెంట్ అంతా కూడా బ్యాంకర్స్ కి టైం కట్టి మీ సిబిల్ స్కోర్ బాగా ఉండి మీరు అన్ని విధాలుగా లబ్ధి పొందితే అప్పుడు మా బ్యాంకరు డిఆర్పిలు ఇన్స్పెక్షన్ చేసి 3 ఇయర్స్ వరకు పరిశ్రమ ఇంకా రన్నింగ్ లోనే ఉంది బాగా నడుపుకుంటున్నారని తెలిసిన తర్వాత ట్రాన్సిట్ అకౌంట్ లో ఉన్న డబ్బులు ఏవైతే ఉన్నాయో 35% సబ్సిడీ గ్రాంట్ మీ అకౌంట్ లోకి జమ చేస్తారు. ఈఎంఐలు కంప్లీట్ అయి ఉంటే మీ సేవింగ్స్ అకౌంట్ లోకి ఇస్తారు, లేదంటే మీ అకౌంట్లోకి జమ చేస్తారు లోన్ అకౌంట్లోకి. ఇది మొత్తంగా ప్రాసెస్ అండి. పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ ఎలా అప్లై చేయాలి, బ్యాంక్ ఎలా వెళ్తుంది. అయితే ఇప్పుడు ఎలిజిబిలిటీ గురించి మనము మాట్లాడాం కదా. ఎలిజిబిలిటీ అంటే ఇండివిజువల్ అన్నాము, గ్రూప్ అన్నాము. ఇండివిజువల్ వాళ్ళకి మాక్సిమం 10 లాక్స్ వరకు గ్రాంట్ దొరుకుతుంది, 35% ఆర్ 10 లాక్స్ విచ్ ఎవర్ ఇస్ లెస్. అంటే సపోజ్ ఒకరు 1 crore rupees పెట్టుకున్నారు, 35% 35 lakhs అవుతుంది. అండ్ 35 lakhs ఇవ్వరు ఇండివిజువల్ కి, 10 lakhs మాత్రమే మీకు అర్హత ఉంటుంది. ఎందుకంటే 35% ఆర్ 10 lakhs ఇది మాక్సిమం లిమిట్ ఇండివిజువల్ యూనిట్ కి. కానీ మాక్సిమం ప్రాజెక్ట్ లిమిట్ ఏం లేదు, 35% మార్జిన్ అనేది సబ్సిడీ లిమిట్ మాత్రమే ఉంటుంది. సబ్సిడీ లిమిట్ 35. అండ్ దీంట్లో ఇంకోటి అండి, మీరు టోటల్ పెట్టే ప్రాజెక్ట్ లో 10% మార్జిన్ కింద మీరు జమ చేయాలి. అంటే ఇప్పుడు 10 lakhs లోన్ తీసుకుంటున్నారు, 10% 1 lakh rupees మార్జిన్ అంటే యూనిట్ హోల్డర్ జమ చేయాల్సి ఉంటుంది. తర్వాత 90% బ్యాంకర్ లోన్ ఇస్తారు. ఈ రెండు కలిపిన తర్వాత శాంక్షనింగ్ అయిన తర్వాత 35% గ్రాంట్ వస్తుంది, అది పక్కన ట్రాన్సిట్ అకౌంట్ లో పెడతారు. ఇదంతా కూడా ఒక ప్రాసెస్. కానీ ముందే మీకు 35% అనేది ఇవ్వరు, 35% మైనస్ చేసి 65% లోన్ అట్లా వస్తుందని అనుకోవద్దు. ఇది ఎప్పుడైనా 3 ఇయర్స్ తర్వాత మనకు వస్తుంది అనేది మనము ముందే ఆలోచించుకొని పెట్టాలి. ఇది ఇండివిజువల్ సంబంధించిన విషయం నేను చెప్పింది. వేరేజ్ ఇంకా కొంత గ్రూప్స్ ఉంటాయి, ఎస్ఎస్జీస్ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు 10 మంది కలిసి పెద్ద ఎత్తున ఒక ప్రాసెసింగ్ యూనిట్ లైక్ పసుపు ఉందనుకోండి, పెద్ద ఎత్తున మెషినరీ కొని దాన్ని పాలిష్ చేసి ఒక బ్రాండింగ్ చేసి మార్కెట్ చేసుకుందామని 10 crore ఇండస్ట్రీ అయింది అనుకోండి, మాక్సిమం 35% ఆర్ 3 crore గ్రూప్స్ కి. ఈ గ్రూప్ అప్లికేషన్స్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మన డిఆర్పిస్ వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు డీటెయిల్ ప్రాజెక్ట్ ఇప్పుడు తయారు చేయడంలో. స్టేట్ లో ఉండే వాళ్ళ కమిటీ వాళ్ళు అంతా స్క్రూటినీ చేసి బ్యాంక్కి పంపిస్తారు అప్లికేషన్ శాంక్షనింగ్ కి. ఇది ఇండివిజువల్ అండ్ గ్రూప్ సంబంధించిన 2 విషయాలు. ఇంకా ఏంటంటే కొంతమంది గ్రూప్ సభ్యులు ఉన్నారు, కొంతమందికి ట్రైనింగ్ అవసరం ఉందనుకోండి, వీళ్ళు డిఆర్పికి చెప్తే దానికి సంబంధించి కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, వాళ్ళు స్టేట్ ఇన్స్టిట్యూట్స్ ఇక్కడ కొన్ని ఆఫీసెస్ మనకు హైదరాబాద్ లో కూడా ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే మీకు ట్రైనింగ్ కూడా పంపిస్తారు. అది మీరు గ్రూప్గా వెళ్ళొచ్చు, ఇండివిజువల్గా వెళ్ళొచ్చు, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు డిఆర్పిస్ చెప్తారు, లేదంటే జనరల్ మేనేజర్ ఆఫీస్కి వస్తే మీకు మిగతా సమాచారాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇంత చెప్పాము, అసలు ఎందుకు ఈ స్కీమ్ మనము పెట్టాల్సి వచ్చింది పిఎంఎఫ్ఎంఈ అనేది ఆలోచిస్తే మన గ్రామీణ ప్రాంతాలు ఎప్పుడు కూడా పరిశ్రమలకు దూరంగా ఉంటాయి. పరిశ్రమ అనేది ఎప్పుడు కూడా నేను చెప్పినట్టుగా మనం ఏదో పెద్ద కార్పొరేట్ లెవెల్లోనూ ఆ వాళ్ళు మాత్రం పెట్టగలిగేది అని చాలా మంది అనుకుంటారు. పరిశ్రమానికి ఒక డెఫినేషన్ అంటూ ఎగ్జాక్ట్ చెప్పాలంటే చాలా చిన్న

దగ్గర నుంచి వేల కోట్ల వరకు కూడా అన్ని పరిశ్రమ కిందే వస్తాయండి. ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్లో మనం టర్మరిక్ బాయిలర్ అన్నాం కదా, బాయిలర్ తీసుకున్నాం అది ఎంత 10 లక్షలు. ఇంకా చిన్నదంటే ఇప్పుడు కర్రీ పాయింట్ ఉంది, గ్రేవీ మెషిన్ ఉంటుంది, కుక్కర్స్ ఉంటాయి, గ్రైండర్స్ ఉంటాయి, మిక్సర్స్ ఉంటాయి, ఇవన్నీ కలిపి మీకు 2-3 లక్షలు అవుతుంది. అది కూడా మనం పరిశ్రమ కింద ట్రీట్ చేస్తాం. అది సేవా సంబంధిత పరిశ్రమ, దానికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే మనం డైరెక్ట్ గా కన్స్యూమ్ చేసే ఫుడ్ సంబంధించిన మెషినరీ గానీ, ఫుడ్ ప్రొడక్ట్ సంబంధించిన మెషినరీ గానీ, దానికి ఏం కావాలన్నా మీరు ఈ స్కీమ్ కింద మీరు అప్లై చేసుకోవచ్చు. ఇవి కాకుండా ఆయిల్ మిల్స్ ఉంటాయి. ఈ మధ్య మనకి మీరు వింటున్నారు బయట, అంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, గానుగ నూనెలు అనేవి చాలా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇంతకుముందు లాగా ప్రాసెస్డ్ ఆయిల్ అంతా వాడొద్దు, అది హార్ట్కి మంచిది కాదు, ఆరోగ్యానికి మంచిది కాదు, చాలా వింటున్నాం కదా. ఈ స్కీమ్లో మీరు గానుగ నూనెలకు సంబంధించిన ఇండస్ట్రీ కూడా పెట్టొచ్చు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మన ఫుడ్ మనం కన్స్యూమ్ చేసే ప్రతిదీ, మనం ఎలా తయారు చేస్తున్నాం, తినేది కూడా డైరెక్ట్గా, అమ్మేది, బ్రాండింగ్ చేసేది, ఏదైనా కూడా ఈ స్కీమ్లో మీరు మెషినరీ కొనగలిగితే, అవసరమైతే మీరు అప్లై చేసుకోవచ్చు. వేరే ఊరికి ఆల్రెడీ ఉన్నదాన్ని మనము చూపించుకొని అప్లై చేయడం అంటే కుదరదండి. అప్పుడు ఆల్రెడీ హోటల్ ఉంది, మీకు అవసరం లేదు, కానీ మీరు కొటేషన్ ఇచ్చారు, తర్వాత సప్లయర్ కొటేషన్ వెళ్ళింది కానీ మీరు కొనలేదు అనుకోండి, ఇంతకుముందు చెప్పినట్టుగా మీకు ఎటువంటి సబ్సిడీ వర్తించదు. మీరు చిన్న హోటల్ ఉంది, దాన్ని పెద్ద స్థాయికి వెళ్ళి తీసుకెళ్లాలనుకుంటున్నారు, చిన్న పరిశ్రమ ఉంది, దాని ఇంకా పెద్ద స్థాయికి ఎక్స్పాన్షన్ చేయాలనుకుంటున్నారు, అప్పుడు మీరు ఈ స్కీమ్లో అప్లై చేసుకోవచ్చు. అంటే మెషినరీ అప్గ్రేడేషన్ కానీ, టెక్నాలజీ పరంగా మీరు ఇంకా ముందుకెళ్లాలనుకుంటున్నారు, బ్రాండింగ్ ఇవ్వాలనుకుంటున్నారు, అవన్నీ మీకు కావాలనుకోండి, దీనికి మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళకు కూడా దీంట్లో మీకు అర్హత ఉంటుంది. ఈ విషయంలో కూడా మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే మీరు జిఎండిఎస్సీ ఆఫీస్ని కానీ, డిఆర్పీస్ మా ఆఫీస్లోనే ఉంటారు, వాళ్ళని కూడా మీరు సంప్రదించవచ్చు. ఇప్పుడు ఇంతవరకు చెప్పింది మనము పిఎంఎఫ్ఎంఈ స్కీమ్లో ఏంటంటే ఎలా అప్లై చేయాలి, స్టేట్ నోడల్ ఏజెన్సీ ఏంటి, డిస్ట్రిక్ట్ నోడల్ ఏజెన్సీ ఏంటి, ట్రైనింగ్ సంబంధించిన ఇష్యూస్ ఏంటి, ఎవరు ప్రాజెక్ట్ చేస్తారు, ఇవన్నీ మనం చెప్పాం. ఇప్పుడు అందరికీ బేసిక్గా వచ్చే డౌట్ ఏంటంటే సెక్యూరిటీ ష్యూరిటీ అనేది ఏమి అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి అనేది చాలా మందికి వచ్చే బేసిక్ డౌట్. అంటే చాలా మంది బ్యాంకు వెళ్ళిన కానీ ష్యూరిటీస్ అనేది ఖచ్చితంగా బ్యాంకర్స్ అడుగుతారనే చాలా మంది డౌట్స్ ఉంటాయి. కాకపోతే అప్ టు 10 లాక్స్ మీకు ఎటువంటి ష్యూరిటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దానికి మీరు తీసుకునే మెషినరీనే మన హైపోథికేషన్ అనేది బ్యాంక్ వాళ్ళ పేరు మీద తీసుకుంటారు, ఆ మెషినరీని ష్యూరిటీ కింద వాళ్ళు చూపించుకుంటారు, దాన్ని బట్టే మీకు లోను హైపోథికేషన్ చేసుకుని లోను ఇస్తారు. ఇది కాకుండా 10 లాక్స్ ఎబో ఉంటే మాత్రం మీరు ష్యూరిటీ కింద మీరు హైపోథికేషన్ ఆఫ్ మెషినరీ చూపించవచ్చు. అంటే సిజిటిఎంఎస్సీ అనే స్కీమ్ ఉంటుంది, క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఫండ్ అని చెప్పి, దాని కింద కూడా మీరు ష్యూరిటీస్ తీసుకోవచ్చు. 10 లాక్స్ వరకు అయితే ఎటువంటి ప్రైమరీ సెక్యూరిటీ అనేది అవసరం లేదు. ఇది చాలా మందికి, అంటే బ్యాంకర్స్ జనరలీ సబ్సిడీ అనగానే ముందు మీరు ఏం పెడతారు, ఏంటి ప్రైమరీ సెక్యూరిటీ ఏంటి అని అడుగుతారు, కాబట్టి మీకు తెలియాలని చెప్పేసి నేను ఇది చెప్పడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ సంబంధించి పిఎంఎఫ్ఎంఈ స్కీమ్లో డిపిఆర్ అన్నాం కదా, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్, దీంట్లో ఏవి ఇంక్లూడ్ అవుతాయి, ఏవి ఇంక్లూడ్ అవ్వవు అనేది చాలా మందికి వచ్చే ఇంకొక బేసిక్ డౌట్. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ దాంట్లో మనకి ల్యాండ్, బిల్డింగ్, మెషినరీ అంటే మూడు మెయిన్ కాన్సెప్ట్, అంటే ల్యాండ్కి ఎంత, బిల్డింగ్కి ఎంత, మెషినరీకి ఎంత అనేది మనం చూపిస్తాం. ల్యాండ్ ఓన్ ఉండాల్సిన అవసరమే లేదు, ఓన్ ఉన్న వాళ్ళకైతే ఇంకా మంచిది, లేదు నాకు ఓన్ ల్యాండ్ లేదు అన్నా కూడా మీరు లీజ్ తీసుకోవచ్చు, లేదంటే రెంట్కి తీసుకోవచ్చు. లీజ్ రెంట్ షెడ్ ఉన్నా కూడా మీకు అది కూడా లీజ్ రెంట్ రెండు కూడా తీసుకోవచ్చు. ఎంత కాలం వరకు మనం లీజ్ తీసుకోవాలి అనేది కూడా చాలా మందికి వచ్చే డౌట్. లీజ్ పీరియడ్ అనేది మన రీపేమెంట్ పీరియడ్ ఎంత వరకు అయితే ఉంటుందో దానికంటే కొంత ఎక్కువగా ఉండేట్టు చూసుకోవాలి. అంటే సపోజ్ ఒకటి 5 ఇయర్స్ రీపేమెంట్ పీరియడ్ ఉందనుకోండి, మీ లీజ్ అగ్రిమెంట్ కానీ రెంట్ అగ్రిమెంట్ కానీ 5 సంవత్సరాలు దాటి ఒక 6, 7, 10 మీ ఇష్టం, ఇంకా దాన్ని మీరు ఎంతకాలం నడపగలుగుతారనే ఐడియా మీకుంటే దాన్ని బట్టి మీరు లీజ్ అండ్ అగ్రిమెంట్ అనేది తీసుకోవచ్చు. ఇది చాలా మందికి ఐడియా లేక ప్రాజెక్ట్లో కూడా ఏం చేస్తారంటే లీజ్ సంబంధించిన ఎంతైతే ఖర్చు ఉందో దానికి సంబంధించిన, లేదంటే ఇప్పుడు రెంట్ అంటాం కదా, రెంట్ సంబంధించిన ఏదైతే ఖర్చు ఉందో అది కూడా డిపిఆర్లో చూపిస్తారు. కానీ దీంట్లో డిపిఆర్లో ఇది ఇంక్లూడ్ అవ్వదు. సివిల్ వర్క్స్ కూడా చాలా మంది డిపిఆర్లో చూపిస్తారు. అంటే కొత్తగా షెడ్ కట్టుకొని కూడా మనం డిపిఆర్లో 30% అంటే టోటల్ లోన్లో 30% వరకు దాటొద్దు. సివిల్ వర్క్స్కి 30% వరకు చూపించవచ్చు, కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తే మాత్రం. 30% దాటితే మీకు ఎలిజిబుల్ కాదు. అంటే సపోజ్ మీరు 10 లక్షలు పెట్టి ఏదైనా షెడ్ మెషినరీ ప్లస్ షెడ్ అప్లై చేశారనుకోండి, ఆ 10 లక్షల్లో 3 లాక్స్ వరకు లిమిట్ మాత్రమే మీకు కన్స్ట్రక్షన్కి ఉంటుంది. మిగతా 7 లాక్స్ సంబంధించి మెషినరీ మాత్రమే కొనాలి, ఫిక్స్డ్ క్యాపిటల్. మెషినరీ బిల్డింగ్ రెండు ఫిక్స్డే, బట్ సివిల్ వర్క్స్ మాత్రం 3 లాక్స్ వరకే మీరు ఎలిజిబుల్. మిగతా తక్కువైనా పర్వాలేదు, అసలు తీసుకోకపోయినా పర్వాలేదు. కాకపోతే కంపల్సరీ మాకు షెడ్ కావాలి, ఓ చిన్న రూమ్ అయినా వేసుకుంటాం మేము, దీనిలో మాకు ఆఫీస్ రూమ్ అవసరం ఉంది అని అనుకునే వాళ్ళు 30% ఆఫ్ ద ప్రాజెక్ట్ సివిల్ వాల్యుయేషన్ లో చూపించుకోవచ్చు. మిగతా అది చాలా మందికి షెడ్స్ లీజ్ తీసుకుని కూడా నడిపిస్తున్నారు, కొంతమంది రెంట్కు తీసుకొని కూడా నడిపిస్తారు. చాలా మంది బాగా ఇప్పటివరకు మనకి నిజామాబాద్ జిల్లాలో అయితే ఈ ఇయర్ లో అరౌండ్ 70 వరకు మనం పిఎంఎఫ్ఎంఈ అనేది టార్గెట్ ని అచీవ్ అయ్యాం. 70 అనేది చిన్న టార్గెట్ ఏం కాదు, 70 మంది

0: ఎవరైతే మన జిల్లాలో ఆహార సంబంధిత పరిశ్రమలు చిన్నవి, వాళ్ళకి సంబంధించిన 1 లక్ష నుంచి 1 కోటి కాదు ఎన్ని కోట్లైనా పెట్టండి, మీరు డిఆర్డి ఆఫీస్ వాళ్ళని కానీ జిఎండిఏసీ ఆఫీస్ వాళ్ళని కానీ సంప్రదించండి. ఎందుకంటే ఎస్ఎస్జీస్ ఉన్నాయి, దీంట్లో ఎస్ఎస్జీలో ఇండివిజువల్ వాళ్ళు ఉన్నారు, ఇండివిజువల్ జెంట్స్ ఉంటారు, ఇండివిజువల్ గ్రూప్స్ ఉంటాయి, మళ్ళీ అంటే గ్రూప్స్ అండ్ ఇండివిజువల్ ఎవరైనా ఎక్కడైనా ఎవరినైనా సంప్రదించవచ్చు. మీరు ఎస్ఎస్జీ గ్రూప్ లో ఉన్న వాళ్ళైతే మీరు డిఆర్డి అప్రోచ్ అవ్వండి, కాదు నేను సెపరేట్ గా ఇండివిజువల్ గా పెట్టుకుంటానంటే జిఎండిఏసీని అప్రోచ్ అవ్వండి. మీకు ఎటువంటి సలహాలు కావాలన్నా మీకు డిఆర్పీలు మా ఆఫీస్లో అవైలబుల్ ఉంటారు, వాళ్ళు లేకపోయినా కూడా మీరు మా ఆఫీస్లో జిఎండిఏసీ గారిని డైరెక్ట్గా కలిసినా కూడా మీకు హెల్ప్ చేస్తారు. మీ అందరికీ బాగా అర్థమైంది అనుకుంటాను. మీకు ఇంక ఎటువంటి విషయాలు సందేహాలు ఇంకేమున్నా కూడా మీరు మా కార్యాలయం సంప్రదించండి. మా కార్యాలయం అడ్రస్ వచ్చేసి జనరల్ మేనేజర్ వారి కార్యాలయము, న్యూ కలెక్టరేట్లో ఉంటుంది, 214-215 రూమ్ నంబర్లు. ఎప్పుడైనా కూడా మీరు సంప్రదించవచ్చు. ఇంకా నిర్మల్ సంబంధించినవి కూడా నేనే ఇన్ఛార్జ్లో ఉన్నాను కాబట్టి నిర్మల్ డిస్ట్రిక్ట్లో కూడా మీకు డిఆర్పీస్ ఉంటారు, అక్కడ కూడా స్టాఫ్ ఉంటారు. నిర్మల్ ఆఫీస్ కూడా మీరు వెళ్ళి అక్కడ ఐడిఓసీ అంటే మన న్యూ కలెక్టరేట్లోకి వెళ్తే మీకు చెప్తారు. మీరు పిఎంఎఫ్ఎంఏలో దరఖాస్తులు పెట్టుకోవడానికి సంబంధించిన వెబ్సైట్ కూడా మీకు ఒకసారి చెప్తున్నాను, pmfme.mofpi.gov.in. దీని ద్వారా మీరు అప్లికేషన్ని మీరు దరఖాస్తు ఇచ్చుకోవచ్చు. లేదు అంటే చాలా మందికి అప్లై చేయడం తెలియని వాళ్ళు మా ఆఫీస్కి డిఆర్పీని కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు ఫర్దర్గా ఫ్యూచర్లో ఎలా ఇంకా గైడ్ చేస్తారు, ఎలా అప్లై చేయాలనేది మీకు ఒక ఐడియా ఉంటే చాలు. మీకు ఎట్టి పరిస్థితుల్లో ఎలా వెళ్ళాలో కూడా మా కార్యాలయం మీకు సహకరిస్తుంది. మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.
1: ఇంతవరకు మీరు ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ పథకం గురించి నిజామాబాద్ జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీమతి సంగీత గారు అందించిన వివరాలు విన్నారు. నిర్వహణ శ్రీమతి టి శాంతిశ్రీ గారు, సహకారం శ్రీ మానేటి భూమేశ్వర్ గారు.

0: మార్నింగ్ మస్తీలో నెక్స్ట్ సాంగ్ 100% లవ్ చిత్రం నుంచి ప్రియా హిమేష్ మురళి పాడిన పాట. చంద్రబోస్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.
1: ముద్దుల ముబారావుగా పెద్దమ్మాయి 18 వేసుకుందంటారు చిన్న కోడలు 40 రంగులు రాజారావు గారు 3 అమ్మాయి పక్కిటి పుల్లారావు గారు 4 అబ్బాయి జంపు
2: ఇంక మన మెరగంటే మంగ తయారు గాజులు సిట్టమ్మ దుబాయ్ సత్యమతి
1: వాళ్ళ మొగుల్ని వదిలేశారంట
2: వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ ఆ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట మొదలెట్టవే మంగ తయారు.

మీరు వింటున్నారు మార్నింగ్ మస్తీ ఓలియాన్ ఆకాశవాణి వివిధ భారతి. ఎందుకంటే ప్రేమంట చిత్రం నుంచి హరిచరణ్ చిత్ర పాడిన పాట వింటారు. రామజోగయ్య శాస్త్రి, సాహిత్యానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం.

0: మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: రోజీతో మీరు వింటున్నారు మార్నింగ్ మస్తీ. ఆగడు చిత్రం నుంచి రాహుల్ నంబియార్ పాడిన పాట వింటారు. భాస్కర్ భట్ల సాహిత్యానికి ఎస్ఎస్ తమన్ సంగీతం.

0: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు మార్నింగ్ మస్తీ. సమయం 10:45. ఇప్పుడు బేబీ చిత్రం నుంచి ఆర్య దయాల్ పాడిన పాట, కళ్యాణ్ చక్రవర్తి సాహిత్యానికి, విజయ్ బుల్గానిన్ సంగీతం.

There's a magazine, there's a bubble, but it's a bar.

సిలో నెక్స్ట్ సాంగ్ మీరు వింటారు కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం నుండి. ఆల్పించిన వారు నరేంద్ర, గీతమాధురి, భాస్కర్ భట్ట సాహిత్యానికి మణిశర్మ సంగీతం.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు మార్నింగ్ మస్తీ. మార్నింగ్ మస్తీలో చివరిగా మీకోసం వచ్చేస్తుంది కోటబొమ్మలి ఐపీఎస్ చిత్రం నుంచి పీ రఘు పాడిన పాట. రఘు సాహిత్యానికి మిథున్ ముకుందన్ సంగీతం.

కేంద్రం సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాసేపట్లో చెన్నై చేరుకుంటారు. 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. మెట్రో రైలు, నేషనల్ హైవే, రైల్వేలు, ఓడరేవులు, పెట్రోలియం, విద్యారంగాలకు సంబంధించిన ప్రాజెక్టులను మోదీ ప్రారంభిస్తారు. పోరూర్ బైపాస్ నుంచి పూనపల్లి బైపాస్ స్టేషన్ మధ్య మెట్రో రైల్లో ప్రధాని మోదీ ప్రయాణిస్తారు. ఢిల్లీలో భద్రతా కారణాల దృష్ట్యా నిన్న మూసివేసిన 45 మెట్రో స్టేషన్లను ఈవేళ తిరిగి తెరిచారు. అధికారులు ప్రవేశ నిష్క్రమణ ద్వారాలను తెరిచారు. దీంతో ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఢిల్లీ మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ఎల్నినో ప్రభావంపై సమీక్ష చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ను పొదుపుగా వాడుకోవాలని, ఇందుకోసం పగడ్బందీ కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సూచించారు. విద్యుత్ పొదుపు చేయడంపై ప్రజలను భాగస్వాములను చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన నేటితో 1 సంవత్సరం పూర్తి చేసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 100 జిల్లాల్లో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో గత ఏడాది ఇదే రోజున ఈ పథకాన్ని ప్రారంభించారు. వ్యవసాయ ఉత్పాదకత, పంట కోత అనంతర మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. మహారాష్టలోని కరువు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది. కరువుతో పంట నష్టపోయిన రైతులకు దీపావళికి ముందే పరిహారం అందేలా చూడాలని అధికారులను కేంద్రం ఆదేశించింది. 2027లో జనాభా గణనను పూర్తి చేసిన మొదటి రాష్ట్రంగా నిలవాలని మిజోరం లక్ష్యంగా పెట్టుకుంది. 16 షెడ్యూల్డ్ కులాలతో పాటు రాష్ట్రంలో నివసిస్తున్న శరణార్థులను కూడా జనాభా లెక్కల్లో చేర్చనున్నట్లు అధికారులు తెలియజేశారు. ప్రముఖ గీత రచయిత యజ్రా శాస్త్రి నిన్న సికింద్రాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించారు. ఒక మధుర గాయకుడిని, పాటల రచయితను, స్వరకర్తను కోల్పోయామంటూ తెలుగు క్రైస్తవ సాహిత్య సమితి చైర్మన్ డాక్టర్ జెట్టి ఏ ఆలివర్ సంతాపం తెలిపారు. ప్రస్తుతం 90% ఉన్న బ్యాంకుల రోజువారీ నగదు నిల్వల నిష్పత్తిని ఈ నెల 16వ తేదీ నుంచి 99% పెంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. బ్యాంకింగ్ వ్యవస్థలోని ప్రస్తుత ద్రవ్య లభ్యత పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వైఖరిని తప్పుపడుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని ట్రంప్ అభిప్రాయపడ్డారు. రష్యాతో యుద్దం ముగించేందుకు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోగల సామర్థ్యం ఉన్న కొత్త అధ్యక్షుడిని యుక్రెయిన్ ప్రజలు ఎన్నుకోవాలని సూచించారు. వెస్టిండీస్ భారత్ మధ్య 3వ టీ20 ఈరోజు జరగనుంది. ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. 5 మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1 సమంగా ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరైట్ AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: ప్రతి చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలను తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలు ఉన్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎసి, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. శ్రీ దేవీ నవరాత్రి వైభవం, దసరా నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక రూపకం వింటారు. రచన వ్యాఖ్యానం అద్దంకి శ్రీ రామకుమార్. వినండి శ్రీ దేవీ నవరాత్రి వైభవం.
5: ఆకాశవాణి దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం శ్రీ దేవీ నవరాత్రి వైభవం. రచన, నిర్వహణ, వ్యాఖ్యానం శ్రీ అద్దంకి శ్రీరామకుమార్. సహకారం శ్రీమతి ఎం కవిత. శ్లోక పఠనం శ్రీమతి లహరి కొలిచల, శ్రీమతి భమిడిపాటి శరజ్జోత్స్న. వినండి శ్రీ దేవీ నవరాత్రి వైభవం.

ఈరోజు ఆశ్వేజ శుద్ధ పాఠ్యం. జగన్మాత నవరాత్రి ఉత్సవాలు దేశమంతటా అంగరంగ వైభవంగా ప్రారంభమైన వేళ ఆధ్యాత్మిక వేత్తలు, ఉపాసకులు నియమ నిష్ఠలతో ప్రతిరోజు రోజుకు ఒక అలంకారంతో దర్శనమిచ్చే అమ్మను తలుచుకుంటూ ఆరాధించే పవిత్ర సమయం. ఈ పవిత్ర సమయంలో స్మరించుకుందాం జగన్మాత నవరాత్రి వైభవ విశేషాలు. శ్రీదేవి నవరాత్రి వైభవం కార్యక్రమంలో ఆది పరాశక్తే ఈ సమస్త సృష్టికి మూలకర్త, పరిరక్షకురాలు, వినాశకారి అని వేద వాగ్మయం పురాణాలు పేర్కొంటున్నాయి. ఆది పరాశక్తి అంటే ఈ సమస్త విశ్వాన్ని నడిపించే ఒక దివ్య శక్తి. ఆది పరాశక్తి అంటే ఓ దివ్యమైన శాశ్వతమైన చైతన్యం. ఆది పరాశక్తే అఖండ సత్యం. సృష్టి ఆరంభంలో ఆ జగజ్జనని యోగశక్తితో తనను తాను రెండుగా విభజించుకుని కుడి భాగం పురుషునిగాను ఎడమ భాగం స్త్రీగాను ఉంటుంది. ఎడమ భాగాన్ని ప్రకృతి అంటారు. సనాతనిగా కీర్తినందుకున్న జగన్మాత ప్రధాన రూపాలు ఐదు. ఈ ప్రధాన రూపాలను ఒకసారి స్మరించుకుందాం. శివప్రియ, మహాలక్ష్మి, సరస్వతి, గాయత్రి, రాధ. ఈ ప్రధాన రూపాలకు మళ్ళీ అనంతర కాలంలో అనేక రూపాలు తన భక్తుల్ని

పురుష రూపంలో ఆచరణ శక్తి, నా శక్తితోనే ఈ సృష్టిని మీరు ముగ్గురు పాలిస్తారు. అఖండ చట్టం యొక్క పురుష రూపాలు మీరు కాగా దాని శ్రీరూపాన్ని నేనే. నేను రూపరహితం, సర్వానికి అతీతం. అన్ని శక్తులు నాలోనే ఇమిడి ఉన్నాయి. నేను శాశ్వతమైన అపరిమిత శక్తిని అని పేర్కొన్నారు అమ్మవారు. ఆ వేద మాతను ఒకసారి వేదంతో ఆరాధించుకుందాము.

ఉత్సవాలను దేశంలోని అన్ని అమ్మవారి ఆలయాల్లో వైభవంగా జరుపుకుంటున్న వేళ ప్రత్యేకించి అష్టాదశ శక్తి పీఠాలుగా ఖ్యాతిగాంచిన ఆలయాల్లో మరింత విశేషంగా ఈ ఉత్సవాలను జరుపుకుంటారు. అలాగే పౌరాణిక వాగ్మయ గ్రంథాల ప్రకారం 4 ప్రధాన శక్తి పీఠాలుగా తారా తారిణీదేవి తానఖండగ, విమల పదఖండగ, కామాక్ష యోనిఖండగ, ముఖఖండగ దక్షిణ కాళిను పేర్కొన్నాయి. ఇక మన అష్టాదశ శక్తి పీఠాలు

అష్టాదశ శక్తి పీఠాల్లో ప్రముఖ స్థానంగా కీర్తిగాంచిన శ్రీశైలంలోని భ్రమరాంబాదేవిని ఈ 9 రోజులు నవ దుర్గలుగా రోజుకొక అలంకారంతో ఆరాధిస్తారు. ఆది శంకరుని చే పూజలందుకున్న ఈ దేవి జగద్విఖ్యాతిగాంచింది.

0: దుర్గల రూపాల గురించి తెలుసుకుందాం. శైలపుత్రి, నవదుర్గల మొదటి అవతారం శైలపుత్రి.
1: వందే వాంఛిత లాభాయ చంద్రార్థకృత శేఖరం ఋషారూఢాం శూలధరాం శైలపుత్రి యశస్విని.
0: నవదుర్గల మొదటి అవతారం శైలపుత్రి తన తపశక్తి చే శివుణ్ణి మెప్పించి భర్తగా పొందిన ఈ తల్లిని పార్వతి అని హైమావతి అని కూడా పిలుస్తారు. శైలపుత్రి ఋతుచక్రానికి అధిష్టాన దేవత. నంది వాహనంపై ఆశీనురాలైన ఈ

0: ఆశ్వయుజ శుద్ధ విదేయనాడు నవదుర్గంలో రెండవ అవతారమైన బ్రహ్మచారిణి దేవిని ఆరాధిస్తాడు.
1: తథాన కరపద్మాభ్యాం అక్షమాలా కమండలు దేవి ప్రసీదతుమయి బ్రహ్మచారిణ్యనుత్తమా.
0: పర్వతరాజు పుత్రికైన పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి కళ్యాణం చేసుకోవాలని బలీయమైన కోరికతో 5000 సంవత్సరాలు ఘోర తపస్సు చేసింది. కఠోర నియమ నిష్ఠలతో సతీదేవి వియోగంతో విరాగిగా ఉన్న పరమశివుణ్ణి వివాహమాడాలని బ్రహ్మచారిణి అవతారంలో విరాగిణి అయి తపస్సు చేస్తున్న ఆ తల్లికి ఎన్నో పరీక్షలు పెట్టి వివాహమాడాడు పరమశివుడు. తెల్లను చీర ధరించిన బ్రహ్మచారిణీదేవి కుడి చేతిలో జపమాల

ప్రతీకగా ఈ తల్లిని పూజిస్తారు. ఈ తల్లిని ఆరాధించిన వారికి విజయాలు సత్వరం కలుగుతాయని అంటారు. ఈ తల్లి ఆవిర్భావానికి ఒక విశేషమైన కథ ఉంది. పార్వతిని వివాహమాడేందుకు పరమశివుడు వివాహ మండపానికి ఋషులు, ప్రమదగణాలు, మరుభూమిలో ఉండే భూత ప్రేత పిశాచాలతో తరలివస్తాడు. పార్వతి తల్లి మేనకాదేవి భయంతో కంపించిపోయింది. అప్పుడు పార్వతీదేవి చంద్రఘంట రూపంలో శివునికి కనిపించి తన కుటుంబం భయపడకుండా ఉండేలా కనిపించమనే ప్రార్థించింది. దాంతో పరమశివుడు రాజకుమారునిగా స్వర్ణాభరణాలతో వచ్చి పార్వతీదేవిని పరిణయం మాడతాడు. ఇలా అమ్మవారు తొలిసారిగా చంద్రఘంటగా అవతారం దాల్చారు. మరోసారి శంభు నిశంభు

చిరునవ్వుతో ఈ బ్రహ్మాండాలను సృజించుండు. ఏ తల్లి తేజస్సు నిరుపమానంగా ప్రకాశిస్తుండు, ఆ తల్లి కుష్మాండాదేవి. సూర్య మండలాంతర్వర్తిని అయిన కుష్మాండాదేవి నవ

0: सुरा संपूर्ण कलसं रुधिराप्लुतमेव च दधाना हस्त पद्माभ्यां कूष्मांडा शुभदास्तु मे।
1: అష్టభుజాలతో విరాజిల్లే ఈ దేవిని అష్టభుజాదేవి అని కూడా అంటారు. కమండలం, ధనస్సు, బాణం, కమలం, అమృత కలశం, చక్రం, గద ఏడు చేతుల్లో ఉంటే సర్వసిద్ధులను బుద్ధులను ప్రసాదించే జపమాల ఎనిమిదో చేతిలో ఉంటుంది. సింహవాహన ధారి అయిన ఈ తల్లికి కూష్మాండ బలి అత్యంత ప్రీతికరం.

0: ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు దుర్గాదేవి స్కందమాతగా ఆరాధింపబడుతోంది.
1: సింహాసనగత నిత్యం పద్మాశ్రిత కరద్వయ శుభదాస్తు సదా దేవి స్కందమాత యశస్విని.
0: జ్ఞానాన్ని ప్రసాదించే స్కందమాత తన

ఐశ్వర్యాన్ని శక్తిని కూడా ప్రసాదిస్తుంది. అగ్నికి అధిష్టాన దేవత స్కంద మాత నాలుగు హస్తాలతో సింహవాహిని ఉంటుంది. ఒక చేయి అభయముద్రలో ఉంటే మిగిలిన చేతుల్లో కమలం జల కలసం ఘంటా ఉంటాయి. స్కందుడు తల్లి ఒడిలో ఆశీనుడై ఉంటాడు. ఈ తల్లిని పూజించినప్పుడు అమ్మ ఒడిలో ఉన్న స్కందుడు కూడా భక్తులచే పూజింపబడటం వల్ల

0: ప్రధానంగా కనిపిస్తుంది. ఈనాడు దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొలువైన అమ్మవారి ఆలయాల్లో జగన్మాత కాచాయిని అలంకారంతో దర్శనమిస్తున్నారు.
1: చంద్రహాసోజ్వలకర శార్తూల వరవాహన కాత్యాయని శుభం దత్యాదేవి దానవఘాతిని.
0: పురాణాల ప్రకారం పూర్వకాలంలో కాచాయనుడు అనే మహర్షి ఉండేవారు. దేవీ భక్తుడైన

ఇబ్బందులకు గురి చేస్తున్న రాక్షస సంహారం కోసం కాత్యాయని దేవుని సృష్టించారని మృత కథ. ఈ తల్లి ప్రస్తావన యజుర్వేదంలో తైత్తరీయ అరణ్యక భాగంలో ప్రస్తావించబడింది. ఈ తల్లి చేసిన సాహస కృత్యాలు రాక్షస సంహారాలను దేవీ భాగవతంలో విపులంగా వివరించారు.

0: భగవద్ అవతారాల్లో ఏడో అవతారమైన కాళరాత్రి దేవి భక్తులను అనుగ్రహిస్తున్నారు.
1: ఏకవేణి జప కర్ణపూర నగ్న ఖరాస్థిత లంబోష్ నికాకర్ణి తైలాభ్యక్త శరీరిణి
0: దర్శించేంత భయంకరంగా కనిపించే తల్లిని శుభంకరి అని కూడా పిలుస్తారు. తల్లిని ఆరాధించే వారికి ఎప్పుడూ శుభారనే ప్రసాదిస్తుంది ఈ తల్లి. ఈవిడ వాహనం గార్థము మూడు నేత్రాలు కలిగిన కాళరాత్రి దేవి గురించి తాంత్రిక గ్రంథం శిల్ప ప్రకాశంలో విస్తారంగా ప్రస్తావించారు. నాలుగు హస్తాలు గల ఈ తల్లి రెండు చేతుల్లో ఒకటి వరముద్ర మరొకటి అభయముద్ర కలిగి ఉంటాయి. ఎడమ చేతుల్లో వజ్రాయుధం ఖడ్గాన్ని ధరించి ఉంటుంది. శంభుడు విశుంభ రక్తబీజుడనే రాక్షసుల్ని

0: ఆత్మీయ శుద్ధ అష్టమి నాడు నవదుర్గంలో 8వ అవతారమైన మహాగౌరీ దేవిని ఆరాధిస్తున్నారు.
1: శ్వేతే వృషే సమారూఢ శ్వేతాంబర ధరా శుచిహి మహాగౌరీ శుభం దద్యాన్ మహాదేవ ప్రమోదద.
0: శ్వేత వస్త్రాలంకారంతో నాలుగు హస్తాలతో భక్తులు అనుగ్రహించే ఈ తల్లి వాహనం వృషభం. ఈ తల్లిని ఉపాసించే వారి కోరికలన్నీ నెరవేరతాయని విశ్వాసం. పరమేశ్వరుని వివాహమాడాలనే కోరికతో కఠోర తపస్సు చేసిన పార్వతీదేవి దేహం ఆ తల్లి తపస్సుకు మెచ్చి కరుణించిన పరమేశ్వరుడు

0: అలంకారాలు దేవాత్రి దేవి అలంకారం మహానుభావుడు అమ్మవారు దర్శనమిస్తారు. ఈ తల్లి అనేక పురాణాలు వివరిస్తుంది. పరమేశ్వరుడు కూడా సిద్ధిదాత్రుని ఆరాధించి అనేక సిద్ధి పొందాడని దేవీ పురాణం తెలుపుతుంది. మరొక పురాణం ప్రకారం రాముడు రావణాసురుడిపై విజయం కోసం ఈ తల్లిని ప్రార్థించాడని తెలుపుతుంది. ఈ తల్లి తన భక్తులకు మహిమ గరిమ లహిమ ప్రాప్తి ప్రాకాంక్ష సంక్షిప్త వసిత్వ అనే అష్టాశుద్ధులను ప్రార్థిస్తుంది. నాలుగు హస్తాలతో అంకం చక్రం గద తామర పువ్వును ధరించిన ఈ తల్లి వివిధ రకాల ఆభరణాలను ధరిస్తూ ఉంటుంది. త్రినేత్ర వికసించిన కమలం మీద ఆశునురాలై ఉంటుంది సిద్ధిదాత్రీదేవి.
1: సిద్ధ గంధర్వ యక్షాద్యై అసురైరమరైర

ఇలా ఈ నవరాత్రులు 9 రోజుల్లో నవద్రుక అవతారాల్లో శక్తిపీఠాల్లో అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తారు. ఇక ఇంద్రకీలాద్రి పర్వతంపై ఆశీనురాలైన తల్లి దుర్గమ్మ మొదటి రోజు స్వర్ణ కవచాలంకృత దుర్గగా, 2వ రోజు బాలత్రిపుర సుందరీదేవిగా, 3వ రోజు గాయత్రీదేవిగా, 4వ రోజు అన్నపూర్ణాదేవిగా, 5వ రోజు లలిత త్రిపుర సుందరీదేవిగా, 6వ రోజు మహాలక్ష్మీదేవిగా, 7వ రోజు సరస్వతీదేవిగా, 8వ రోజు దుర్గాదేవిగా, 9వ రోజు మహిషాసుర మర్దినీదేవి.

ప్రముఖమశ్విని హర్షరతే త్రిభువన పోషిణి శంకరతోషిణి ఈభిషమోషిణి ఘోషరతే దనుజని రోషిణి విధిసుతరోషిణి దుర్మదశోషిణి సింధుసుతే జయ జయ జయ మహిషాసురమర్ది

ఇంతవరకు ప్రత్యేక కార్యక్రమం శ్రీ దేవి నవరాత్రి వైభవం విన్నారు. రచన, నిర్వహణ, వ్యాఖ్యానం శ్రీ అద్దంకి శ్రీరామకుమార్. సహకారం శ్రీమతి ఎం కవిత. శ్లోక పఠనం శ్రీమతి లహరి కొలిచల, శ్రీమతి భమిడి శరజ్యోత్న. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్.
2: మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్, ప్రసాద్ ఐమాక్స్ పక్కన, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: మనం అమృత గీతం వింటున్నాం. మాయలోకాన్ని చీకటితో పోల్చుతూ నమ్మకు నమ్మకు ఈరేయిని అంటూ చీకటి గొప్పతనాన్ని సందేశాన్ని కూడా కలం ద్వారా ఇచ్చారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రుద్రవీణ సినిమాలో. చరణంలో చూడండి, ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో, పొడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను, నిరసన చూపకు ఏనాటికి అని మేల్కొల్పుతారు సాహిత్యం ద్వారా. కష్టాలు కన్నీళ్లు వచ్చాయనే వెనుదిరగరాదు, ముందుకు సాగిపోవటమే అని ఒక చైతన్యం నింపుతారు, మేల్కొల్పుతారు ఈ పాటలో. తర్వాత చరణంలో కూడా అద్భుతమైనటువంటి అర్థం భావం ఉంటుంది. సంగీత వాయిద్యాలు కూడా జానపదులు పాడుకునే విధంగా ఉంటుంది. అంత అద్భుతంగా ఇళయరాజా గారు కంపోజ్ చేశారు.
1: చీకటమ్మ చీకటే ముసటైన చీకటి, ఎచ్చనైన ఉసులెన్ను రెచ్చగొట్టు చీకటి, నిన్ను నన్ను రమ్మంది కన్నుగొట్టి చీకటి, ముదుగా ఇద్దరికే ఒదికైన చీకటి, పొదు పొడుపే

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సార్థి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. అమృత గీతం వింటున్నాం మనం. సంద్రాన్ని నమ్ముకొని జీవనం సాగించే ఒక మత్స్యకారుడి వద్దకు అభిమానులు తన అల్లరి బృందం వచ్చి సరదాగా సంద్రంపై షికారు చేస్తూ అలా సాగుతూ సముద్రం గొప్పతనం చెబుతూ, నేల కరిగిపోతే సంద్రమే, నీటి బొట్టు పెరిగిపోతే సంద్రమే, నువ్వైనా నేనైనా సంద్రాన మీనాల సందమే, అందరం నీటి చేపలమే అయిపోతాము అంటూ హుషారుగా ఆకాశమే హద్దుగా సంబరాలు జరుపుకోండి అంటూ సిరివెన్నెల గారు నేపథ్యం ఏదైనప్పటికీ ఒక వాస్తవాన్ని, ఒక సందేశాన్ని పాటలో తనదైన సత్యాన్ని రాశారు. ఎంఎం కీరవాణి సంగీతం ఒక ప్రయోగంలా ఉంటుంది. శుభ సంకల్పం సినిమాలో అమృత గీతం ఇది.

0: 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: सुनती हो, कमाल ही हो गया.
2: क्या हो गया ऐसा?
1: सिलेंडर आने में देरी हो रही थी ना, देखो आज आ गया.
2: ये कमाल कैसे हो गया?
1: मैंने www.pgportal.gov.in पर जाकर अपनी कंप्लेंट को बोल कर दर्ज किया और देखो तुरंत एक्शन हुआ.
2: ये तो बहुत बढ़िया पोर्टल है.
1: 22 भारतीय भाषाओं में आप अपनी शिकायत दर्ज कराएं, अपनी समस्या का समाधान और प्राथमिकता का अनुभव पाएं, जैसे हमने पाया. सारी शिकायतों का समाधान CP ग्राम्स की समाधान दीदी.
3: మీరు వింటున్నారు వివిధ భారతి FM 102.8 MHz. మనం వింటున్నాం అమృత గీతం. మనసైన ప్రియుడు శృతిబద్ధంగా డప్పు వాయిస్తుంటే నాట్య కళాకారిణి అయిన ప్రియురాలు అంద సవడు చేయకుండా ఉంటుందా? పాదం సయ్యనకుండా ఉంటుందా? ఉండదు కదా. నాట్య మయూరుల చుంబంది నాదం అంటూ నటరాజస్వామి ప్రేసిల తన ప్రియురాలు నాట్య భంగిమలతో మెరుపుంది నాలో అంటే అది నీ మేరీ విరుపు అంటారు. ఉరుముంది నాలో అంటే అది నీ మువ్వ పిలుపు అంటూ ప్రియురాలు ప్రతిభను చూపిస్తారు కవి వేటూరి గారు. కేవీ మహాదేవన్ సంగీతం మువ్వల్లా అలా అలా గుండెలు మీటుతూ ఉంటుంది.

మీరింతవరకు అమృత గీతం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 12:30. వార్తల ముఖ్యాంశాలు ఇప్పుడు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. బ్రిక్స్ సంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు ప్రారంభిస్తారు. సౌదీ అరేబియాలోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వరుసగా జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ T20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటనలో భాగంగా ఈ ఉదయం చెన్నైకి చేరుకున్నారు. ఈ సందర్భంగా మోదీ 13,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి

జాతికి అంకితం చేశారు. చెన్నై విమానాశ్రయంలో ప్రధానికి తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసఫ్ విజయ్, మంత్రులు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి తదితరులు ఘనస్వాగతం పలికారు. పోరూరులోని కార్యక్రమ వేదిక వద్దకు బయలుదేరిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గం మధ్యలో భారీ రోడ్ షో నిర్వహించారు. పోరూరు నుండి పూనామల్లి వరకు నూతనంగా నిర్మించిన మెట్రో రైల్ సేవలను మోదీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్తో కలిసి మెట్రో రైలులో మోదీ ప్రయాణించేశారు. 14.5 కిలోమీటర్ల మేర సాగే ఈ మెట్రో మార్గంలో ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న 3.7 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ స్టక్చర్, డ్రైవర్ రహిత రాకపుకలకు అనువైన ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. అలాగే అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరుద్దరించిన పళని, వేల్లూరు కంటోన్మెంట్, అంబాసముద్రం, పరమకుడి, నామకల్ స్టేషన్లతో సహా 750 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో చేపట్టిన రైల్వే మౌలిక వసతుల ప్రాజెక్టులను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో రేపు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ప్రారంభిస్తారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలను నిర్వహిస్తుంది. తమ సంప్రదాయ దేశీయ క్రీడా పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య వారసత్వ సంరక్షణ, ప్రజా సంబంధాలు, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫిట్నెస్, యువత సాధికారత, మాదక ద్రవ్యరహిత భారతదేశం అనే సందేశాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ 94వ ఎడిషన్ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ ఉదయం వారణాసిలో ప్రారంభించింది. నమోఘట్ నుండి సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం దీక్షా మండపం వరకు ఈ ఫిట్నెస్ ర్యాలీని నిర్వహించారు. వికసిత్ భారత్ కోసం మత్తురహిత యువత అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం చురుకైన జీవనశైలిని ప్రోత్సహిస్తూ యువతను మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి దూరంగా ఉంచడానికి యువత, ఫిట్నెస్ ఔత్సాహికులు, ప్రజలు, క్రీడా ప్రముఖులను ఒకచోట చేర్చింది. చురుకైన జీవనశైలిని అలవర్చుకోవడానికి సైక్లింగ్ను ఒక సరళమైన, అందుబాటులో ఉండే మార్గంగా ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, రాహగిరి ఫౌండేషన్, మైభారత్ల సహకారంతో నిర్వహిస్తుంది. ఈ సైక్లింగ్ డ్రైవ్ను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అలాగే జాతీయ, ప్రాంతీయ కేంద్రాల్లో ఏకకాలంలో నిర్వహిస్తారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. దుర్గాదేవి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి బలం, ధైర్యం, మంచి వివేకాన్ని ప్రసాదించాలని రాధాకృష్ణన్ ప్రార్థించారు. జగదాంబ అమ్మవారి అనుగ్రహంతో బలమైన, సుసంపన్నమైన, అభివృద్ది చెందిన భారతదేశాన్ని నిర్మించాలనే సంకల్పాన్ని ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జగదాంబ మాత ఆశీస్సులు ప్రతి ఒక్కరికి సంతోషం, శాంతి, శ్రేయస్సు, మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయని మోదీ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ పండుగ జాతీయ ఐక్యత స్ఫూర్తిని, దేశ ప్రగతికి ప్రేరణ అందిస్తుందని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్తో నిన్న ఆందోళన చేపట్టాలనుకున్న కాక్రోచ్ జనతా పార్టీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్న అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకలను ఈరోజు ఢిల్లీ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్లోని ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. న్యాయమూర్తి వారిని విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఏడాది పాటు శాంతి భద్రతలను కాపాడేందుకు 50,000 రూపాయల పూచీకత్తుపై వీరిని విడుదల చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. జాతీయ పునరుద్దరణ కోసం జయప్రకాష్ నారాయణ్ ఇచ్చిన పిలుపు ఒక సంకల్పమని ప్రధానమంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో జయప్రకాష్ నారాయణ్ ధైర్య స్ఫూర్తిని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. లోక్ నాయక్ జేపీ సుపరిపాలనకు, సమాజంలోని అణగారిన వర్గాల సంక్షేమానికి ఎంతగానో కృషి చేశారని మోదీ పేర్కొన్నారు. వికసిత్ భారత్ నిర్మాణ దిశగా పనిచేస్తూ ఆయన ఆదర్శాల స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తుందని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుడు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు పుష్పాంజలి ఘటించారు.
స్వాతంత్ర్య పోరాటంలో యువశక్తిని ప్రేరేపించడం నుండి నావికాదళ భారతదేశాన్ని బలోపేతం చేస్తూ స్వాతంత్ర్య అనంతరం సర్వోదయం కోసం పనిచేయడం వరకు జెప్

0: ప్రకాష్ నారాయణ్ తమ జీవితాన్ని దేశ సేవకు, సమాజ శ్రేయస్సుకు అంకితం చేశారని అమిత్ షా పేర్కొన్నారు. లోక్ నాయక్ అంకిత భావం భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని అమిత్ షా చెప్పారు. ప్రజాస్వామ్య విలువలు, జాతీయ ప్రయోజనాల పట్ల నిబద్ధతకు జయప్రకాష్ నారాయణ్ జీవితం ఒక ప్రతీక అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. రాజకీయాల్లో సమగ్రత, పాలనలో జవాబుదారీతనం, ప్రజా సంక్షేమానికి ఆయన చేసిన కృషి సాటిలేనిదని ఆయన చెప్పారు. గత కొన్ని రోజులుగా రియాద్లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వరుసగా జరుగుతున్న దాడులను, ముఖ్యంగా నిన్న జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడుల వల్ల ప్రాణనష్టం, ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు విదేశాంగ మంత్రిత్వ శాఖ సంతాపం తెలిపింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ప్రజలు మౌలిక సదుపాయాల లక్ష్యంగా పదే పదే జరుగుతున్న దాడులు ఆమోదయోగ్యం కాదని, అటువంటి చర్యలను తక్షణమే నిలిపివేయాలని న్యూఢిల్లీ పేర్కొంది. సౌదీ అరేబియా సార్వభౌమాధికార పరిరక్షణలో ఆ దేశ ప్రజలకు, ప్రభుత్వానికి భారత్ సంఘీభావం నిలుస్తుందని భారత్ తెలియజేసింది. ఆ ప్రాంతంలో వీలైనంత త్వరగా శాంతి, సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆశిస్తున్నట్లు కూడా మంత్రిత్వ శాఖ తెలిపింది. సౌదీ అరేబియాలోని రియాద్లో ఉన్న కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై హౌతీలు జరిపిన దాడిని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరెస్ పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ దాడిలో 12 మంది మరణించగా మరో 309 మంది గాయపడ్డారు. ఈ దాడి నిన్న జరిగిందని, దీనివల్ల పలువురు తీవ్రంగా గాయపడ్డారని సౌదీ అరేబియా జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. మృతుల్లో 4 సౌదీ పౌరులతో పాటు బంగ్లాదేశ్, అమెరికా, ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, పాలస్తీనా, సూడాన్ దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారని తెలియజేసింది. ఈ దాడిని ఖండిస్తూ గుటెరెస్, పౌరులు ప్రజా మౌలిక సదుపాయాలపై దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే, వాటిని తక్షణం నిలిపివేయాలని సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన నేటితో 1 సంవత్సరం పూర్తి చేసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 100 ఆకాంక్షాత్మక వ్యవసాయ జిల్లాల్లో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో గత ఏడాది ఇదే రోజున ఈ పథకాన్ని ప్రారంభించారు. జిల్లాల వారీగా ఉండే వ్యవసాయ అవసరాలను తీర్చడానికి 11 మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన 36 కేంద్ర పథకాలను, అలాగే రాష్ట పథకాలను ప్రైవేటు రంగ భాగస్వామ్య అనుసంధానంతో ఈ పథకం రూపొందించారు. భారతదేశ వ్యవసాయ రంగం వివిధ రంగాల్లో గణనీయమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. గత ఏడాది జులైలో కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ 6 కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. క్రికెట్. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ టీ20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ ఈ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా రాంచీలో నిన్న జరిగిన 2వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో వెస్టిండీస్ 6 తేడాతో భారత్పై విజయం సాధించడంతో 5 ఈ సిరీస్లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1 సమంగా ఉన్నాయి. వాతావరణం. దేశంలోని కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ రాజస్థాన్ లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి కొనసాగుతుందని తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. బ్రిక్స్ సంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా రేపు ప్రారంభిస్తారు. సౌదీ అరేబియాలోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వరుసగా జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ టీ20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోలో సమయం 12:40 దాటి 28 సెకండ్లు. మారుతున్న జీవన శైలితో ప్రయాణిస్తూనే మంచి ఆరోగ్యం కోసం శారీరకంగా ఫిట్ గా ఉండేందుకు మంచి ఆహారం తీసుకోవాలి అంటూ ఈట్ ఫిట్ కార్యక్రమానికి స్వాగతం చెబుతోంది

ఈట్ ఫిట్ కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట ఉగాది సినిమా కోసం ఉన్ని కృష్ణన్ పాడింది. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి. మరి వాతావరణంలో విపరీతమైన ఎండలు ఉన్నప్పుడు లేదా శరీరంలో అధిక వేడి పెరిగినప్పుడు మనం డైట్ను మార్చుకోవడం ఎంతో అవసరం అన్నమాట. పూర్వకాలం నుండి మన పెద్దలు వేసవి తాపాన్ని అధిగమించడానికి బార్లీ గింజలతో చేసినటువంటి జావా లేదా బార్లీ నీళ్లను ఎక్కువగా తీసుకునేవారు. ఎందుకంటే బార్లీ ఒక అద్భుతమైనటువంటి సహజ శీతలీకరణిగా పనిచేస్తుందనేది అప్పటి నుంచి వస్తున్నటువంటి నమ్మకంతో పాటుగా మరే రుజువు అయింది కూడా. కాబట్టి కేవలం నీటి రూపంలోనే కాకుండా ప్రతిరోజు ఉదయం తినే ఆహారంలో మరి అల్పాహారంలో మిక్స్ చేసి తింటే మంచి ఆరోగ్యం సొంతమవుతుంది. అది కూడా మరి మనకు ఎంతో ఇష్టమైన ఇడ్లీతో అయితే ఎలా ఉంటుంది, భలే ఉంటుంది కదా. ఎస్, ఆ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. మనం వింటున్న కార్యక్రమం ఈట్ ఫిట్.

కార్యక్రమంలో మీరు విన్న ఆ సూపర్ హిట్ సాంగ్ కంచే సినిమా నుంచి అభయ్ జోధ్పూర్కర్, శ్రేయా ఘోషల్ పాడింది గీత రచన, శ్రీవెన్నుల సీతారామ శాస్త్రి సంగీతం, చిరంతన్ బ్యాట్ మనం వింటున్నాం. ఎయిట్ ఫిట్ మరి బార్లీ గింజలతో ఆరోగ్యానికి ఎంతో మేలు ఉంటుంది, కానీ నేరుగా కొంతమంది బార్లీ గింజలు తినకపోవచ్చు. బార్లీ గింజలు నానబెట్టినటువంటి నీళ్లు కూడా తాగడానికి కొంతమందికి ఇష్టం ఉండదు. సో అలాంటి వాళ్ళ కోసం ఇడ్లీ అంటే బాగా ఇష్టం ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే, బార్లీ గింజలతో చేసినటువంటి ఇడ్లీని అంటే ఇతర రకరకాలైనటువంటి ఇంకొంచెం వేరే వస్తువులను వేసి కనుక ఇడ్లీ చేసుకుని తింటే మరి చాలా చాలా బాగుంటుంది. దాంతోపాటు ఆరోగ్యానికి మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఈట్ ఫిట్కి అంటే మనం ఫిట్గా ఉండడానికి ఈ పదార్థాలు మనకు ఉపయోగపడతాయి అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఇలా కూడా చేసుకుని తింటే బాగుంటుంది అనేది మన ఉద్దేశం. అయితే బార్లీతో మెత్తడి ఇడ్లీలను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అయితే దీనికి కావాల్సినటువంటి పదార్థాల గురించి మనం ఒకసారి ఆలోచిస్తే, కప్పు బార్లీ గింజలు, అరకప్పు మినపగుళ్ళు, టీ స్పూన్ మెంతులు, అరకప్పు అటుకులు, కప్పు ఇడ్లీ రవ్వ, మరి రుచికి సరిపడేంత ఉప్పు, పిండి రుబ్బడానికి నీళ్లు తీసుకోవాలి. ఇక తయారీ విధానం విషయానికి వస్తే మరి మీకు అందరికీ తెలిసిందే, ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు ఇందులో ఆరితేరి ఉంటారు కాబట్టి ఇలా కూడా చేస్తే మంచిగా ఉంటుంది, ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. పైగా వేసవి తాపానికి అంటే బాగా ఎండలో మనం తిరిగినప్పుడు ఆ వేడిని తట్టుకోవడానికి మనం ఈ పదార్థాలను తీసుకుంటే దాని నుంచి ఉపశమనం పొందడమే కాకుండా షుగర్ నియంత్రణ కూడా ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. మరి ఆ తయారీ విధానం కూడా తెలుసుకుందాం ఈ పాట విన్న తర్వాత.

0: ఇట్విట్ కార్యక్రమంలో మీరు విన్న ఆ సూపర్ హిట్ ట్రాక్ నువ్వే నువ్వే సినిమా కోసం శంకర్ మహాదేవన్ పాడింది. గీత రచన సిరివేనల సీతారామ శాస్త్రి, సంగీతం కోటి.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ప్రతి చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలను తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎసి, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766126.
0: ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. ఇట్విట్ కార్యక్రమంలో మనము బార్లీతో చేసినటువంటి ఇడ్లీ గురించి మాట్లాడుకుంటున్నాం. మీకు తెలిసే ఉండొచ్చు, అయినా కూడా ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వేసవి తాపాన్ని నుంచి, అంటే ఉష్ణం నుంచి మనం కొంచెం బాడీ కూల్ అవ్వటానికి, అలాగే షుగర్ ఉన్న వాళ్ళ యొక్క ఆ డిసీజ్ని నియంత్రణ, అంటే కంట్రోల్లో ఉంచడానికి ఈ బార్లీ గింజలు చాలా దోహదపడతాయని నిపుణుల యొక్క సూచన అనమాట. అయితే తయారీ విధానం గురించి మనం ఆలోచిస్తే, ఒక కప్పు బార్లీ గింజలు, అరకప్పు మినపగుళ్ళు, మనం చెప్పుకున్నాం కదా ఐటమ్స్ అన్నీ కూడా, టీ స్పూన్ మెంతులను తీసుకుని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత మంచినీళ్ళు పోసి కనీసం 6 గంటల పాటు లేదా రాత్రి అంతా నానబెట్టుకోవాలి. ఇదంతా మీకు తెలిసిందే. రుబ్బే సమయానికి ముందు ఒక అర కప్పు అటుకులను కూడా కడిగి, అంటే ఇలా కొన్ని వేసుకోవాలన్నమాట మనం ఇడ్లీ తయారు చేసుకుంటున్నప్పుడు. అయితే మన బాడీకి ఏమేమైతే పోషకాలు కావాలో మనం డైరెక్ట్గా తీసుకోకుండా కొన్ని కొన్నిసార్లు మనకు ఇష్టం ఉండదు, అలాంటప్పుడు మనకు తెలియకుండానే కొన్నింటిని అందులో వేసేసి మనం మిక్స్ చేసుకుంటే మనకు కావాల్సినటువంటి పోషకాలు శరీరానికి అందుతాయి అన్నమాట. అందువల్ల ఇందులో అటుకులను కూడా వేసుకోవాలని చెప్తున్నారనమాట. అలాగే ఒక కప్పు ఇడ్లీ రవ్వను కూడా వేసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి. ముందుగా మిక్సీ జార్లో ఇదంతా తెలిసిందే, నానినటువంటి మిరపగుళ్ళు, మెంతులు ఇవన్నీ వేసి కూడా ఎక్కువ నీళ్ళు పోయకుండా కొద్దిగా నీళ్లు చిలకరిస్తూ మెత్తటి నునుపైన పేస్ట్లా రుబ్బి మరి బౌల్లోకి తీసుకోవాలి. ఇంకా అదే మిక్సీలో జార్లో నానిన మరి బార్లీ గింజలు, నానబెట్టినటువంటి అటుకులు వేసి కొద్దిగా నీళ్లు చేర్చి స్మూత్గా మంచిగా గ్రైండ్ చేసుకుని, బార్లీలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మరి కాస్త బరకతనం కూడా ఉంటుందన్నమాట. గ్రైండ్ చేసుకున్న గిన్నెలోకి మినప ఇవన్నీ కూడా ఐటమ్స్ అన్నీ తీసుకొని, మరి ఇప్పుడు నానబెట్టిన ఇడ్లీ రవ్వను కూడా మరి నీరు ఏమాత్రం లేకుండా గట్టిగా పిండి మిశ్రమంలో వేయాలి. మొత్తాన్ని కూడా చేత్తో ఒకే దిశలో బాగా కలుపుకొని మరి రాత్రి అంతా మూతపెట్టి పులియనివ్వాలి. తెలుసు కదా ఇది, మరి ఎంత మరీ ఎక్కువ పులియనివ్వకుండా మనం జాగ్రత్త పడాలి. మరుసటి రోజు ఉదయానికి పిండి చక్కగా పొంగి మంచిగా చాలా పెర్మెంటేషన్గా ఉంటుందన్నమాట. ఈ పెర్మెంట్ అవుతుంది, పెర్మెంట్ అయినప్పుడు తర్వాత మనం ఇంకా ఆ తర్వాత ఇడ్లీ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలిసిందే. ఆ ప్రాసెస్ కూడా చెబుతా, వింటూ ఉండండి.

ఎయిట్ ఫిట్ కార్యక్రమం మనం వింటున్నాం. బార్లీతో చేసినటువంటి ఇడ్లీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ బార్లీతో చేసినటువంటి ఇడ్లీ ప్రతిరోజు అల్పాహారంలో తీసుకుంటే ఏ విధమైనటువంటి ప్రయోజనాలు బెనిఫిట్స్ అందుతాయి అనేది మనం చెప్పుకున్నాం కదా. వేడి నుంచి వేడి తాపం నుంచి ఉపశమనం పొందవచ్చు, అలాగే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటిది పాటిస్తే మనకు ఇలాంటి ప్రయోజనాలు ఉంటాయని చెప్పేసి నిపుణులు చెప్పినటువంటి అంశం అన్నమాట. ఫెర్మెంట్ అయినటువంటి పిండిలో నుండి కావలసినంత పిండిని వేరొగిన్నెలోకి తీసుకుని మరి తగినంత ఉప్పు వేసి సున్నితంగా కలుపుకోవాలి. ఇడ్లీ పాత్రలో నిలిపోసి ఇదంతా మీకు తెలిసిందే, ఎందుకంటే రెగ్యులర్ ప్రాసెస్ కాబట్టి. ఆ తర్వాత 10-15 నిమిషాల తర్వాత వచ్చినటువంటి ఇడ్లీలు మనం కనుక చూస్తే చాలా స్మూత్గా ఉంటాయన్నమాట. అన్ని రకాల పోషకాలతో కలిపినటువంటి అవి, మరి అవి మనకు ఇష్టమైనటువంటి లైక్ సాంబార్ కానీ లేకపోతే చట్నీస్ కానీ, ఆ చట్నీస్ కూడా రెగ్యులర్గా ఉండే చట్నీస్ కాకుండా మనం ఇంకొంచెం కాస్త పోషకాలు ఉన్నటువంటి చట్నీస్ కనుక వేసుకుని తీసుకున్నట్లయితే మంచి ఆరోగ్యం మన సొంతమవుతుంది, ఫిట్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఫిట్గా ఉండటం అంటే శారీరకంగా దృఢంగా ఉండటం కాదు, మనం మంచి ఆరోగ్యం మంచి పోషక విలువలతో కూడినటువంటి ఆహారాన్ని తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సాంప్రదాయక వంటకాలపై ఇప్పుడు అందరి దృష్టి మళ్ళిందనమాట. ఎందుకంటే ఈ ఆయిల్స్ కానీ జంక్ ఫుడ్స్ కానీ తీసుకోకుండా మరి మంచిగా మెదడు కూడా పనితీరు చాలా బాగుండాలంటే, జ్ఞాపకశక్తి పెరగాలంటే ఖచ్చితంగా మంచి ఆహారం తీసుకోవాలి. అప్పుడే మనం మానసికంగా కూడా ఫిట్గా ఉంటాము అనేది నిపుణుల యొక్క సూచన. ఇది ఇవాళ ఎయిట్ ఫిట్ కార్యక్రమం.

ఇందాక విన్న ఆ పాట దీర్ఘ సుమంగళి భవ ఆ సినిమా నుంచి మరి సౌమ్య పాడిన పాట అది. గీత రచన చంద్రబోస్, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి. ఇప్పుడు లవ్లీ సినిమా నుంచి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 1:10. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.
1: అక్క పెద్దెం రుణాలని ముందుగా ముఖ్యాంశాలు. ఎల్నినో ప్రభావంతో నీరు, విద్యుత్, వ్యవసాయ రంగాల్లో ఎదురవుతున్న సమస్యలపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో నషా ముక్త్ భారత్ సైక్లింగ్ ర్యాలీలో రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆయన కోరారు. మహిళల హక్కులు, ఆత్మగౌరవం, స్వేచ్ఛను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలలో భాగంగా ఈరోజు సాయంత్రం అటుకుల బతుకమ్మకు మహిళలు పూజలు చేయనున్నారు. ఎల్నినో ప్రభావంతో ఎదురవుతున్న పరిస్థితులపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న కీలక సమీక్ష చేశారు. సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో రానున్న 8 నెలలు

అత్యంత కీలకమని రేవంత్ రెడ్డి అన్నారు. ఎల్నినోపై వార్ రూమ్, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. నీటి సమస్య తీవ్రతరం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మున్ముందు విద్యుత్ సమస్య తీవ్రమయ్యే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. రాష్ట్రానికి అవసరమైన విద్యుత్ను కొనేందుకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేసేందుకైనా సిద్ధంగా ఉందని, కానీ మార్కెట్లో తగిన విద్యుత్ అందుబాటులో లేదన్నారు. అందుబాటులో ఉన్న విద్యుత్నే పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి సూచించారు. భవిష్యత్తులో తీవ్ర సంక్షోభం ఎదుర్కోవాల్సిన ప్రమాదం పొంచి ఉండడంతో చేపట్టాల్సిన కార్యాచరణపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించిన రేవంత్ రెడ్డి, తాగు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ సమస్యల విషయంలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక అమల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని అధికారులకు సూచించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై యువతలో అవగాహన కల్పించడం, ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడం లక్ష్యంగా అక్షరమూర్తి సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నషాముక్త్ భారత్ సైక్లింగ్ రైడ్ జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ పాల్గొన్నారు. సీతారాంపేటలోని బాల హనుమాన్ మందిరం నుంచి అసెంబ్లీ ప్రాంగణంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు నిర్వహించిన ఈ సైక్లింగ్ రైడ్ ద్వారా మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని షీ పవర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్లో మహిళా భద్రత బైక్ ర్యాలీ నిర్వహించారు. నెక్లెస్ రోడ్డులోని పీవీ మార్గ్ వద్ద ఈ ర్యాలీని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు. జలవిహార్ నుంచి ట్యాంక్ బండ్ చుట్టూ బైక్ ర్యాలీ జరిగింది. మహిళల భద్రత, రహదారి ప్రయాణాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మహిళల హక్కులపై అవగాహన కల్పిస్తూ మహిళా సూపర్ బైకర్లు, స్కూటీ రైడర్లు, సైక్లిస్టులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, మహిళల భద్రత, హక్కులు, ఆత్మగౌరవం, స్వేచ్ఛను కాపాడడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. మహిళలు తమ కలలను సాకారం చేసుకునేందుకు, బాలికలు విద్యను అభ్యసించేందుకు, అన్ని రంగాల్లో ఎదిగేందుకు సమాన అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు. చిన్నతనం నుంచే పిల్లలకు మహిళలను గౌరవించే విలువలను కుటుంబ సభ్యులు నేర్పించాలని సూచించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన పూల పండుగ బతుకమ్మ ఘనంగా ప్రారంభమైంది. నిన్న ఎంగిలి పూల బతుకమ్మతో బతుకమ్మ సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు 9 రోజుల పాటు కొనసాగనున్నాయి. తంగేడు, గునుగు, బంతి, చామంతి వంటి రంగురంగుల పూలను మహిళలు అందంగా గుమ్మట ఆకారంలో అమర్చి బతుకమ్మ పైన పసుపుతో చేసిన గౌరమ్మ ప్రతిమను ప్రతిష్ఠించి ఈ 9 రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. ప్రతిరోజు సాయంత్రం మహిళలు, యువతులు బతుకమ్మ చుట్టూ చేరి చప్పట్లతో, భక్తి శ్రద్ధలతో బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా నృత్యం చేస్తారు. వేడుక ముగింపులో బతుకమ్మను సమీపంలోని చెరువులో లేదా కుంటలో నిమజ్జనం చేస్తారు. ఈ వేడుకల్లో ప్రతిరోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలైన ఈ సంబురాల్లో 2వ రోజైన నేడు అటుకుల బతుకమ్మ నిర్వహిస్తారు. 9 రోజుల పాటు జరిగే దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. దుర్గాదేవి 9 రూపాలను 9 రోజుల పాటు ఆరాధించే నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలిపారు. దుర్గామాత ఆశీస్సులతో రాష్ట్రం, ప్రజలు సుభిక్షంగా ఉండాలని గవర్నర్ ఆకాంక్షించారు. శక్తి స్వరూపిణి దుర్గాదేవి దివ్యానుగ్రహంతో ప్రజలందరికీ శక్తి, ధైర్యం, శాంతి, సౌభాగ్యం, సుఖ సంతోషాలు చేకూరాలని శివప్రతాప్ శుక్లా ఆకాంక్షించారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. బల్కంపేటలో వెలసిన రేణుక ఎల్లమ్మ పోచమ్మ ఆలయాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల తొలి రోజు శ్రీ బాలా త్రిపురసుందరి దేవి అలంకరణలో అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. దీపాలతో సుందరంగా అలంకరించిన అమ్మవారిని మంత్రి దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు.
బతుకమ్మ సంబరాలు రవీంద్ర భారతిలో నిన్న అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంగిలి పూల బతుకమ్మ వేడుకల్లో వందలాది మంది మహిళలు పాల్గొన్నారు. ప్రారంభ వేడుకలకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్న

0: ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చిన మహిళలు సంప్రదాయ పాటలు పాడారు. బతుకమ్మ ఆట పాటలతో రవీంద్రభారతి ప్రాంగణం మార్మోగింది. ఈ సందర్భంగా మంత్రులు ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. కరీంనగర్, హుజూరాబాద్, చొప్పదండి, జమ్మికుంట పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో మహిళలు అందంగా ముస్తాబై బతుకమ్మలను అలంకరించి ఒకచోట చేర్చి ఆడి పాడారు. కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో జరిగిన బతుకమ్మ వేడుకలలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, అపర్ణ దంపతులు పాల్గొన్నారు. సిరిసిల్ల జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. 2021 సంవత్సరంలో 402 కోట్ల రూపాయలతో పరిపాలన అనుమతులు మంజూరైన సిరిసిల్ల జేఎన్టీయూ శాశ్వత క్యాంపస్ నిర్మాణం ఇప్పటి వరకు జరగలేదని లేఖలో ప్రస్తావించారు. మండేపల్లి గ్రామంలో 20 ఎకరాల స్థలాన్ని కేటాయించినప్పటికీ పనులు పెండింగ్లో ఉండడంతో ప్రస్తుతం అగ్రహారంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జేఎన్టీయూ తాత్కాలికంగా కొనసాగుతోందని తెలిపారు. మండేపల్లిలో కేటాయించిన స్థలంలో శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రికి కల్వకుంట్ల తారక రామారావు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, అత్యుత్తమ శిక్షణ అందివ్వడంతో పాటు అవసరమైన సదుపాయాలు కల్పిస్తోందని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మినీ స్టేడియంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి అండర్-20 బాలికల కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానంపై అన్ని వర్గాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. నరేంద్ర మోదీ జనసేవ ద్వారా దేశ సేవ అనే మంత్రంతో సమాజంలో ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం, భద్రత అందించడమే లక్ష్యంగా ముందుకు కొనసాగుతున్నారు. మోదీ నాయకత్వంలో సేవ, సుపరిపాలన మార్గదర్శకత్వంలో కేంద్ర ప్రభుత్వం 2047 నాటికి వికసిత్ భారత్ సాధించేందుకు నిరంతరం కృషి చేస్తోంది. ముస్లిం మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడడం, వారికి రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించడంలో త్రిపుల్ తలాక్ రద్దు చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. సమ్మిళిత అభివృద్ధి, మహిళా సాధికారత ద్వారా ప్రజల జీవితాల్లో తెచ్చిన ఆశించిన మార్పును ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
1: త్రిబుల్ తలాక్ ఆచారాన్ని రద్దు చేయడం దేశంలోని కోట్లాది ముస్లిం మహిళల దశాబ్దాల నిరీక్షణకు, ఆత్మగౌరవ పోరాటానికి లభించిన విజయంగా అభివర్ణిస్తున్నారు. మహిళల ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తూ ఈ అన్యాయమైన పద్దతికి స్వస్తి పలకడం సమాజ పురోగతికి ప్రతీకగా భావిస్తున్నారు. ప్రతి మహిళ స్వేచ్ఛగా, గౌరవంగా జీవించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నేటి తరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. దేశంలో మహిళా సాధికారతకు బాటలు వేసిన ఈ చారిత్రక నిర్ణయం పట్ల హైదరాబాద్ కు చెందిన ఫర్హీన్ బేగం తమ అభిప్రాయాన్ని ఆకాశవాణితో పంచుకున్నారు.
2: ట్రిపుల్ తలాక్ కో కానూనీ జుర్మ్ బనానా సిర్ఫ్ ఏక్ బదలావ్ నహీ హై బల్కి యే హమారే దేశ్ మే ఈక్వాలిటీ, జస్టిస్ ఔర్ ఔరతోం కీ సేఫ్టీ కీ మజబూత్ గారంటీ హై. గవర్నమెంట్ కా యే ఫైసలా జో హర్ ఔరత్ కో ఆజాదీ ఔర్ ఇజ్జత్ కే సాథ్ జీనే కా హక్ దేతా హై ఆజ్ కీ జనరేషన్ కే లియే ఏక్ ఇన్స్పిరేషన్ హై.
0: మంచిర్యాల జిల్లా అడవుల్లో జాతీయ స్థాయి మారథాన్ నిర్వహించారు. మంచిర్యాల జిల్లాను పర్యాటక కేంద్రంలో అభివృద్ధి చేయడంతో పాటు జీవ వైవిధ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే లక్ష్యంతో హాజీపూర్, మందమరి మండలాల అటవీ ప్రాంతంలో ఈరోజు జాతీయ స్థాయి మారథాన్ నిర్వహించారు. ఈ పరుగులో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఔత్సాహికులతో పాటు ఇతర దేశాలకు చెందిన 4 సహా సుమారు 400 మంది పాల్గొన్నారు.
3: నేచర్ లో పోయి వాక్ చేస్తే మంచి ఉంటది ఈ కన్సెప్ట్ తో ఈ రన్ ని ఒక ఎక్స్పెరిమెంట్ బేసిస్ గా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. వేరే రాష్ట్రం నుండి, వేరే దేశం నుండి కూడా వచ్చారు. ఇది ఒక మెయిన్ సక్సెస్ అన్నమాట. బికాస్ 2-3 పీపుల్ ఫ్రమ్ జర్మనీ, ఫ్రమ్ ఆస్ట్రేలియా వాళ్ళు వచ్చారు అంటే దీనిని ఇంకా నెక్స్ట్ లెవెల్ కి మనం తీసుకుని పోవాలి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 మరిన్ని వింటారు.

బయోగ్రఫీ ఆఫ్ రెడ్ మెన్ ఇన్ ద ఆఫ్ అవర్స్ రచనలతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు. సాహిత్య సేవలో సుదీర్ఘ కృషికి గాను చారిత్రక కథన సాంప్రదాయాలను మిళితం చేసి తద్వారా వర్తమాన సాహిత్యంలో కొత్త పంధాను ఆవిష్కరించినందుకు గాను స్వీడిష్ అకాడమీ నోబెల్ శిఖరంపై కూర్చోబెట్టింది. ఆ సాహితీ ఉత్తుంగ అక్షర తరంగానికి 2026 సంవత్సరానికి గాను 3 రోజుల క్రితమే నోబెల్ బహుమతిని ప్రకటించారు. ఆ అక్షర యోధురాలే అన్నీ కార్సన్. ఈరోజు చైతన్య స్ఫూర్తులు ఆమె సాహిత్యంలో చేసిన కృషిని స్ఫూర్తిగా తీసుకుందాం.

మీరు విన్న పాట ఆలవైకుంఠపురంలో సినిమా కోసం సిద్ శ్రీరామ్ పాడిన సిరివెన్నెల గీతం. సంగీతం యాసిస్ తమన్. మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో తాజాగా ఇటీవలే అంటే 3 రోజుల క్రితం సాహిత్యంలో నోబెల్ బహుమతిని వరించిన అనేక

నరసన్ గారి జీవిత విశేషాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆమె సాహిత్యంలో చేసిన కృషిని మనం స్ఫూర్తిగా తీసుకుందాము. ఈ సందర్భంగా 2026 సంవత్సరానికి గాను సాహిత్యంలో నోబెల్ బహుమతి వరించిన కార్సన్ కెనడాలోని టొరంటోలో 1950 జన్మించారు. చాలా కాలం అధ్యాపకురాలుగా పనిచేసిన ఆమె అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో ప్రాచీన సాహిత్యాన్ని బోధించారు. అయితే నోబెల్ అవార్డు కమిటీ ఆమెలోని ప్రతిభను ప్రస్తావిస్తూ వ్యాకరణ పండితులకు పదాలపై ఉండే మోజు, కవయిత్రికి కొత్త అర్థాలపై ఇష్టం, ఈ రెండింటి కలయికే కార్సన్ గారి సాహిత్యమని గొప్పగా కొనియాడుతూ అవార్డును ప్రకటించడం ఆమె లోతైన సాహిత్యానికి గీటురాయి. ఆ సాహితీమూర్తి జీవిత విశేషాలు మరిన్ని తెలుసుకుందాం, వింటూ ఉండండి. ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. మీరు వింటున్న పాట వి సినిమా నుంచి. అమిత్ త్రివేది సహా తిరుపతి పాడిన పాట.

0: సాంప్రదాయ సాహిత్యంతోనే ఆధునిక సాహిత్యానికి కొత్తదనం మధ్య భళ అనిపించుకుని విశ్వ విజేతగా నిలవటం సాహితీ లోకానికి గర్వకారణం. పైగా ఒక మహిళామణి, నిర్విరామ కృషి ఫలంగా కూడా ఈ అవార్డుకు ఆమెనే అర్హురాలని బోర్డు ప్రకటించడం కూడా అనిర్వచనీయమైనటువంటి సంతృప్తి. ముఖ్యంగా ఆమె కవిత్వం, వ్యాసాలు, గద్య రచనలు, అనువాదాలను కలిపి ప్రత్యేకమైన రచన శైలిని విస్తృత చేసుకున్నారు కార్సన్ గారు. ఆ అక్షర కుసుమం గురించి మరి మరిన్ని ఆసక్తికర విషయాలు చెబుతా వింటూ ఉండండి. ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 2.8 మెగాహెడ్స్, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: దిగిడి దిగిడి దింటికి పప్ప.

0: ఆ సూపర్ హిట్ సాంగ్ డిస్కో రాజా సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడింది. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎస్ఎస్ తమన్.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
0: ఆనందదాయకం. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. మనం వింటున్న కార్యక్రమం చైతన్య స్ఫూర్తి. ఈరోజు చైతన్య స్ఫూర్తిలో తాజాగా సాహిత్యంలో నోబెల్ అవార్డును ప్రకటించినటువంటి అన్నీ కార్సన్ గారి జీవిత విశేషాలు, ఆమె చేసినటువంటి సాహిత్య సేవ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రాచీన గ్రీక్ సాహిత్యాన్ని అనువదించడంలో కార్సన్ గారికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. పదాల మూలాలు, భాష, కవిత్వం మధ్య సంబంధాన్ని ఆమె రచనలు విభిన్న రీతిలో మరి ఆవిష్కరించడం అరుదైన అంశం అన్నమాట. 76 ఏళ్ల కార్సన్ గారికి ఈ ప్రతిష్టాత్మక నోబెల్ అవార్డు దక్కడం సాహిత్యానికి తన జీవితాన్ని త్యాగఫలంగా వచ్చిందని అభివర్ణించవచ్చు. ముఖ్యంగా ఆమె కవిత్వంలో అసూయ, ప్రశంసలు రెండూ ఉండటం కూడా గమనించాల్సినటువంటి అంశం. మరింత సమాచారం చెబుతా వింటూ ఉండండి.

మీరు విన్న పాట కలర్ ఫోటో సినిమా కోసం అనురా కులకర్ణి కాలభైరవ పాడిన పాట. అది మనం చైతన్యస్ఫూర్తి కార్యక్రమంలో సాహిత్యంలో నోబెల్ బహుమతి అందుకున్న అన్నే కార్సన్ గారి గురించి మనం, ఆమె సాహిత్య సేవ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆమె రచనలు అనువాదాలకు సంబంధించి ప్రస్తుతం వరకు 20కి పైగా పుస్తకాలు ప్రచురితం అయ్యాయి అన్నమాట. తన ఉత్తమ రచనలకు గాను గ్రిఫిన్ పోయిట్రీ ప్రైజ్, అలాగే లానన్ లిటరీ అవార్డు వంటి పురస్కారాలు కూడా అందుకున్నారు. తాజాగా ఆమె ఖాతాలో నోబెల్ పురస్కారం వచ్చి చేరి ఆమె జీవితాన్ని పరిపూర్ణం చేసింది సాహిత్య సేవకు గాను.

మీరు విన్న ఆ సూపర్ ట్రాక్ శ్యామ్ సింగ్ రాయ్ సినిమా కోసం అనురాగ్ కులకర్ణి పాడింది. మనం 2026 సంవత్సరానికి గాను సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన అన్నే కార్సన్ గారి సాహిత్య సేవ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆమె కథం చిందించినటువంటి సాహితీ కుసుమాలను మనం స్ఫూర్తిగా తీసుకుంటున్న ప్రముఖ కవి. మరి చాలామంది ఆమె రచనలోని కథావస్తువులను బట్టి ప్రపంచ ప్రసిద్ధి చెందిన సాహితీవేత్తలు రకరకాలుగా అభివర్ణించి కీర్తిస్తూ ఉన్నారు, కొనియాడుతూ ఉన్నారు. అయితే జీవితంలోని అన్ని పార్శ్వాలను తన రచనల్లో ఆవిష్కరించి చరిత్ర సృష్టించారు కార్సన్ గారు. అయితే ప్రముఖ కవులు, చాలామంది సాహితీవేత్తలు, తర్వాత వ్యాసకర్తలు, ఇలా ఒకరేమిటి, రెండేమిటి, మూడేమిటి, నలుగురు కాదు, పది మంది కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామంది సాహితీవేత్తలు రకరకాలుగా ఆమె రచనల్లో ఉన్నటువంటి అంశాలను బట్టి రకరకాలుగా అభివర్ణిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఎంత అభివర్ణిస్తున్నప్పటికీ ఆమె ఒక ప్రముఖ కవి విమర్శకురాలు గారితో మాట్లాడుతూ తన యొక్క అంతరంగాన్ని ఆవిష్కరించారు. అంటే తను ఏమనుకుంటున్నారు, తను ఏం సాధించామని మురిసిపోతున్నారా, లేకపోతే ఇంకా నేర్చుకోవాలని అనుకుంటున్నారా, ఒక సందర్భంలో ఒక మంచి విషయాన్ని పంచుకున్నారన్నమాట. ఆ విషయం ఏంటో కూడా చెబుతా, వింటూ ఉండండి.

0: కోటి స్వరకల్పనలో షణ్ముక శర్మ గీతం, అది గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్రం శుభాకాంక్షలు. అయితే అన్నే కార్సన్ గారు ప్రముఖ కవి విమర్శకురాలు స్టెఫానీ బర్డ్తో మాట్లాడుతూ, తాను హృదయపూర్వకంగా ఒక దృశ్య కళాకారిణి కాని వాచిక కళాకారిణే కాదని నేను అది అంగీకరిస్తున్నాను. నేను బొమ్మలు గీసేదాన్ని కాబట్టి బహుశా నా 20 సంవత్సరాల వయసు వచ్చే వరకు పెద్దగా రాయలేదు. చిన్నప్పుడు నేను కేవలం చిత్రాలు గీసేదాన్ని, అప్పుడప్పుడు వాటిపై రాసేదాన్ని కూడా, కానీ ఎక్కువగా నాకు బొమ్మలు గీయడంపైనే ఆసక్తి అని చెబుతూనే, నేను నన్ను ఎప్పుడూ ఒక రచయిత్రిగా భావించుకోలేదు. ఎన్నో ప్రశంసలు పొందిన సంపుటాలు రాసిన తర్వాత కూడా నేను ఇంకా అలా అనుభవిస్తున్నానో లేదో నాకు తెలియదు. నేను ఏదైనా సృష్టించాల్సి ఉందని నాకు తెలుసు. మన సంస్కృతిలో పుస్తకం అనేది ఒక సౌకర్యవంతమైన రూపం. దానిలో మీరు ఏదైనా సృష్టించవచ్చు, కానీ అది రాను రాను తక్కువ సంతృప్తినిస్తోంది. అంతేకాదు, నాలో కలిగిన ఏ ఆలోచననైనా అది పూర్తిగా ఆవిష్కరించిందని నేను ఎప్పుడూ భావించలేదు అని ఇలా మాట్లాడారన్నమాట. ఆ మాటల్లో సారం ఏంటంటే, నేనింకా నిత్య విద్యార్థిని, నేనెంత ప్రతిభామూర్తిని అయినప్పటికీ, సాహితీమూర్తిని అయినప్పటికీ నేనింకా నేర్చుకుంటూనే ఉంటాను, నాకింకా ఏమీ తెలియదు అనే ఒక గొప్ప సందేశం. అంటే ఎదిగితే ఒదిగి ఉండాలనే తత్వం అన్నమాట. ఇంకా అన్వేషించాలనే లోతైనటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి పరిశోధనాత్మకమైనటువంటి ఆ మేధాశక్తి ఆమె దగ్గర ఉంది కాబట్టి అలా మాట్లాడారు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా. అందుకే ఆమెకు సాహిత్యంలో 2000 సంవత్సరానికి గాను నోబెల్ బహుమతి వరించింది. సో ఈ సందర్భంగా వివిధ భారతి ఆమెకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందన తెలుపుతోంది సగర్వంగా.
1: आज की शाम आपके नाम
0: संतोषम सिनेमा नुंची पाटा गानम के उषा.

గృహప్రవేశం సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం హెచ్ఆర్కి పాడిన ఆల్ టైమ్ హిట్ సాంగ్ అది. గీత రచన గోపీస్, సంగీతం సత్యం. ఇది మెలోడీ టైమ్. జీవితంలో అన్నీ ముఖ్యం అనుకుంటున్నాం, కానీ అన్నీ ముఖ్యం, అన్ని సరదాలు కావాలి, అన్ని సంతోషాలు కావాలి, అన్నిటిలో పార్టిసిపేట్ చేయాలి, కానీ కెరీర్ చాలా చాలా ముఖ్యం. దానికి వేదిక బాల్యం. బాల్యంలో మొలకెత్తిన ఆలోచనలే మన భవిష్యత్తు నిర్ణయిస్తాయి.

ఇది మెలోడీ టైం, మనసుకు హాయినిచ్చే కార్యక్రమం. బాల్యంలో చూడండి, స్వేచ్ఛ అనే పదాన్ని దరిచేరనీయకుండా నిర్బంధ విద్యను అందిస్తాం. కారణం, అది భవిష్యత్తు నిర్దేశించే నిచ్చెన కాబట్టి. అన్ని దశలు కూడా అంతే. అతిస్వేచ్ఛ పేరుతో చాలా వరకు సమయం వృధా చేస్తున్నాము, కెరీర్ను విస్మరిస్తున్నాము, అసలైన గమ్యం చేరుకోలేకపోతున్నారని నిపుణులు చెబుతున్న మాట నిజం కూడా. ఎన్నో అధ్యయనాలు వెల్లడైంది. చేయాల్సినటువంటి సమయంలో చేయలేకపోవడం కొన్ని పనులు, చదువుకునే వయసులో కొన్ని నైపుణ్యాలను వెలికితీయకపోవడం వారి కెరీర్కు ఆటంకాలుగా మారుతున్నాయనేది లెక్క. సరే, సింధూరు పువ్వు సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట విందాం. గీత రచన రాజశ్రీ, సంగీతం మనోజ్ జైన్.

వింటున్నాం మెలోడీ టైం. కొన్ని ఉద్యోగాల ఎంపికకు చూడండి, శిక్షణ చాలా కఠినంగా ఉంటుంది. మరీ దానికి మనం భయపడి వెనుదిరిగితే మన లక్ష్యం నెరవేరదు. అలాగని కఠినంగా ఉంది కదా అని బాధపడన అవసరం కూడా లేదు, ఎందుకంటే మన భవిష్యత్తుకి అది అవసరం. మన జీవిత ప్రయాణంలో మన బ్రతుకు బండి నడపాలంటే అది మన వెంట ఉండి తీరాల్సిందే, అది మనకు తోడు కావాల్సిందే, అది మన జీవితంలో ఒక భాగం కావాల్సిందే అని అనుకున్నప్పుడే మనం అనుకున్న లక్ష్యాలను నెరవేర్చగలుగుతాం. మనల్ని చూసి 10 మంది నేర్చుకుంటారు. ఉద్యోగం, ఉపాధి వీటన్నిటితో పాటు మనం చెప్పుకున్నది ఒక ఉద్యోగం కోసమే కాదు, మనం చెప్పుకునేది మనం ఎంచుకున్నటువంటి ఏ రంగంలోనైనా సరే తారాస్థాయికి చేరాలంటే పిల్లర్స్ ఇవన్నీ ఉండాల్సిందే అని నిపుణులు చెబుతుంటారు. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గూండా సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం యజ్జానికి పాడిన ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ సాంగ్. గీత రచన వేటూరి సుందరామూర్తి, సంగీతం చక్రవర్తి.

మెలోడీ టైంలో మొదటి గీతాలు వింటున్నాం. మన ఎదుగుదలకు మనం చేసే స్నేహం కూడా ఒక కారణం. సజ్జనులతో కలిస్తే సద్గుణాలు, తర్వాత క్రమశిక్షణ, వ్యక్తిత్వం ఇవన్నీ అలవడతాయి. ఇది అందరి అభిప్రాయం కూడా. కానీ ప్రతి విషయంలోనూ అందరినీ సంతృప్తిపరచాలంటే కూడా సాధ్యం కాకపోవచ్చు. దానికోసం తప్పించిన అవసరమూ లేదు. కారణం ఏంటంటే, రకరకాల ప్రజలు, రకరకాల మనుషులు ఉంటారు. అందరి మనస్తత్వాలు తగ్గట్టుగా ఒక వ్యక్తి తిరగాలంటే సాధ్యపడదు కూడా. మనం కూడా అలా అనుకోవడం కూడా ఒక రకమైనటువంటి అందరూ ఆమోదించలేని గుణం అని కూడా చెప్పుకోవచ్చు. సరే, మరికొన్ని అంశాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక మంచి మెలోడీ గీతం విందాం.

0: మీరు విన్న పాట మున్నా సినిమా కోసం. హరీష్ అయ్యర్, హరిచరణ్ సాధన సర్గం పాడింది.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: మనం వింటున్నాం మెలోడీ టైం. సెలయిటికి పరుగాపే గుణం అస్సలే ఉండదు, అలాగే ప్రకృతి కూడా. మరి మనకెందుకు ఈ లేజినెస్ అనేది ఒకసారి ఆలోచించాలి. అది ఒకసారి ఆవహిస్తే మనల్ని కూర్చున్న చోటే కూర్చోబెట్టుద్ది. కాబట్టి ఆ ఆలోచన రానివ్వకుండా ఎప్పుడు కొత్తదనంతో కొత్త ఆలోచనలతో పరిగెడుతూ ఉండాలి. ఇది నిజంగా పరిగెట్టే జీవితం. ఇది ఒకదాకా ఒక దగ్గర ఆగాల్సిన అవసరం, ఆవశ్యకత అస్సలు ఉండకూడదు. కొంతమంది మెల్లిగా నడిస్తే మరి కొంతమంది కాస్త వేగంగా, ఇంకాస్త వేగంగా, ఇంకాస్త పరుగుతో, ఇంకాస్త ఉరుకుల పరుగులతో వెళుతూ ఉంటారు. ఎవరి స్థాయికి తగ్గ వాళ్ళు ప్రయాణం అడుగులు వేస్తేనే జీవిత సారం, జీవిత లక్ష్యం నెరవేరుతుంది. అంతెందుకు అని అనుకుంటారు, కానీ ఖచ్చితంగా ప్రయాణం మొదలెడాల్సిందే, అడుగు వేయాల్సిందే, గమనం సాగించాల్సిందే. అదే పరమార్థం.

శివరంజని సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట అది. గీత రచన డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి, సంగీతం రమేష్ నాయుడు. మనం జన్మించి పెరిగి పెద్ద క్రమంలో ఎందరి వ్యక్తుల తర్వాత పరిస్థితుల ప్రభావం చాలా ఉంటుంది. మనలోని ఆలోచనలు కూడా ఒక్కొక్కసారి మారిపోతూ ఉంటాయి, అంతలా ప్రభావితం చేస్తూ ఉంటాయి చుట్టూ ఉన్న పరిసరాలు, వ్యక్తులు, పరిస్థితులు. ఆ సమయంలో విచక్షణతో ఆలోచిస్తే మన గమ్యం తెలుస్తుంది, మన దారి తెలుస్తుంది, మన నడక తెలుస్తుంది. తప్పులు ఒప్పులు ఇవన్నీ సర్వసాధారణం, కానీ చేరాల్సిన గమ్యానికి చేరకపోతే జరగాల్సిన అంశం జరిగిపోతూ ఉంటుందన్నమాట. అదే నిపుణులు చెప్పే సారం. కాబట్టి మనం ఎంతమంది నిర్దేశిస్తున్నాము, మనం ఏ మార్గంలో ఉన్నాము, మన ద్వారా ఎంతమంది మారుతున్నారు, మన ద్వారా ఎంతమంది మార్గదర్శకులుగా తీసుకున్నారు, మనం ఎంతమందిని మార్చకపోయినా పర్వాలేదు కానీ మన ద్వారా చెడు మార్గం అనుసరించకుండా ఉండే విధంగా చేయడం మనం కూడా ఎంతో ప్రయోజనం చేకూర్చిన వాళ్ళం అవుతాం. సో అలాంటి వ్యక్తిత్వ వికాసం కూడా నేర్చుకుని జీవితంలో సఫలం కావాలని కోరుకుంటాం అందరూ కూడా. ఈ మెలోడీ గీతం ఒక్కడు సినిమా నుంచి.

మెలోడీ టైంలో చివరిగా మీరు విన్న పాట ముద్దుమందరం సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం హెజ్జానికి పాడిన యుగల గీతం. అది గీత రచన వేటూరి సుందరమూర్తి, సంగీతం రమేష్ నాయుడు. మీరు ఇంతవరకు మెలోడీ టైం విన్నారు.

0: ആകാശവാണി.
1: ആകാശവാണി വാമനുടു നാടകം. രചന ശ്രീ പുരാണപ്പള്ള രംഗനാഥ്. നിർവഹണ ശ്രീ എ ബി ആനന്ദ്. പര്യവേക്ഷണ ശ്രീ ഡി ബി രാജേന്ദ്ര പ്രസാദ്. ഇതിനുള്ളിൽ വാമനുടു നാടകം.
2: ഗുരുവര്യ, నా ఆవేదన అర్థమేమనుకుంటాను? భలే, నా ఆంతర్యాన్ని మీరు మాత్రమే గ్రహించగలరని అనుకున్నాను. నన్ను ధర్మ సంకటంలో ఇరికిస్తున్నావయ్యా. అంటే రాక్షస కులగురువుగా మీరు మీ ధర్మాన్ని నిర్వహించలేనంటారా? భలే, మీ తాతగారు ప్రహ్లాదు వారి మాట
3: పుత్రశోకంతో ఆయన చింతాక్రాంతులై ఉన్నారు. మీరే మార్గాంతరం చెప్పాలి.
2: ఏం చెప్పమంటావు బలి? మీ వంశమే అంతా.
3: అదేమిటాచార్య?
2: అవునయ్యా, అన్నింటికీ తొందరపాటే. ఆవేశం వస్తే వెనక ముందు ఆలోచించరు, ఆనందం వస్తే పూర్వాపరాలు యోచించరు, ఆవేదన వస్తే మాత్రం నా వైపు వస్తారు, నా సాయానికై చూస్తారు. మిగిలిన సమయాల్లో నా మాట ఖాతరు చేయరు.
3: ఆచార్య, మాట పట్టింపులకు పంతాలకు ఇది సమయం కాదు. ఓ ఇంద్రుడిపై పగ సాధించే ఉపాయం చెప్పండి.
2: అదిగో అదిగో మళ్ళీ అదే మాట. ఆ మాటే అనొద్దంటున్నాను.
3: అదేమిటి ఆచార్య? తాతగారికి తీరని గర్భశోకాన్ని కలిగించాడు, నాకు పితృశోకాన్ని మిగిల్చాడు, పైగా కపటంతో తండ్రిగా నిర్జించాడు. ఓ ఇంద్రుడి గర్వం అనుస్తాను, దేవలోకాన్ని ముప్పు తిప్పడి పెడతాను. మీరు ముహూర్తం నిర్ణయం చేసి వ్యూహ రచనకు ఆదేశించండి.
4: దూరదృష్టి లేని ఇలాంటి ఆకతాయితనం వలనే

0: ఆనాడు క్షీరసాగర మథనంలో అమృతం వచ్చిన మీ రాక్షసుల కులం దాన్ని దక్కించుకోలేకపోయారు. అంతా తొందరపడతను, అల్లరితనం. ఇన్ని సంవత్సరాలు గడిచినా మీరు ఆ ప్రవృత్తి పోవటం లేదు.
1: అంటే మీ మానసికంగా వెనుకబడి ఉన్నామనే?
0: అవును. మీలోని ఈ బలహీనతను ఆసరాగా తీసుకుని ఆ దేవతలు మిమ్మల్ని ఆట పట్టిస్తున్నారు. నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు కళ్ళు తెరవటం లేదు. మీ తండ్రి విరోచన చక్రవర్తి అలాగ చేశాడు. ఆ ఇంద్రుడు హఠాత్తుగా దిగువచ్చి మాటల్లో దించగానే అతని ఆంతర్యాన్ని అంచనా వేసే సహనాన్ని దూరదృష్టిని ప్రదర్శించక తల తీసిచ్చేశాడు. ఇప్పుడు నువ్వేమిటి? దేవలోకంపై దాడి చేస్తానంటావు, ఇంద్రుడి గర్వాన్ని అణుస్తానంటావు. ఏవైనా ఆలోచించే ఈ మాట అంటున్నావా?
1: నా తండ్రిని మోసంతో నిర్చించిన ఇంద్రుడిపై ప్రతీకారం నా రాజధర్మం కాదా?
0: ఆ ఇంద్రుడు కపటం చేశాడని నువ్వే అంటున్నావు కదా, అలాగే నువ్వు కపటం చేయి.
1: కపటమా?
0: అది నీ వల్ల కాదు. ఆ మాటకు వస్తే మీ రాక్షసుల వల్లనే కాదు, ఎందుకంటే మీరు ఉత్త అమాయకులు. చీటికి మాటికి కోపం తెచ్చుకుంటారు, కస్సుబుసుమంటారు, లేకపోతే ఆనందంతో ఉయ్యాలలూగుతారు. అమృతం పొందటానికి జగన్మోహన్ వస్తే జరిగింది అదే కదా. ఒళ్ళు తెలియకుండా ప్రవర్తించి కష్టపడి సాధించిన అమృతాన్ని భాగం లేకుండా నష్టపోయారు. నాకు మృత సంజీవని సిద్ధి ఉంది గనక బ్రతికిపోయారు, లేకుంటే ఏమైపోయేవారు?
1: ఇప్పుడు

0: ఆ దేవతల వలె సద్గుణవంతులు చేయాలని నా ఆకాంక్ష. నీలోని ఆగ్రహావేశాలను నిర్జించు, ఉత్తమ ఫలాల్నిచ్చే యజ్ఞయాగాదుల్ని చేయి.
1: అంటే దేవగుణాల్ని ఆరాధించాలి, దేవగణాన్ని అధిగమించాలి అంతేనా?
0: అవును బలి. మీ వంశ గురువుగా మిమ్మల్ని అంతకన్నా పెద్దవారుగా చేస్తాను. శుక్రాచార్యుని శిష్యగణం లోకోత్తర గుణ సంపన్నులని 14 లోకాలు కీర్తించేలా చేస్తాను. నా మంత్రతంత్ర యంత్ర శాస్త్ర విద్యలన్నిటినీ మీకై ధారపోస్తాను. ఇక నువ్వు అమరావతిపై దాడి, ఇంద్రుడిపై పగ వంటి ఆలోచనలు కట్టిపెట్టు, దేవగుణారాధనం ఆరంభించు. అర్థమైందా?
1: చిత్తం ఆచార్య. ఇకపై ఈ పాతాళ లోకం స్వర్గలోకమై త్రిభువన ప్రశస్తిని పొందేటట్లు చేస్తాను. ఈ బలి లోకోత్తర గుణ సమన్వితుడు అనే కీర్తిని మీకు అనుగూరుస్తారు. ఇంతవరకు ఏ దానవ చక్రవర్తి సాధించని అమరత్వాన్ని సాధించి తీరతారు. ఆశీర్వదించండి గురువరా.
0: సంకల్ప సిద్ధిరస్తు, ఇష్ట కామ్యార్థ సిద్ధిరస్తు. రా, సామ్రాజ్యాన్ని చూసి వద్దాం. బలి, పాతాళ సామ్రాజ్యపు లోపాలేమిటో తెలిసినవి కదా.
1: అయినా మీరే వివరించి చెప్పాలి.
0: ఇక్కడ విచిత్ర జీవులు యథేచ్ఛగా జీవించగలవు. వింత వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. కాంతి తక్కువ, చీకటి ఎక్కువ, అందువలన ఇది చీకటి లోకంగా పేరుంది కదా. దీనికి నువ్వు చక్రవర్తివి.
1: ఇది దేవతల కుట్రలో భాగమేనా స్వామి? చెప్పండి ఆచార్య.
0: చీకటి గుజారం వలె ఉన్న ఈ పాతాళాన్ని కాంతివంతం చేయి
1: ఆచార్య.
0: సంధ్యాకాంతుల వంటి వెలుగు నీడలు ప్రసరించే ఈ రాజ్యంలో కోటి సూర్యప్రభలు ప్రసరింపచేయి.
1: ఏమిటిది ఆచార్య?
0: కోరిన చోటున విష్ణుమూర్తినే క్రిందకు నేలకు దించిన ప్రహ్లాదుల వారి వంశం అయ్యానిది. పట్టుదల ఉండాలి, ఇంద్రుడి తలదన్నాలనే ఆశ ఉండాలి. దేవరాజ్యమును మించి ఈ పాతాళ రాజ్యమును పల్లెవెల్ల చేయాలనే ఆకాంక్ష ఉండాలి. బలి, నీ సమస్త శక్తులన్నీ ఉపయోగించు, వెనుగంజ వేయకు. ఈ పాతాళంలో కొత్త కాంతులు వికసింపచే.
1: ఏం చేయమని గురు ఆజ్ఞ?
0: సూర్యమండల వినిర్గతమైన తేజోరాశిని పాతాళంలోకి ప్రసరింపచేయి.
1: అంటే
0: ఏముంది? సూర్యుడు

0: ఇంటి కచ్చని సవరించు, కొద్దిగా మార్చు.
1: ఆచార్య,
0: బలము చాలదా? నీ యుక్తి చాలదా? మంత్రశక్తి లేదా? అంతటి అసమర్థుడివి ఇంద్రుడితో స్పర్ధను ఎందుకు పెంచుకుంటావు బలి? ప్రగల్భాలు మాని పరాక్రమించు, బీరాలాపాలు కట్టిపెట్టి వీరత్వం ప్రదర్శించు.
1: సూర్యకక్ష్యని మార్చడం ప్రమాదం.
0: నువ్వు పాతాళ చక్రవర్తివి, నీ రాజ్యక్షేమం, నీ రాజ్యాభివృద్ధి, నీ ప్రాంత వైభవ వికాసాలు నీకు ముఖ్యం. మిగిలిన గొడవలు నీకు అనవసరం. ఆ దేవతలకు బుద్ధి చెప్పాలంటే ఇదే మార్గం. ఉద్యమించు.
2: అలాగే ఆచార్య, పాతాళానికి యుగ యుగాల చీకటి చెర విడిపిస్తాను, కాంతి ద్వారాలు తెరుస్తాను, నవోషస్సులకు నంది పలికిస్తాను. ఆశీర్వదించండి.
0: విజయీ భవ.
3: గురుదేవ, వేడి మీ దుర్భరం, మార్గాంతరం చెప్పండి.
4: బలి, యోగశక్తిచే సాధించు.
2: అలాగే గురుదేవ. మీ ఆశీస్సులు, తాతగారి శుభాకాంక్షలు, నా సాధన కలిసి ఈ మహత్కార్యాన్ని సాధించి పెట్టగలవని నా విశ్వాసం. విజయం, దిగ్విజయం. సృష్టి ప్రారంభమై గ్రహగతులు ఏర్పడిన తరువాత ఇంతవరకు ఎవరు నియమిత వేగాలతో తిరుగుతున్న ఈ గ్రహాల స్థితిగతులలో కొద్దిపాటి మార్పులు వచ్చేట్లు సూర్యుడి కక్ష్యను స్వల్పంగా సవరించగలిగాను. పాతాళానికి ఇది సుప్రభాతం, పాతాళ రాజస్థులకు ఇది శుభోదయం. ఈ అద్భుత పరిణామ దర్శకుడు ఆచార్య శుక్రులకు రాక్షస లోకం అంతా శతధారణపడి ఉంది. ఆచార్య, శతకోటి వందనాలు మీకు.
5: ప్రభు, నేడు గురు పూర్ణిమ. ఆచార్య సమారాధనం, ఋష్యాశ్రమ సేవనం, పౌరజనుల పలకరింపు మన విధి కదా. అందుకే ఈ సంభారాలు చేయించాను.
1: వింధ్య, భర్త అంతర్యాన్ని గ్రహించి నడుచుకునే భార్య లభించడం లోకంలో ఎంతటి వారికైనా గొప్ప అదృష్టం. నాకు అటువంటి అతిలోక అదృష్ట యోగం పట్టింది. మన ఈ అనుకూల దాంపత్యం పెద్దల ఆశీహ ఫలం. అది సరే, అకాలంలో ఈ విచిత్ర ఫలాలేమిటి?
5: ఆచార్య శుక్రుల వారు తమ వృక్షశాస్త్ర పరిజ్ఞానంతో ఈ ప్రత్యేక ఫలాలను సృష్టించి పంపించారు. ఇది శూన్య ఋతువే అయినా, ఆషాఢమాసమే అయినా దోహద క్రియ ద్వారా వీటి సృష్టి జరిగింది. ఈ గ్రీష్మ ఋతువులు ఇవి గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారంగా పనికి వస్తాయి. అందుకే వారి కోసం వీటిని పంచిపెడతాను.
1: పాతాళ రాక్షస సామ్రాజ్యాన్ని అభినవ స్వర్గధామంగా, దివ్యానంద సంధాయక క్షేత్రంగా రూపొందించాలన్న మహత్కృషిని శుక్రాచార్యులు వారు చేస్తున్నారు. ఆయన భావలతిక అనే కొత్త పుష్పజాతిని సృష్టించాము అని చెప్పారు, పంపలేదా?
5: అది ఇంకా నా వరకు రాలేదు. పరిచారిక తెస్తుండగా బాణుడు తీసుకున్నాడట.
1: ఆ తొలి పుష్పాన్ని మహాదేవికి సమర్పించి వేద విధునకు ప్రసాదంగా పంపాలనుకున్నాను.
5: అదిగో చిరంజీవి బాణుడిటే వచ్చుచున్నాడు, అతన్ని అడగండి.
6: మాతాపితరులకు వందన శతాలు, నా కోసమే ఎదురు చూస్తున్నట్లున్నారు.
5: అవును కుమారా, భావలతికా పుష్పం గురించి చక్రవర్తులు అడుగుతున్నారు.
6: అటుల నా తండ్రి, ఈ నవసుమ సృష్టి నా కన్నులను ఆకర్షించినది. ఇదిగో చూడండి
1: బాణ. ఆ పువ్వు విలువ నీకు తెలుసా?
6: నా చేతిలో ఉండటమే దీనికి విలువ, వేరే విలువ ఏమిటి తండ్రి?
1: బాణ, వస్తువు విలువ తెలియకుండా ఏమిటా మాటలు? అది దివ్యశక్తులు గల విచిత్ర పుష్పం. పట్టుకున్న వారి సంకల్పాన్ని బట్టి అది రంగులు మార్చుకునగలదు.

0: అంతటి శక్తి దీనికున్నదా?
1: ఆచార్య శుక్రుల శక్తిని సందేహిస్తున్నావా బాణ?
0: పరీక్షలో నెగ్గితేనే కదా శక్తి అల్లడయ్యేది. ఈ పుష్పము ఇప్పటి వరకు తెలుపు రంగులో ఉన్నది.
1: అది సత్వగుణ ప్రధానం. నువ్వే రంగు కోరుకుంటున్నావు.
0: నలుపు కలిసిన ఎరుపు.
1: అది తమోగుణం ఆవరించిన రజోగుణ సంకేతం. చూడు రంగు ఎలా మారుతోందో.
0: భలేగా ఉన్నది. నలుపు రంగు ఎరుపు రంగు కరిగిన నీళ్ళలా ఈ రేకులు ఎలా ప్రకాశిస్తున్నాయో.
1: మించా నువ్వే రంగు కోరుకుంటున్నావు.
2: ఉదయ సూర్య కిరణం వంటి కాషాయ రంగు.
1: అది త్యాగ చిహ్నం. చూడు ఎలా మారుతోందో.
2: మహాదేవికి చేసే పూజా కుంకుమ రంగులు ఈ రేకులు ఎంత పవిత్రంగా ప్రకాశిస్తున్నాయో.
1: ఇటువంటి అపురూపమైన ఈ పుష్పాన్ని యజ్ఞవేత్తలకు కానుకగా పంపిస్తాను. ఇదే నా నిశ్చయం. మహామంత్రులు వారేమిటి చెప్పదలిచారు?
3: ప్రభువులు తలపెట్టిన కొత్త కార్యక్రమాల గురించి మన వారిలో భేదాభిప్రాయాలు ఉన్నాయి ప్రభు.
1: విప్రచిత్తి,
3: పాతాళ సామ్రాజ్యంలో రాక్షస సంప్రదాయాలకు బదులు దేవ సంప్రదాయాలు ప్రవేశపెట్టడాన్ని మన వారిలో సేనాధిపతి మొదలగు వారు ఆమోదించలేకపోతున్నారు ప్రభు.
1: విచిత్రంగా ఉందే.
3: విచిత్రం ఏమీ లేదు మహాప్రభు, నేను కూడా వారి మాటనే సమర్థిస్తున్నాను.
1: మరి నా వైపు ఎవరు?
3: మీ విధానాలకు మేమంతా కట్టుబడి ఉంటాం, కానీ రాజ్యంలోని వివిధ వర్గాల అభిప్రాయాన్ని మనం తెలుసుకోవాలి కదా.
1: చెప్పండి మాచ్యా.
3: మనల్ని దేవతలు గుర్తించడం లేదు కనుక మనం వారి సంప్రదాయాలను ఎందుకు పాటించాలి అని కొందరి వాదన.
1: అంటే వేరే కారణం కూడా ఉందే?
3: ఉంది మహాప్రభు. తరతరాల దానవరాజ్య సంప్రదాయాన్ని మనం ఎందుకు మార్చుకోవాలి అని మరికొందరు విమర్శిస్తున్నారు. మన రాక్షస సంస్కృతి పరిరక్షణలోనే మన ఉనికి పదిలంగా ఉంటుందని మీరు ఉపపత్తిని చూపిస్తున్నారు.
1: దీన్ని బట్టి నాకు ఒక అంశం స్పష్టంగా తెలుస్తోందా మాచ్య.
3: ఏముందురు మహారాజా?
1: ఈ బలి సార్వభౌముడి పథకాలను విమర్శిస్తున్న వారందరూ తమ తమ ఆలోచనలో నుంచే వాదిస్తున్నారు తప్ప కొంచెం దూరదృష్టిని ప్రదర్శించడం లేదు అని మా అభిప్రాయం.
3: కొంచెం వివరించగలరా?
1: అలాగే. రాక్షస గణాల్లో అందరి మనసులలో ఒక భావన మాత్రం అంతర్లీనంగా ఉందని మీరు అంగీకరించగలరా?
3: ఏమిటా భావన?
1: ప్రతిరోజు ప్రతి రాక్షసుడు ఒక్కసారైనా దేవతల గురించి స్వర్గం గురించి ఆలోచిస్తాడు.
3: ఆలోచిస్తారు
1: ఎందుకని?
3: పగ.
1: ఎందుకు ఆ పగ?
3: వారికి గల భోగభాగ్యాలపై ఈర్ష్య వలన.
1: ఆ భోగభాగ్యాలు వాళ్లకు ఎలా సంప్రాప్తించాయి?
3: యజ్ఞ యాగాదులలోని ఆవిర్భాగాల వలన.
1: అంటే యజ్ఞ సంస్కృతి దేవ సంస్కృతిని సుసంపన్నం చేసింది అని అనుకోవాలి. ఈ బలి సామ్రాజ్యంలో కూడా అటువంటి సుసంపన్నత రావాలనే ఈ దేవ సంప్రదాయాన్ని అమలు చేస్తున్నాను, వేద విధుల్ని సమాదరిస్తున్నాను, ఉన్నత ప్రమాణాలను పరిపోషిస్తున్నాను, ఈ రాజ్యానికి అన్ని విధాలా ఉపయోగకరాలైన యజ్ఞయాగాదుల్ని నిర్వహింపచేస్తున్నాను. రాజ్యంలో ఎక్కడా లేమి అనేది ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ప్రతిభావంతో పురస్కారాలతో ప్రోత్సహిస్తున్నాను. సమాజానికి మంచి జరిగే సంప్రదాయాన్ని అనుసరించడంలో తప్పు లేదని మీరంతా మన ప్రజలందరికీ తెలియచేయాలి. బలి ఈ పాతాళ సామ్రాజ్యాన్ని మరొక స్వర్గలోకం వలె జగజ్జయమానం చేస్తాడని వారికి నమ్మకం కలిగించండి. దేవలోకమే మనల్ని చూసి అసూయపడే స్థితికి మనం అభివృద్ధి చెందుదాం.
3: ప్రభు, ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ దేవేంద్రులకు దేవతాగణాలకు తెలియకుండా ఉంటాయంటారా?
1: వారికి తెలియడం తెలియకపోవడంతో మనకు నిమిత్తం ఏమిటా మాత్య?
3: శత్రువు బలపడ్డాన్ని ఎవరూ చూస్తూ ఊరుకోరు కదా ప్రభు.
1: అంటే ఇంద్రుడు

0: కుట్రలు చేసి మనల్ని దెబ్బతీస్తాడని మీ అభిప్రాయమా?
1: అవును, సమవుజ్జీలుగా రాక్షసగణాలు పెరగడాన్ని ఇంద్రుడు సుతరాము అంగీకరించడు. అందుచేత మనం మన పద్ధతులలో మన రాజ్యాభివృద్ధిని సాధించాలని మన వారి ఆలోచన. ప్రభు,
2: ప్రభువులకు ప్రణామములు. దేవలోకము నుంచి కొందరు ఋషులు తమ దర్శనానికి వచ్చారు ప్రభు.
0: వెంటనే ప్రవేశపెట్టు.
2: చిత్తం. రాక్షస చక్రవర్తి బలికి మంగళాశాసనాలు.
0: మహర్షులకు ప్రహ్లాద పౌత్రుడు విరోచన నందనుడు బలి ప్రణములుతున్నాడు.
2: విజయీ భవ.
0: తమ ఆగమనానికి హేతువు దేవలోకం అంతా కుశలమే కదా?
2: అంతా కుశలమే బలి, కానీ
1: సందేహించక వివరించండి. మా బలి చక్రవర్తి ధర్మపరాయణులు, దాన నిరతులు.
2: అందుకే కదా ఇంత దూరం వచ్చాం.
0: చతుర్లోక సంచారం చేస్తూ ఇటు వచ్చారనుకున్నాం. కావాలని మా పాతాళానికి విజయం చేయడం మేం చేసుకున్న పుణ్యం.
2: బలి, ఇంద్రలోకంలో భోగ సంస్కృతి తిష్టవేసింది. జ్ఞానతృష్ణ, సాధన, నిష్ట తగ్గిపోయాయి. దేవతలు తమ పుణ్యకర్మ ఫలాన్ని భోగతృప్తికి ఉపయోగించుకుంటున్నారు. అందుకే అక్కడ ఉండలేక ఇటు వచ్చాం.
1: అదేమిటి మహర్షులారా, దేవలోకంలోని సంభారాలు ఇక్కడ మీకు లభించగలమనుకుంటున్నారా?
2: మాకు నిర్మల మనస్కులైన పౌరులున్న ప్రదేశం కావాలి. కామాసక్తులు భోగపరాయణులు కాదు. బలిచక్రవర్తి రాజ్యంలో అటువంటి ప్రశాంతత లభించగలదని విని మా దివ్య దృష్టితో చూసి ఆర్తిగా ఇటు వచ్చాము.
0: సత్పురుషులారా, మీ ఆగమనంతో మా రాజ్యం పవిత్రమయ్యింది. మీరు యథేచ్ఛగా మా రాజ్యంలో ఉండి జప తపాదులు సాగించుకోండి, యజ్ఞయాగాదులు నిర్వర్తించండి, భూత తృప్తి, దిక్పాలక తృప్తి చేయండి. మహానుభావులారా, మీ సేవలకై మా పరివారం, మా కోశాగారం ఎప్పుడూ సర్వసిద్ధంగా ఉన్నాయి.
2: సంతోషం బలి చక్రవర్తి. ఆజన్మ శత్రుత్వం ఉన్న దేవరాజ్యం నుంచి వచ్చిన మాకు ఇక్కడ ఆశ్రయం లభిస్తుందో లభించదో అని భయపడ్డాం. మా అనుమానాలు తీరాయి, మా మనస్సులు ఊరట చెందాయి. నీకు నీ రాజ్యానికి శుభమస్తు.
0: ధన్యుని మహాత్మా. అమ్మచ్చ,
1: ప్రభు
0: వీరికి కావలసిన అన్ని సదుపాయాలు చూడండి.
1: అలాగే ప్రభు.
3: ఆచార్య బృహస్పతి, దేవలోకానికి మునుపు ఎన్నడూ లేని సంకటం వచ్చిపడిందే.
4: కాలవైపు ఇచ్చి మహేంద్ర.
5: అటులని మా శక్తిని మా కాంతిని కోల్పోయి మేము ఏం చేయగలం ఆచార్య?
4: అగ్నిభట్టారుగా, నీ ఆవేదన అర్థమైనది.
5: ఇది నా ఒక్కడి ఆవేదనయే కాదు ఆచార్య, దిక్పాలకులందరికీ ఇదే దుర్గతి పట్టినది. వరుణుడు, వాయువు, నేను ఇలా శక్తిహీనులమై కాంతిహీనులమై ఓజోహీనులమైపోయి ఋతుచక్ర భ్రమణం ఎలా చేయించగలం ఆచార్య?
3: ఇంతటి వికృతికి కారణం ఏమిటాచార్య? అగ్నికి దాహక శక్తి తగ్గినది, వాయువుకి స్వేచ్ఛతో శక్తి క్షీణించి ప్రాణశక్తిని ఇవ్వలేకపోతున్నాడు. వర్ణుడు మేఘ నిర్మాణ కౌశలాన్ని కోల్పోయి సకాల వర్షకారకుడు జలదాత కాలేకపోతున్నాడు. దిక్కులన్నీ ధూళి దూసర వర్ణంతో మానాలై భయంకరంగా నినదిస్తున్నాయి. ఏమిటిదంతా ఆచార్య?
4: మహేంద్ర, యజ్ఞాహుతులు వీరికి అందడం లేదు.
3: అదేమిటాచార్య? యజ్ఞాలు జరుగుతున్నాయి, హవిస్సులు సమర్పితమవుతున్నాయి, వీరికి కాక మరెవరికి దక్కుతున్నాయవి? ఇంతటి విపరీత ధోరణి ఏమిటాచార్య?
4: మహేంద్ర, ఎక్కడ యజ్ఞం జరిగినా హోతలు, ఉద్గాతలు, హోమద్రవ్య భాగాలలో అధిక శాతాన్ని బలిచక్రవర్తికి అందేటట్లు చేస్తున్నారు.
3: బలిచక్రవర్తికి యజ్ఞాహుతుల?
4: అవునయ్యా, ఏ మంత్రం చెప్పి స్వాహ అంటే ఆ మంత్రాధిష్టాన దేవుడికి ప్రీతిహోత్రుడు హవిర్భాగాన్ని అందజేస్తాడు.
3: అంటే అందరూ బలికే స్వాహ చెప్తున్నారన్నమాట?
4: అవును, దేవఋషులు, మానవ ఋషులు ఎవరు యజ్ఞం చేసినా ఇదే క్రమం సాగుతోంది.
3: ఇది అక్రమం. క్రమం కాదాచార్య.
4: అని నువ్వు ఆగ్రహిస్తే అయ్యేదేమీ లేదు. యజ్ఞ విధి ప్రకారం హితిహోత్రుడు ప్రవర్తించాలి, జరుగుతున్నది అదే.

0: యజ్ఞయాగాది ధర్మ కార్యాలకు దాన ధర్మాలకు కోశాగారాన్ని వెచ్చించి వేశాను ఆచార్య. ఇప్పుడు ధనాగారం శూన్యమైనది. మరి మార్గాంతరం
1: ఏమున్నది? ప్రజలపై పన్నులు విధించటమే.
0: ఇప్పటికే వారిపై పన్నుల రూపంలో చాలా భారం పడి ఉంది. వేరే పరిష్కార మార్గం సూచించలేరా?
1: ఆనాడు క్షీరసాగర మదనవేళ దేవతలు మీరు కొంత ధనాన్ని సముద్రుడి దగ్గర దాచారు కదా.
0: అవును.
1: దానిలోని మీ భాగాన్ని తెచ్చుకునే అవకాశం ఉంది.
0: మంచిది ఆచార్య. ఈనాడే సముద్రుడి దగ్గరికి వెళ్ళి రాక్షస భాగంలోని ధనరాశిని తరలించుకుని వస్తాను.
2: ఎవరది ఈ జలనిధిలోని అపూర్వ సంపదను కదిలిస్తున్నది? ఎవరు?
0: సముద్ర, నేను బలిని.
2: దొంగవలే ఏమిటిది మహాత్మా?
0: సాగర, ఇది మా నిధి, నేను తీసుకొనిచున్నాను. దొంగతనమేమున్నది?
2: ఇది మీ ఒక్కరి సొత్తు కాదు బలి చక్రవర్తి, దేవతలకు ఇందులో భాగం ఉంది. పైగా ఇప్పుడు ఇది వరుణదేవుని అధీనంలో ఉంది.
0: తప్పుకో, నాతో వాగ్యుద్ధానికి దిగకు.
2: బలీంద్ర, నేను కాపలాదారుని మాత్రమే, నాపై మీరు ఇట్లా ఆయుధమునెత్తుట పాడి కాదు.
0: ఇది దేవతలకు రాక్షసులకు సమభాగస్వామ్యం ఉన్న నిధి. మాలో ఎవరు వచ్చినా ఇచ్చి తీరవలే. నీ ఒట్లు చేయకుండా నడిగించితేవో దండోపాయము తప్పదు.
2: ఇంద్రా, దేవేంద్రా, పాహిమాం పాహిమాం.
3: ఒరి బలి, దేవనిధులను తరలించకపోయే దుస్సాహసమా?
0: దుస్సాహసము కాదు, నా భాగాన్ని నేను తీసుకున్నాను.
3: నీ భాగమా? ఎక్కడిది? ఎక్కడ నుంచి వచ్చినది?
0: క్షీరసాగర మథన వేళ దేవదానవులు సాధించుకున్న అపురూప వస్తువులన్నీ దేవతలే కాజేశారు. ఇక మిగిలిన ఈ ధనరాశుల్ని ఉభయులకు ఉద్దేశించి ఇక్కడ నిల్వ చేసిన ఉదంతం నీకు తెలియదా ఇంద్ర? నువ్వే విధంగా దేవతలకు రాజువో, అలాగే నేను దానవ కుల రాజుని, రాక్షస రాజ్యాధిపతిని. మాకు చెందవలసినది నేను తీసుకుంటున్నాను, ఆ హక్కు నాకుంది.
3: క్షీరసాగర మథన విజేతలం మేము, మా మాటే చెల్లాలి, ఆ అధికారం నాదే.
0: ఇంద్ర, నీ దేవతల్ని అన్ని వేళలా రక్షించుకోవడం నీవిధైనట్లే నా దానవ వంశాన్ని కాపాడుకోవడం, వారి భవ్య జీవనానికై శ్రమించడం నా కర్తవ్యం. అమరావతికి నువ్వు రాజుపోయినట్లే పాతాళానికి నేను చక్రవర్తిని. ఈ సంపదని సమంగా తీసుకునే హక్కు సహజంగానే నాకు ఉంది.
3: బలి, ముండి వదిలి మానుము, వెళ్ళుము. లేదా
0: శక్తి నీకే కాదు, నాకు నువ్వు కలదు.
3: మీరు యజ్ఞాలు చేసి సాధించిన మహేంద్రత్వాన్ని అవమానపరుస్తున్నావు. కాసుకో, దండనీతితో తప్ప మీ రాక్షసులకు బుద్ధి రాదు. ఓయి బలి, నీ తండ్రి తన తలను తానే తీసి ఇచ్చాడు. నేను ఇప్పుడు నీ తలను తీసివచ్చి శత్రు నిశేషం చేసుకుందును.
0: అంతటి మనగాడివా?
3: ఈ వజ్రాయుధమే నీ ప్రశ్నకు సమాధానం.
0: ఇంద్ర, అహంకారంతో అధికార దర్పంతో నాపై వజ్ర ప్రయోగం చేస్తావా?
3: శత్రునాశనం రాజనీతి, నీకు మరణం తప్పదు.
0: ఆచార్య, ఆచార్య, తాత, తాత ప్రహ్లాద.

0: నిత్యదాన తత్వం నెడుతుండైన ఒక సాధకునికి ఇటువంటి దుర్మరణమా? విధి వైపురీత్యము కాక మరేమిటి?
1: తాతగారు ఎంతటి దుర్దశ ప్రవర్తించినది
0: అమ్మా. విచా ఈ కష్టాలన్నీ చూచటికి స్వామి నాకు ఈ చిరాయువును ప్రసాదించినట్లున్నాను. సమయానికి శుక్రాచార్యులు వారు వచ్చి మృత సంజీవిని ప్రయోగించి బతికించారు కనుక ఆపద గడిచింది. ఇక భవిష్యత్తు ఆయనపై ఆధారపడి

0: ప్రభు, ఇంతలోనే స్వర్గంపై దాడికి సన్నాహాల.
1: అవును వింధ్య, ఇంద్రుడి దుర్నయాన్ని దుశ్చర్యాన్ని సహించే ప్రసక్తి లేనేలేదు. స్వర్గలోకి విరాజితమైన ఒక అపూప వృక్షపు విత్తనాలకై పంపిన మన భటుల్ని అవమానించాడు. దూతను గౌరవించాలన్న రాజనీతిని పాటించని అహంకారి అతడు. సముద్రంలో దాచిన అక్షయ నిధుల్లో మన భాగాన్ని తెచ్చుకుందుకు వెళ్లిన నా ప్రాణాలనే హరించిన అధికార ధన మదోన్మత్తుడతడు. శుక్రాచార్యుల ఆశీర్వాదం వలన పునర్జీవితుండయ్యాను. సహనాన్ని మంచితనాన్ని అసమర్థతగా భావిస్తున్న ఓ ఇంద్రుడికి బుద్ధి చెప్పక తప్పదు.
2: అదే నీ తక్షణ కర్తవ్యం బలి.
1: తమ ఆశీర్వాదం గురుదేవ.
2: సంకల్ప సిద్ధిరస్తు, విజయోస్తు.

0: బలి విజృంభణం ముందు దేవ సైన్యాలు మట్టి కరుస్తున్నాయి. వీరాధి వీరులైన అమరయోధులు పరాజితులై పలాయనం చిత్తగిస్తున్నారు. ఆచార్య బృహస్పతి, ఏమిటి వైపరీత్యం?
1: దేవేంద్ర, కాలం మనకన్నా బలమైనది. కాల నియమాన్ని, గమనాన్ని మనం ధిక్కరించలేము. కాలధిక్కారం ప్రాణాంతకమే. ఇప్పుడు ఆ కాలం బలికి అనుకూలంగా ఉంది. అతడు ద్వియాస్త్ర శస్త్ర సంభరితుడై మహాసైన్యంతో వచ్చాడు.
0: మీరు యజ్ఞాల విశేష ఫలంతో దివ్యశక్తిని సాధించిన నాకు పలాయనమా? అమరమైన దేవ సైన్యానికి తిరోగమనమా? నా మనస్సు అంగీకరించటం లేదు.
1: ఆ అభిజాత్యాన్ని, అహంభావాన్ని వదులు. స్థిమితిగా ఆలోచించు. అజ్ఞాతవాసమే మనకు శరణ్యం.
0: దేవగణహితయుషులైన మీరే ఇలా అంటూ ఉంటే ఇక మాకు ఆ శ్రీ మహావిష్ణువే శరణు.
1: దేవేంద్ర, ఇది వరకు ఒకసారి ప్రహ్లాదుడు నీపై దాడికి వచ్చినప్పుడు విష్ణువు ఏం చేయగలిగాడు? తన నిర్మల భక్తుడైన ప్రహ్లాదుడి వైపు నిలిచి సమర్థించి నీ శక్తి కన్నా అతడి భక్తి అజేయమని లోకానికి తెలియజేశాడు.
0: శత్రువులు స్తుతిస్తున్నందులా నిరుత్సాహపరచటం బాగాలేదు. అది నా ఇంద్ర పదవికి, నీ ఆచార్యత్వానికి అవమానం.
1: ఇంద్ర, శాంతించు. ఇప్పుడు కాలం మనకు అనుకూలంగా లేదు. కాలం ఎల్లప్పుడూ ఇలాగే ఉండిపోదు, మారుతుంది. మనకు మంచి కాలం వస్తుంది, సహనం వహించు. మనం దేవగణాలతో అజ్ఞాతవాసానికి వెళ్దాం పద.
2: పిరికి పంద, ఇంద్రుడు అమరావతిని వదిలి పారిపోయాడు. స్వర్గసీమల్ని వదిలి దేవగణాలు కారడవులకు పలాయనమయ్యాయి. ఇక నాదే రాజ్యం, జై రక్ష సంస్కృతి. అష్టదిక్పాలకుల్ని కొత్తగా నియమిస్తారు. అంతా కొత్త పరిపాలన. శుక్రాచార్యులు ఆశించినట్లు ఇప్పుడు దేవలోకంలో రక్ష సంస్కృతి అమలు జరుగుతుంది. కొత్త నాగరికత ఇక్కడ పరిణవిల్లుతుంది. ఇదంతా శుక్రనీతి సాధించిన విజయం, బలి పరాక్రమానికి ఫలశ్రుతి. జై శుక్రాచార్య, జై రక్ష సంస్కృతి.
0: నారాయణ నారాయణ, నీవే మాకు దిక్కు.
3: ఏమిటి ఇంద్ర, త్రింసత్కోటి దేవతాగణాల్ని వెంటబెట్టుకుని వచ్చినావు?
0: జగన్నాటక సూత్రధారివి, నీకు తెలియని సంగతులా ఇవి?
3: మహేంద్ర, ఏమైనది? మీ అందరి వదనములు కళావిహీనములై విషాద భరితములై ఉన్నవేమి?
0: పాహిమాం పరందామా పాహిమాం, శరణు శరణు జగద్రక్షక శరణు.
3: విషయమును చెప్పుడు.
0: చెప్పుటకేమున్నది శ్రీమన్నారాయణ, దేవతలు స్వర్గ నిర్వాసితులయ్యారు. ఆ బలి చక్రవర్తి అమరావతిని ఆక్రమించినాడు. అతని కుమారుడు బాణుడు నౌకాధిపతి అయినాడు. మాకు దిక్కెవరు?

0: ఇవే శరణు. మరి మౌనము అర్ధాంగీకారము, మరి మందహాసము సంపూర్ణ అంగీకారమా?
1: కాదు సుమా.
0: శ్రీమన్నారాయణ, స్వర్గంపై విలయమేఘాలు ఆవరిస్తున్నాయి. అగ్ని దాహక శక్తి తగ్గుతున్నది. వాయువు ప్రవాహ వేగం సన్నగిల్లుతున్నది. వరుణుడి వర్షశక్తి అడుగంటుతున్నది. ఆ బలి మాపై విజయం సాధించి దిక్పాలకుల్ని మార్చి మాకీ గతి పట్టించినాడు. ఇక నీవే మాకు శరణు.
2: సకల దేవతలారా, దిక్పాలకులారా, మీ వ్యధలు బాధలు నాకు అర్థమైనవి. మరికొంతకాలము మీకు ఈ కడగండ్లు బాధలు తప్పవు. మీరందరూ మారువేషములలో సాధారణ పౌరుల వలె అజ్ఞాతవాసములకు పొండు. సమయము రాగానే నేను అవతరించి ఆ బలి గర్భమును తృంచి మీకు మీ స్వస్థలములు స్వస్థానములు అనుగ్రహించును. ఈలోగా మీలో ఎవ్వరూ తొందరపడి ఏ అగాయత్యమునకు కానీ ఏ అకృత్యమునకు కానీ పాల్పడకండి. అజ్ఞాతవాసంలో సాధన చెయ్యండి, అంతా మంచి జరుగుతుంది.
0: మీ ఆజ్ఞ శ్రీమన్నారాయణ.
3: రాజ్యంలో అల్లకల్లోలాలు జరుగుతున్నాయి, విపరీతాలు సంఘటిల్లుతున్నాయి. ఆచార్య, ఏం చేద్దాం?
4: ఈ ఉపద్రవాలు ఉపశమించాలంటే 7 సంవత్సరాల దివ్యయజ్ఞాన్ని చేయాలి బలి.
3: మీ ఆజ్ఞ. శుక్ర, ఇన్నేళ్లుగా చేసిన యజ్ఞఫలం మాటేంటి?
4: అవన్నీ ఒకెత్తు, ఈ యజ్ఞం ఒకటే ఒకెత్తు. ఈ యజ్ఞఫలం వలన బలికి సకల శుభాలు జరుగుతాయి.
3: నాకు అలా అనిపించడం లేదు శుక్ర.
4: అదేమిటి పితామహ?
3: బలి, నువ్వు ఎవరి అనుమతి తీసుకుని దిక్పాలకుల్ని మార్చావు?
4: నా అధికారోద్ధతి అలాంటిది.
3: ఎవరి అనుమతి తీసుకుని యజ్ఞక్రమాన్ని మార్చావు?
4: ఇంద్ర పదవికి అధికారం లేదా తాత?
3: చాలా తప్పు చేశావు బలి.
4: ఏది తప్పు పితామహ? సామదాన భేద దండోపాయాలతో శత్రువును జయించడం తప్ప పితామహ. అయితే ఇక ఈ రాజనీతి ఎందుకు? రాజ్య వ్యవస్థ ఎందుకు?
3: ఏమిటి ఏమన్నావు?
4: ఈ రాజ్య వ్యవస్థ ఎందుకు అన్నాను తాత?
3: నువ్వు ఆ వ్యవస్థనే తారుమారు చేశావు బలి.
4: పితామహ,
3: ఈ సృష్టి విలాస క్రమాన్ని వికాస లీలను శ్రీ మహావిష్ణువు నిర్దేశించాడు. ఎవరు ఏం చేయాలో ఆయన స్పష్టంగా విధి నిషేధాలు చెప్పాడు. నువ్వు ఆ క్రమాన్ని ఉల్లంఘించడమే ఈ విపరీతానికి కారణమైన నా అభిప్రాయం.
5: ముత్తాత గారు, విష్ణు భక్తులైన మీరు ఇంతకన్నా ఏమంటారు? మా తండ్రి గారు నిజభుజ పరాక్రమంతో దానశీలంతో సాధించిన విజయాలకు ఆ శ్రీహరి కారణమా? చెప్పండి.
3: విజయాలు వేరు, వాస్తవాలు వేరు బాణ. శాశ్వత మూల్యాల్ని ఈ తాత్కాలిక విజయాలు భ్రష్టం చేయరాదు.
5: ఇవి శాశ్వత మూల్యాలు, ఇవి తాత్కాలిక మూల్యాలు అని మనవ కొన్ని ముద్రలు కొట్టి కొన్ని కట్టుబాట్లు పెట్టుకున్నా వాటిని సవరించుకునే తెలివి మనకు లేదా?
3: సవరణకు వీలైనవి కావయ్యా శాశ్వత మూల్యాలు. ఆకాశం శూన్యత్వాన్ని, అగ్ని దాహకత్వాన్ని, జలం రసతత్వాన్ని మార్చుకోగలవా?
5: ఈ వేదాంతం మాటలు మాకు వద్దు ముత్తాత.
3: సరే, మీ ఇష్టం.
6: ఈ సిద్ధాశ్రమ ప్రాంతంలో తపస్సు చేసుకుంటున్న కశ్యపాశ్రమానికి రావటం మా అదృష్టం మహావిష్ణు.
1: దేవమాత, అదితి అమ్మ చేతి ముద్ద తినాలని వచ్చానమ్మా.
6: షడ్రుచులలో ఏ రుచి కావాలో కోరుకో.
1: షడ్రుచులకు అందని అమ్మవాత్సల్యాన్ని, ఆత్మీయ రసం చాలు నాకు.
6: సకల రసస్వరూపిణి భూదేవిని, అష్టైశ్వర్య స్వరూపిణి శ్రీదేవిని వక్షాను ధరించిన నీ మాతృపక్ష భావన త్రిలోకాదర్శం నాయన.
1: అమ్మా, తల్లి చేతి గోరు ముద్దులు పంచభక్షాల కన్నా మిన్న.
6: అమ్మ మీద ఆపేక్షతో అలా వైకుంఠం దిగి ఇంత దూరం వచ్చావు. నీ కోరిక ఎందుకు కాదంటాను, మరి నా కోరిక తీరుస్తావా?
1: నీవు కోరడం నేను తీర్చకపోవడమునా? నీ ఆంతర్యం అర్థమైనది. బలిచే పరాభూతులై అజ్ఞాతవాసంలో ఇడుములు పడుతున్న నీ పుత్రులు దేవగణాన్ని రక్షించడానికి నేను నీ గర్భవాసాన జన్మిస్తాను. మాతృరుణం సమాజ రుణం తీర్చుకుంటాను.
6: ధన్యురాలను, తల్లి పేగకు ఇంతకన్నా సార్థక్యం ఏమిటి?
1: సమస్త సన్మంగళాన్ని భవంతు.
6: ఏమండి, పిల్లవాడి గురించి ఆలోచించారా?

0: వామనుడు కారణజన్యుడు. ఏ కల్పాంతరాల నాటి పుణ్య విశేషము శ్రీమన్నారాయణ మూర్తికి జననీ జనకులం అయ్యాం. దివ్య బాలుడైన వామనుడికి ఉపనయనం చేశాం. కుబేరుడు అక్షయభిక్షా పాత్రను పంపించాడు. ఇంద్రాది దేవతలు ఈ వేడుకకు వచ్చి ఆశీర్వదించారు.
1: అవును స్వామి, మాతృభిక్ష పితృభిక్ష అయ్యాయి, ఆచార్య భిక్ష మిగిలి ఉంది. ఈ మహర్షులు మన చిన్నారికి ఏం భిక్ష వేస్తారో?
2: తల్లి, అతడు ఏమి అడిగితే అదే ఇస్తాం.
3: జ్ఞానభిక్ష కావాలి. భిక్షాందేహి
1: వామనా.
3: మహర్షులారా, అగ్ని మనకిచ్చే సందేశం ఏమిటి?
4: ఎప్పుడు పవిత్రంగా ఉండమని.
3: కాదండి.
2: మరి ఏమిటి?
3: అగ్నిదేవుడు త్యాగగుణాన్ని ఆదర్శంగా చేసుకున్నాడు. తను తాను దహించుకుంటూ లోకోపకారం చేస్తుంటాడు. అగ్ని మనకు ఇచ్చే సందేశం అర్థమైందనుకుంటాను. త్యాగం జన్మ జన్మలకు అందరికూ ఆరాధనీయం. ఈ లోకంలో అగ్ని వంటి త్యాగశీలి దానశీలి ఎవరైనా ఉన్నారా? మీరు దేశాటనం చేస్తుంటారు కదా, చెప్పండి.
4: ఎందుకు లేరు? ఉన్నారు.
3: ఎవరు వారు?
2: ఇంకెవరు? బలి చక్రవర్తి.
3: అంతటి దానశీల బలి?
4: అలాంటి దానశీలి లేనేలేడు. కావాలంటే నువ్వు వెళ్ళి పరీక్షించుకో. ఏం కావాలంటే అది ఇచ్చేస్తాడు బలి. దానం అంటే బలి, బలి అంటే దానశీలం. ఇది ముల్లోకాలు అంగీకరించిన సత్యం.
3: అలాగా, అయితే వెళ్తాను.
0: బలి, ఇది అగ్నిశాంతి హోమగుండం.
5: అగ్నయే నమః.
0: ఇది వరుణ శాంతి హోమం.
5: కర్పూర హవిస్సు వేస్తున్నాను.
0: ఇది పృథ్వీ శాంతి హోమగుండం.
5: నవధాన్య హోమం చేస్తున్నాను.
0: ఇది అంతరిక్ష శాంతి హోమం.
5: నా హృదయాన్ని నివేదనం చేస్తున్నాను.
0: ఇహ ఈ హోమగుండాలకు ప్రదర్శనాలు చేయండి.
5: అలాగే. ఎవరి బ్రహ్మచారి ఇటు వచ్చాడు?
3: భవతు భిక్షాందేహి నవవటువుని ప్రణవోపాసవుణ్ణి. ఓం.
5: ఏం కావాలి బ్రహ్మచారి?
3: బలి.
0: ఏమిటా ఏకవచన సంబోధన?
3: పెద్దల్ని పిన్నలు అలా పిలవచ్చని లోకనీతి. ఏం బలి?
5: చెప్పు బ్రహ్మచారి, ఏం కావాలి? ఏ భిక్ష కావాలి? అడుగు.
6: నాయనా బలి.
5: ఆచార్య,
0: ఇది చంద్రుడు జ్యేష్ఠ మూలా నక్షత్రాలలో సంచారం చేసే దివ్యమైన ముహూర్తం. నీ యజ్ఞఫలం అంది వచ్చే సమయం.
3: భవతి భిక్షాందేహి.
5: ఏమి ఇవ్వనయ్యా బ్రహ్మచారి?
3: అడిగింది ఇస్తానని మాట ఇస్తేనే అడుగుతాను, లేకుంటే వెళ్ళిపోతాను.
6: భిక్షాటనానికి వచ్చి బెదిరిస్తున్నావే.
0: బలి అంటే ఎవరో తెలుసునా?
3: ఏకవచన ప్రయోగం చేయకు బాణా.
0: చేయి చాచిన ఇంద్రుడికి ఆయుర్ధాయాన్ని దానం చేసిన విరోచనల వంశంమాది. బలి చక్రవర్తి దానానికి మారు పేరు.
6: బాణా, ఆవేశపడకు.
0: ఈ బాలకుడు సామాన్య వటువులే కనిపించడం లేదు. ఇంద్రుణ్ణే గడగడలాడించిన మనకు ఈ అంగుష్టమాత్రుడక లెక్క ఆచార్య.
5: బాణ, చిన్నవారైనా పెద్దవారైనా అతిథిని గౌరవించాలయ్యా.
6: అలా గడ్డిపెట్టు.
0: ముత్తాసా.
5: బాణ. బాలక, నీ నామధేయం?
3: నన్ను వామనుడు అంటారు.
7: వామ అంటే సౌందర్యమని, శుభకరం అని అర్థాలున్నాయి. నువ్వు నిజంగా అలాగే ఉన్నావయ్యా.
5: నీకేం కావాలో కోరుకోవయ్యా.
3: ఎలాంటి పరిస్థితుల్లోనూ మాట తప్పనని మాట ఇవ్వు, అప్పుడే అడుగుతాను.
5: సత్యవాక్పాలనం చేస్తానని పంచభూతాల సాక్షిగా ఇంతకు ముందే శాంతి ప్రీతి చేసిన నేను యజ్ఞపురుషుని సాక్షిగా వాగ్దానం చేస్తున్నానయ్యా. అడుగు.
3: అడుగుతున్నా బలి.
5: అవశ్యం
3: అడుగుతున్నా. ఏం బాణా?
0: అది మీ ఇద్దరి మధ్య వ్యవహారం.
3: అడుగుతున్నా. ఏం ఆచార్య?
0: ధర్మ సంకటం తెస్తున్నావయ్యా.
5: సందేహించక అడుగు బాల. సప్త ద్వీప విలసితమైన వసుంధర కావాలా?
3: అన్ని చోట్ల ఉండే నాకు భూమి ఎందుకు?
5: మరి బంగారు రాసులా?
3: సువర్ణ వేదాధ్యాయికి వేరే బంగారం ఎందుకు?
5: పోని అశ్వ గజ రథ పదాతి దళాలు కావాలా, ప్రపంచ సుందరాంగనలు కావాలా?
3: ఏమీ వద్దు.
5: ఏమీ వద్దా?
8: మరేం కావాలట?
0: ఇతగాడికి మతిస్థిమితం లేదేమో.
3: ఏమీ అడగకుండానే నాకు మతిస్థిమితం లేదని బాణిల వారు హాస్యం చేస్తున్నారు. తీరా అడిగాక వారి మతి పోదు కదా.
0: అధిక ప్రసంగం మాను, అడుగు.
5: అడుగు బాలక.
3: ఏం శుక్రాచార్య, అడగనా?
5: అడుగు.
3: ముగ్గురు మూడు సార్లు అడుగు అడుగు అడుగు అన్నారు గనక మూడు అడుగుల స్థలదానం చెయ్యి బలి, అదే నాకు ఆనందం. నే చెప్పాను కదా నా మాటలు విని బాణుడి మతి గతి తప్పుతుందని.
0: పిచ్చి నాయనా, సముద్రము దగ్గరకు వెళ్ళి ఎవ్వరూ రాగి చెంబుతో నీళ్లు తెచ్చుకోరు. ఆలోచించుకో, ఇంకో అవకాశం ఇస్తున్నాం.
5: చిరంజీవి, మరొకసారి ఆలోచించవయ్యా.
3: శుక్రులు అలా చూస్తున్నారేమిటి?
8: నువ్వేదో కుట్రదారులా ఉన్నావు.
5: ఆచార్యదేవ, ఈ యజ్ఞ పరిపూర్తి వేళ దాన మండపంలో అటువంటి నిందలు నేను భరించలేను. బ్రహ్మచారి, ఆలోచించవయ్యా.
3: చక్రవర్తి, నువ్వు సముద్రమంతటి దాతవే, కానీ నేను ఆశల్ని వ్యామోహాల్ని జయించిన వటువుని. సంతోషం సంతుష్టి ఇవే తేజస్సుని కీర్తిని వృద్ధిపరుస్తాయి. అంచేత మూడు అడుగుల స్థలం నాకు చాలు, అంతకన్నా ఏమీ అక్కర్లేదు.
5: బాలయ్య, నీ ఇష్టం అయ్యా.
8: మూడడుగులు దానవా? ఆశ్చర్యంగా ఉందే.
0: నేలకు మూరెడున్న మరుగుజ్జువాడు కదా, శరీరమే కాదు బుద్ధి కూడా పెరగలేదు.
8: బాణా, ఈ వటువుని తక్కువగా అంచనా వెయ్యకు. ఇతడు కపటి వలె కనిపిస్తున్నాడు.
0: కుర్ర కుంక, ఏం చేస్తాడు ఆచార్య?
8: బలి, నువ్వు దానం చేయవద్దు. ఇతడు సామాన్యుడు కాదు, శ్రీ మహావిష్ణువు ఇలా మాయావటు రూపంలో వచ్చాడు.
5: శ్రీ మహావిష్ణువా?
0: మాయావటువా
9: అయి ఉండవచ్చు. అతన్ని చూడగానే నా మనసు ఎందుకో ఆనందపడింది.
3: బలి, దానం ఇవ్వనంటావా? చెప్పు, వెళ్ళిపోతాను.
5: వాగ్దాన వీరుననుకుంటున్నావా వామన? ఏది ఏమైనా ఈ దానం ఇచ్చి తీరతాను.
9: బలి, వద్దు, నా మాట వినవు. ఇతడు కపటి.
5: కానీ శ్రీ మహావిష్ణువే అంటున్నారు కదా గురువరా. శుక్రాచార్య, త్రిభువన పాదకుడైన విష్ణుమూర్తి భిక్షాందేహీన్ చెయ్యి చేస్తే అంతకన్నా ఈ బలికి మహద్భాగ్యం ఏముంది? ఆడిన మాట తప్పను.
9: బలి, పట్టుదల వద్దు, కొంచెం కొంచెం ఆలోచించు.
5: నేను ఇచ్చిన మాట తప్పను ఆచార్య. లోక పాలకుడు సృష్టి పోషకుడు అయిన విష్ణుమూర్తి చేయి క్రింద నా చేయి పైన ఉండడం కన్నా ఆచార్య జీవితానికి ఏం కావాలి?
0: ఇతడు మాయావామనుడు వేషధారి, మీకు ఇతడి కుట్ర అర్థం కావటం లేదు. బలి, ఈ దానం చేయవద్దు.
5: ఆచార్య, నేను వెనుకాడే ప్రసక్తి లేదు, ఇచ్చిన మాట వెనక్కు తీసుకునే ప్రసక్తి లేదు. వింధ్య, కమండలోదకం.
7: అలాగే ప్రభు.
8: బలి, ఈ దానం చేయకుండా మాయోపాయించే నిరోధిస్తాను, కమండల ధారకు అడ్డుగా నిలుస్తాను. దర్ప పడుతుకుందే, కళ్ళు పోయిందే.
5: వామనవటు రావయ్యా, చతుర్దశలోకాలు ఆనందించేటట్లు నా దానాన్ని స్వీకరించి మా వంశాన్ని కాపాడు. బ్రహ్మ కడికిన పాదం.
3: ఇంకా కొలత ప్రారంభిస్తాను.
0: ఆచార్య, మీరు చెప్పినట్లే జరుగుతోంది. ఇతడు కపటి.
8: బాణా, ఇతడిని బంధించే మార్గం ఆలోచించు.
0: ఈ విశ్వరూపాన్ని బంధించగలమా?

0: చర్యా
1: శాంబరి మాయల్ని ప్రయోగించండి బానా.
0: శాంబరి మాయను ప్రయోగించారు, అయినా ఏమీ లాభం లేకపోయింది. ఇదింకా చర్య
1: ఆ విష్ణుమాయ.
2: నే ముందే చెప్పాను నీ ఆటలు సాగవని, ఎందుకు వృధా ప్రయాస?
0: ముసలి ముత్తాతో
1: ఆవేశపడకు బానా.
0: ఇంత వైపరీత్యం జరుగుతుంటే విన్నకుంటారేమిటి? ఆజ్ఞనివ్వండి, మన సైన్యాన్ని ఇతడిని నామరూపాలు లేకుండా చేస్తాయి.
2: నామరూప శూన్యుడైన ఆ పరాత్పరుణ్ణి వేరే నామరూపాలు లేకుండా చేద్దామనుకోవటం అమాయకత్వం మనవడా?
3: నేను చెప్పినట్లు ఇతడు మాయావాటుడు. వామనుడై వచ్చి గరిమాది అష్టసిద్ధులు ప్రదర్శించి ఇప్పుడు ఏకంగా ఈ భూమండలాన్ని ఏకపాదంతో కొలిచేశాడు.
2: శుక్రాచార్య తొట్టుపడకండి, మనవడి దానశీలాన్ని భంగపరచకండి. ఈ వటు భూధవుడు మాధవుడు కనుకనే ఈ భూమండలాన్ని ఆవరించాడు. దాన సమయంలో కమండలోదకాన్ని కట్టు తగిలిన మీ కన్ను పొడిచి ఏకాక్షుని చేశాడు.
3: ప్రహ్లాద, జరగబోతున్నది చూడు. ఈ కపట వటువు త్రివిక్రముడై రెండవ పాదాన్ని అంతరిక్షంలోకి విస్తరిస్తున్నాడు. బుధాది నవగ్రహ మండలాన్ని అధిగమించి గ్రహ శకల వలయ సీమను తన్ని తోకచుక్కల మండలాన్ని తరించి తారామండలాన్ని కొలిచి అనంత విశ్వాంతరాలన్నీ పాదాక్రాంతాన్ని చేసుకున్నాడు. వేలిడంత వటుకు పెరిగి పెరిగి భోల భోంతర విశ్వాంతరాల పరివ్యాప్తుడయ్యాడు, బలిని మోసగించాడు.
2: పిచ్చి ఆచార్య, ధనిష్టా నక్షత్ర మండలాంతర్గతమైన గోలోకధామం వైకుంఠం అతని నివాసం, అందుకే అంతవరకు వ్యాపించాడు. నమో నారాయణ.
3: విష్ణు భక్తులైన మీరు అంతకన్నా ఏం చెప్తారులేండి?
2: పరమదయాళు అయిన శ్రీ మహావిష్ణువు బలిని అనుగ్రహిస్తాడు.
4: బలి, రెండడుగులు కొలిచేశానయ్యా, ఇక మూడో అడుగు ఎక్కడ పెట్టమంటావు?
5: ఇంకెక్కడ మహానుభావా, నా శిరస్సును అవతరించండి, నన్ను కృతార్థుణ్ణి చేయండి.
4: అటులనే
5: శిరస్సు వంచాను, చేయి చాచాను. నా అరచేతి మీద నీ పాదారవిందాన్ని ఉంచితే శిరస్సును ధరిస్తాను స్వామి. బ్రహ్మగడిగని ఈ పాదాన్ని, గంగ పుట్టిన ఈ పవిత్ర ప్రసాదాన్ని సేవించుకుంటాను స్వామి.
4: శుభం భూయాత్.
0: ఏమి శుభమో, ఈ రాక్షస కులపు చిరకాల కాంక్ష మరో మన్వంతరానికి వాయిదా పడినది కదయ్యా. ఏమి కాపుట్యము, ఏమి వైష్ణవమాయ
6: బాణా! ఏమిటా దీనాలాపాలు, నిగ్రహం పాటించు. త్రివిక్రమ, నా భర్తకి ఇటువంటి శిక్ష నీకు భావ్యమేనా?
4: వింధ్య, ఈ సృష్టి విలాసం అంతా నైస్విక లీల. ఈ లీలకు ఒక క్రమాన్ని, నియమాన్ని, పద్ధతిని ఏర్పరిచాను. ఇదే సృష్టి పరిపోషణం. ఈ పాలనలో భాగంగా కొన్ని కట్టుబాట్లు నిర్దేశించాను. ఎవరి పనులు వారు చేస్తున్నంతకాలం సృష్టి నియమాలు పరిరక్షితాలై ఋతు కాలమానగతులకు ఎలాంటి వైపరీత్యాలు రావు. కాని బలి అలా కాక తన పరిధిని అతిక్రమించి వ్యవహరించాడు.
5: మిగిలిన అన్ని లోకాల వలనే నా పాతాళ లోకాన్ని సంపద్వంతం, సమృద్ధివంతం చేశాను. అన్ని లోకాల పాలకులు చేస్తున్నదే నేను చేశాను కాదా స్వామి?
4: బలీంద్ర, ప్రకృతికి ఒక నియమం ఉంది, సృష్టికి ఒక క్రమం ఉంది. ఆ నియమాల్ని, క్రమాన్ని, గ్రహతారకతుల్ని మార్చే అధికారం నీకు లేదు. నువ్వు నీ పాతాల లోక సుఖానికై, అభివృద్ధికై సూర్యకాంతిని అక్రమంగా ప్రసరింపచేశావు. అగ్ని, వాయు, అయస్కాంత ఇంధన శక్తుల్ని ఆకర్షించేశావు. ఫలితంగా ప్రకృతి సమతుల్యత దెబ్బతిని విపరీత పరిణామాలు వచ్చాయి. ఏ గ్రహానికి, ఏ లోకానికి ఎంతటి కాంతి ప్రసరించాలో, ఎంతటి ఉష్ణం ప్రసారం కావాలో ఒక నియమం ఉంది. అది విచ్ఛిన్నం చేశావు, కనుకనే ఇంతటి కథ నడిచింది.
2: అయినా అతడు మహాదానశీలి, ధర్మనిరతుడే కదా.
4: అందుకే ఈ యుక్తితో అతడికి గుణపాఠం.

0: నేర్పాను.
1: నా కళ్ళు తెరిపించావు మహానుభావా.
2: కాలని ఎంత, నా మాంగల్యానికి ఈ సామ్రాజ్యానికి ఎటువంటి కీడు రాకుండా రక్షించవయ్యా.
0: బలిదాన నిరతికి సద్గుణ సంపత్తికి మెచ్చి అతనికి సావర్ణ మనువు కాలంలో ఇంద్ర పదవిని అనుగ్రహిస్తున్నాను.
1: తమ ఆశీస్సులు.
3: నా జీవితాశయం మన్నంతర కాలానికి వాయిదా పడినది.
0: బలి, నువ్వు పాతాళానికి వెళ్లి నీ పాలనం నువ్వు చేసుకో. అమరావతిని ఇంద్రుడికి దత్తం చేస్తున్నాను. ఈ మన్వంతరం అంతా ఇదే వ్యవస్థ నడుస్తుంది. అంతేకాదు బలి, నీ వంటి చరితార్థుడి తలపై కాలుంచినందుకు ప్రాయశ్చిత్తంగా నేను నీ ద్వారపాలకున్నై ఉంటాను.
1: స్వామి, అంతటి శిక్ష మీరే విధించుకోనడం?
0: ధర్మం అందరికీ ఒకటే బలి, ధర్మపాలన అందరికీ విధి కాదా?
1: నాదో చిన్న కోరిక మహాశయ.
0: అడుగు.
1: నాకు ఈ భూలోక ప్రజలపై ఎంతో మక్కువ ఏర్పడినది. వీరిని చూడకుండా ఉండలేను. కనుక ఏడాదికి ఒకసారి పాతాళం నుంచి పైకి వచ్చి నా ఈ లోకవాసుల్ని చూసుకుని ఆనందించే అవకాశాన్ని అనుగ్రహించు.
0: తథాస్తు బలి. ప్రజారంజక పాలనకు మారుపేరుగా 14 లోకాలకు ప్రసిద్ధమవుతుంది. మకర సంక్రాంతి పర్వదినాలలో నువ్వు భూలోకానికి వచ్చి నీ ప్రజల్ని ఆనందంగా చూసుకుంటావు. నీ రాకకు ఆనంద గౌరవ సూచకంగా ప్రజలు తమ లోగిళ్లలో ముంగిళ్లలో రంగురంగుల రంగవల్లులు అలంకరించి నీకు స్వాగతం పలుకుతారు.
1: ధన్యుని స్వామి.
0: బలి, నీ జీవితం లోకానికి గుణపాఠంగా నిలుస్తుంది. భౌతిక సుఖభోగ లాలస ప్రధానమైన ఐశ్వర్య సంపాదన మీ రక్ష సంస్కృతి నాగరికతల లక్ష్యం. ఇక్కడ ఆధ్యాత్మిక మానవీయ స్పందనలకు, మారణాయుధాలకు, వికృత భావాలకు ఉన్న ప్రాధాన్యం నిత్య సత్యాలకు, నియమనిష్టలకు లేదు. అందుకే నువ్వు రక్కసి ధనం, రక్కసి అధికారం మాయలో పడి నీ లోక పరిధిని అతిక్రమించావు. నీవలి ప్రకృతికి విరుద్ధంగా సంచరించి ప్రవర్తించే మనిషి ఎవరైనా, ఎంతటి వాడైనా పాతాళానికి పతనమై తీరుతాడని నీ జీవిత కథ హెచ్చరిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక మానవతామృతం నిండిన సనాతన ధర్మం ఆచరించేట్టు మనిషి మార్గదర్శనం చేస్తూ ఉంటుంది. కేవలం భౌతికవాద విశృంఖలత్వం వద్దు. అలాగే కేవలం ఆధ్యాత్మికవాద అకర్ణమ్యత వద్దు. భౌతిక ఆధ్యాత్మిక తత్వ సమ్మేళనమైన జీవన విధానం అందరికీ అనుసరణీయం. వామనావతారంలో త్రివిక్రమ సందేశం ఇదే.
1: ధన్యోస్మి మహానుభావ. తాతగారు మంగళాశాసనం పలకపోతున్నారు. భక్త వత్సల, నారాయణమూర్తి, నా తండ్రి కారణంగా ఆనాడు నరసింహాతారంలో దర్శనమిచ్చావు. నా మనవడు పరికారకుడుగా ఈనాడు వామన త్రివిక్రమ రూపంలో కనుల పండుగ చేశావు. ఒక జన్మలో 2 అవతారాలు చూసి అదృష్టం నాకు కలిగించావు. నీ స్మరణం, నీ దర్శనం అందరికీ శ్రేయదాయకం. ఈ మానవాళిని ఎప్పుడూ ఆశీర్వదిస్తూ ఉంటున్నా స్వామి. ఇంతకన్నా నిన్ను ఏమి కోరగలను.

వామనుడు నాటకం విన్నారు. రచన శ్రీ పురాణపండ రంగనాథ్, నిర్వహణ శ్రీ ఏబి ఆనంద్, పర్యవేక్షణ శ్రీ డిబి రాజేంద్ర ప్రసాద్. ఇందులో వామనుడు నీలంరాజు హరిత, ప్రహ్లాదుడు శ్రీ ఏ శివరామరెడ్డి, శుక్రుడు శ్రీ ముసులూరు రత్నబోస్, బలి శ్రీ ఏబి ఆనంద్, వింధ్యావళి శ్రీమతి వై రాజకుమారి, బాణుడు శ్రీ ఎంఈఎస్ వర్మ, విప్రచిత్తు డాక్టర్ ఎస్వి సుబ్బరాజు, అదితి శ్రీమతి ఏ లక్ష్మీ బిందు, కశ్యపుడు శ్రీ ఎన్ వాసుదేవరావు, ఇంద్రుడు శ్రీ కొప్పుల అశోకానంద్, విష్ణువు శ్రీ సిహెచ్ హేమాద్రి, బృహస్పతి శ్రీ మండూరి వెంకట్రావు, సముద్రుడు శ్రీ జె సంజీవరావు, అగ్ని శ్రీ వివి స్వామి, ఋషులు శ్రీ కె దేవదాస్, శ్రీ బి వెంకటేశ్వర్లు, శ్రీ డేవిడ్ రాజు, దౌవారికుడు శ్రీ పసుపులేటి కృష్ణ, సాంకేతిక సహకారం శ్రీ ఏ మురళీకృష్ణ, వాద్య సహకారం శ్రీమతి బివి దుర్గా భవాని, శ్రీతులు ఎస్ జగన్మోహన్ రావు, కెవి కృష్ణ, పికె మల్లికార్జున శర్మ, పి సుబ్రహ్మణ్యేశ్వరరావు. ఈ నాటకం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం సాయంత్రం 4 గంటలు. ఈ పూట ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, ఇంకా డిఎఫ్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై మా సాయంత్ర ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు మరి, నమస్కారం.

ఆకాశవాణి వార్తల ముఖ్య అంశాలు. తమిళనాడులో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెన్నై మెట్రో రెండో దశలో భాగంగా 4,900 కోట్లతో చేపట్టిన పూందమల్లి వడపల్లని కారిడార్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో కలిసి మెట్రో రైల్లో ప్రయాణించారు. అలాగే 13,000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గోవాలో కొనసాగుతున్న గోయ్ రాకోన్ యాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోవాకు బయలుదేరారు. సాయంత్రం చీప్టన్స్ స్మారకం నుంచి కున్కోలిం బస్టాండ్ వరకు నిర్వహించనున్న భారీ పాదయాత్రలో పాల్గొననున్నారు. ఎల్నినో నేపథ్యంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు రెండో పంట సాగు చేయకుండా ప్రభుత్వానికి సహకరించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. పరిస్థితులను రైతులు అర్థం చేసుకోవాలని కోరారు. నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారు భక్తులకు శైలపుత్రి అవతారంలో దర్శనమిచ్చారు. వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ ఉదయం అమ్మవారికి పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. సాయంత్రం బాలా త్రిపుర సుందరిగా అలంకరించనున్నారు. భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన స్మృతి మంధానా యునెస్కి సెలబ్రిటీ సలహాదారుగా నియమితులయ్యారు. బాలికలకు సమాన అవకాశాలు, వారి ఆరోగ్యం, సంక్షేమం విషయంలో యునిసెఫ్తో కలిసి స్మృతి పనిచేయనుంది. సౌదీ అరేబియాలోని రియాద్లో ఉన్న కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై హౌతీలు జరిపిన దాడిని ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరెస్ పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ దాడిలో 12 మంది మరణించగా మరో 309 మంది గాయపడ్డారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ T20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో 7 గంటలకు ప్రారంభమవుతుంది. 5 మ్యాచ్ల ఈ సిరీస్లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @ANews_Hyderabad ఫాలో అవ్వండి. ANews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 5 గంటలకు మరిన్ని వింటారు.

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మయం. సో ఫ్రెండ్స్, మనం వచ్చేసాము మరి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ తెలుసుకునే సెగ్మెంట్లోకి. సో మరి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా విశేషాలన్నీ తెలుసుకుందాము. సో చాలా లైన్ అప్ ఉన్నాయి మీకోసం. అంతకంటే ముందు సూపర్ సాంగ్ సిద్ధంగా ఉంది, ఫ్రమ్ ద మూవీ యముడు నుంచి వచ్చేస్తుంది. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మయం.

FM Rainbow 101.9.

सब कुछ खामोश हो जाता।

0: मैं हूँ जॉन अब्राहम। मैं तो यही कहूंगा कि धूम में भी मैंने हेलमेट पहनी थी। जितने पेरेंट्स हैं, जितने यंगस्टर्स हैं, जो भी सुन रहे हैं, ऑलवेज वेयर अ हेलमेट। हेलमेट बहुत ही जरूरी है। मैं अपने यंगस्टर्स को ये भी कहना चाहता हूँ कि मैं बाइक्स को रेसिंग ट्रैक पे लेके जाता हूँ, नॉर्मल रोड्स पे ऐसे नहीं चलाता हूँ। काफी यंगस्टर्स बहुत फास्ट बाइक चलाते हैं बिना हेलमेट। तो मैंने एक यंगस्टर को साइड में लाके मैंने कहा कि तुम हेलमेट क्यों नहीं पहनते हो, लड़कियों को दिखाना चाहते हो, राइट? तो मैंने कहा हाँ। तो मैंने कहा तो इतना तेज क्यों चलाते हो, कौन देखेगा तुम्हें, राइट नाउ यू आर एन इडियट, आराम से चलाओ। और मैंने कहा कि जो कूल कोशंट है ना, वो हेलमेट पहन के आराम से चलाओ, बिना हेलमेट के मत चलाओ।
1: कूल बनिए, फूल नहीं, हीरो ही पहनते हैं हेलमेट। बेहतर जिंदगी के लिए ये था हमारा छोटा सा प्रयास।
2: ఆకాశవాణి నిలయంలో సమయం 5 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ముఖ్యాంశాలు వింటారు.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 5 గంటలు దాటి 10 సెకండ్లు. శ్రోతలు అభిరుచి వింటారు. అభిరుచిలో ముందుగా వినబోయే పాట చిత్రం అల్లరి పిల్లలు. ఈ సినిమాలోని పాటను మాకోసం వినిపించండి అని కోరుతున్న శ్రోతలు, రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామం నుండి గంగాధర శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న, మనస్విని, మహిత, చంద్రయ్య, మల్లవ్వ, నరేష్, లావణ్య, మనస్విని, రేవంత్, వరలక్ష్మి, సంతోష్, దివ్య, శ్రీధన్య, వేదశ్రీ, విక్రమాదిత్య, వీరందరి కోరికపై అల్లరి పిల్లలు సినిమాలోని

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఏందక్కో మొబైల్లో గంతగనం ఎదుకుతున్నావు?
2: గదే తమ్ముడు, దసరా దీపావళి షాపింగ్ కి మంచి ఆఫర్లు యాడ దొరుకుతాయని ఎదుకుతున్నా.
1: గట్లనా, ఆకాశవాణి నిజామాబాద్ లో ఒక యాడ్ బుక్ చేసుకుంటే 2 యాడ్లు ఫ్రీ ఇస్తారంట.
2: గట్లనా?
1: అవుమల్లా, యాడ్ బుక్ చేసుకోవడానికి 9490407880 నంబర్ కి ఇప్పుడే వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి.
2: విన్నారు కదా, ఇదే పండుగ చేసుకోండి.
3: నంబర్ మళ్ళోసారి 9490407880. సమజ్ అయింది కదా?
4: శ్రోతలు వింటున్నారు 103.2 MHz పై, ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ ద్వారా అభిరుచి వింటున్నారు. అభిరుచిలో ఇప్పుడు వినబోయే పాట చిత్రం శుభాకాంక్షలు. ఈ సినిమాలోని పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి మండలం పడకల గ్రామం నుండి గంగాధర్, చంద్రకాంత్, కోటేశ్వర్, పద్మ, ప్రమీల, అనన్య, సుదీప్తి, అనుష్క, లతా.

0: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్
1: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్టోటాపికల్ ఫాకల్ సర్జన్
0: తేజ హాస్పిటల్ దగ్గర ద్వారకా నగర్ నిజామాబాద్
1: సెల్ 8639345694
0: ప్రతి గురువారం ఉచిత ఓపీ
1: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఈహెచ్ఎస్ క్యాష్ లెస్ సౌకర్యం కలదు

నుంచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 మెగాహెర్ట్స్ పై తప్పక వినండి అభిరుచి.

మీరు వింటున్న ఈ పాట చిత్రం యమగోళ. ఈ పాటను కోరుకున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది నుండి శ్రీరామ వసంత, భారతి, లాస్య, సాస్విక, శ్రీరామ హనుమాన్లు, హరీష్, అరుణ్, అజయ్, ఆర్థిక్ చారి, శ్రీకాంత్ చారి, మంచోళ్ళ శ్రీనివాస్ చారి, మంచోళ్ళ సన్నీచారి వీరందరి కోరికపై ఈ పాట.

కళలన్నీ ఒకటే నని ఆడవి అందాల సురభామిని. ఊర్వశి అపురూప సౌందర్య రాశి ఏడి నీ నయన మనోహర నవద సలాస్యం, ఏడి నీ త్రిభువన మోహన రూప విలాసం.

0: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490404780. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట.
2: 24 గంటలు అత్యవసర సేవలు.
1: ఎన్ఏబిహెచ్ గుర్తింపు.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఏందక్కో మొబైల్ లో గంతగానం ఎదుకుతున్నావు?
4: గదే తమ్ముడు, దసరా దీపావళి షాపింగ్ కి మంచి ఆఫర్లు యాడ దొరుకుతాయని ఎదుకుతున్నా.
3: గట్లనా? ఆకాశవాణి నిజామాబాద్ లో ఒక యాడ్ బుక్ చేసుకుంటే 2 యాడ్లు ఫ్రీగా ఇస్తారంట.
4: గట్లనా?
3: అవుమల్లా, యాడ్ బుక్ చేసుకోవడానికి 9490407880 నెంబర్ కి ఇప్పుడే వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి.
4: విన్నారు కదా, ఇది పండుగ చేసుకోండి.
5: నంబర్ మళ్ళోసారి 9490407880. సమజా అయింది కదా.
6: శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. అభిరుచిలో ఇప్పుడు వినబోయే పాట సుఖదుఖాలు సినిమాలోనిది. ఈ సినిమాలోని పాటను కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, పారిపల్లి శ్రీశాంక్, జోగ అద్వైత్, దాసర్ రాజేశ్వర్, లలిత, అక్షర, బండి శివాజీ, చంద్రకళ, సహస్ర, జోగ నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, బాస నరేందర్, శ్యామల, భారతి, గుజ్జేటి ఆనంద్, సరోజిని, శ్రీనిక, బండి కిషోర్, హరిప్రియ వీరందరి కోరికపై ఈ పాట.

0: తొమ్మిది రోజుల బతుకమ్మ సంబరాల సందర్భంగా ప్రతిరోజు ఉదయం 9:05 పూలసింగుడి బతుకమ్మ సందడి శ్రోతల అభిప్రాయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. వినండి మీ ఆకాశవాణి 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో పూలసింగుడి బతుకమ్మ సందడి ప్రత్యేక కార్యక్రమం.
1: అభిరుచిలో చివరగా వినబోయే పాట చిత్రం బంగారు బుల్లోడు. ఈ సినిమాలోని పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్.

మీరింతవరకు అభిరుచి విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. శ్రోతలు ఇప్పుడు కొన్ని జానపద గీతాలు వింటారు.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ ఎడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో
1: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి.
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్
1: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్ కలిల్వాడి నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.
3: కాలేజ్ ఫీజు ఎక్కువ.
4: అమలు
3: గుర్తుందా, బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
4: 2 ఏళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు. అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు.
5: అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి. ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా
3: ఎక్కడికి?
5: అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయింది.
3: ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.
6: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: స్వామి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
1: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.
3: ప్రయాణికులకు ముఖ్య గమనిక, ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
4: ఆర్బీఐ అంటోంది ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.
5: శ్రీరాంపురంగట్లా నడుమా బండి ఓ

మీరింతవరకు జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. శ్రోతలు ఇప్పుడు సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా వినండి అర్జున్ సినిమాలోని ఈ పాట.

0: ఏందక్కో మొబైల్లో గంట గన వెతుకుతున్నావు?
1: గదే తమ్ముడు, దసరా దీపావళి షాపింగ్ కి మంచి ఆఫర్లు యాడ దొరుకుతాయని వెతుకుతున్నా.
0: గట్లనా? ఆకాశవాణి నిజామాబాద్ లో ఒక యాడ్ బుక్ చేసుకుంటే 2 యాడ్లు ఫ్రీగా ఇస్తారంట.
1: గట్లనా?
0: అవుమల్లా, యాడ్ బుక్ చేసుకోవడానికి 9490407880 నెంబర్ కి ఇప్పుడే వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి.
1: విన్నారు కదా, ఇదే పండుగ చేసుకోండి.
2: నంబర్ మళ్ళోసారి 9490407880. సమజ్ అయింది కదా?
3: శ్రోతలకు గమనిక. ఈ నెల 12వ తేదీ సోమవారం ఉదయం, అంటే రేపు ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. మరో గమనిక. ఈ నెల 12వ తేదీ సోమవారం ఉదయం, అంటే రేపు ఉదయం 8:00 బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-4506. ట్యూన్ చేయండి FM 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్.
1: శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 12వ తేదీ సోమవారం ఉదయం 8:15 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ల మార్పిడి గురించి ప్రముఖ ఆర్థోపెడిక్ ట్రామా కేర్ సర్జన్ డాక్టర్ రాఘవేంద్ర చిద్రావార్ గారు తగిన సలహాలు సూచనలు ఇస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు వింటున్నారు సినీ రంజనీ కార్యక్రమం. ఇప్పుడు వినండి ముత్యాల ముగ్గు సినిమాలోని ఈ పాట.

శ్రోతలు, ఈరోజు రాత్రి 8 గంటలకు అభిరుచి కార్యక్రమంలో మీరు కోరుకున్న సినిమా పాటలు వింటారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: నేను ఇక్కడే ఉన్నా.
2: మీకోసం కాదు దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
1: బుర్రని చార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నన్ను ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
2: అంటే మోసాలకి చెప్పే బాయ్ బాయ్.
3: ఆర్బీఐ అంటుంది
1: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అక్క పెద్ద మృణాలిని. ముందుగా ముఖ్యాంశాలు. విద్యారంగంలో సాంకేతిక పరిజ్ఞానం కీలక మార్పులు తీసుకొస్తోందని, ఏఐ ఆధారిత పరిష్కారాలు విద్యార్థుల అభ్యాస ప్రక్రియను మెరుగుపరుస్తాయని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. క్యాన్సర్పై సమిష్టి పోరాటంతోనే విజయం సాధ్యమని మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ కి ఢిల్లీలో ఒక న్యాయం, తెలంగాణలో బీజేపీకి మరో న్యాయమా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగుతోంది, నైరుతి ఋతుపవనాలు బలహీనంగా ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోవా బయలుదేరి వెళ్లారు. గోవా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతున్న గోయ్ రాకోన్ యాత్రలో ఆయన ఈ సాయంత్రం పాల్గొనున్నారు. చీప్టెంప్స్ స్మారకం నుంచి కుంకోలిం బస్టాండ్ వరకు సాగే పాదయాత్రలో పాల్గొని అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాత్రి గోవా నుంచి ఢిల్లీకి చేరుకుంటారు. విద్యారంగంలో సాంకేతిక పరిజ్ఞానం కీలక మార్పులు తీసుకొస్తోందని, ఏఐ ఆధారిత పరిష్కారాలు విద్యార్థుల అభ్యాస ప్రక్రియను మెరుగుపరుస్తాయని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. ఎడ్యూటెక్ 2025 సర్వే ప్రకారం ఎడ్యుకేషన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్న పిల్లల్లో 77% మంది ప్రాక్టీస్ లెర్నింగ్ కోసం వినియోగిస్తున్నారని చెప్పారు. సంప్రదాయ విద్యా విధానాలకు సాంకేతికతను జోడిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని, విద్యాసంస్థల సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు అందుబాటులోకి రావాలని సూచించారు. ఈరోజు హైదరాబాద్లో బ్రిలియన్స్ ఏఐ సాఫ్ట్వేర్ సూట్ను మంత్రి ప్రారంభించారు. క్యాన్సర్పై సమిష్టి పోరాటంతోనే విజయం సాధ్యమని మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ అన్నారు. గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన క్యాన్సర్ రన్ను వారు జెండా ఊపి ప్రారంభించారు. క్యాన్సర్పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు ప్రాముఖ్యతను తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఈ సందర్భంగా మంత్రులు పేర్కొన్నారు. కాంగ్రెస్ కి ఢిల్లీలో ఒక న్యాయం, తెలంగాణలో బీజేపీకి మరో న్యాయమా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ద్వంద్వ విధానాలపై ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ నేతల ధర్నాలు, నిరసనలకు పోలీసులు అవకాశం కల్పించారని, రాహుల్ గాంధీ స్వేచ్ఛగా సభలు నిర్వహిస్తున్నా అడ్డుకోలేదని గుర్తు చేశారు. కానీ తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సహా నేతలను పదే పదే గృహ నిర్బంధం చేస్తున్నారని ఆరోపించారు. దక్షిణాఫ్రికా పర్యటనను ముగించుకుని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి

0: సీతక్క ఈరోజు హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కాంగ్రెస్ శ్రేణులు, ములుగు జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అధ్యక్షతన హైదరాబాద్లో రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ముఖ్య సమావేశం జరిగింది. ప్రజలచ్చే ఎన్నికైన ప్రభుత్వ అధినేతగా, ముఖ్యమంత్రిగా, అనంతరం ప్రధానిగా నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నేతలు ఆయనకు అభినందనలు తెలిపారు. మోదీ అనుసరిస్తున్న నాగరిక్ దేవోభవ సూత్రాన్ని కొనియాడారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ సహా పలువురు ఎంపీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. కరీంనగర్ శ్రీ మహాశక్తి ఆలయంలో విజయదశమి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఆరంభమయ్యాయి. నవరాత్రుల తొలి రోజున అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో దర్శనమిస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా హైదరాబాద్ గన్ ఫౌండరీలో నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంపును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. గడిచిన 25 ఏళ్లుగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రధాని నరేంద్ర మోదీ నిస్వార్థంగా దేశానికి సేవ చేస్తున్నారని ఆయన అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. ఓటు హక్కు కోల్పోయిన బాధితులను ఆధారాలతో సహా తీసుకొస్తానని, అందుకు తేదీ సమయం చెప్పాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా సవరణపై జరుగుతున్న ఆందోళనను తప్పుబడుతూ ఓటు కోల్పోయిన వారెవరైనా ఉన్నారా అని రామచంద్రరావు ప్రశ్నించడం సరికాదన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటును గతంలో వ్యతిరేకించిన నాయకులే నేడు ఆవిర్భావ దినోత్సవాలు జరుపుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ విమర్శించారు. జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ,
1: తమ ఉనికిని కోల్పోయిన ఈ జిల్లాలో తమ ఉనికిని మళ్లీ ప్రభావాన్ని చూపేటువంటి ప్రయత్నంలో భాగంగానే మేము భావిస్తా ఉన్నాం. ఆవిర్భావ దినోత్సవం పేరిట 10 సంవత్సరాలు పూర్తవుతుందని, దశాబ్ది ఉత్సవాలు అనేటువంటి ఒక పేరిట బీఆర్ఎస్ ఈరోజు చేస్తున్నటువంటి నాటకాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు గమనించమని సందర్భంగా కోరుతా ఉన్నాం.
0: రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగుతోంది. నైరుతి ఋతుపవనాలు బలహీనంగా ఉన్నాయని, వాటి ఉపసంహరణ రేఖ తాండూరు, వికారాబాద్, హైదరాబాద్, జనగాం, భూపాలపల్లి మీదుగా కొనసాగుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది. మహబూబ్నగర్లో అత్యధికంగా 37 డిగ్రీల సెల్సియస్, పటాన్చెరులో అత్యల్పంగా 17.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హనుమకొండలోని చారిత్రక శ్రీ హనుమద్గిరి పద్మాక్షిదేవి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవారి మూలమూర్తికి 21 కలశాలతో అభిషేకం నిర్వహించారు. శైలపుత్రి అలంకారంలో అమ్మవారి ఈరోజు భక్తులకు దర్శనమిచ్చారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, నీలిమ దంపతులు ఉత్సవాలను ప్రారంభించగా వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద కుటుంబ సమేతంగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీ నేరాల నియంత్రణ, అటవీ సంపద సంరక్షణకు ఫారెస్ట్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్ తెలిపారు. అక్రమ కార్యకలాపాలను అరికట్టడంతో పాటు అటవీ సంబంధిత ఫిర్యాదులు, సమాచారాన్ని సత్వరమే అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందన్నారు. జనగాం జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు జనగాం శాసనసభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పడి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా ఉద్యమ సాధన కమిటీ వివిధ సంఘాల ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళులర్పించి ఉద్యమకారులను ఘనంగా సన్మానించారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని సైదాపూర్ గ్రామ పంచాయతీ టీబీ ముక్త్ గ్రామ పంచాయతీగా ఎంపిక కావడంపై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్ రాధికా రామ్గౌడ్ సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. మహబూబాబాద్ జిల్లాలో వానాకాలం 2026 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సన్న రకాల వడ్లను గుర్తించేందుకు సాంకేతిక నిపుణుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలో మొత్తం 230 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు నిర్ణయించగా వీటిలో 199 కేంద్రాలను సన్న రకాల ధాన్యం కొనుగోలుకు కేటాయించారు.

0: ఇట్లు పేర్కొన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ క్రీడా పాఠశాలలో 2 రోజుల పాటు ఆసిఫాబాద్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బీజేపీ నాయకుడు కోవా విజయ్ నేతృత్వంలో జరిగే 12వ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2026ను ఎంపీ గడం నగేష్, జిల్లా కలెక్టర్ హరిత ప్రారంభించారు. దసరా పండుగ సందర్భంగా నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. ప్రజల ఇళ్ల నుంచి బయటికి వెళ్లే ముందు తలుపులు కిటికీలకు పటిష్టమైన తాళాలు వేయాలని, వెనక తలుపులు బాల్కనీలను కూడా తనిఖీ చేసుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: నేను ఇక్కడే ఉన్నా.
2: నీ కోసం కాదు, దీని కోసం మొబైల్ చార్జ్ చేయాలి.
1: బుర్రని చార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
2: అంటే మోసాలకి చెప్పే బై బై.
3: ఆర్బీఐ అంటుంది
1: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
4: ముఖ్య వార్తాః ప్రధానమంత్రి అద్య తమిళనాడు రాజ్యే 3,10,000 కోట్యధిక రూప్యకాణాం నైకాసాం వికాస పరియోజనానాం శుభారంభం అకరోత్. అత్రావసరె తేనోక్తం యత్ ఇమాః పరియోజనాః సంపర్క వ్యవస్థాం వృత్తేః అవసరాంచ జనయిష్యంతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవోచత్ యత్ సంప్రతి సంపూర్ణ విశ్వం ఉదీయమానానాం నూతనాహ్వానానాం నివారణాయ సమాధానాని అన్విషతి. ఏతేషాం సమాధాన ప్రదానాయ భారతస్య యువసు పర్యాప్త ప్రతిభా వర్తతే. సర్వోచ్చ న్యాయాలయేన అధికారిభ్యః శాంతిపూర్ణరీత్యా ఏకత్రితానాం జనానాం అవైధ నిగడనం వారయితుం, సామాన్యం ఆవాగమనం సంచాలితుం, నిర్బాధ అంతర్జాలం చ సునిశ్చేతుం నిర్దిష్టం. నేపాలస్య గోరఖా జనపదె బూఢీ గండకీ నద్యాం జలవృద్ధి కారణేన ప్రభావితాః 55 జనాః సముద్ధారితాః. అపి చ భారత వెస్టిండీస్ దళయోః తృతీయా 20-20 స్పర్ధా అద్య ఇందోర నగరే ఆయోజ్యతే. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య చెన్నై నగరే భారతీయ ప్రౌద్యోగికీ సంస్థానస్య ప్రాంగణే ఆయోజితే భవ్య సమారోహే తమిళనాడు రాజ్యాయ 3,10,000 కోటి రూప్యకాణాం వివిధానాం వికాస పరియోజనానాం ఉద్ఘాటనం శిలాన్యాసం చ కృతవాన్. ఏతాసు పరియోజనాసు మార్గరేల పరివహనం, పత్తన మూలభూత సంరచన, పెట్రోలియం క్షేత్రం అథ వైజ్ఞానికానుసంధాన ప్రకల్పాః సమ్మిళితాః సంతి. అత్ర 7,00,000 కోటి రూప్యకాణాం రాష్ట్రీయ రాజమార్గ కార్యాణి, చెన్నై పత్తన వికాస పరియోజనాః, అమృత భారత స్థానక యోజనాయాః అంతర్గతం రైల్ స్థానకానాం నవీకరణం చ ముఖ్యమంగమస్తి. అత్రావసరె తమిళనాడు రాజ్యస్య ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయః అపి ఉపస్థితః ఆసీత్. సభాం సంబోధయతా ప్రధానమంత్రిణా అయం దివసః ఐతిహాసికావసరత్వేన వర్ణితః.
5: This is a historic day for Tamil Nadu. Today's program involves projects worth 13,000 crore rupees. We are inaugurating many completed projects and laying foundations for new ones. Some will make daily travel easier. Others will strengthen industry and trade. Together, they will create jobs for young people across Tamil Nadu. I congratulate the people of the state on this occasion.
4: సహ అవోచత్ యత్ ఏతైః పదక్రమైః సంపర్క వ్యవస్థా సుదృఢా భవిష్యతి. ఉద్యోగ వ్యాపారయోః విస్తారః సంపత్స్యతే, రాజ్యస్య యువభ్యశ్చ నూతనాః ఉద్యమావసరాః సృజ్యంతే. జనసేవాయాం స్వకీయ యాత్రాం సంస్మరన్ శ్రీమోదినా ఉక్తం యత్ సర్వకార ప్రముఖత్వేన సహ 25 వర్షాణి సంపూరితవాన్. యతః 1,000,000 వర్షస్య అక్టోబర్ మాసే గుజరాత్ రాజ్యస్య ముఖ్యమంత్రిత్వేన శపథగ్రహణాత్ ఆరభ్య ప్రధానమంత్రిత్వ పర్యంతం ఇయం యాత్రా అవిరతం ప్రచలతి. సహ ప్రత్యపాదయత్ యత్ భారతస్య ప్రగతిః స్వకీయాయాః సమృద్ధ సాంస్కృతిక న్యాసాత్, వైజ్ఞానిక ఉపలబ్ధిభ్యః ఆధునిక మూలభూత సంరచనాయాశ్చ శక్తిం గృహణాతి. ప్రధానమంత్రి ఐఐటి మద్రాస్.

0: विंशति प्रतिविंशतिः क्रिकेट स्पर्धा मालिकायाः तृतीया क्रीडा अद्य इन्दौर नगरे आयोज्यते। भारतीय समयानुसारेण इयं स्पर्धा रात्रौ 7 वादने आरप्स्यते। इतः पूर्वं दलद्वयं श्रृंखलायां साम्यत्वं संधत्ते। इति वार्ताः।
1: आकाशवाणी निजामाबाद केंद्रम ఇప్పుడు సమయం 6:30 దాటి 10 సెకండ్లు. శ్రోతలు సమాచార దర్శిని ఇంకా ప్రబోధగీతం వింటారు. సమాచార దర్శిని వినే ముందు ఈ వాణిజ్య ప్రకటన.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సమాచార దర్శిని. సైబర్ మోసాలకు సంబంధించి ఎటువంటి సందేహాలకైనా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ను లేదా cybercrime.gov.in వెబ్సైట్ను సంప్రదించవలసిందిగా పోలీస్ కార్యాలయం నుండి సిపిఆర్ఓ గారు తెలియజేస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా ఊరికి వెళ్ళేవారు తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలి అని పోలీస్ కమిషనర్ వెల్లడిస్తున్నారు. దసరా పండుగ సెలవులకు వెళ్ళేవారు ఇప్పుడు తెలియజేసేటువంటి నిబంధనలు తప్పక పాటించవలసి ఉంటుంది. తాళం వేసి ఊరు వెళ్లే ముందు మీ సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం అందించడం, పోలీస్ శాఖ వారికి అనుమానితులు సమాచారం అందించి దొంగతనాల నివారణకు సహకరించండి, ప్రత్యేకంగా మీ చుట్టుప్రక్కల వారి ల్యాండ్ ఫోన్ నెంబర్, సెల్ ఫోన్ నెంబర్లు మీ దగ్గర ఉంచుకోగలరు, మీరు బయటకు వెళ్తున్న సంగతి వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దు, ప్రయాణం పూర్తయ్యాక ఇంటికి వచ్చిన తర్వాత మాత్రమే ఫోటోలు సమాచారం షేర్ చేసుకోండి, ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వదలుచుకునేవారు మీ సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించండి లేదా డయల్ 112 నంబర్ను సద్వినియోగం చేసుకోవాలని పోలీస్ పిఆర్ఓ పోలీస్ కార్యాలయం నిజామాబాద్ వారు తెలియజేస్తున్నారు. సమాచార దర్శిని విన్నారు. ఇప్పుడు వినండి ప్రబోధ గీతం.

ప్రబోధ గీతం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సినీ రంజని శ్రోతలు తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా వినండి దేవుళ్ళు సినిమాలోని ఈ పాట.

0: ఏందక్కో మొబైల్లో గంటగానం వెతుకుతున్నావు?
1: గదే తమ్ముడు, దసరా దీపావళి షాపింగ్ కి మంచి ఆఫర్లు యాడ దొరుకుతాయని వెతుకుతున్నా.
0: గట్లనా? ఆకాశవాణి నిజామాబాద్ లో ఒక యాడ్ బుక్ చేసుకుంటే 2 యాడ్లు ఫ్రీగా ఇస్తారంట.
1: గట్లనా?
0: అవుమల్లా, యాడ్ బుక్ చేసుకోవడానికి 9490407880 నంబర్ కి ఇప్పుడే వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి.
1: విన్నారు కదా, ఇది పండుగ చేసుకోండి.
2: నంబర్ మళ్ళీసారి 9490407880. సమజ్ అయింది కదా?
3: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462240066. ట్యూన్ చేయండి FM 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్.

మీరింతవరకు సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6

అందరికీ నమస్కారం. నేను డాక్టర్ నీరుడు హారిక, అసిస్టెంట్ ప్రొఫెసర్గా కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్ పెబ్బేర్లో పనిచేస్తున్నాను. ఆక్వాపోనిక్స్ విధానంలో చేపల పెంపకం ఎలా? ఆక్వాపోనిక్స్ అనేది చేపల పెంపకం మరియు మొక్కల పెంపకాన్ని ఒకే వ్యవస్థలో కలిపి చేసే విధానం. ఇందులో తక్కువ నీరు, తక్కువ స్థలము మరియు తక్కువ వనరులతో చేపలతో పాటు కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలను కూడా పెంచుకోవచ్చు. ముఖ్యంగా ఇది ఎందుకు జరుగుతుంది అని అంటే, నేల అవసరం లేకుండా నీటి ఆధారంగా పెరిగే మొక్కలను పెంచడంలో ఈ వ్యవస్థ అనేది తోడ్పడుతుంది. చేపలను ట్యాంకులలో పెంచుతూ ఉంటాము. చేపలకే అవసరమైన ఆహారం వేసినప్పుడు చేపలు ఆహారాన్ని తిన్న తర్వాత వ్యర్థాలని బయటికి వదులుతూ ఉంటాయి. ఈ వ్యర్థాలని వదిలిన తర్వాత ఏదైతే నీరు ఉంటుందో అది కలుషితం జరిగే అవకాశం ఉంటుంది. మనకి నార్మల్ ఆక్వాకల్చర్ సిస్టమ్స్లలో ఈ వాటర్ అనేది ఎప్పుడు బయటికి పంపించి కొత్త నీటిని వాడుతూ ఉంటాము. బట్ ఈ ఆక్వాపోనిక్స్ విధానంలో చేపలు తిన్న తర్వాత వ్యర్థాలను రిలీజ్ చేస్తాయి, వదిలిన తర్వాత ఈ వాటర్ అనేది మళ్ళీ తిరిగి దీన్ని వాడుకునే వ్యవస్థలో భాగంగా నీటిలోని పోషకాలు ఏదైతే విడుదలవుతున్నాయో అవి మొక్కల పెరుగుదలకి మనము వాడుకోవచ్చు. ఈ పోషకాలు అనేది నేరుగా ఒక సహజ వనరుగా ఉపయోగపడుతుంది. అండ్ మనం ఇప్పుడు ఎక్కువగా ఆర్గానిక్ ఫుడ్ తినడంలో ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం కాబట్టి ఆక్వాపోనిక్స్ విధానంలో వ్యవసాయం చేయడం అనేది కూడా ఒక రకంగా ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్షన్ అని కూడా చెప్పుకోవచ్చు. సో దీంట్లో చేపలు వ్యర్థాన్ని నీటిలోకి వదిలిన తర్వాత ఆ వ్యర్థాల నుంచి వచ్చేటువంటి పోషకాలు అనేవి మొక్కలు అనేవి తీసుకుంటాయి. ఈ మొక్కలు ఆ వ్యర్థాన్ని వ్యర్థపడినటువంటి నీటిని శుభ్రపరిచిన తర్వాత ఆ నీరు అనేది మళ్ళీ చేపల పెంపకానికి తిరిగి ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఇందులో మనకి రెండు ప్రధాన వ్యవస్థలు ఉంటాయి, రెండు భాగాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి వచ్చి ఆక్వాకల్చర్ భాగము, ఇంకొకటి హైడ్రోపోనిక్ భాగము. ఆక్వాకల్చర్ భాగంలో చేపలను మనం పెంచుకుంటాము, హైడ్రోపోనిక్ భాగంలో మనం మొక్కల్ని పెంచుకునే భాగము. ఇందులో మొక్కలు మనకు అవసరమైన మొక్కలన్నింటినీ కూడా ఇందులో పెంచుకుంటూ ఉంటాము. ఆక్వాపోనిక్స్లోని ముఖ్యమైన భాగాలు వచ్చి చేపల పెంపకం ట్యాంక్, ఇంకొకటి ఫిల్ట్రేషన్స్. సో ఎట్లా జరుగుతుంది ఫిల్ట్రేషన్ అనంటే, చేపలు వ్యర్థాలని బయటికి వదిలిన తర్వాత ఈ మెకానికల్ ఫిల్టరు, తర్వాత బయలాజికల్ ఫిల్టరు, ఈ ఫిల్టర్స్లలో అవి మొత్తము ఆ మలినాలన్నింటినీ తీసేస్తుంది. తర్వాత హైడ్రోపోనిక్ యూనిట్, ఎక్కడైతే మొక్కలు పెరుగుతాయో ఆ పెంచే భాగంలోకి ఫిల్టర్ అయిన వాటర్ అనేవి వెళ్తాయి. అక్కడ ఏదైతే నీటిలో కరిగి ఉన్న పోషకాలు అనేవి అన్ని కూడా మొక్కలు అనేవి తీసుకోవడం జరుగుతుంది. సో దీంట్లో మెయిన్గా మనకి నైట్రేట్లు అనేవి మొక్కల పెరుగుదలకి అండ్ ఇతర పోషకాలు అనేవి కూడా ఉపయోగపడతాయి. దాని తర్వాత ఏదైతే వాటర్లో నుంచి పోషకాలు అనేవి మొత్తము వెళ్ళిపోయిన తర్వాత, సో క్లీన్ అయిన వాటర్ కూడా మనకి సంపులోకి అనేది వెళ్తుంది. సంపులు ఏంటంటే వాటర్ అనేవి తాత్కాలికంగా కొద్ది సమయం వరకు నిల్వ చేయడం కోసం ఈ సంపును వాడుకుంటాము. ఈ సంపులో నుంచి మళ్ళీ నీరు అనేది తిరిగి చేపల ట్యాంక్లోకి మళ్ళీ ఒక పంపు ద్వారా మనము దీన్ని పంపిస్తూ ఉంటాము. సో ఇలా ఆక్వాపోనిక్స్లో వాటర్ అనేది నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. అండ్ ఆక్వాపోనిక్స్ విధానంలో ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఈ ప్రయోజనాలు వచ్చేసి మనకి నీటి పొదుపు. సో మొదటిగా వచ్చి ప్రయోజనాలలో ఆక్వాపోనిక్స్ వల్ల నీటి పొదుపు అనేది, నీటిని పదే పదే ఉపయోగించడం వల్ల సాధారణ వ్యవసాయం లేదా చేపల చెరువులలో పోలిస్తే నీటి వినియోగం అనేది చాలా తక్కువ అవుతుంది. తరువాత తక్కువ స్థలంలో ఎక్కువ ఉత్పత్తి సాధించడం. తక్కువ స్థలంలోనే చేపలు మరియు మొక్కలను కూడా పెంచవచ్చు కాబట్టి ఇంటి దగ్గర, పెరట్లలో అండ్ పట్టణ ప్రాంతాలలో

0: ఈ ఆక్వాపోనిక్స్ విధానంలో చేపలు మరియు మొక్కల పెంపకం అనేది చేసుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే మనకి తక్కువ స్థలంలో ఉత్పత్తి అనేది రెండు భాగాలుగా వస్తుంది. ఒకటి ఏమో మనకి చేపల నుంచి రావచ్చు, ఇంకొకటి మొక్కల నుంచి రావచ్చు. అండ్ రెండు రకాల ఉత్పత్తులు అనేవి కూడా వస్తున్నాయి కాబట్టి మనకి వచ్చే ఆదాయం అనేది కూడా రెండింతలు అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇంకొకటి చేపల వ్యర్థాల వినియోగం. సో చేపల నుంచి వచ్చేటువంటి వ్యర్థాలలో పోషకాలు ఉంటాయని చెప్పాను. పోషకాలు కూడా ఏమవుతాయంటే మొక్కలు తీసుకోవడం వల్ల ఈ మొక్కలకి ఎటువంటి బయట నుంచి రసాయనాలు అవసరం లేకుండా మొక్కలు అనేవి పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎక్కడ చూసుకున్నా మనకి మొక్కలు అనేవి కానీ కూరగాయలు అనేవి ఎక్కువ రసాయనాలు ఎరువులు వాడి వాటిని పెంచుతున్నారు. చేపలతో అనుసంధానించి మనం పెంచడం ద్వారా చేపల వ్యర్థాల నుండి వచ్చే పోషకాలు మొక్కలకి ఉపయోగపడడం వల్ల అదనపు ఎరువులు వేయడం అనేది కొంచెం తగ్గుతుంది. తరువాత కాలుష్యం తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మెయిన్గా నీరు అనేది వాడిన తర్వాత నీటిని ఏదైతే పాడైపోయిన నీరు అంటే చేపలు పెంచిన తర్వాత కాలుష్యం అయిపోయిన నీరుని మనము వ్యర్థాలని బయటికి పంపిస్తూ ఉంటాము. ఈ వ్యర్థాలు అనేవి బయటికి వెళ్లకుండా ఆ వ్యర్థాలలో ఉండేటువంటి పోషకాలని మొక్కలు తీసుకోవడం వల్ల ఆ నీరు అనేది అక్కడే సర్క్యులేట్ అవుతూ ఉంటుంది కాబట్టి కాలుష్యం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ సంవత్సరం పొడుగునా ఈ ఉత్పత్తి అనేది జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మనం చెరువులలో చేపలు పెంచుకోవాలి అని అంటే కొన్ని సందర్భాలలో నీరు ఉండకపోవడము, చెరువులు ఎండిపోవడము అలాంటివి జరుగుతూ ఉంటుంది. ఇట్లాంటి సిస్టమ్స్లలో మనము తక్కువ నీటితో ఎక్కువ ప్రొడక్షన్ అనేది చేయవచ్చు. సో సంవత్సరం పొడవునా కూడా ఉత్పత్తి జరిగే అవకాశం అనేది ఉంటుంది. ఇందులో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి రెండు రకాల పంటలు అనేవి కూడా ఎక్కువగా వస్తాయి. దీంతోపాటు కొన్ని పరిమితులు నష్టాలు కూడా ఉంటాయి. ఏంటి అని అంటే ప్రారంభ ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనము ఈ సిస్టమ్ని డెవలప్ చేసుకోవాలి అని అంటే ట్యాంకులు కానీ పైపులు కానీ ఫిల్టర్లు ఈ పరికరాలన్నింటినీ ఏర్పరచుకోవాలి అని అంటే మొదట కొంచెం ప్రారంభ ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి విద్యుత్ అవసరం. సో మీకు ఇక్కడ పంప్ అనేది తీసుకోవాలని చెప్పాను. ఈ పంప్ అనేది ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి నీటిని పంపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ పంపు వల్ల అది ఎప్పుడు నడుస్తూనే ఉండాలి. నిరంతరం నడవాలి అని అంటే విద్యుత్ అనేది కూడా అవసరం. సో దీనికి కొంచెము విద్యుత్ని ఎక్కువగా వాడుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో విద్యుత్ అవసరం అనేది ఎప్పుడు ఉండాలి. లేదు అని అంటే ఆల్టర్నేట్ గా మనము వేరే బ్యాకప్ సిస్టమ్స్ అయినా పెట్టుకుంటూ ఉండాలి. అండ్ ఇంకోటి వచ్చేసి ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానం అనేది చాలా అవసరం. ఎందుకు అనంటే చేపలు మొక్కలు బ్యాక్టీరియా వీటి మధ్య సమతుల్యతని సరిగ్గా నిర్వహించాలి. నిర్వహించకపోతే చేపలు మొక్కలు సరిగ్గా ఉండి బ్యాక్టీరియా మంచిగా పనిచేయలేకపోయిందనుకోండి అప్పుడు బ్యాక్టీరియా అనేది చేసే పని ఏదైతే ఉందో నైట్రిఫికేషన్ ప్రాసెస్ అనేది సరిగ్గా జరగకపోవడం వల్ల మనకి నైట్రేట్స్ అనేవి రిలీజ్ అవ్వవు. సో ఈ నైట్రేట్ రిలీజ్ అవ్వనప్పుడు మొక్కలకు అవసరమయ్యే పోషకాలు అనేవి కూడా దొరకవు. సో దాని ద్వారా ఏమవుతుంది మొక్కలు అనేది పెరుగుదల అనేది ఆగిపోతుంది. సో ఈ సిస్టంలో ఈ మూడిటి యొక్క కలయిక అనేది సమతుల్యత అనేది చాలా అవసరం. అండ్ నెక్స్ట్ వచ్చేసి పరికరాలు పనిచేయకపోతే సమస్య అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో మెయిన్గా చెప్పినట్టు పంప్. సో మనం వాటర్ని ఒక దశ నుంచి ఇంకో దశలోకి పంప్ చేస్తున్నాం కాబట్టి ఈ పంప్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఏరేషన్ వ్యవస్థ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఎట్లయితే జీవించడానికి ఆక్సిజన్ అవసరమో చేపలు కూడా నిరంతరం జీర్ణక్రియకి కానీ అవి బతికి ఉండడం కోసం ఏరేషన్ అనేది చాలా అవసరం. నీటిలో నీటి నాణ్యత అనేది చాలా ఇంపార్టెంట్. నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలి. సో ఇందులో ఏంటంటే వాటర్ క్వాలిటీ, వాటర్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో పిహెచ్ కానీ ఉష్ణోగ్రతలు కానీ ఎక్కువ ఉష్ణోగ్రత ఉందనుకోండి చేపలు అనేవి ఎక్కువగా చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ మొక్కలు కూడా ఎక్కువగా చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ అదేవిధంగా బ్యాక్టీరియా కూడా ఒక నియంత్రిత ఉష్ణోగ్రత దగ్గర మాత్రమే పనిచేస్తుంది. అండ్ పిహెచ్లో కూడా మొక్కలు ఒక నియంత్రిత పిహెచ్లో మాత్రమే అవి పోషకాలను తీసుకునే సామర్థ్యం అనేది ఉంటుంది. కాబట్టి ఈ మూడింటికి మధ్య ఎక్కువగా ఎప్పుడు రిలేషన్షిప్ అనేది ఎక్కువ మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో నిరంతరం పర్యవేక్షణ అనేది చాలా అవసరం.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని? 2 1 2

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 7 గంటలు దాటి 10 సెకండ్లు. ప్రసార విశేషాలు ఈ పూట మరియు రేపటి ప్రభాత ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు వింటారు. ప్రసార విశేషాలు వినే ముందు
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ముందుగా ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ఇల్లు వాకిలి. 7:45 తెలుగు సినిమా పాటలు. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:00 అభిరుచిలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే సినిమా పాటలు వింటారు. 8:30 లలిత గీతాలు వింటారు. 8:45 హిందీలో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 9:00 ఆంగ్లంలో జాతీయ వార్తలు. 9:15 స్పాట్లైట్. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 10:00 అఖిల భారత రవివాసరీయ సంగీత సభా కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 11:00 హిందీలో జాతీయ వార్తలు. 11:05 ఆంగ్లంలో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రభాత ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ శివభక్తి గీతాలు వింటారు. 6:40 సూక్తి సుందరం మీకు సమర్పిస్తారు శ్రీ ఏ వెంకట సుబ్బయ్య గారు. 6:45 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. రేపు 7:15 ప్రభాతలహరి కార్యక్రమంలో దేవి నవరాత్రి వైభవం సందర్భంగా 2వ రోజు ప్రాశస్త్యం గురించి శ్రీ జె చంద్రశేఖర శర్మ గారి ప్రసంగం వింటారు. 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపు 8:00 బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:15 ఆంగ్లంలో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. రేపు 8:30 సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:45 సినీ రంజని కార్యక్రమం ఉంటుంది. 9:05 పూల సింగిడి బతుకమ్మ సందడి కార్యక్రమం వింటారు. రచన వ్యాఖ్యానం శ్రీమతి ఎస్ మాధురి గారు, పర్యవేక్షణ శ్రీమతి టి శాంతిశ్రీ గారు. రేపు 9:15 హృదయరాగాలు వింటారు. 11:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇవి ఈ పుట్ట మరియు రేపటి ప్రసార కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కపెద్ది మృణాలిని. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచం ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాల కోసం చూస్తోందని, వాటిని అందించే ప్రతిభ సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ రేపు ప్రారంభిస్తారు. తూర్పు ఆఫ్రికాలోని జిబౌటీ తీరంలో పడవ మునిగిపోయిన ఘటనలో 109 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ వలస సంస్థ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్లలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రపంచం ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాల కోసం చూస్తోందని, వాటిని అందించే ప్రతిభ సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సాయంత్రం చెన్నైలో జయగోపాల్ గరౌడియా హిందూ విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల్లో మోదీ ప్రసంగించారు. వికసిత్ భారత్ ను సాకారం చేయడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. దేశ యువతకు అపారమైన అవకాశాలు అందిస్తోందని, వారు తమ సామర్థ్యాన్ని గ్రహించి దేశాభివృద్ధికి దోహదపడాలని కోరారు. యువత అభివృద్ధి చేసే వినూత్న ఆలోచనలు, పరిష్కారాలు దేశ భవిష్యత్తునే కాకుండా ప్రపంచ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దాయని పేర్కొన్నారు.
1: विकसित भारत के लिए जो नए आइडियाज चाहिए, जो नए सॉल्यूशंस चाहिए, उनसे भारत ही नहीं विश्व का भविष्य भी तय होगा. टुडे द वर्ल्ड इज लुकिंग फॉर सॉल्यूशंस एंड यू हैव द पोटेंशियल टू प्रोवाइड दिस दोज सॉल्यूशंस.
0: దేశ తయారీ రంగ వృద్ధిని ప్రస్తావిస్తూ, ఈ రంగం విస్తరణ యువతకు ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలను కల్పించిందని మోదీ అన్నారు. దేశ రక్షణ రంగ ఎగుమతులు 50 రెట్లు పెరిగాయని, ఇంజనీరింగ్ ఎగుమతులు కూడా కొత్త రికార్డు స్థాయికి చేరుకున్నాయని మోదీ చెప్పారు. భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీదారుగా అవతరించిందని ప్రధానమంత్రి అన్నారు. 2014 నుంచి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 11 రెట్లు పెరిగాయని ఆయన తెలిపారు.
1: आज कंपोनेंट से टेक्नोलॉजी और फिनिश प्रोडक्ट का हर राज्य में केंद्र सरकार प्रोडक्ट चेन को मजबूत कर रही है और इन्हीं कोशिशों का परिणाम है आज हम दुनिया के सेकंड लार्जेस्ट मोबाइल मैन्युफैक्चरर है. 2014 से अब तक हमारे इलेक्ट्रॉनिक्स एक्सपोर्ट 11 टाइम्स बढ़े हैं, हमारे डिफेंस एक्सपोर्ट 50 टाइम्स बढ़े हैं.
0: ప్రభుత్వాలు మారినప్పటికీ తమిళనాడు అభివృద్ధికి, దాని ప్రజల సంక్షేమానికి తన నిబద్ధత మారలేదని ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ సహకారంతో ఈ ప్రయాణాన్ని తను కొనసాగిస్తానని మోదీ తెలిపారు. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చెన్నైలోని ఐఐటి మద్రాసులో జరిగిన ఒక కార్యక్రమంలో తమిళనాడు వ్యాప్తంగా 13,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులలో రోడ్డు, రైలు రవాణా, పోర్టు మౌలిక సదుపాయాలు, పెట్రోలియం, శాస్త్రీయ పరిశోధన వంటి రంగాలు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ కూడా హాజరయ్యారు. ఈ ప్రాజెక్టులలో సుమారు 3,700 కోట్ల రూపాయల విలువైన జాతీయ రహదారి పనులు, చెన్నై పోర్ట్, కామరాజర్ పోర్ట్, విఓ చిదంబరనార్ పోర్టులలో చేపట్టిన కార్యక్రమాలు, అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రైల్వే స్టేషన్ల అభివృద్ది వంటివి ఉన్నాయి. గుజరాత్లోని అహ్మదాబాద్లో రేపు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభించనున్నారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలను నిర్వహిస్తోంది. తమ సాంప్రదాయ దేశీయ క్రీడా పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నాయి. తూర్పు ఆఫ్రికాలోని జిబౌటీ తీరంలో 305 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ మునిగిపోవడంతో 15 మంది పిల్లలతో సహా 109 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ వలస సంస్థ వెల్లడించింది. జిబౌటీ నుంచి యోమన్కి వెళ్తున్న ఈ పడవ

గురువారం రాత్రి ప్రమాదానికి గురైంది. 80 మందికి పైగా ప్రాణాలతో బయటపడగా కనీసం మరో 116 మంది ఆచూకీ గల్లంతయ్యారు. హార్న్ ఆఫ్ ఆఫ్రికా ప్రాంతానికి చెందిన వేలాది మంది వలసదారులు మెరుగైన ఆర్థిక అవకాశాలు భద్రత కోసం జిబౌటీ మీదుగా ప్రయాణించి బాబ్ ఎల్ మండెడ్ జలసంధిని దాటి గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారని అధికారులు తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సౌదీ అరేబియాలోని రియాద్లో ఉన్న కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో హౌతీలు జరిపిన దాడిని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ దాడిలో 12 మంది మరణించగా మరో 309 మంది గాయపడ్డారు. ఈ దాడి నిన్న జరిగిందని, దీనివల్ల పలువురు తీవ్రంగా గాయపడ్డారని సౌదీ అరేబియా జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ జీఏసీఏ తెలిపింది. గత కొన్ని రోజులుగా రియాద్లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వరుసగా జరుగుతున్న దాడులను, ముఖ్యంగా నిన్న జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడుల వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లిందని మృతుల కుటుంబాలకు విదేశాంగ మంత్రిత్వ శాఖ సంతాపం తెలిపింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ప్రజలు మౌలిక సదుపాయాలే లక్ష్యంగా పదే పదే జరుగుతున్న దాడులు ఆమోదయోగ్యం కాదని, అటువంటి చర్యలను తక్షణమే నిలిపివేయాలని అధికారులు తెలిపారు. సౌదీ అరేబియా సార్వభౌమాధికార పరిరక్షణలో ఆ దేశ ప్రజలకు, ప్రభుత్వానికి భారత్ సంఘీభావంగా నిలుస్తుందని అధికారులు తెలిపారు. రాయల్ నేవీతో కలిసి భారత్ యూకే ద్వైపాక్షిక సముద్ర విన్యాసం కొంకన్ 2026లో పాల్గొనేందుకు భారత నావికాదళ నౌక ఐఎన్ఎస్ త్రిశూల్ యునైటెడ్ కింగ్డమ్లోని ప్లైమౌత్కు చేరుకుంది. ఈ విన్యాసాలు గురువారం వరకు ప్లైమౌత్ తీరంలో 2 దశల్లో జరుగుతాయని, ఇరు దేశాల నౌకాదళాల మధ్య పరస్పర సహకారాన్ని, అవగాహనను పెంచుతాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణల కారణంగా జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుండి తొలగించిన పార్లమెంటు సభ్యుడు బిమోల్ అకోయిజంపై చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని బీజేపీ విమర్శించింది. ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో బీజేపీ ఎంపీ బాన్సురి స్వరాజ్ మాట్లాడుతూ, ఈ విషయంపై కాంగ్రెస్ అగ్రనాయకత్వం మౌనం వహించడంపై ప్రశ్నలు లేవనెత్తింది. పార్టీ ఎంపీపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, ఆయనను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆమె కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీని డిమాండ్ చేసింది. రాస్ అల్ ఖైమా తీరంలో ఎంటీ జెమ్ నెంబర్ 2 అనే చమురు ట్యాంకర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 22 మంది భారతీయ సిబ్బందిని రక్షించినట్లు దుబాయ్లోని భారత కాన్సులేట్ జనరల్ ధృవీకరించింది. యుఏఈ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, భారతీయ నావికులకు సాధ్యమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నామని కాన్సులేట్ తెలిపింది. నిన్న ఒక చమురు ట్యాంకర్లో అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకున్న తర్వాత యుఏఈ నేషనల్ గార్డ్ కమాండ్కు చెందిన కోస్ట్ గార్డ్ విభాగం 22 మంది భారతీయులను రక్షించింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్ రిక్రూట్మెంట్ 2026 కోసం నోటిఫికేషన్ను విడుదల చేశాయి. ఇండియన్ రైల్వేస్ వ్యాప్తంగా 3548 గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టుల కోసం ఈ రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ రిక్రూట్మెంట్లో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ సహా 4 కేటగిరీల పోస్టులు ఉన్నాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 8 అక్టోబర్ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు వచ్చే నెల 6వ తేదీ వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ రాజస్థాన్లలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మంగళవారం వరకు కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. కర్ణాటక, కొంకన్, గోవాలో ఈరోజు అక్కడక్కడ వేడిగా, ఉక్కపోతగా ఉంటుందని ఐఎండీ తెలిపింది. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో జరుగుతున్న 3వ T20 మ్యాచ్లో టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. కాగా రాంచీలో జరిగిన 2వ T20 మ్యాచ్లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించడంతో 5 మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ప్రపంచం ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాల కోసం చూస్తోందని, వాటిని అందించే ప్రతిభ

0: సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ రేపు ప్రారంభిస్తారు. తూర్పు ఆఫ్రికాలోని జిబౌటి తీరంలో పడవ మునిగిపోయిన ఘటనలో 109 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ వలస సంస్థ వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఈనాటి ఇల్లువాకిలి కార్యక్రమంలో వరిని ఆశించే పురుగుల సమగ్ర యాజమాన్యం గురించి నల్గొండ జిల్లా కంపాసాగర్ ప్రాంతీయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి అనిల్ కుమార్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త డాక్టర్ వీరన్న భూక్య.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో వరిని ఆశించే పురుగుల సమగ్ర యాజమాన్యం ఈ అంశం గురించి నల్గొండ జిల్లా కంపాసాగర్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి అనిల్ కుమార్ గారు స్టూడియోస్లో ఉన్నారు. సార్ నమస్కారం. సార్
2: నమస్కారం అండి.
1: వరిలో ప్రధానంగా నష్టం కలిగజేసే పురుగులను అంటే ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటి యొక్క పేర్లు ఏ విధంగా ఉంటాయి?
2: వరి మన రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో ప్రధానంగా సాగు అయ్యే పంట. అయితే ఈ పంటలో పలు రకాల చీడపీడలు అంటే కీటకాలు, పురుగులు, తర్వాత తెగుళ్లు ఆశించడం వల్ల రైతుకు నష్టం వాటిల్లుతుంది. ఈరోజు ఏంటంటే మనం వరిలో ఆశించే పురుగులు, అవి నష్టపరిచే విధానం, వాటి యాజమాన్యం గురించి వివరంగా తెలుసుకుందాం.
1: ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వరి స్థితి ఏదైతే ఉందో, కొంత కాండం పెరిగి ఒక జానెడు అంత కూడా పొడవు పెరిగి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కాండం తొలిచే పురుగు ఆశించడం వల్ల వరి పంటకు ప్రధానంగా కలిగించే నష్టం ఏ విధంగా ఉంటుంది? అదేవిధంగా సమగ్ర సస్య రక్షణకు ఎటువంటి చర్యలు చేపట్టాలి?
2: వరిలో ప్రధానంగా రైతుకు నష్టం చేసే పురుగు ఈ కాండం తొలిచే పురుగు. దీన్ని రైతులు రకరకాలుగా పిలుచుకుంటారు. కొన్ని చోట్ల ఊస తిరిగే పురుగు అని, తర్వాత మువ్వు చచ్చు పురుగు అని, ఇలా కాండం తొలిచే పురుగుని రకరకాలుగా పిలుచుకుంటారు. అయితే ఈ కాండం తొలిచు పురుగు మూడు దశల్లో వరిని ఆశిస్తుంది. ఒకటి నారుమడి దశలో, ఆ తర్వాత దుబ్బు చేసే దశ పిలకలు వచ్చే సమయంలో, మళ్ళీ అంకురం ఏర్పడే నుంచి ఈనిక దశ వరకు కూడా మరొకసారి ఆశిస్తుంది. ముఖ్యంగా ఇది వర్షాకాలంలోనూ అంటే ఖరీఫ్ సీజన్లోను, తర్వాత యాసంగి రబీ సీజన్లోను కూడా ఆశిస్తుంది. అయితే ప్రధానంగా యాసంగిలో ఎక్కువగా ఆశించి ఎక్కువ నష్టం కలిగజేస్తుంది. నారుమడిలో ఆశించినప్పుడు ఏమవుతుందంటే మొక్కలు చనిపోతాయి. దీని యొక్క ప్రౌఢ దశ పురుగు పసుపు రంగులో ఉంటాయి. ఆడరెక్కల పురుగు ముందు జత రెక్కలపైన నల్లటి మచ్చ ఉంటుంది. ఈ ఆడరెక్కల పురుగు ఆకుల కొనలపైన గుడ్లను పెట్టేసి, గుంపులు గుంపులుగా గుడ్లను పెట్టేసి, వాటి వెనుకనున్న వెంట్రుకలతో, గోధుమ రంగు వెంట్రుకలతో కప్పేయడం వల్ల మనకు ఆకు కొనలపైన దూది లాంటి కనిపిస్తూ ఉంటుంది. ఇది లక్షణం, అంటే కాండం తొలచు పురుగు లేదంటే మొగి పురుగు ఆశించింది అని చెప్పుకోవడానికి లక్షణం. తర్వాత అంటే వరి నాటిన 15-20 రోజుల తర్వాత దుబ్బు చేసే దశలో లేదా పిలకలు వచ్చే దశలో మళ్ళీ కూడా ఇది ఆశిస్తుంది. సో ఇక్కడ కూడా ఏంటంటే ఈ ఆకు కొనలపైన ఆడరెక్కల పురుగు గుడ్ల సముదాయాన్ని పెట్టడం వల్ల గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు, లార్వాలు అంటాము, లద్దె పురుగులు అంటాము, అది కాండం కింది భాగం చేరుకొని కింద రంధ్రం చేయడం వల్ల ఈ మొగికి పోషక పదార్థాలు అందకపోవడం వల్ల ఈ మొవ్వు ఎండిపోయి చనిపోతుంది. ఈ విధంగా మనకి నాటేసిన తర్వాత పిలకల దశలో, దుబ్బు చేసే దశలో లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇదే కాండం తొలచు పురుగు మళ్ళీ అంకురం ఏర్పడినప్పటి నుంచి ఈనిక దశ వరకు కూడా మళ్ళీ ఆశిస్తుంటుంది. ఇక్కడ కూడా ఏంటంటే ఆకు కొనలపైన గుడ్ల సముదాయం నుంచి వెలువడిన లద్దె పురుగులు కాండం నుంచి కింది భాగం చేరుకొని నీటి మట్టం దగ్గర రంధ్రం చేసి కాండం లోపలంతా కూడా డొల్లగా చేయడం వల్ల ఏమవుతుందంటే కంకి ఏర్పడిన తర్వాత మనకు తెల్ల కంకులు కనిపిస్తూ ఉంటాయి. అంటే పోషక పదార్థాలు కింది నుంచి కంకికి అందకపోవడం వల్ల, కంకిలోని గింజలన్నీ కూడా తాలుగా ఉండడం వల్ల, కంకి బరువు లేకుండా ఉండడం వల్ల నిటారుగా తెల్ల కంకి కనిపిస్తూ ఉంటుంది. అదే ఆరోగ్యకరమైన కంకి అయితే గింజల

0: బరువు వల్ల వంగిపోయి ఉంటుంది. అంటే మనకి మూడు దశల్లో, అంటే నానుమడి దశల్లో, నాటేసిన 15-20 రోజుల తర్వాత అంటే దుబ్బు చేసే దశలో లేదా పిలకలు వచ్చే దశలో, ఆ తర్వాత అంకురం నుండి ఈనిక దశ వరకు కూడా మళ్ళీ ఆశిస్తుంది. మూడు సమయాల్లో ఆశిస్తుంది కాబట్టి దీనికి సస్యరక్షణ చర్యలు మూడు సమయాల్లో కూడా చేసుకోవాల్సి ఉంటుంది. మనం నారుమడిలో చూసినట్టయితే నారు పీకే వారం రోజుల ముందు 2 గుంటల నారుమడికి, అంటే ఒక ఎకరానికి సరిపడే నారుకి 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుల్కలను వేసుకోవాలి. నాటేసిన 15-20 రోజుల తర్వాత అంటే దుబ్బు చేసే దశలో లేదా పిలకలు వచ్చే దశలో మళ్లీ ఆశిస్తుంది కాబట్టి అప్పుడు ఎకరానికి కార్బోఫ్యూరాన్ 3G గుళికలను 10 కిలోల చొప్పున, లేదంటే కాటాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలైతే 8 కిలోల చొప్పున, లేదంటే క్లోరాన్ ట్రనిలీప్రోల్ 0.4G గుళికలైతే ఎకరానికి 4 కిలోల చొప్పున వేసుకోవాలి. తర్వాత ఈ ఈనిక దశలో, అంటే అంకురం నుంచి ఈనిక దశలో కూడా మళ్లీ ఆశిస్తుంది కాబట్టి తద్వారా మనకు తెల్ల కంకులు కనిపిస్తాయి కాబట్టి ఆ అంకురం నుంచి ఈనిక దశలో, అంటే చిరుపొట్ట దశలో మరొకసారి మనం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అప్పుడు ఎకరానికి కాటాప్ హైడ్రోక్లోరైడ్ అయితే 400 మిల్లీలీటర్ చొప్పున, క్లోరాన్ ట్రనిలీప్రోల్ అయితే 60 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేసుకోవాలి. రైతులు కొందరు అసిఫేట్ కూడా వాడతారు. అసిఫేట్ అయితే ఎకరానికి 300 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవాలి. అయితే ఈ పురుగు మనకి ఖచ్చితంగా వర్షాకాలంలో తర్వాత యాసంగిలో వస్తాయి, తర్వాత 3 దఫాలుగా మనకి నష్టం చేస్తాయి. అందుగురించి కేవలం రసాయనిక పురుగు మందులతోనే కాకుండా సమగ్ర సస్యరక్షణ చర్యల ద్వారా ఈ పురుగుని ఎదుర్కోవడం వల్ల మనకు నష్టం తక్కువ కలుగుతుంది. సో దీంట్లో భాగంగా ఏంటంటే మనం ఎకరానికి 4 చొప్పున లింగాకర్షణ బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి. ఒక వారంలో 25 రోజుల మగరెక్కల పురుగులు పడ్డాయంటే మనం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అంటే ఈ లింగాకర్షణ బుట్టలు పెట్టడం ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ పురుగు ఉనికి తర్వాత ఉధృతి తెలియడానికి. దీంట్లో ఏంటంటే ఆడ రెక్కల పురుగు సంబంధించిన మందు ఉంటుంది, మగ రెక్కల పురుగులు అంటే మగ సీతాకొక చిలుకలు అన్ని కూడా ఆడ పురుగు ఉందనుకొని వచ్చేసి లింగాకర్షణ బుట్టలు పడిపోతాయి, అవి మళ్ళీ బయటకు రాలేవు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆడ రెక్కల పురుగులకి మగ రెక్కల పురుగులు దొరక్క సంతానం అనేది తగ్గుతుంది. తర్వాత ఏంటంటే మన పొలానికి ఈ కాండం తొలచు పురుగు ముగి పురుగు వచ్చిందని తెలుస్తుంది. తర్వాత ఎంత ఉధృతి ఉందో అనే విషయం కూడా తెలుస్తుంది. అందుగురించి రైతులు ఖచ్చితంగా నాటేసిన 10 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత ఈ లింగాకర్షణ బుట్టలు పెట్టుకోవాలి. ప్రతి నెలకు ఒకసారి దీంట్లో ఉండే మందును మార్చాలి. లూర్ అని చెప్తాం మనం, ఫెరోమోన్ లూర్ ని మార్చుతూ ఉండాలి. అంతేకాకుండా దీని కొరకు మనం ఇంకా వేరే రకాల నివారణ చర్యలు కూడా చేపట్టాలి. ముఖ్యంగా ఏంటంటే ఒక నారుమడిలో ఆడ రెక్కల పురుగు గమనించినట్టయితే గానీ, చదరపు మీటర్ కి ఒక గుడ్ల సముదాయం గమనించినట్టు గానీ, లేదంటే ఒక చదరపు మీటర్ కి 10% చచ్చిన మొవ్వులు గమనించిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. తర్వాత ఏంటంటే దీని కొరకు ట్రైకోగ్రామ పరాన్న జీవులు కూడా వదలాలి. ఎకరానికి మనము 4 కాడుల చొప్పున 5 దఫాలుగా వాడతాం. అంటే నాటేసిన 25 రోజులప్పుడు ఒకసారి ప్రతిసారి అంటే 5 దఫాలుగా 4 కాళ్ళు చొప్పున వాడాలి. అయితే నాటిన 25 రోజులు ఆ తర్వాత 10 రోజుల వ్యవధిలో ఈ ట్రైకోగ్రామా కిలోనిస్ అంటే గుడ్ల పరాన్న జీవిని మనం పింజేసుకోవాలి. సో ఈ ట్రైకోగ్రామా కిలోనిస్ గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు ఈ మొగి పురుగు సంబంధించిన గుడ్ల లోపల వీటి గుడ్లను పెడతాయి. సో తద్వారా ఈ మొగి పురుగు నుంచి ట్రైకోగ్రామా పిల్ల పురుగులు వస్తాయి, కానీ ఈ మొగి పురుగుకు సంబంధించిన పిల్ల పురుగులు రావు. అంటే గుడ్డు దశలోనే పురుగు అంతమవుతుంది. సో ఈ విధంగా ట్రైకోగ్రామా పరాన్న జీవులను మనం ఉపయోగించుకోవాలి.
1: సార్, మీరు చెప్పినట్లు ప్రధానంగా సుడిదోమ కలుగు చేసే నష్టం ఏ విధంగా ఉంటుంది, అలాగే ఈ సుడిదోమ రాకుండా చేయవలసినటువంటి ప్రధానమైన సస్యరక్షణ ఏ విధంగా ఉండాలంటారు?
0: సుడిదోమ మన వర్షాకాలం అంటే ఖరీఫ్ పంటలో, తర్వాత యాసంగి రబీ పంటలో కూడా ఆశిస్తూ ఉంటుంది. అయితే ఖరీఫ్ పంటలో ఉధృతంగా కనిపిస్తూ ఉంటుంది. సుడిదోమలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి గోధుమ రంగు సుడిదోమ, ఇంకోటి తెల్ల వీపు దోమ. ఈ 2 రకాల దోమలు కూడా పిల్ల పురుగులు పెద్ద పురుగులు నీటి పైభాగాన మొక్క మొదల భాగం దగ్గర గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీల్చడం వల్ల మొక్క క్షీణిస్తుంది, అంటే పసుపు రంగులోకి మారి ఎండిపోతుంది. తర్వాత మొక్క వాలిపోతుంది. తర్వాత ఏంటంటే ఇది సుడులు సుడులుగా తిరుగుతుంది కాబట్టి మనకు పంట నష్టం కూడా సుడులు సుడులుగా ఎండుతున్నట్టుగా కనిపిస్తుంటుంది. ఇది గమనించిన వెంటనే మనకి నారుమడిలో 10 నుంచి 15 పురుగులు గమనించినట్టయితే ఒక్కొక్క దుబ్బుకి, తర్వాత నాటేసిన పొలంలో దుబ్బుకి 20 నుంచి 25 పురుగులు గమనించినట్లయితే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. సో దీంట్లో ఏంటంటే రసాయనిక పురుగు మందులే కాకుండా మనము నాటిన ప్రతి 2 మీటర్ల తర్వాత 20 సెంటీమీటర్ల కాలిబాట వదిలేసినట్టయితే దుబ్బు కింది భాగంలో నీటి మట్టం దగ్గర గాలి వెలుతురు బాగా సోకడం వల్ల ఈ దోమ ఉధృతి అంతగా ఉండకుండా ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఈ నత్రజని ఎరువులు మనం తగినంత సిఫార్సు చేసిన మోతాదులోనే వాడాలి.

0: మనం వెంటనే గమనించి పిచికారీ చేసుకున్నట్టయితే ఒకటి రెండు రోజుల్లోనే పొలమంతా కూడా సుడులు సుడులుగా ఎండిపోయి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంటుంది.
1: సార్, మీరు చెప్పిన వాటితో పాటు ప్రధానంగా ఈ సమయంలో పంటలకు ఆశించేటటువంటి కొన్ని ఉల్లికోడు కానివ్వండి, తాటాకు తెగులు, ఆకుముడత, ఇలా ఆకునల్లి, ఇలా రకరకాల తెగుళ్లతోటి పంట నష్టం జరుగుతూ ఉంటుంది. వీటి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు?
0: తర్వాత రైతులు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య ఉల్లికోడు. ఉల్లికోడు ఆశించినప్పుడు దిగుబడులు సుమారు 30-50% వరకు కూడా తరుగుదల కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక ఈగజాతికి సంబంధించిన పురుగు. ఇది ఆశించడం వల్ల అంకురము ఒక ఉల్లి కాడలాగా సాగి ఉల్లి గొట్టంలాగా ఉంటుంది. అలా ఉల్లికోడు ఏర్పడిన దానికి మనకి పిలకలు రావు. సో ఈ విధంగా ఏంటంటే మనకి దిగుబడులు తగ్గుతూ ఉంటాయి. ఉల్లికోడు ఏంటంటే నార్మల్లో రావచ్చు, నాటేసిన తర్వాత కూడా లేత పంట దశలో కూడా రావచ్చు. అయితే ఏంటంటే నారుమడిలో మనం గుల్కలు వేసుకోవాలి. ఒక 2 గుంటల నారుమడికి అంటే ఒక ఎకరం సరిపడే నారుకి మనం విత్తిన 10-15 రోజులప్పుడు 800 గ్రాముల కార్బోఫిరాన్ 3G గుల్కలు వేసుకోవాలి. తర్వాత నాటేసిన 15-20 రోజులప్పుడు మళ్ళీ గుల్కలు వాడాలి. ఎకరానికి కార్బోఫిరాన్ 3G గుల్కలు అయితే 10 కిలోల చొప్పున వేసుకోవాలి. లేదంటే పిచికారీ చేసుకున్నట్టయితే ఎకరానికి ఫిప్రోనిల్ 500 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేసుకున్నట్టయితే ఉల్లి కూడా అదుపులో ఉంటుంది. ప్రధానంగా ఈ ఉల్లిగూడును తట్టుకునే రకాలు వాడడం వల్ల రైతులు దీని నుంచి నష్టాన్ని నివారించవచ్చు. జగిత్యాల పరిశోధన స్థానం నుంచి, వరంగల్ పరిశోధన స్థానం నుంచి విడుదలైన రకాలన్నీ కూడా ఉల్లికోడును తట్టుకుంటాయి. ఎక్కడైతే ఉల్లికోడి ఉధృతి ఎక్కువగా ఉంటుందో రైతులు ఉల్లికోడిని తట్టుకునే రకాలను వాడటం శ్రేయస్కరం. అట్లానే వరిలో తాటాకు తెగులు కూడా ఆశిస్తూ ఉంటుంది. ఇది పిల్ల పురుగులు, పెద్ద పురుగులు ఆకుని గీకి తినడం వల్ల ఆకు పైన నిలువు తెల్లటి చారలు ఏర్పడతా ఉంటాయి. పిల్ల పురుగులు, పెద్ద పురుగులు 2 ఆకుపొరల మధ్యన గుడ్లు పెట్టడం వల్ల వచ్చిన పిల్ల పురుగులు 2 ఆకుపొరల మధ్యలో ఉండి గీకి తినడం వల్ల తెల్లటి చారలు ఏర్పడతా ఉంటాయి. ఈ ప్రౌఢదశ పురుగులు నీలిరంగులో ఉంటూ మెరుస్తూ ఉంటాయి, వాటిపైన ముళ్ళలాగా కనిపిస్తూ ఉంటాయి. అంటే పిల్ల పురుగులు, ప్రౌఢదశ పురుగులు 2 కూడా గీకి తినడం వల్ల ఆకులపైన తెల్లటి చారలు ఏర్పడతా ఉంటాయి. సో వీటి నివారణకు ఎకరానికి ప్రొఫెనోఫాస్ అయితే 400 మిల్లీలీటర్ చొప్పున, క్లోర్పైరిఫాస్ అయితే ఎకరానికి 500 మిల్లీలీటర్ చొప్పున, కాటాప్ హైడ్రోక్లోరైడ్ అయితే ఎకరానికి 400 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేసుకోవాలి. ఆకుముడత కూడా మొదటి దశలో ముఖ్యంగా నాటేసిన తర్వాత ఉధృతంగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్య దీని లక్షణం ఏంటంటే ఆకు నిలువుగా పైనుంచి కింది వరకు ముడుచుకొని ఉండి లోపల లేత పసుపచ్చని లేదా లేత ఆకుపచ్చ రంగులో ఉన్న లద్దె పురుగు గీకి తినడం వల్ల నిలువుగా సమాంతర చారలు కనిపిస్తూ ఉంటాయి. మనం ఆకు విప్పి చూసినట్టయితే మనకు లోపల ఈ లేత పసుపుపచ్చ రంగు, లేత ఆకుపచ్చ రంగులో ఉన్న లద్దె పురుగు కనిపిస్తూ ఉంటుంది. సో వీటి నివారణ కొరకు మనము ఎకరానికి ప్రొఫెనోఫాస్ అయితే 400 మిల్లీలీటర్ చొప్పున, కాటాప్ హైడ్రోక్లోరైడ్ అయితే 400 గ్రాముల చొప్పున, మనం అసిఫేట్ అయితే ఎకరానికి 300 గ్రాముల చొప్పున పిచికారీ చేయాలి. తర్వాత ఈ ఆకునల్లి, కంకినల్లి కూడా 2 దశల్లో ఆశించడం వల్ల రైతుకు నష్టం కలుగుతుంది. ఆకునల్లి ఏంటంటే అంకురం కంటే 1 దశలో వస్తుంది జనరల్గా. ఆ తర్వాత కంకినల్లి ఏంటంటే అంకురం దశ నుండి ఈనిక దశలో వస్తుంది. ఈ ఆకునల్లి ఆశించడం వల్ల ఆకులపైన తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. తర్వాత ఈ కంకినల్లి ఏర్పడడం వల్ల ఏమవుతుందంటే ఈ ఆకులపైన గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. కాండం పైన గోధుమ రంగు మచ్చలు ఉంటాయి. ఆ తర్వాత కంకిలోని గింజలపైన కూడా మచ్చలు ఏర్పడతాయి. కంకి పూర్తిగా బహిర్గతం అవ్వదు, కంకిలోని గింజలు కూడా పూర్తిగా నిండవు. ఈ విధంగా రైతుకు చాలా నష్టం కలిగజేస్తున్నాయి. ఇట్లా రంగు మారిన ధాన్యం బయట తక్కువ ధర పలకడం వల్ల రైతుకు నష్టం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఈ కంకినల్లి ఆశించే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ ఆకునల్లి కానీ కంకినల్లి కానీ ఆశించినప్పుడు వీటికి సంబంధించిన పురుగు మందులను పిచికారీ చేసుకోవాలి. నీటిలో కరిగే గంధక పొడి ఎకరానికి 600 గ్రాముల చొప్పున, లేకపోతే స్పైరోమెసిఫెన్ ఎకరానికి 200 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఎరువులను కూడా సిఫార్సు చేసిన మోతాదులో వాడుకోవాలి.
1: ఎరువులు, నీటి యాజమాన్యం, వాటితో పాటు తీసుకోవాల్సినటువంటి సమగ్ర చర్యలు అనేవి జాగ్రత్తగా తీసుకోగలిగితే చక్కటి ఫలితాలు వస్తాయంటారు. అదేవిధంగా వరి ఈగ వల్ల కలిగే నష్టం, ఆకు చుట్టూ ఉండే పురుగు వల్ల కలిగే నష్టం, రెల్లరాల్చు పురుగు వల్ల కలిగే నష్టం, ఇలా కొన్ని రకాల పురుగుల వల్ల, ఈగల వల్ల వరి పంటకి ఎలాంటి నష్టం చేకూరుతుంది, వీటి నివారణ మార్గాలు ఏ విధంగా ఉన్నాయి?
0: వరి ఈగ ఆశించిన దుబ్బులోని ఆకులు తెల్లగా మారుతూ ఉంటాయి, సన్నగా ఉంటాయి ఆకులు. తర్వాత ఈ తెలుపు

0: లో మనకి వరుస రంధ్రాలు కనిపిస్తాయి. ఇవి ఆశించడం వల్ల గింజ పూర్తిగా పాలు పోసుకోకపోవడం వల్ల తాళు గింజలు కనిపిస్తూ ఉంటాయి. ఆ విధంగా మనకి చివరి దశలో దిగుబడుల పైన ప్రభావం చూపిస్తాయి. ఈ వరి ఈగ నివారణకు ఎకరానికి 400 మిల్లీలీటర్ చొప్పున ఫిప్రోనిల్ని పిచికారీ చేసుకోవాలి. కాటా హైడ్రోక్లోరైడ్ అయితే ఎకరానికి 400 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవాలి. తర్వాత ఈ ఆకు చుట్టు పురుగు అప్పుడప్పుడు కొంత నష్టం చేస్తూ ఉంటుంది. ఈ లద్దె పురుగు ఆకుని చించి దాన్ని చుట్టుకొని దాని లోపల ఉండి ఈ నీటి పైన ఒక ముక్క నుంచి ఒక ముక్క అట్లా వెళ్తూ ఉంటుంది. అయితే వీటికి రైతులు రెగ్యులర్గా వాడే మందులే సరిపోతాయి. అసిఫేట్ అయితే ఎకరానికి 300 గ్రాముల చొప్పున, క్లోర్పైరిఫాస్ అయితే ఎకరానికి 500 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేసుకోవాలి. రెల్లరాంచు పురుగు ఈ మధ్య కాలంలో ఆశించి బాగా నష్టం కలిగజేస్తుంది. గింజలు గట్టిపడే దశలో ఆశించి నష్టం కలిగజేస్తుంది. ఈ రెల్లరాంచు పురుగు లద్దె పురుగు కంకి వెన్ను భాగంలో కత్తిరించడం వల్ల రైతుకి బాగా నష్టం కలుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే సాయంత్రం వేళల్లో ఈ లద్దె పురుగు కంకి వెన్ను భాగం దగ్గర కట్ చేయడం వల్ల నష్టం కలుగుతుంది. వీటి నివారణ కొరకు ఈ క్లోరాంటనిలిప్రోల్ అయితే ఎకరానికి 60 మిల్లీలీటర్ చొప్పున, కాటాప్ హైడ్రోక్లోరైడ్ అయితే ఎకరానికి 400 గ్రాముల చొప్పున పిచికారీ చేయాలి. తర్వాత ఈ వరిలో చివరి దశలో వరి కంపనల్ని కూడా ఆశిస్తూ ఉంటుంది. ఇది గింజలు పాలు పోసుకునే దశలో ఆశిస్తుంది. గింజలపైన రంధ్రం చేస్తుంది. అక్కడి నుంచి రసాన్ని పీల్చడం వల్ల తాళు గింజలు ఏర్పడతాయి. తర్వాత నలుపు రంగులోకి మారిపోతాయి. ఆ విధంగా రైతుకి మార్కెట్లో రంగు మారిన ధాన్యానికి రేటు రాకపోవడం వల్ల కూడా నష్టం జరుగుతుంది. ఈ వరి కంపు నల్లు ఆశించినప్పుడు రైతులు అసిఫేట్ అయితే ఎకరానికి 300 గ్రాముల చొప్పున, కాటాప్ హైడ్రోక్లోరైడ్ అయితే ఎకరానికి 400 గ్రాముల చొప్పున, క్లోర్పైరిఫాస్ అయితే ఎకరానికి 500 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేయాలి.
1: వరిని ఆశించే పురుగుల సమగ్ర యాజమాన్యంలో ప్రధానంగా పురుగు మందులతో కానివ్వండి లేదా ఇంకా వేరే ఎరువులతో కానివ్వండి, వీటితోటి నివారణ చేయటం అనేది కొంత అంటే కెమికల్స్ వాడి చేయటం ఒక మార్గం. ఇలా కాకుండా సమగ్ర యాజమాన్యం ద్వారా అంటే రైతులు చేసే చర్యల వలన ఈ మందులు అవి వాడకుండా వాటిని ఏ విధంగా నివారణ చేయొచ్చు అంటే ప్రకృతి ధర్మంగా?
0: ముఖ్యంగా ఏంటంటే ఈ రకరకాల పద్ధతుల ద్వారా మనం పురుగులపైన ఒత్తిడి తీసుకొచ్చి నివారించగలిగితే మనకి పెట్టుబడి కూడా తక్కువ ఉంటుంది. సో దీంట్లో భాగంగా మనకి ఏంటంటే ఈ సాగుకు సంబంధించిన కొన్ని యాజమాన్య పద్ధతులు ఉన్నాయి. అవి ఏంటంటే మనం ఎండాకాలంలో లోతుగా వేసవి దుక్కులు చేసుకోవడం, దానివల్ల ఏంటంటే ఈ వరి కాండం తొలచు పురుగు యొక్క కోశస్థ దశ భూమి నుంచి బహిర్గతమై ఎండ వేడికి తర్వాత పక్షులు ఏర్కొని తింటాయి. ఇట్లా ప్రతిసారి కూడా ఎండాకాలంలో లోతుగా వేసవి దుక్కులు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఎరువుల యాజమాన్యం చూసినట్టయితే కేవలం మార్కెట్లో దొరికే ఈ నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులనే వాడకుండా ఈ సేంద్రియ ఎరువులను కూడా వాడుకోవాలి. ఇప్పుడు వర్షాకాలంలో రైతుకు అవకాశం ఉన్నప్పుడు పచ్చి రొట్టె ఎరువులైన జీలుగు, జనుము, పిల్లి పెసర మొదలగు వాటిని వేసుకొని పూత దశకు వచ్చినప్పుడు భూమిలో కలియదుండడం వల్ల భూమిలో సేంద్రియ కర్బనం పెరుగుతుంది. తర్వాత ఏంటంటే మనం ఇట్లా సేంద్రియ పదార్థాలు ఎక్కువగా వాడడం వల్ల ఏమవుతుందంటే భూమిలో సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. తద్వారా మనం వేసిన ఎరువులు మొక్కకు బాగా అందుతాయి. అందులో భాగంగా ఏంటంటే ఎకరానికి దుక్కిలో 800 కింటాలు 800 కిలోల ఈ వర్మి కాంపోస్ట్ వేసుకోవచ్చు. తర్వాత ఈ మధ్యకాలంలో రైతులంతా కూడా ఈ కంబైన్డ్ హార్వెస్టర్తో వరి కోతకు వస్తున్నారు కాబట్టి చాలా గడ్డి మిగిలిపోతుంది పొలాల్లోనే. సో ఎకరానికి 1-2 టన్నుల చొప్పున ఈ వరి గడ్డిని కూడా భూమిలో కలియదుండడం వల్ల భూమికి సేంద్రియ కర్బనం చేయడం వల్ల దిగుబడులు పెరుగుతాయి. తర్వాత ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఈ జీవ నియంత్రణ పద్ధతులు కూడా వాడుకోవాలి. అంటే ఈ ట్రైకోగ్రామా కిలోనిస్ పరాన్నజీవిని వాడుకోవాలి. అట్లానే కొన్ని ఈ బయో ఫర్టిలైజర్స్ అంటారు, జీవన ఎరువులు అంటాం, అవి కూడా మనం వరిలో వాడుకోవాలి. ఉదాహరణకి ఈ అజోస్పైరిల్లం అని, అజోటోబ్యాక్టర్ అని, తర్వాత నీలి ఆకుపచ్చ నాచు అని, తర్వాత అసొల్లా అని. సో ఇవన్నీ కూడా మనం వరిలో వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ నత్రజని ఎరువులు ముఖ్యంగా రైతులు యూరియా రూపంలో వాడుతుంటారు, అవి తగ్గించుకోవచ్చు. తర్వాత తెగుళ్ల విషయంలో మనకి సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ అనే ఈ జీవ సంబంధం మందు ఉంది. అది ఎకరానికి 1 లీటర్ చొప్పున పిచికారీ చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే ఈ నాటిన తర్వాత తెగుళ్ళు రాకుండా ఉంటుంది. తర్వాత మనం వర్మి కంపోస్ట్ని మళ్ళీ నాటేసిన తర్వాత కూడా 2 సార్లు వాడుకోవచ్చు. నాటిన 25 రోజుల తర్వాత 15 రోజుల గ్యాప్తో ఎకరానికి 2 క్వింటాల చొప్పున వాడుకోవచ్చు. తర్వాత ఈ ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా అంటాము, అంటే భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియాని కూడా వాడుకోవాలి. రైతులు ప్రతి సీజన్లో ఈ భాస్వరం సంబంధించిన ఎరువులు వేయడం వల్ల భూమిలో వాటి నిల్వలు పెరిగిపోతున్నాయి. అవి కరగని స్థితిలో ఉండడం వల్ల మొక్కలు తీసుకోలేని పరిస్థితులు ఉన్నాయి. భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియాని కూడా రైతులు వాడుకోవాలి. అది 20 కిలోల పశువుల పేడకి 1 కిలో భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియాను కలుపుకొని వాడుకున్నట్టయితే ఈ భాస్వరం సంబంధించిన ఎరువులు కూడా రైతులు తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే ఇట్లా రకరకాల పద్ధతులు వాడడం వల్ల ఏంటంటే రైతులు పెట్టుబడి తగ్గించుకోవడము, తర్వాత ఆదాయాన్ని పెంపొందించుకోవడం సాధ్యమవుతుంది. అంటే ముఖ్యంగా రైతులకి వ్యవసాయంతో పాటు పాడి వేరే రంగాలు ఉన్నప్పుడు వాటి ఉత్పత్తులను కూడా వనరులుగా వాడుకోవడం వల్ల అన్ని సద్వినియోగపరచుకోవడము, పెట్టుబడి తగ్గించుకోవడము, అధిక రాబడి పొందడానికి ఆస్కారం ఉంటుంది.
1: కృత్రిమంగా కొన్ని చర్యలు తీసుకోవటం వలన వరి నాశించే పురుగుల యొక్క సమగ్ర యాజమాన్యంలో వాటిని నివారించవచ్చు. అదేవిధంగా రైతులకు చివరిగా మీరిచ్చే సలహాలు సూచనలు ఏ విధంగా ఉండాలి? మీరిచ్చే సలహాలు సూచనల వలన వారు ఏ విధంగా పంటను కాపాడుకోవచ్చు? రైతు సోదరులకు మీ సలహాలు సూచనలు.
0: ముఖ్యంగా వరిలో మనకి ఉత్పాదక వ్యయం పెరుగుతూ ఉన్నది, దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని సమగ్ర వ్యవసాయం అనేది పాటించాలి. అంటే ఇప్పుడు ఎరువుల విషయానికి వస్తే సమగ్ర ఎరువుల యాజమాన్యం, అంటే సేంద్రీయ ఎరువులు తర్వాత రసాయనిక ఎరువులను కలుపుకొని మనం వాడుకోవాలి. అట్లానే సమగ్ర సస్యరక్షణ చర్యలు, అంటే కేవలం మార్కెట్లో దొరికే రసాయనిక పురుగు మందులతోనే కాకుండా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ బయోపెస్టిసైడ్స్, జీవ సంబంధ పురుగు మందులు, తర్వాత పలు రకాల యాజమాన్య చర్యలు, అంటే ఇందాక చెప్పుకున్న మనం లోతుగా వేసవి దుక్కులు చేసుకోవడము, అట్లానే పురుగుల్ని తెగుల్ని తట్టుకునే రకాలు వాడుకోవడం అని, లింగాకర్షణ బుట్టలు పెట్టుకోవడం అని, ఇట్లా యాజమాన్య పద్ధతులను, తర్వాత జీవ సంబంధ పురుగు మందులు, జీవన ఎరువులను, సహజ ఎరువులను, ఇవన్నీ కూడా మనం వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే పెట్టుబడి తగ్గించుకోగలుగుతాము, తర్వాత అధిక దిగుబడి పొందుతాము. మనకి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో రైతులు చాలా ఎరువులు వాడుతూ ఉన్నారు, అంటే ముఖ్యంగా యూరియా ఎరువులు ఎక్కువ వాడుతున్నారు. సో నత్రజని ఎరువులు వాడడం వల్ల ఏమవుతుందంటే ఈ సుడిదోమ, దోమపోటు ఎక్కువగా ఉధృతి కలుగుతుంది, అట్లానే అగ్గి తెగులు కూడా ఎక్కువగా ఆశిస్తుంది. అందుగురించి మన భూమికి భూసార పరీక్ష అనుసరించి నత్రజని, భాస్వరం, పొటాష్ ఎంత మోతాదులో అవసరమో అదే దానికి తగిన సిఫార్సు చేసిన మోతాదులోనే వాడుకోవడం వల్ల ఈ పురుగు తెగులను ఉధృతి తగ్గించుకోవడమే కాకుండా అధిక రాబడిని పొందడానికి ఆస్కారం ఉంటుంది.
1: వరిని ఆశించే పురుగుల సమగ్ర యాజమాన్యం ఈ అంశం గురించి వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు సార్.
0: నమస్తేనండి.
2: ఇల్లు వాకిలి కార్యక్రమంలో ఇంతవరకు వరిని ఆశించే పురుగుల సమగ్ర యాజమాన్యం ఈ అంశాన్ని గురించి నల్గొండ జిల్లా కంపాసాగర్ ప్రాంతీయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి అనిల్ కుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ వీరన్న భూక్య.
3: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
4: ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ నెల 12వ తేదీ సోమవారం సాయంత్రం, అంటే రేపు సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది. ఇందులో ఎల్నినో పరిస్థితులలో పెరటికోళ్ల పెంపకంతో ఉపాధి అంశాన్ని గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త హెడ్ డాక్టర్ దయదా కృష్ణ గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు. మీరు చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2324 0852, 2324 0853, ఎస్టీడీ కోడ్ 040. గుర్తుంచుకోండి, రేపు సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. ఎల్నినో పరిస్థితులలో పెరటికోళ్ల పెంపకంతో ఉపాధి ఈ అంశాన్ని గురించి మీకున్న సందేహాలను అడిగినట్లయితే రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త మరియు హెడ్ డాక్టర్ దయదా కృష్ణ గారు అప్పటికప్పుడే మీకు సమాధానాలు తెలియజేస్తారు.

ఇప్పుడు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఈ చిత్రం కోసం శేఖర్ చంద్ర ఆలపించిన గీతం విందాం. గీత రచన రెహమాన్, సంగీతం శేఖర్ చంద్ర.

0: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం

0: మీ ప్రియమైన వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయండి ఆకాశవాణి ద్వారా నంబర్ 0402324052 0402324052 ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే బుక్ చేసుకోండి.
1: చిత్రసీమలో ఇప్పుడు కేర్ ఆఫ్ కంచరిపాలెం చిత్రం కోసం స్పీకర్ అగస్తి ఆలపించిన గీతం విందాం. గీత రచన రఘుకుల్, సంగీతం శీకర్ అగస్తీ.

0: feriti.
1: కేర్ ఆఫ్ కంచర్పాల నుంచి పాట విన్నారు. ఆకాశవాణి సమయం 8 గంటలు కావచ్చు.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం సరిగ్గా 8 గంటలు. అభిరుచి ఈ కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా వినబోయే పాట యువరాజు సినిమాలోనిది. ఈ సినిమాలోని పాటను మా కోసం వినిపించండి అని కోరుతున్న శ్రోతలు వరంగల్ కాశీబుగ్గ నుండి దాస్

శ్రీరామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాస్ కృష్ణ, వల్లాల భిక్షపతి, సంధ్యారాణి, హర్షిణి, హిమశ్రీ.

0: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
1: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్
0: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్
1: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు
0: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
1: 9848118027 డాక్టర్ వినోద్ పవార్ దంత వైద్యులు రూట్ కెనాల్ డెంటల్ ఇంప్లాంట్ స్క్రీప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి
0: డాక్టర్ వినోద్ పవార్ కపిలా హోటల్ పక్కన హైదరాబాద్ రోడ్ నిజామాబాద్
1: సెల్ 9440004837
2: శ్రోతలు వింటున్నారు 103.2 MHz పై ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా అభిరుచి వింటున్నారు. ఇప్పుడు వినండి గోదావరి సినిమాలోని ఈ పాట. కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజని, మాయా.

0: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
1: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
0: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
1: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
0: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణులు,
1: ద్వారకా నగర్, నిజామాబాద్.
0: సెల్ 9032323258. ఏందక్కో మొబైల్ లో గంటగానం వెతుకుతున్నావు?
2: గదే తమ్ముడు, దసరా దీపావళి షాపింగ్ కి మంచి ఆఫర్లు యాడ దొరుకుతాయని వెతుకుతున్నా.
0: గట్లనా, ఆకాశవాణి నిజామాబాద్ లో ఒక యాడ్ బుక్ చేసుకుంటే 2 యాడ్లు ఫ్రీగా ఇస్తారంట.
2: గట్లనా?
0: అవుమల్లా, యాడ్ బుక్ చేసుకోవడానికి 9490407880 నెంబర్ కి ఇప్పుడే వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి.
2: విన్నారు కదా, ఇది పండుగ చేసుకోండి.
3: నంబర్ మళ్ళోసారి 9490407880. సమజ్ అయింది కదా?
4: అబ్బా, పంటి నొప్పి.
0: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
5: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
0: కల్లువాడి, నిజామాబాద్.
5: సెల్ 9912317190.

మీరు వింటున్న ఈ పాట చిత్రం వర్షం. ఈ పాటను కోరిన శ్రోతలు నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి మండలం పడకల గ్రామం నుండి లత, అనుష్క, సుదీప్తి, అనన్య, ప్రమీల, పద్మ, కోటేశ్వర్, చంద్రకాంత్, గంగాధర్ వీరందరి కోరికపై ఈ పాట.

చూసి చూ ఉంటానంటే చెయ్యారా చీర తీసుకోనా.

అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.

0: ప్రభాత లహరి ప్రతిరోజు ఉదయం 7:15 మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి.
1: వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి నుండి కోరుతున్న శ్రోతలు, గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వీరందరూ కోరుతున్న పాట రాజా విక్రమార్క సినిమాలోనిది.

ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490 40780. ఫోన్

మీరింతవరకు అభిరుచి విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:30. శ్రోతలు లలిత గీతాలు వింటారు.

0: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి.
1: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
0: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
0: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
1: 9848118027.
0: పిత్తాశయంలో రాళ్లు, అపెండిక్స్ ఫైల్స్, ఫిస్టులా, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి.
1: డాక్టర్ రమేష్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, భైంసా. సెల్ 7036706785.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: ప్రతి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
1: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.